శ్రీమతి మరియు శ్రీ కె సురేష్ దయానంద్ దంపతులు, వారి ఏకైక కుమార్తె కుమారి స్టెల్లా స్మృత్యర్థం సమర్పిస్తున్న కెసెట్ ఆరాధించి పాడిదను.

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి ప్రేమధార.

ప్రియ శ్రోతలు, బాగున్నారా? మనమిప్పుడు ఒక గొప్ప యాత్రలో ప్రవేశించబోతున్నాము. బైబిల్ భూమిలో ఇదొక సుదీర్ఘమైన పవిత్ర యాత్ర. వాక్య భూమిపై అడుగిడి ఆదికాండం నుంచి ముందుకు సాగిపోతాము. 66 మజిలీలు, 66 గ్రంథాల బైబిల్ ఇది. ఇది దేవుని వాక్యం. యాత్రికులం మనం యాత్రా ప్రారంభంలో ప్రార్థన చేసుకుందాము. మహిమగల తండ్రి, కృపామయ దేవ, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నీకే మహిమా ప్రభావములు యుగయుగములకు చెల్లునుగాక. మమ్మలను ఆశీర్వదించండి. వాక్యమనే పుణ్యక్షేత్రమందు ప్రయాణిస్తూ ఉండగా మాకు తోడై ఉండండి. మమ్మలను నడిపించండి. ఆశ్చర్యకరమైన వాక్చిత్రాలను, వాక్య దర్శనాలను మాకు చూపండి. మమ్మలను దీవించండి. మమ్మలని ఆత్మతో నింపండి. మా మనోనేత్రములను వెలిగించండి. నీ వాక్యము సజీవమైనది, బలమైనది, పదునైన ఖడ్గము వంటిది. నీ వాక్యము సజీవమై పవిత్ర జలము వలె మమ్మలను కడుగుతుంది. మా శ్రోతల కుటుంబములను, వారి పిల్లలను దీవించండి. క్రైస్తవ గృహములలో, పరలోకములో వలనే నీ చిత్తము నెరవేరాలని ప్రార్థిస్తున్నాము. కుటుంబమునకు నీవే శిరస్సు అని, నీ ఆజ్ఞ మేరకు కుటుంబములో అందరూ ప్రవర్తించాలని ప్రార్థిస్తున్నాము. తల్లిదండ్రులు, అక్క చెల్లెండ్లు, అన్నదమ్ములు, వీరందరి మధ్య పరస్పర సదవగాహన, ప్రేమ వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాము. క్రీస్తునందు విశ్వాసుల కుటుంబాలు ప్రార్థించే కుటుంబాలై, ఇరుగు పొరుగు వారిని నీ వైపునకు ఆకర్షించే కుటుంబాలై ఉండాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. ప్రియతండ్రి, నీ బిడ్డలు నీ రాకడ నిరీక్షణ గలవారై, అనేకులను నీ కుటుంబములోనికి నడిపించేవారై ఉండాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. సంఘములలోని కుటుంబాలు దేవుని రాజ్య ప్రయోజనము దృష్ట్యా సువార్త ప్రకటించగలుగునట్లు వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. మా దేశమును, దేశ పరిపాలకులను, ప్రజానాయకులను సమృద్ధిగా దీవించండి. దేశమును స్వస్థపరచండి. కరువులు, కాటకములు రాకుండా కాపాడండి. దౌర్జన్యముల చేత, యుద్ధముల చేత జన నష్టము కలగకుండా వారికి మీ కాపుదల, క్షేమము, భద్రత అనుగ్రహించండి. దేశమందు ప్రజాజీవితములో నైతిక, ఆధ్యాత్మిక విలువలు అమలులో ఉండాలని, రాజ్యమందంతటా ప్రజలు ఉత్తమ పౌరులుగా జీవించాలని, అదే సమయంలో నీ రాజ్యములో మరీ ఉత్తమ పౌరులుగా జీవిస్తారని ఆశిస్తాము. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని, ప్రతి దేశము, ప్రతి రాజ్యము దేవుని రాజ్యమవుతుందని, ప్రవచనాలు నెరవేరే సమయం ఆసన్నమైందని ప్రజలకు తెలియచెప్పగల సామర్థ్యము నీ సంఘమునకు అనుగ్రహించుమని, నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకందరికీ ప్రసాదించుమని, సైతానీయ దుష్టశక్తులను లయపరచుమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, మనం దేవుని వాక్యమందలి ఆది గ్రంథమైన ఆదికాండం అధ్యయనం ప్రారంభించబోతున్నాము. దానికి ముందుగా దేవుని వాక్య పఠనమును గురించిన సూత్రాలు కొన్ని మీ దృష్టికి తేగోరుతాము. జాగ్రత్తగా వినండి. లోకంలో ఎన్నెన్నో గ్రంథాలున్నాయి. అన్నిటికంటే బైబిలు ఎక్కువగా విమర్శలకు గురి కావటం విశేషం. వేల కొలది సంవత్సరాలుగా బైబిలు అన్ని విమర్శలను తట్టుకొని ప్రజలను ఆశీర్వదించే గ్రంథంగా నిలిచి ఉంది. ఇది గ్రంథరాజమై వెలుగొందుతున్నది. మానవత అంతటి మీద ఇంత గొప్ప ప్రభావము చూపగలిగిన గ్రంథం మరి ఒకటి లేదు. స్త్రీ పురుషులెందరో బైబిల్ గ్రంథాన్ని దినదినమూ చదువుతున్నారు, ధ్యానిస్తున్నారు. అందలి ఆధ్యాత్మిక నైతిక సూత్రాలను ప్రయోగించి గొప్ప ఆధ్యాత్మిక విజయం పొందుతున్నారు. ఇంతకు ఈ గ్రంథములోని విశిష్టత ఏమిటి? చనిపోతూ చిట్ట చివరిసారి బైబిలును చదివించుకుని ఎందరో చింతనాపరులు ప్రశాంతంగా కన్నుమూశారు. జీవిస్తూ, బైబిలును ధ్యానిస్తూ,
సమస్యలను పరిష్కరించుకొని ధన్యులైన వారెందరో ఉన్నారు. కొందరు ఇది మామూలు గ్రంథమే అని మూలన పెట్టేసి ప్రమాదవశాత్తు అందులోని ఏదో వచనం వారి దృష్టిని ఆకర్షించగా బైబిలును దీక్షతో ఆమూలాగ్రంగా చదివి కృతార్థులైన వారున్నారు. బైబిలును విశ్వాసులు దేవుని వాక్యము అంటారు. ఇది చదివే గ్రంథము మాత్రమే కాదు, జీవించే గ్రంథం, సజీవ గ్రంథం. బాల్యదశలో, యువదశలో, వృద్ధాప్యంలో కూడా ఉపకరించే మహాగ్రంథం. లోకయాత్రలో ప్రవర్తన నియమాలను నేర్పే బృహద్గ్రంథం. పరలోక దిశగా మనుషులను నడిపించే దివ్యగ్రంథం. కాలదోషం పట్టని గొప్ప గ్రంథం. జీవితంలో కష్టనష్టాలను ఎదుర్కొని గెలవటానికి దేవుని వాక్యమనే బైబులు ఎంతో ప్రయోజనకరం. ఒడుదుడుకులను తట్టుకొని స్థిరంగా నిలవటానికి ఈ గ్రంథం దోహదపడుతుంది. బైబిల్ గ్రంథానికి మరే గ్రంథము సాటిరాదు. కొందరైతే బైబిలు చేత ప్రభావితులై తాము లోకమంతటినీ ప్రభావితం చేసిన వారున్నారు. దేశాలే కాదు, జాతులకు జాతులే ఈ గ్రంథము చేత ఎంతగానో ఆశీర్వదించబడినవి. ఈ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేసి కొన్ని జాతులు నష్టపోయాయి. బైబిలు రాజులకు, పేదలకు ఆదరణ గొల్పే గ్రంథం. ఈ సత్యాన్ని చరిత్రే రుజువు చేసింది. న్యాయవాదులకు, న్యాయాధిపతులకు బైబిలు నైతికంగా ప్రోత్సాహకరం. బైబిలులోని సువార్త మానవుల బలహీనతలను, లోపాలను తొలగిస్తుంది, తప్పులను సరిదిద్దుతుంది. గొప్ప గొప్ప మేధావులు గతంలో బైబిలును విశ్వసించిన వారే. దేవుని వాక్యమెరిగిన శాస్త్రవేత్తలెందరో తమ సృష్టికర్తను మహిమపరిచిన వారున్నారు. బైబిలును, అందలి సందేశమును అవలంబించిన వారెవరూ తప్పిపోరు. గతకాలపు చరిత్రలో ఎందరో రాజులు, చక్రవర్తులు బైబిలును శిరోధార్యంగా అంగీకరించి కృతకృత్యులయ్యారు. లోకమందలి వేదాంతాలను మించినది, తర్క వితర్కాలకు అతీతమైనది, మానవుని జ్ఞానానికి తీర్పు తీర్చేది బైబిలు గ్రంథరాజ్యం. అనుదిన పారాయణకు యోగ్యమైన పవిత్ర గ్రంథం బైబిలు. సమస్యలను మానవుడు కల్పించగలడు గాని పరిష్కరించజాలడు. దేవుని గ్రంథమైన బైబిల్లో మానవుని సమస్యలకు దేవుని పరిష్కారం బోధించబడింది. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా పఠించే వ్యక్తి ఏ రాజ్యంలోనైనా ఉత్తమ పౌరుడు కాగలడు, మంచి భర్త కాగలడు, మంచి భార్య కాగలదు. కుటుంబంలో మంచి తల్లి తండ్రి కాగలరు. ఈ మాటలో ఏమాత్రమూ సందేహం లేదు. దౌర్జన్యం పెచ్చుమీరే ఈ రోజుల్లో, గృహఛిద్రాల వల్ల భార్యాభర్తలు విడాకులకు సిద్ధమయ్యే నేటి కాలంలో బైబిలే మనకు ఏకైక పరిష్కారం. బైబిల్ గ్రంథాన్ని లేఖనములు అంటాము. లేఖనములలోని దేవుడే మనకు ప్రత్యక్షమయ్యే దేవుడు. మనకు సమకాలికుడై మనలను శాశ్వత జీవము దిశగా నడిపించే దేవుడు. ఏ వృత్తిలో నీవున్నా బైబిల్ జ్ఞానం నీ వృత్తికి నాణ్యతను చేకూరుస్తుంది. ఇది నిజం. భావజీవితానికి, ప్రవర్తన శైలికి బైబిలు సూత్రాలు ఒక కొత్త ఆధ్యాత్మిక పరిమాణాన్ని చేకూరుస్తాయనేది అనుభవైక వేద్యం. ఈ బైబిలు తూర్పుదేశాల సన్నివేశాలతో నిండి ఉంది. అన్ని దేశాలకు, దేశ భాషలకు, సంస్కృతులకు బైబిలు అనువదించబడింది. బైబిలు మనుషుల హృదయాలతో మాట్లాడుతుంది. జీవదర్శనము, సేవాదర్శనము బైబిలులో మనకు కనపడతాయి. బీదలు దేవుని బిడ్డలని, రాజులు దేవుని సేవకులని చూపి ఒప్పించగల దైవవాక్యే బైబిలు గ్రంథం. పసిపిల్లలకు సైతం ఆధ్యాత్మిక విలువలను బయలుపరిచే దేవుని పుస్తకమిది. అల్లకల్లోలమైన ఈ లోకానికి శాంతి సందేశమే బైబిలు. నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడే ప్రజలకు శాంతిప్రదాయిని ఈ మహాగ్రంథం. చీకటిలో వెలుగుబాట బైబిలు. ఒంటరితనంలో దేవుని సహవాసాన్ని కలిగించే దేవుని వాక్యే పరిశుద్ధ బైబిలు. బైబిలు హెచ్చరికలు దుండగుల గుండెల్లో గుండా దూసుకపోతాయి.
గర్విష్ఠులకు శృంగభంగం కలిగించే గొప్ప గ్రంథము బైబిలు వేదం. గాయపడిన వారికి, పశ్చాత్తప్తులకు తల్లిలాగా క్షమాపణ, చల్లని స్పర్శ అనుగ్రహించే గ్రంథమే దేవుని వాక్యం. ప్రేమ, స్నేహం, సానుభూతి, భక్తి, మధుర స్మృతులు, ఒకటేమిటి, లక్షోపలక్షల దీవెనలు ఇందులో ఉన్నాయి. బైబిలులో బంగారు, సాంబ్రాణి, బోళములున్నాయి. కమ్మని మాటలున్నాయి. పరిమళ సుగంధాలు గుబాళించే గ్రంథరాజము బైబిలు. బైబిలుకున్న ప్రాముఖ్యం ఎలాంటిదో చెప్పాలంటే ఎంతైనా చెప్పవచ్చు, చాలినంత చెప్పలేకపోవచ్చు. ఇది అసాధారణమైన గ్రంథం. ఈ బైబిలు గ్రంథాన్ని ఎవరు రాశారు? గ్రంథకర్త ఎవరు అంటారా? గ్రంథకర్త దేవుడే. అయితే మానవుని చేత రాయించాడు, తాను రాశాడు. దేవుడు రాయించకపోతే ఆ రాత వ్యర్థమే. 1500 సంవత్సరాల కాల వ్యవధిలో దేవుడు 40 మందిని సహగ్రంథకర్తలుగా వాడుకున్నాడు. ఈ మానవ గ్రంథకర్తలలో ఒకరొకరిని బొత్తిగా ఎరుగరు. అయితే అందరూ ఒకే అంశాన్ని భేదాభిప్రాయాలు లేకుండా రాశారు. పరస్పర వ్యాఘాతం బొత్తిగా లేదు. అంతగా అయితే ఈ 40 మందిలో ఒకరిద్దరూ పరస్పరం కలుసుకుని ఉండవచ్చు. బైబిల్ గ్రంథమంతా ఒకే పుస్తకమా అన్నట్లు వీరందరూ రాయటం జరిగింది. దేవుడే వారి చేత అలా రాయించాడు. ఈ గ్రంథం మొత్తం ఎట్టి లోపమూ లేని రచన. ప్రతి రచయిత తన వ్యక్తిత్వాన్ని, శైలిని కోల్పోయి ఉండలేదు. ఆయా తరాలకు చెందిన ఈ రచయితలు అప్పటి సమస్యలను ఉన్నవి ఉన్నట్లు చెప్పారు. దేవుని చిత్తమును బయలుపరిచారు. మానవులుగా వారు మితులకు లోనైన వారు. గాని బైబిలు రచన విషయంలో మాత్రం దేవుడు రాయించాడు గనుక ఒక్క తప్పు ఇందులో కానరాదు. ఇది దేవుని రచన, కాని మానవుని ద్వారా, మానవ సాధనము ద్వారా రాయబడింది. రచయితల వ్యక్తిత్వాలలో వైవిధ్యం ఉంది, వారి శైలిలో వైవిధ్యం ఉంది. ఈ రచయితలలో కొందరు పండితులు, కొందరు పామరులు. లూకా శైలి భాషాపరంగా కఠినం, జటిలం. గ్రీకు భాషలో ప్రావీణ్యమున్నవాడు వైద్యుడైన లూకా. అయితే సీమోను పేతురో, అతడు వృత్తిరీత్యా ఒక జాలరి, చేపలు పట్టుకునేవాడు. అతడిది పల్లెటూరి భాష, గ్రామ్య భాష. లూకాను, పేతురును, ఈ ఇద్దరినీ దేవుడు తన సాధనములుగా వాడుకున్నాడు. పరిశుద్ధాత్మ వారిని ప్రేరేపించగా వారు రాశారు. దేవుడు ఏమి చెప్పాలనుకున్నాడో అదే ఉన్నది ఉన్నట్లు వారు రాశారు. అనగా దేవుడు రాయించాడు. అందుకే మనము నమ్ముతున్నాము. ఇది ఆశ్చర్యకరమైన గ్రంథం. ఇది దేవగ్రంథం, దైవరచితమైన గ్రంథం. బైబిలులో దేవుడు 2200 సార్లు యెహోవా సెలవిస్తున్నాడు, యెహోవా వాక్కు అంటూ పదే పదే పలికాడు. ఈ గ్రంథము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ బైబిలు వాక్కు జీవముతో నిండి ఉన్నది, సమృద్ధి జీవముతో తొణికిసలాడుతోంది. ఈ బైబిలు వాక్కును నమ్మి నీవు ఒక క్షణంలో దేవుని బిడ్డవు కాగలవు. దేవుని వాక్యమనే అక్షయ బీజం నిన్ను కొత్తగా పుట్టిస్తుంది. శాశ్వతమైన, అక్షయమైన దేవుని బీజమే దేవుని వాక్యం. దేవుడు మనిషితో చెప్పదలుచుకున్నదంతా ఈ గ్రంథంలో చెప్పాడు. నీతో, నాతో చెప్పాడు. వ్యక్తిగతంగా దేవుని వాక్యం ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది. పరలోకం నుండి దేవుడు ఇప్పుడు మాట్లాడాలనుకుంటే బైబిలులో ఉన్నదే తిరిగి మాట్లాడతాడు. బైబిలుకు విరుద్ధంగా దేవుడు మాట్లాడడు. తాను చెప్పింది, రాసింది, రాయించింది దేవుడు కాదనడు. అప్పటి దేవుడే ఇప్పుడు ఉన్నాడు. అప్పుడు చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాడు. అలనాడు భూమ్యాకాశములను సృజించిన దేవుడే ఇప్పుడు ఈ రోజున నీతో, నాతో మాట్లాడుతున్నాడు. బైబిలుకు దేవుని లక్షణాలున్నాయి, మానవ లక్షణాలు కూడా ఉన్నాయి. ఎందుకనగా ఆయన దేవుడై ఉండి మానవుడయ్యాడు. ఆయన అవతరించిన దేవుడు, మానవుడై ప్రయాణాలు చేశాడు, అలసిపోయాడు, బడలిక చెందాడు. ఒకసారి మధ్యాహ్న వేళలో అలసిపోయి
బావి దగ్గర కూర్చున్నాడు. ఆయన దేవుడు, అయినా ఆయన మానవుడయ్యాడు. మనుషులతో మాట్లాడాడు, వారి కష్టసుఖాలను పంచుకున్నాడు, సహవాసం చేశాడు, సంభాషించాడు. అలాగే గ్రంథకర్త అయిన దేవుడు తన గ్రంథము ద్వారా మనతో మాట్లాడతాడు. మనుషులకు దేవుని స్వరమే పరిశుద్ధ బైబులు. నిత్యత్వము నుండి వచ్చిన యేసు 33.5 సంవత్సరాలు ఇక్కడ ఉండి తిరిగి నిత్యత్వంలోకి వెళ్లిపోయాడు. ఈ మధ్యకాలంలో దేవుని సందేశమే బైబిలు వాక్యం. బైబిలు దేవుని వాక్యం. లేఖనాలలో క్రీస్తు కనపడతాడు, ఆయన వాక్యం వినపడుతుంది. దేవుడు పలికింది, రాసింది, రాయించింది దేవుని వాక్యం. యేసే దేవుని వాక్యం. అవతరించిన దేవుని వాక్యే బైబిలు. శరీరము ధరించిన దేవుని వాక్కు. పాత నిబంధన లేఖనముల్లో ఆయన అడుగుజాడలు కనిపిస్తాయి. కొత్త నిబంధనలో ఆయన స్వయంగా మానవులతో మాట్లాడిన దైవనరుడు, నరరూపు దాల్చిన దేవుడు. కృపాసనము చెంత యేసుదేవుణ్ణి కలుసుకోగలము. యేసు శిలువపై చనిపోయింది మానవత కోసమే, మానవులమైన మనందరి కోసమే. నా పాపాలను ఆయన క్షమించాడు, పరిహరించాడు. ఆయన మనకు నిత్య జీవం ప్రసాదించాడు. క్రీస్తు వాక్యం పాత నిబంధనలో అవ్యక్తమై కొత్త నిబంధనలో యేసు మాటగా వ్యక్తం చేయబడింది. యేసే క్రీస్తని బైబులంతా ఏకకంఠంతో ఎలుగెత్తి పలుకుతుంది. బైబులు దేవుని నుండి వచ్చిందని మనకెలా తెలుసు? ఇది మంచి ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు బైబిలే చెబుతుంది. ఇది అందరూ వినాలి. బైబిలు తరతరాలుగా కాపాడబడిన గ్రంథం. దీన్ని నాశనం చెయ్యాలని ఎవరెంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. వారే నాశనమైపోయారు. గాని బైబిలు చెక్కు చెదరకుండా ఉంది. యిర్మీయా గ్రంథంలో ఒక రాజును గురించి విన్నాము. దేవుని గ్రంథం అతని చేతికి అందించారు. అతడేం చేశాడు? చాకుతో ఆ గ్రంథాన్ని ముక్కలు ముక్కలుగా కోశాడు, చింపాడు. అయితే ఆ గ్రంథం తిరిగి రాయబడింది. ఈ రోజున మనకు పూర్తి గ్రంథం ఉంది. దేవుడే రాయించాడు, రాశాడు. ప్రతి తరంలోనూ బైబిల్ను చించేసేవారు, తగలబెట్టేవారు చెలరేగుతూనే ఉన్నారు. బైబిల్ వ్యతిరేక శక్తులు నాటి నుండి నేటి వరకు పనిచేస్తూనే ఉన్నాయి. బైబిలును తాము చదవరు, ఇతరులను చదవనియ్యరు. ఎంతమంది ముట్టడించినా బైబిలును ఎవరూ రూపుమాపలేకపోయారు. బైబిలే గెలిచింది. లోకంలో బైబిల్ ప్రతులు అమ్ముడుపోయినంతగా మరే గ్రంథమూ అమ్ముడుపోదు. గ్రంథములన్నిటిలో బైబిలుదే ప్రథమ స్థానం. తన వాక్యాన్ని దేవుడు స్వయంగా కాపాడుకున్నాడు. అంతేకాదు, బైబిలు దేవుని గ్రంథమని భూగర్భ పరిశోధకులు రుజువులెన్నో కనుగొన్నారు. తవ్వకాలలో కొన్ని అవశేషాలు బయటపడ్డాయి. బైబిలు దేవుని గ్రంథమని ఈ వస్తువులు సాక్ష్యమిస్తాయి. మోషే పంచగ్రంథాలు రచించాడు అన్నాము. అయితే కొందరు మోషే కాలం నాటికి రాత అనేది ఎవరికీ తెలియదు అని వాదించారు. అప్పుడు రాత ఉందని భూగర్భం తవ్వకాలలో రుజువులు దొరికాయి. ఎరికో పట్టణము, ప్రాకారాలు అలనాడు కూలిపోయాయి. ఈ చరిత్రను భూగర్భ పరిశోధకులు ధృవపరుస్తున్నారు. వారికి కొన్ని రుజువులు దొరికాయి. బైబిలు నమ్మదగిన చరిత్ర అనడానికి ఎన్నెన్నో ఆధారాలు పరిశోధకులు కనుగొన్నారు. ఎన్నో రాతప్రతులు, శాసనాలు దొరికాయి. యెషయా గ్రంథపు చుట్టలు, మృత సముద్ర ప్రాంతంలో దొరికిన గ్రంథపు చుట్టలు మనకు బలమైన ఆధారాలు. ఇక ప్రవచనాలను గమనించండి. నెరవేరిన ప్రవచనాలు ఇదే సత్యాన్ని రుజువు చేస్తాయి. ఇది దేవుని గ్రంథం. బైబిల్ మొదట రాయబడినప్పుడు ఆ గ్రంథంలో 4వ వంతు ప్రవచనాలే. జరగబోయే సంగతులే ప్రవచనాలు. ఈ రోజున ఎన్నో ప్రవచనాలు ఇంతవరకు నెరవేరినట్లు మనకు తెలుసు. అలనాటి ప్రవక్తలు బతికి ఉండగానే కొన్ని ప్రవచనాలు అప్పటికప్పుడే నెరవేరాయి. మీకాయా అనే ప్రవక్త ఉండేవాడు. అతడు ఆహాబు రాజుకు ప్రవచనం చెప్పాడు.
నీవు యుద్ధం చేయకూడదు, చేస్తే ఓడిపోతావు, నీ ప్రాణాలు కోల్పోతావు. అబద్ధ ప్రవక్తలు రాజును వెళ్లమని ప్రోత్సహించారు. మికాయా మాటలు రాజు నమ్మక అతన్ని చెరసాల నిర్బంధంలో ఉంచాడు. మికాయా చెప్పినట్లే రాజు యుద్ధంలో హతమైపోయాడు. రాజు మారువేషంలో ఉన్నా బాణం అతనికే తగిలింది, అతడు చనిపోయాడు. మికాయా ప్రవచనం అక్షరాలా నెరవేరింది. 1 రాజులు 22వ అధ్యాయంలో ఈ వృత్తాంతమున్నది. సరే, పాఠం ఇక్కడ ఆపుదాము. వచ్చే పాఠంలో దేవుని వాక్యాన్ని గురించి మరిన్ని సత్యాలు తెలుసుకుందాము. అందాక సెలవు, ముగింపులో ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడవైన మా దేవ, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నీవు మాకు అనుగ్రహించిన వాక్యము ఎంతో విలువైనది. ఈ గొప్ప బహుమానము కొరకు మీకెంతో కృతజ్ఞులం. దినదినము నీ వాక్యాహారము చేత మేము పోషించబడుతున్నాము, బలపడుతున్నాము. నీవు మమ్మలను మీ వాక్య సందేశముల ద్వారా ఎంతో ప్రోత్సహిస్తున్నావు. జీవితమనే యుద్ధరంగములో గెలవడానికి కావలసిన ఆయుధ సంపత్తి మీ వాక్యమందు మాకు లభిస్తున్నది. మిమ్మలను మహిమపరుస్తున్నాం. మరొకసారి ఆదికాండము నుండి మేము ధ్యానాలు ప్రారంభించుకుంటున్నాము. ప్రభు, మీ వాక్యం యొక్క విశిష్టతను మేము ధ్యానిస్తున్నాము. మమ్మలను బలపరచండి, మీరే మహిమ పొందండి. ఈ యాత్రలో మీరు మాకు తోడై ఉండండి. 66 గ్రంథాలు, ప్రతి గ్రంథము, గ్రంథములోని ప్రతి అధ్యాయము, అధ్యాయములోని ప్రతి వచనము మేము ధ్యానించడానికి మాకు వెలుగు దయచేయండి. పరిశుద్ధాత్మదేవా, మమ్మలను సర్వసత్యములోనికి నడిపించు. మమ్మలను బలపరచు, మహిమ పొందు. ప్రతి విధమైన ఆటంకమును తొలగించు. మీ వాక్య సందేశముతో మమ్మలను నింపుమని, వాక్యము మాలో సమృద్ధిగా నివసించున్నట్లు దీవించుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.

0: ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu.ttb@radio882.com. మా వెబ్సైట్ వివరాలు www.radio882.com.
1: తల్లి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెషయా 66:13. తల్లి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెషయా 66:13.

0: మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా న్యాయాధిపతుల గ్రంథము 14:15 అధ్యాయాలను ధ్యానించుకుంటాం. ఇందులో సంసోను జీవితంలోని కొన్ని ప్రత్యేకమైన విషయాలను తెలుసుకోబోతున్నాం. సంసోను అసాధారణమైన పనులు చేయగల వ్యక్తి. అతడు తన భార్యగా ఫిలిస్తీయురాలైన స్త్రీని కోరుకున్నాడు. ఇస్రాయేలు ప్రజలు ఇతర దేశాల వారిని వివాహం చేసుకోకూడదని ఒక చట్టం ఉంది. సాధారణంగా తల్లిదండ్రులే పిల్లల పెళ్ళిళ్ళు చేస్తుంటారు. సంసోను ఒక అన్య స్త్రీని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు అతని తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. వారు ఫిలిస్తీన్లను హేయులుగా భావించారు. దీనికి కారణం ఫిలిస్తీన్లు సున్నతి లేనివారు కావడమే. సంసోను తన తల్లిదండ్రుల కోరికలను పాటించలేదు. సంసోను అనే ఈ యువకుడు సింహంతో పోరాడినప్పుడు తన బలాన్ని కనుగొన్నాడు. అతను అష్కెలోను వద్ద 30 మందిని చంపినప్పుడు తన బలానికి తగిన ఉద్దేశాన్ని కనుగొన్నాడు. దేవుడు సంసోనుకు బలాన్ని కూడా ఇచ్చాడు. ఈ బలాన్ని గూర్చి సాంకేతిక వైజ్ఞానిక నియమాల ద్వారా వివరించడం సాధ్యం కాదు. అయితే దానిని ఉపయోగించుకునే మొదటి అవకాశం దేవుడు అతనికి ఇచ్చాడు. దేవుని ఆత్మ సంసోను మీదికి రావడం గమనించదగిన విషయంగా మనం చూస్తాం. ఇక ఈ సందేశంలోని సంఘటనల వృత్తాంతాన్ని జాగ్రత్తగా గమనిద్దామా?
1: ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజున మనం న్యాయాధిపతులు 14:15 వినబోతున్నాము. ఈ అధ్యాయంలో సంసోను జీవితంలోని కొన్ని ప్రాముఖ్యమైన ఘట్టాలు వివరించబడినవి. దేవుని ఆత్మ సంసోను మీదికి రావడం గమనించదగ్గ విషయం. ఇతడు కొన్ని విషయాలలో ఎంతో బలహీనుడు. సంసోను తిమ్నాతునకు వెళ్లి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచాడు. అతడు తిరిగి వచ్చి, తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచాను, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చెయ్యాలని తల్లిదండ్రులతో అన్నాడు. శ్రోతలు గమనించండి, సంసోను ఎలాంటి పని చేశాడు? తాను ఫిలిస్తీ స్త్రీని పెండ్లాడతాడా? ఆమె తండ్రి వద్దకు వెళ్లి ఎలా మాట్లాడగలడు? తాను అలా చెయ్యలేకపోయాడు. పెండ్లి అంటే దానికి ఎన్నెన్నో కట్టుబాట్లు ఉంటాయి. పైగా వారు ఫిలిస్తీయులు, ఇస్రాయేలీయులకు శత్రువులు. అంతేకాదు, వారు యెహోవాను ఎరుగని జనాంగం. ధర్మశాస్త్రం ప్రకారం అట్టి వివాహం నిషిద్ధం. అయినా తల్లిదండ్రులను కోరుతున్నాడు. మీరు వెళ్ళి ఈ పెండ్లి సంబంధం కుదర్చండి అంటున్నాడు. అప్పుడు వారన్నారు, నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీయులలో నుండి కన్యను తెచ్చుకోడానికి వెళుతావా? అందుకు సంసోనన్నాడు, ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించండి. అయితే ఫిలిస్తీయులకు ఏమైనా చేయడానికి యెహోవా చేత అతడు రేపబడ్డాడు అన్న మాట తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిస్తీయులు ఇస్రాయేలీయులను ఏలుతున్నారు. సంసోను ఈ సందర్భాన్ని ఆసరాగా తీసుకుని ఇస్రాయేలీయులను ఫిలిస్తీయుల బారి నుండి విడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంతవరకు బాగానే ఉంది. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమసింహం అతని ఎదుటికి బొబ్బరిస్తూ వచ్చింది. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ లేకపోయినా ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చేశాడు. తాను చేసినది తన తండ్రితోనైనా తల్లితోనైనా చెప్పలేదు. అతడు అక్కడికి వెళ్లి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టం కలిగింది. సంసోను ద్రాక్షతోట వద్దకు ఎందుకు వెళ్ళాడు? తాను నాజీరు కదా, అది చెయ్యకూడని పని. కొంతకాలమైన తరువాత ఆమెను తీసుకురావడానికి తిరిగి వెళుతూ ఉండగా ఆ సింహపు కళేబరమును చూడడానికి ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనె కనపడగా అతడు ఆ తేనెను చేత ఉంచుకొని తింటూ వెళుతూ తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి వారికి కొంత ఇయ్యగా వారు తిన్నారు. అయితే తాను సింహము కళేబరము నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియచేయలేదు. సంసోను తన తల్లిదండ్రులతో తిమ్నాతుకు వెళుతున్నాడు. అప్పుడు ఒక సింహము అతని మీదికి గాండ్రిస్తూ దూకుతూ వచ్చింది. అప్పుడు దేవుని ఆత్మ సంసోనును బలపరిచాడు. సంసోను ఏ ఆయుధము లేకుండా

పదో వచనం, అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేశాడు. అక్కడి పెండ్లి కుమారులు ఆ విధంగా చేయడం మర్యాద. వారతణ్ణి చూచినప్పుడు అతని వద్ద ఉండడానికి 30 మంది స్నేహితులను తెచ్చాడు. అప్పుడు సంసోను అన్నాడు, మీకిష్టమైన ఎడల నేను మీ ఎదట ఒక విప్పుడు కథ వేస్తాను. మీరు ఈ విందు జరిగే 7 దినములలోగా దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను మీకిస్తాను. మీరు దానిని నాకు తెలుపలేకపోయిన ఎడల మీరే 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను నాకివ్వాలి. వారన్నారు, మేము ఒప్పుకుంటాము, నీ విప్పుడు కథ వెయ్యి. అతడన్నాడు, బలమైన దానిలో నుండి తీపి వచ్చింది, తినేదానిలో నుండి తిండి వచ్చింది, ఇది పొడుపు కథ. 3 దినములలోగా వారు ఆ విప్పుడు కథ భావాన్ని చెప్పలేకపోయారు. అక్కడి వాడుక ప్రకారం సంసోను ఒక విందు చేశాడు. విందు పెండ్లి కుమార్తె ఇంటనే జరుగుతుంది. వచ్చిన అతిథులందరూ ఫిలిస్తీయులే. పెండ్లికి వచ్చిన వారు కాలక్షేప వినోదంగా పొడుపు కథలు చెప్పుకుంటారు. సంసోను వారికి పొడుపు కథ వేశాడు. దాన్ని వారం రోజులలోపుగా విప్పాలి అని సవాలు చేశాడు. దాన్ని వారు విప్పగలిగితే సంసోను వారికి 30 నారబట్టలు 30 దుస్తులు ఇస్తాడు. విప్పలేకపోతే అదంతా వారు తనకే ఇవ్వాలి. అసలు బలమైనదేది? అందులో నుండి తిండి రావడం ఏమిటి? అది సంసోనికే తెలుసు. అది సింహ కళేబరం, దానిమీద తేనె తెట్టే. అందులో నుండి తేనె వచ్చింది. 30 మంది అతిథులకు ఈ రహస్యం బొత్తిగా తెలియదు. 15వ వచనం, 7వ రోజున వారు సంసోను భార్యతో అన్నారు, నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతణ్ణి లాలన చెయ్యి. లేని ఎడల మేము అగ్నితో నిన్ను నీ తండ్రి ఇంటివారిని కాల్చివేస్తాము. మా ఆస్తిని స్వాధీనపరుచుకోవడానికే మమ్మును పిలిచారా? సంసోను భార్య అతని పాదముల వద్ద పడి ఏడుస్తూ అన్నది, నీవు నన్ను ద్వేషించావు గాని ప్రేమించలేదు. నీవు నా జనులకు ఒక విప్పుడు కథ వేశావు, అది నాకు తెలపలేదు. అతడన్నాడు, నేను నా తల్లిదండ్రులకైనను దానిని తెలుపలేదే, నీకు చెప్తానా? ఆమె 7 విందు దినములు అతని వద్ద అలాగే ఏడుస్తూ వచ్చింది. 7వ రోజున ఆమె అతణ్ణి తొందరపెట్టినందున అతడు దానిని ఆమెకు తెలియచేశాడు. ఆమె తన జనులకు ఆ విప్పుడు కథ తెలియచేసింది. 7వ రోజున సూర్యుడు అస్తమించకముందు ఆ ఊరివారు అతనితో అన్నారు, తేనెకంటే తీపి అయినది ఏది? సింహము కంటే బలమైనదేది? అతడన్నాడు, నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేకపోయేవారే. ఫిలిస్తీయులు సంసోను భార్య మీదికి ఒత్తిడి తెచ్చారు. తమకు సహాయం చెయ్యవలసిందని అడిగారు. పొడుపు కథకు జవాబు కావాలి. ఆమె సంసోను ద్వారా అది తెలుసుకోవాలి, తమకు చెప్పాలి. అలా చెప్పకపోతే వారు ఆమెను, ఆమె పుట్టింటిని అగ్నితో దహించివేస్తారు. ఆమె ఈ రహస్యం సంసోను నుండి రాబట్టడానికి ఏడవడం మొదలుపెట్టింది. 7 రోజులు అలా ఏడుస్తూనే ఉంది. చివరికి సంసోను మెత్తబడ్డాడు. రహస్యం కాస్తా చెప్పేశాడు. వారు వచ్చి పొడుపు కథ విప్పారు. సంసోను చమత్కారంగా ఒక మాట అన్నాడు, మీరు నా దూడతో దున్నారు, లేకపోతే ఈ పొడుపు కథ విప్పటం మీ తరం కాదు. అనగా నా భార్య నుండి ఈ రహస్యాన్ని మీరు తెలుసుకోగలిగారు. 19వ వచనం, యెహోవా ఆత్మ అతని మీదికి మరల రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని ఆ కథభావం చెప్పిన వారికి బట్టలిచ్చాడు. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొనిన అతని చెలికానికి ఇవ్వబడింది. దేవుని ఆత్మ సంసోను మీదికి రావడం జరిగింది. అతడు దక్షిణాన ఉన్న అష్కెలోనుకు వెళ్ళాడు. అక్కడ అతడు 30 మందిని చంపాడు. వారి దుస్తులు దోచి తెచ్చాడు. పొడుపు కథ విప్పిన వారికి

ఈ ఆ 30 దుస్తులు ఇచ్చివేశాడు. సంసోనుకు కోపం వచ్చింది. తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ తన భార్యను తీసుకువెళ్లలేదు అనగా అతనికి భార్య మీద కూడా ఎంతో కోపం ఉంది. అప్పుడు ఆమె తండ్రి ఆమెకు మరో పెళ్లి చేశాడు. అతడెవరో కాదు, సంసోనుతో ఉన్న అతని తోడు పెళ్లి కొడుకు.

0: ఇప్పుడు మనం 15వ అధ్యాయంలోకి వస్తున్నాము. కొన్ని దినములైన తరువాత గోధుమల కోతకాలమున సంసోను ఒక మేకపిల్లను తీసుకుని తన భార్యను చూడడానికి వచ్చాడు. అంతఃపురములో ఉన్న నా భార్య వద్దకు నేను వెళ్ళుతాను అనుకున్నాడు. ఆమె తండ్రి అతణ్ణి లోపలికి వెళ్లనీయలేదు అన్నాడు. నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించావనుకుని నీ స్నేహితునికి ఆమెనిచ్చాను. ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా? ఆమెకు ప్రతిగా ఈమె నీకు భార్యగా ఉండవచ్చుగదా, చిత్తగించు. సంసోను కోపం తీరింది. భార్య దగ్గరికి వెళ్లాడు. ఆమెకు బహుమానంగా ఒక మేకపిల్లను పట్టుకుపోయాడు. అప్పటికే ఆమెకు మరో పెళ్లి జరిగింది. సంసోనుకు ఈ వ్యవహారం మరీ కోపం తెప్పించింది. సంసోనన్నాడు, నేను ఫిలిస్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేనిప్పుడు నిరపరాధిని. అప్పుడు సంసోను 300 నక్కలను పట్టుకుని దివిటీలను తెప్పించి తోకతట్టు తోక తిప్పి 2 తోకల మధ్యను ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలో అగ్ని మండజేసి ఫిలిస్తీయుల గోధుమ చేలలోకి వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను తగలబెట్టాడు. సంసోను అంటున్నాడు, నేను వీరికి ఎంత హాని చేసినా అది సమర్థనీయమే. ఫిలిస్తీయులను హతమారుస్తాను. 300 నక్కలను తెచ్చి వాటి తోకకు తోకకు ముడిపెట్టి అందులో దివిటీని పెట్టి వాటిని ముట్టించి వాటన్నిటినీ పొలాల్లోకి వదిలాడు. అవి పొలాలకు అడ్డం పడి వెళ్ళాయి. పైరంతా మంటపాలైపోయింది. సంసోను చేసిందేమిటి? ఇది పోకిరి చేష్ట, టక్కరి పని. దైవజనుడు ఇలా చేయవచ్చా? కాని సంసోను చేశాడు. 6వ వచనం, ఫిలిస్తీయులు ఇది ఎవడు చేశాడు అని చెప్పుకుంటూ తిమ్నాతీయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకుని అతని స్నేహితునికిచ్చాడు. గనుకే అతడు చేసి ఉంటాడు అని చెప్పారు. కాబట్టి ఫిలిస్తీయులు ఆమెను, ఆమె తండ్రిని అగ్నితో కాల్చారు. అప్పుడు సంసోనన్నాడు, మీరు ఈలాగున చేసిన ఎడల నేను మీమీద పగ తీర్చుకొనిన తరువాతనే చాలిస్తానని చెప్పి తొడలతో పాటు తుంట్లను విరగగొట్టి వారిని బహుగా హతంచేశాడు. అటు పిమ్మట వెళ్లి ఏతాము బండసందులో నివసించాడు. గమనించాలి, సంసోను చేసిందంతా వ్యక్తిగతం. దేవుడు తనకు అప్పగించిన పని కాదిది. వ్యక్తిగతంగా కక్షలు తీర్చుకోవడానికి దేవుడతణ్ణి నియమించలేదు. ఇశ్రాయేలు జాతిని ఫిలిస్తీయుల బారి నుండి విడిపించడానికి దేవుడతణ్ణి ఏర్పరచుకున్నాడు. ఆ తరువాత సంసోను 1000 మంది ఫిలిస్తీయులను హతమార్చాడు. ఫిలిస్తీయులు యూదాదేశంలోని లేహీలో దండు కూర్చుకొని దోపిడి కోసం వచ్చారు. సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేస్తాము, అతణ్ణి బంధిస్తాము అన్నారు. అప్పుడు 3000 మంది యూదాజనులు ఏతాము బండ వద్ద సంసోనును చూచి అన్నారు, ఫిలిస్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకు చేసిందేమిటి? సంసోనన్నాడు, వారు నాకు ఏమి చేశారో నేను వారికి అదే చేశాను. అప్పుడు సంసోను వారిని వేడుకున్నాడు, మీరు నన్నేమీ చెయ్యకండి. యూదావారన్నారు, మేము నిన్ను చంపముగాని నిన్ను గట్టిగా బంధించి ఫిలిస్తీయులకు నిన్ను అప్పగిస్తాము. అంతట వారు 2 కొత్త మోకులు తెచ్చి అతణ్ణి కట్టివేసి ఆ బండ వద్ద నుండి అతణ్ణి తీసుకుని వచ్చారు. అతడు లేహీకి వస్తూ ఉండగా ఫిలిస్తీయులు అతణ్ణి ఎదుర్కొని కేకలు వేశారు. యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్లు అగ్నిచేత కాల్చబడిన జనపనార వలె అయిపోయాయి. యూదావారు సంసోనును బంధించారు. అతడు వారి చేతిలో ఖైదీ. వారతణ్ణి లేహీకి తెచ్చారు. లేహీ ఫిలిస్తీయుల పట్టణం. శత్రువులు సంసోను తమ చేతికి చిక్కినందుకు ఎంతో సంతోషించారు. అయితే సంసోను తన బంధకాలను సునాయాసంగా తెంచివేశాడు. అది సంసోను బలం కాదు, దేవుని ఆత్మబలం. సంసోను గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దానిచేత 1000 మంది మనుషులను చంపాడు. అప్పుడు సంసోనన్నాడు, గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను రెండు కుప్పలను నేను చంపి ఉన్నాను. గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను. సంసోను వాడిన ఆయుధం ఎలాంటిదో చూచారా? అది ఒక గాడిద దవడ ఎముక. దానితో శత్రువులను ఎదుర్కొన్నాడు. 1000 మంది శత్రువులను హతం చేశాడు. తన స్వశక్తితో అంత గొప్ప కార్యం చేయగలడా? చేయలేడు. దేవుని ఆత్మ అతని మీదికి వచ్చినందున అతడు ఘన విజయం సాధించాడు. అతడు ఇశ్రాయేలును విమోచించబోతున్నాడు. ఇదే లక్ష్యంతో అతడు పనిచేసి ఉంటే బాగుండేది గాని తిరిగి తప్పటడుగు వేశాడు. సంసోను మాట్లాడడం మానివేసి తన చేత ఉన్న దవడ ఎముకను పారవేసి ఆ చోటికి రామత్లేహి అనే పేరు పెట్టాడు. అప్పుడతడు మిక్కిలి దప్పిగొన్నందున యహోవాకు మొర్రపెట్టాడు. అన్నాడు, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిచేత చచ్చి సున్నతి పొందని వారి చేతిలోకి పడవలెనా? దేవుడు లేహీలో ఉన్న ఒక గోతిని చీల్చాడు. దానిలో నుండి నీళ్లు బయలుదేరాయి. అతడు నీరు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికాడు. కాబట్టి దాని పేరు నేటి వరకు ఏనక్కోరే అనబడింది. ఈ మాటకు అర్థం పిలిచినవాని ఓట. సంసోను ఫిలిస్తీయుల దినములలో 20 ఏండ్లు న్యాయాధిపతిగా ఉన్నాడు. సోదరీ సోదరులారా, దేవుడు ఇశ్రాయేలీయులను విమోచించడానికి న్యాయాధిపతులను నియమించాడు. సంసోను మహాబలశాలి. అతణ్ణి చూచినవారు అతడు దైవజనుడే అని చెప్పారు. శరీర బలమున్నది కాని నైతిక బలం అతనిలో లోపించింది. ఇతరులను జయించగలడు కాని తనలోని బలహీనతలను జయించలేకపోయాడు. తనను తాను వశపరుచుకోలేకపోయాడు. సంసోను ఫిలిస్తీ స్త్రీని ప్రేమించడం గొప్ప తప్పు. దారిలో సింహం ఎదురైంది. అది కొదమసింహం. సింహాన్ని ఒక్క త్రుటిలో చంపేశాడు కాని అతనిలో ఉన్న స్త్రీ వ్యామోహాన్ని చంపుకోలేకపోయాడు. మరోసారి ఫిలిస్తీయులను ఉపాయంతో చంపాలనుకున్నాడు. 300 నక్కలతో ఫిలిస్తీయుల పొలాలను పాడుచేశాడు. వారు తన మీదికి వచ్చినప్పుడు గాడిద దవడ ఎముకతో 1000 మందిని హతమార్చాడు. బాల్యం నుండి నాజీరు గొప్ప బలాఢ్యుడు. హెబ్రీపత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాలోకి ఎక్కాడు. కాని నాజీరు వ్రతాన్ని భంగపరుచుకున్నాడు. అంత గొప్ప బలాఢ్యుడు ఒక స్త్రీ చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు. దేవుడు ఇచ్చిన తలాంతులను దుర్వినియోగం చేశాడు. ఇందులో మనం ఒక పాఠం నేర్చుకోగలం. నీవు విశ్వాసివైతే కొన్ని విషయాలలో నీవు బలవంతుడివై ఉన్నంత మాత్రాన నీలోని ఇతర బలహీనతలు పోవు. వాటిని పసిగట్టి వదిలించుకోవాలి. దేవుని సన్నిధి నీ చిత్తస్ఫూర్తిని చంపివెయ్యదు. కొన్ని బలహీనతలున్నా దేవుడు ఆయా సందర్భాలలో విశ్వాసులను వాడుకున్నాడు. సోదరీ సోదరులారా, దేవుడిచ్చిన తలాంతులను దేవుని మహిమార్థమై వాడండి. అయితే ఒక మాట, నీవే దేవుని యొక్క సాధనమై అనేక మంది రక్షణార్థమైన మారు మనస్సు పొందడానికి వాడుకోబడగలవు. అయితే ప్రియ శ్రోత, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: సంసోను దేనితో 1000 మంది శత్రువులను చంపాడు? ఒకటి, గాడిద కాలి ఎముకతో. 2, గాడిద మెడ ఎముకతో. 3, గాడిద దవడ ఎముకతో. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రియులారా, ఇంతవరకు సంసోను జీవితంలోని కొన్ని ప్రత్యేకమైన విషయాలను తెలుసుకున్నాం. సంసోను ఒక అన్య స్త్రీని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు అతని తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. దీనికి కారణం ఫిలిస్తీన్లు సున్నతి లేనివారు కావడమే. సంసోను అనే ఈ యువకుడు సింహంతో పోరాడినప్పుడు తన బలాన్ని కనుగొన్నాడు. దేవుడే సంసోనుకు ఈ బలాన్ని కూడా ఇచ్చాడు. అయితే దానిని ఉపయోగించుకునే మొదటి అవకాశం దేవుడు అతనికిచ్చాడు. దేవుని ఆత్మ సంసోను మీదకి రావడం ఎంతో అద్భుతమైన ఘట్టంగా చూశాం. దేవుని ఆత్మ అతనిలో పనిచేసింది. సంసోను ఫిలిస్తీన్లతో స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరచుకున్నాడు. వాస్తవానికి వారు శత్రువులు. అన్యులతో సహవాసం ఎప్పటికైనా నష్టాన్ని కలిగిస్తుంది. దేవుడు ఎన్నో అవకాశాలను సంసోనుకి ఇస్తూ వాడుకుంటూనే ఉన్నాడు. దేవుని ఆత్మ బలం వలన కేవలము గాడిద దవడ ఎముక వలన 1000 మందిని చంపాడు. ఇదే సందర్భంలో సంసోను ప్రార్థించాడు. సంసోను నీళ్లు లేని కారణంగా చనిపోతానని అనుకున్నాడు. కానీ దేవుడు అతని ప్రార్థనకు జవాబిచ్చాడు. ఒక గోతిని చీల్చి అతనికి నీటిని దయచేశాడు. ప్రియులారా, ఒక విషయాన్ని మనం గమనించాలి. సంసోను మహాబలశాలి. సంసోనుకు శరీర బలమున్నది, కానీ అతనిలో నైతిక బలము లోపించింది. స్త్రీ వ్యామోహము అనే బలహీనతను అతడు చంపుకోలేకపోయాడు. దేవుడిచ్చిన వనరులను మనము సక్రమంగా వాడుకోవాలనే హెచ్చరికను మనము ఇందులో గమనించాలి. కొన్ని విషయాలలో మనము ఎంతో బలంగా ఉండవచ్చు, అయితే అంతమాత్రాన మనలోని బలహీనతలు అట్టే పోవు. వాటి విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: బ్రదర్ జగన్ గారికి స్వాగతం పలుకుదాం. బ్రదర్ కార్యక్రమానికి స్వాగతం. గత వారం కార్యక్రమం చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ భాగాన్ని చూసేవారికి తప్పకుండా గత కార్యక్రమాన్ని చూసే ఉంటారు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను పేపర్ పెన్ను తీసుకుని. గత భాగంలో అనేక మంది పేపర్ పెన్ను నోట్స్ తీసుకుని రాసుంటారు అనుకున్నా. అనేక మంది తీసుకుని రాస్తుంటారు. అయితే ఒక వ్యక్తి ఈ మధ్యకాలంలో నన్ను కలుసుకుని, నేను ఎక్కడున్నా సరే 12 గంటలకి శుభవార్త టీవీని చూస్తున్నాను అన్నాడు. అదేమిటంటే, అది ఎంతవరకు వాళ్ళు ఇష్టపడుతున్నారనే దానికంటే ఆత్మీయంగా మనమందరం కలిసి ఎదుగుదల అన్నట్లో సంతోషంగా ఉంది.
1: నేను నా యొక్క వ్యూలో చెప్తున్నాను, మనం విత్తడం కంటే ఈ విత్తనాల ఉపమానం వల్ల చెప్తున్నాను, విత్తడం కంటే అధికమైన ఆ రిటర్న్స్ ని చూస్తున్నాను. ఎలాగంటే, మేబీ మ్యాన్మార్ మనం ఎదురు చూడని ప్రాంతాల నుండి రెస్పాన్స్ వస్తుంది. అనేక మంది ప్రజలు చెప్తున్నారు మేము ఈ ప్రోగ్రాం చూస్తూ ఉన్నామండి. నేనేమనుకున్నానంటే, నార్త్ ఇండియాలో ఉన్న వారికి హిందీ చేస్తున్నాం, తెలుగు చేస్తున్నాం అనుకున్నా. అది కూడా దాటి బర్మిస్ వీరందరూ చూస్తున్నారనేది ప్యూర్లీ గాడ్స్ గ్రేస్ మాత్రమే.
0: ఒక గ్లోబల్ రీచ్ దేవుడు ఇచ్చి ఉన్నాడు,
1: మహాకృప.
0: అవును, ఈ దినం మనము చూడబోచున్నది మత్తయి 13వ అధ్యాయం. మత్తయి ఒక ట్యాక్స్ కలెక్టర్. ఆయన ఈ భాగం ఎంతో చక్కగా రికార్డ్ చేశారు. గత భాగంలో 4 ప్రమాణాల గురించి మాట్లాడారు. ఈ భూమి గురించి మాట్లాడాము. దాన్ని పునఃపరిశీలన చేస్తే విడిచిపెట్టిన 2 నేలలు ఉన్నాయి. గత భాగం 2 నేలల గురించి చూసాం. ఈ వారం వీక్షకులు పాల్గొనేవారికి దాని సారాంశం చెప్పి మీరు లోపలికొస్తే బాగుంటుంది.
1: అదేమంటే, Matthew 13, Luke 8, Mark 3 ఈ 3 చోట్లలోనూ ఒక ఉపమానాన్ని నమోదు చేస్తున్నారు. 3 చేస్తున్నారు, యేసు చెప్పింది చేశారు. యాజ్ యూజువల్గా లూకా కొంత డీటెయిల్డ్గా మాథ్యూను లూకా రాయడం జరిగింది. ఇందులో దేని గూర్చి అని చూసినట్లయితే, రీక్యాప్ కోసం చెప్తున్నాను, మీకు తెలుసు. ఇది విత్తేవారిని గూర్చినది. రైతు విత్తనాలను జల్లుతున్నాడు. 4 విధాలైన నేలను చూస్తున్నాం. బట్ దేవుడు సృష్టించేప్పుడు ఒక విధమైన నేలే, మంచి నేల మాత్రమే ఉండింది.
0: ఈ
1: మేడ్ ఇట్ గుడ్ అన్నిటినీ కూడా. అందులో వచ్చి మనిషి పాపం చేసిన తర్వాత ముళ్ళు అడ్డం వచ్చింది, అది 2వ ల్యాండ్. 3వది కయ్యను శపించి నడవని ఆరంభించాడు, తనే వేసారి తిరిగేవాడు ఆన్ ద వే. సో అది 3వ ల్యాండ్ తయారైంది. నోవాహ్ కాలంలో మరి కొండపైకి వెళ్లే అరారాతు కొండం మీద నిలిచింది. అంతటితో అక్కడి నుండి ప్రజలు బయలుదేరుతున్నారు. రాతి పలక నుండి ఆరంభమవుతుంది నియమం, అక్కడ ఆరంభమవుతుంది దేవుడు అక్కడి నుండే నిబంధనను చేస్తున్నాడు. సో ఈ 4 విధాలైన ల్యాండ్ ఒకటి ఏర్పడడం మనం చూస్తున్నాం. ఇది 4 విధాలైన ప్రజలు, 4 విధాలైన కాలఘట్టాలు, 4 విధాలైన నియమాలు. సో ఒక్కొక్క కాలఘట్టానికి నియమాన్ని దేవుడు ఉంచాడు. ఉదాహరణకు ఆదాము నుండి ఆ నోహ వరకు ఒక నియమం. ఆ నియమము మనస్సాక్షి నియమం అని చెప్తాం. అక్కడ మనస్సాక్షికి విరుద్ధంగా మనిషి పాల్పడటం వల్ల ధర్మశాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. తీసుకొచ్చి ప్రతీకారం తీసుకుంటాను, సహోదరునికి విరుద్ధంగా సహోదరుడు, ఇది అందు నిమిత్తమే ఆ మనస్సాక్షిలో ఆ నియమాన్ని తను కోల్పోయాడు. సో అలా 2వ నియమం. సో అక్కడ ధర్మశాస్త్రం అక్కడ ఇంప్లిమెంట్ చేయబడి అఫీషియల్గా ఎక్కడ లాంచ్ చేయబడింది ఎక్కడని అడిగినట్లయితే, మోషేతో సీనాయి పర్వతం మీద ముళ్ళ నుండి జరుగుతుంది ఆ ముళ్ళ పొద, ఈ ముళ్ళ నుండి ఆ ముళ్ళ వరకును. ఈ ముళ్ళను గూర్చే ఒక వేరుగా చాప్టర్గా ధ్యానించచ్చు, అనేక విషయాలు చూడొచ్చు. అందులో ఇంట్రెస్టింగ్ గా దేవుడు అనేక విషయాలు అందులో ఉంచాడు. సో ఇది 2వది. అప్పుడు 2వ నియమం వారికి అక్కడ ఆరంభమై కొండ మీద నుండి తీసుకుని క్రిందకు వస్తున్నాడు. ఎంతవరకు నియమంని చూస్తే, ఇస్రాయేలీలు కనానుకు వెళ్లే దారిలో ఆ త్రోవలో లభించింది అది వాళ్లకి. ఇది 2వ నియమం. ఈ 2వ నియమంలోనూ వారు ఎలాగ ఫెయిల్యూర్ అయ్యారు. మనసాక్షి నియమం ఫెయిల్యూర్ అయినట్టుగా ధర్మశాస్త్రంలోనూ ఫెయిల్యూర్. ఏంటి కారణమంటే, అసలు నియమం ఎందుకు వచ్చిందో అది వదిలి నియమాన్ని మాత్రం పట్టుకున్నారు. నియమము పాప నివృత్తి, పాపాన్ని వదిలి నివృత్తిని
0: పట్టుకున్నారు.
1: ఈరోజు కూడా జనుల యొక్క మైండ్ సెట్ ఎలాగుందని అడిగితే, వారి పాపములు మన్నించబడాలన్నదే గాని పాపము చేయకూడదనేది కాదు. అది కూడా రీసెంట్ డేస్లో నేను ఒక విషయాన్ని చూశాను, నాకు ఆశ్చర్యంగా ఉండింది. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటాను, వారికి కూడా తెలియజేస్తా. ఇప్పుడు ఉండేటువంటిదైనా వరల్డ్ వైడ్గా ఉండేటువంటి అన్ని దేశాల్లోనూ చూడండి, వారి వల్ల పాపాన్ని రిమూవ్ చేయలేకపోతున్నారు.
0: న్యాయపరంగా చేశారు,
1: పాపాన్ని లీగలైజ్ చేశారు. పాపం చేయండి, కానీ ఎలాగ చేయడం అనేది మేము చెప్తాము.
0: నియమాలు,
1: రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. తాగకూడదు అనేది చెప్పం మేము, 10 గంటల లోపల తాగండి. అది అలాగైపోయింది. అదే ఇప్పుడు పై దేశాలలో డ్రగ్స్ వచ్చి లీగలైజ్ అయిపోయింది, షాపులో విక్రయిస్తున్నారు. ఏంటి రీజన్ అంటే, వాళ్ళు డ్రగ్స్నొచ్చి బయటికెళ్ళి ఇల్లీగల్గా కొని ఎక్కువ తీసుకుంటున్నారు, అయితే మేమిస్తే లిమిటెడ్గా ఇస్తున్నామంటున్నారు. అయితే మీ వల్ల డ్రగ్స్ నిర్మూలం కాలా, అది లీగలైజ్ చేస్తున్నారు. నాతో మాట్లాడిన వారు ఒకరు చెప్పారు, అది కరెక్టే కదా జగన్, లేకపోతే వారు తప్పుగా తీసుకుంటారు కదా.
0: అక్కడ ఎంత
1: ఏ స్థాయికి వీరు కరప్ట్ అయిపోయారో చూడండి. అంటే ఆ తప్పును అంగీకరించే స్థాయికి వీరు కరప్ట్ అయిపోయారు చూడండి. దీనిబట్టి చూస్తే వీరందరూ డ్రగ్స్ నిర్మూలించలేని స్థాయికి వచ్చేశారు. నేను చెప్పేది పై దేశాలు
0: తప్పనే కాదు, న్యాయబద్ధమైంది,
1: లీగలైజే. ఇదే విధంగా అన్ని పాపాలు చలామణి అవుతున్నాయి. ఇలాగే ధర్మశాస్త్రమును, పాపమును వీరి వల్ల తొలగించలేక దానికొక నివర్తిని ఉంచుకున్నారు. ఈ నివర్తి అనేది సాటిస్ఫాక్షన్, వీరు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మీరొచ్చి ఆ చెప్పేస్తారు, ఆ నీళ్లతో చేతిని కడుక్కుంటే సరిపోతుందా జగన్, ఆ మీరు క్లీన్ అయిపోయారు అని చెప్తే నాకదెంతో ఈజీ. నేనేదైనా చేసి ఏం చేయగలను,
0: క్లీన్ చేస్తారు,
1: క్లీన్ గా చేతులు మాత్రం కడిగేసుకోగలను. నేనిక అది చేయకూడదు, పాపము చేయకూడదన్నప్పుడే అది నా కష్టం. అది ధర్మశాస్త్రం.
0: అదే ఈ మధ్యకాలంలో హ్యాంబర్గ్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళకి క్లాస్ తీసుకోవడానికి అవకాశం వచ్చింది. అప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఒక యవ్వన విద్యార్థి నన్ను ఇలా అడిగాడు, సార్ ఇంతగా టెక్నాలజీ వచ్చింది, ఏ వచ్చింది, దేవుడు మనకు అవసరమా అని నన్ను అబ్బాయి అడిగాడు. నిజంగా అది మంచి ప్రశ్న అనుకున్నాను. నేను ఇలా చెప్పాను, ఇద్దరు సహోదరులు కూర్చొని ఆస్తి వ్యవహారం ఏదో మాట్లాడి సరిచేసుకుందాం, అప్పుడు ఇటువంటి సందర్భంలో సమస్యలు అధికం అవుతున్నాయి. అలా సమస్యలు అధికం అవ్వడం వల్ల అప్పుడు దేవుడు అవసరమా అని అడుగుతున్నారు. అయితే ఏ ద్వారా పరిష్కారం అయిందా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, టెక్నాలజీ లేకపోతే విజ్ఞానం? మనం ఏం చేసామంటే మీరు చెప్పినట్టే సమస్యకు న్యాయపరంగా కరెక్ట్ చేశాం, కానీ సాల్వ్ అవ్వలేదు.
1: సాల్వ్ కాదు, ఎందుకంటే ఈరోజు మన మైండ్ ఆలోచన అంతా కూడా కరప్ట్ అయిపోయింది. సో ఇది రెండవ ల్యాండ్. ఇదే ఇంతవరకు మనం చూసాము. రీక్యాప్ ముగించి ఇప్పుడు
0: ఈ సలైవ్కి
1: వచ్చేద్దాం.
0: ఈ వారం దేని గురించి చూడబోతున్నా, మిగిలిన భాగంలో విడిచింది
1: మూడవ ల్యాండ్ ఒకటే ఉంది. మంచి నేలను గురించి దేవుడు చెప్తున్నాడు. నేనెందుకు ఇది మూడవ ఆర్డర్ గా చెప్తున్నానంటే, ఇక్కడ ఇవ్వబడిన ఆర్డర్ కాకుండా మనం ఒక ఆర్డర్ లో వెళ్ళాం. ఎలాగంటే ఫస్ట్ ముళ్ళు, రెండవది వచ్చి ఆ త్రోవ ప్రక్కన పడింది, మూడవది వచ్చి మంచి ల్యాండ్. ఎందుకని అడిగినట్లయితే, ఇప్పుడు ధర్మశాస్త్రము సీనాయి పర్వతం మీద ఆరంభమై గొల్గోతా కొండ పైన ముగిసింది.
0: అవును,
1: యేసుక్రీస్తు అంతా ముగిసింది అని అన్నాడు.
0: ఆ కొండ నుండి
1: ఈ కొండ వరకు, ఆ కొండ ముళ్ల పొద నుండి ఆరంభమై ఆ కొండ ముళ్ల పైన ముగిసిపోయింది. ఆ ముళ్లలో ఆరంభమై ఏ ముళ్లలో ముగియబోతుందో తెలుసండి. ఈ కొండపైన ఒక ముళ్ళుంది, ఈ గొల్గోతా కొండపైన యేసు తలపైన ఆ ముళ్లను పెట్టారు. తలపైన పెట్టారు. ఏంటి అర్థం అంటే, ముళ్ళన్నది పాపానికైన చిహ్నం. అంటే నువ్వు పాపం చేశావు, అందువల్ల నీకేమొచ్చింది, ముళ్ళొచ్చింది. ఇప్పుడు మోషేతో చెప్తున్నాడు, ఈ ముళ్ల పొదను చూడు, నీ చెప్పులను తీయమంటున్నావు, ఎందుకు చెప్పులు విడవమన్నాడు అనేది అనేకులు తప్పుపడుతూ ఆ చెప్పులను వేసుకోవచ్చా లేదా అనే వాగ్వాదంలోనికే దిగిపోయాడు.
0: ఆ స్టేజ్కి వెళ్ళిపోయి
1: అదొక డిబేట్ అయిపోయింది. అక్కడెందుకు చెప్పులు విడవమంటున్నాడంటే, ఇప్పుడు ఇంతవరకు మనిషి చేసిన పాపానికి చిహ్నంగా శాపంగా ఉన్నటువంటి ముళ్ళు, దానిమీద అగ్ని దిగింది, ఈ ముళ్ళు నిన్ను గుచ్చదు, ఇక చెప్పులు తీసేయమని అర్థం. దాని అర్థం ఏంటంటే, ఈ నియమం వల్ల నీకోసమని నేను వచ్చాను, నిన్ను పాపం ఏం చేయదు, ఇది పరిశుద్ధమైన స్థలం, ఇక్కడ ముళ్ళు ఉండదు, గుచ్చుకోదనే అర్థం. ఎందుకు చెప్పు వచ్చింది మనిషికి,
0: ముళ్ళు
1: రావడం వల్ల చెప్పులు వచ్చాయి, చెప్పులు విప్పు, ఈ ముళ్ళు నిన్నేం చేయదు. అయితే అది టెంపరీ, క్రిందకు వచ్చేప్పుడు మోష ఏం చేయాలి,
0: మళ్ళీ చెప్పులు
1: వేసుకోవాలి. ఎందుకని అడిగినట్లయితే, అది టెంపరీ ధర్మశాస్త్రం, అది ప్రత్యేక కాలఘట్టం వరకే ఉంటుంది. సో అందులకై దేవుడు ఆ మాటను అక్కడ తెలియజేశాడు. ఇప్పుడు అకడారంభమైన ముళ్ళు అక్కడ మనిషి కాళ్ల క్రింద ఉన్నటువంటి ముళ్ళును తీసి యేసు తలపైన ఉంచబడింది ముళ్ళ కిరీటముగా. ఎందుకు ఉంచాడంటే, ఇక ఈ ముళ్ళు నిన్ను గుచ్చదనే అర్థం. అదే మంచి నేలను పడిన విత్తనము స్వాతంత్ర నియమము. ఆ విత్తనము మంచి నేలను పడింది, అది నూరంతలుగా 30-60 నూరంతలుగా ఫలాన్నిచ్చింది. అదే ఈ న్యూ టెస్టమెంట్ చర్చ్. ఇదే ధర్మశాస్త్రం తర్వాత వచ్చినటువంటిది. ఇప్పుడు ఇదే క్రియ చేస్తూ ఉంది. మీరు యోచించండి, ఈ 30-60-100 అనేది ఉంది చూడండి, ఇందులోనే 3 రకాలున్నాయి. ఈ ల్యాండ్లోనే 3 రకాలున్నాయి. మీరు అనేక సమయాల్లో మనం మాట్లాడేప్పుడు కూడా గట్టిగా చెప్పుకున్నాం, ఇంత ఉందే ఎందుకు జనులు ఇలాగ చేస్తున్నారు, అందులో 30 అనేది ఒకటి ఉంది, అవునా, అందులో ఒక 61 ఉంది. వాళ్ళు కొంచెం ఒకందులకు వీళ్ళకంటే బెటరు, కొంచెం స్పిరిచువల్గా మాట్లాడతారు, కొంచెం ఓల్డ్లీగాను ఉంటారు, అప్పుడప్పుడు ఇలాగా అలాగా ఉంటారు. అయితే ఒక గ్రూప్ ఉంది, అది 100% ఫాలో చేయాలని ఇష్టపడేటువంటి గ్రూప్. ఈ వాక్యాన్ని ఫాలో చేయాలి, దేవునికి నమ్మకంగా ఉండాలనే గ్రూప్. ఈ మూడునూ ఉన్నాయి, ఈ 3 గ్రూపులు ఇందులో ఉన్నాయి. సో ఇప్పుడు మంచి నేల అనేటువంటిది న్యూ టెస్టమెంట్ చర్చ్ గా
0: మంచి నేలలో ఒక భాగం వస్తుంది,
1: అందులోనే 3 పార్ట్లు ఉన్నాయి.
0: అవును, మీరు చెప్పినట్టుగానే బయట ఒక ఔటర్ సర్కిల్, ఇన్నర్ మోస్ట్ హోలీలా
1: మీరు చూడండి,
0: అలాగే ఒక గ్రూప్ ఉంది.
1: ఒక గ్రూప్ ఉంది, చర్చ్ కి పర్ఫెక్ట్ గా వస్తారు,
0: కరెక్ట్ గా ఉంటారు,
1: రైట్ టైంకి అక్కడ ఉంటారు, బైబిల్ని చేతిలో తీసుకొస్తారు, ఆ పిల్లల్ని లేపి సరిగ్గా తీసుకుని వస్తారు, అన్ని చేస్తారు, కానీ వచ్చి నిద్రపోతారు.
0: ఓ,
1: వారి మట్టుకైతే చర్చ్ గోయింగ్ అనేటువంటిది ఒక కర్తవ్యం. యు మస్ట్ డూ ఇట్ పర్ఫెక్ట్లీ,
0: కరెక్ట్గా చేయాలి,
1: కరెక్ట్గా చేయాలి. ఆఫరింగ్ కానివ్వండి, లేక ఏదో ఒక విషయం కానివ్వండి, ఫెస్టివల్ కానివ్వండి, దే వాంట్ బి పర్ఫెక్ట్. చర్చ్లో యాక్టివిటీ వచ్చి నుంచుంటారు ఫస్ట్, But they are all religious people. They are not spiritual people. Lot of difference between the religious and spiritual way. నేను వచ్చి ఒక క్రైస్తవునిగా ఉండేదానికంటే కూడా నేను దేవుని బిడ్డ అనేటువంటిదే ముఖ్యం. ఈరోజు మనలో అనేకులు క్రైస్తవులుగా ఉన్నారు. క్రైస్తవులను చూపించుకోవడానికి మనం రెడీగా ఉన్నాం. మనం ఇది ఒక ఉదాహరణే, ఎవరిని నిందించడం లేదు, ఉదాహరణే. నేనొక సిలువ ఉన్నటువంటి చైన్ని మెడలో వేసుకుని పైబట్టని వేసుకోకుండా క్రైస్తవునిగా చూపించాలనుకుంటున్నాను. బట్ నా సాక్ష్యంలో చూపించగలుగుతున్నాను అనేటువంటిదే రెండవది ప్రాముఖ్యమైంది. అయితే చూడండి, ఒక పీరియడ్లో ఈ సాక్ష్యం ఉండింది. ఒక నాకు తెలిసి 30 సంవత్సరాలకు ముందు 35 సంవత్సరాలకు ముందు నేను చిన్నవానిగా ఉన్నప్పుడు ఒక నార్మల్గా ఒక మాటను చెప్తారు, వారు క్రైస్తవులండి, తప్పు చేయరండి. పలు గవర్నమెంట్స్లో వరల్డ్ వైడ్గా రాజులున్నటువంటి కాలములో వారి యొక్క అతి ముఖ్యమైన కార్యదర్శిగానో లేక వెరీ ఇంపార్టెంట్ సీక్రెట్స్ని హ్యాండిల్ చేయడానికి క్రిస్టియన్స్ని పెట్టుకుంటారు. ఎందుకంటే వారిని ట్రస్ట్ చేయగలరు.
0: ఎందుకు? స్కూల్లో చూసినట్లయితే క్రైస్తవ స్కూల్లో ఒక విలువలు ఉంటాయి, అది నేటికీ కూడా ఖచ్చితంగా ఉన్నాయి.
1: లేదు, ఒక పీరియడ్లో సర్వీస్ అంటేనే
0: సర్వీస్
1: క్రిస్టియన్సే. దే హ్యావ్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ ఈరోజేంటి? అదే ప్రశ్న. మనం పాదకథనే చెప్పుకుంటున్నామనేది కాదు, ఈరోజు మనం ఏం చేస్తున్నాం అనేది కదా. కొంతమంది చెప్తుంటారు, నేను ఆ కాలంలో బీఏ చేశాను, అది ఆ కాలంలో, ఇప్పుడు అదొచ్చి 6వ తరగతిలోనే ముగిస్తున్నారు. ఈరోజు ఏంటన్నదే కదా ప్రశ్న. వారి ఎక్స్పీరియన్స్ ని తప్పు చూపించడం లేదు, బట్ ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్, మనం ఆ రోజు ఉండే అదే ఎఫర్ట్ ఈరోజు కావాలి కదా. ఈరోజు 30 ఉంది, ఇంకొక గ్రూప్ ఉంది, వీరు అటు ఇటు కాకుండా ఉంటారు. వీరి వల్ల మంచిగా ఉండాలని అనుకుంటారు, స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉండాలనుకుంటారు. అయితే వీరిని లాక్కెళ్లే ఒక పీరియడ్ ఉంటుంది. చర్చ్లో చూస్తే పర్ఫెక్ట్గా ఉంటారు, బయటకు వస్తే వీరు ఒక మాదిరిగా, అయ్యో ఇవన్నీ చేయాలనుకున్నా, ఈ జనవరి 1వ తారీఖు మాదిరిగా రెజల్యూషన్ తీసుకునే మరొక రోజు లోకంలో ఏ రోజునూ లేదు. అందులో అధికంగా మనం తీసుకునేటువంటి మొదటి తీర్మానం ఏంటంటే డైలీ వాకింగ్కి వెళ్తాననేటువంటి, అది 2వ తారీఖునే మీరుతుంటారు. మొదటి రోజు అమలు చేస్తారు, 2వ రోజు మీరుతారు.
0: మొదటి రోజు ఆరాధన ముగించి 2 రోజులు మీరు కష్టపడతారు
1: అండి. వాళ్ళు ఈ విధంగా స్పిరిచువల్గా తీర్మానం తీసుకునే వాళ్ళు ఉంటారు. నేను ఇక డైలీ ప్రేయర్ చేస్తాను, డైలీ బైబిల్ చదువుతాను అని వీరు తీర్మానం తీసుకుంటారు. ఒక 2 రోజులు చదువుతారు, తర్వాత నిలవలేకపోతారు. ఇలా ఒక గ్రూప్ ఉంటుంది. అయితే ఒక గ్రూప్ ఉంది, దే ఆర్ చేస్తూనే ఉంటారు, పర్ఫెక్ట్. ఆ స్థలానికి వస్తారు, సో ఇది మంచి భూమి, ఇది మరి తప్పైన నేల కాదు ఇది. అదే చెప్తున్నా, ధర్మశాస్త్రము కంటే కూడా ఈ స్వాతంత్ర నియమంలోనే జీవం ఉందని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఏహెచికల్ గ్రంథంలో దేవుడు ధర్మశాస్త్రాన్ని గురించి తెలియజేస్తున్నప్పుడు, నేను అనుకూలము కాని కట్టడలను తాము బ్రతుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికి ఇచ్చి తిని, అది ఎలాగంటే ఈ ధర్మశాస్త్రం వలన హెవెన్కి వెళ్ళలేని పరిస్థితి. ఆ పాప నివృత్తికైన కార్యం జరుగుతుంది, అయితే హెవెన్కి వెళ్లడం కుదరదు, ఆత్మల విశ్రాంతి స్థలం అక్కడుండొచ్చు. అయితే ఈ స్వాతంత్ర నియమం ఉంది కదండి, ఈ న్యూ టెస్టమెంట్ చర్చ్ యొక్క ఈ బైబిల్ ఉంది, దీని ద్వారా మాత్రమే హెవెన్కి వెళ్ళొచ్చని బైబిల్ తెలియజేస్తుంది. అందువల్ల దీనిని గూర్చి పేతురు తెలియజేస్తున్నాడు, మేమింక ఎవరి యొద్దకు వెళ్ళగలం, నీ యొద్ద నిత్య జీవ వాక్యములున్నాయి, లివింగ్ వర్డ్. ఈ యొక్క నోహ్ కాలమునకు ముందుగా ఉన్నది చూసినట్లయితే, ఉదాహరణకు ఇప్పుడు అబ్రహాముతో మాట్లాడేప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను నీకొచ్చి నియమములను కట్టడలను చెప్పి ఉంచి ఉన్నానంటాడు. దాని అర్థమేంటి, ఆనాడు రిటర్న్ లాంగ్వేజ్ లేదు, ఇక హమురాబి పీరియడ్లోనే రిటర్న్ వర్డ్స్ రాసేది వస్తుంది,
0: బోధిస్తున్నారు,
1: టీచ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆనాడు రాసే పద్ధతి లేనందువలన, సుమేరియన్ సివిలైజేషన్కి ముందు అది, సో ఆ పీరియడ్లోనే చేరాత అనేది వస్తుంది. సో మోషే దగ్గర అది రాసి ఇస్తున్నాడు, నా కట్టడలను రాసిస్తున్నాను. అప్పుడు అది ఓకల్ వర్డ్, చెప్పించినది, ఇది రాయబడింది. బట్ మన దగ్గర ఉన్నదే లివింగ్ వర్డ్, ఆయన వచ్చి మనలో నివాసం చేస్తున్నాడు. అప్పుడు ఇదే ఉన్నంతలో బెస్ట్ ల్యాండ్. బట్ ఈ బెస్ట్ ల్యాండ్లో ఎందుకు 30-60 ఉందనేదే,
0: అందులో కూడా ఒక
1: డిఫరెన్స్ ఉంది. ఇదంతా 100 అంతలుగా ఉంటే ఎంత బాగుంటుంది, ఒక పీరియడ్లో ఉండింది, అప్పుడంతా 100 ఉండింది. సో ఇది 3వ ల్యాండ్, ఇది దేనిని సూచిస్తుంది అని అడిగినట్లయితే, గొల్గొతా నుండి సంఘము ఎత్తబడేంత వరకును, యేసు తిరిగి వచ్చేంత వరకు, ఇంకా కొంత డీటెయిల్డ్గాను కొంత డెప్త్గా చెప్పాలంటే, పరిశుద్ధాత్మ వచ్చినప్పటి నుండి పరిశుద్ధాత్మ సంఘమును ఎత్తుకొని పోయేంత వరకు. ఇదొచ్చి మనం స్పిరిచువల్ పీపుల్ అని చెప్తున్నాం కదండి. ఎందుకు స్పిరిచువల్ పీరియడ్ అంటే స్పిరిట్ ఫిల్డ్ పీపుల్. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత, అప్పుడు దానికి ముందంతా కూడా ఎవరైనా ఒకరి పైన పరిశుద్ధాత్మడు వస్తాడు. ఇప్పుడు ఆత్మనింపబడిన మనిషి అని యోసేపుని చెప్తారు, దానియేలుని చెప్తారు, పర్టికులర్గా ఎవరైనా ఒకరికే ఉంటుందలాగా. ఎహెజ్కేల్ చెప్తాడు, దేవుని హస్తము తన మీదకి రాగా తాను ఆత్మవశుడనయ్యానని చెప్తాడు.
0: అదే విధంగా క్రీస్తు పుట్టినప్పుడు సిమియోను
1: ఆత్మవశుడై అని ఉంటుంది, అలాగ పర్టికులర్ పర్సన్.
0: అవును,
1: కానీ ఇప్పుడు అలా కాదు. శరీరులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. సో ఇదే స్పిరిచువల్ పీరియడ్, స్పిరిట్ ఫిల్డ్ పీపుల్స్ ఉండేటువంటి కాలం. సో ఈ పీరియడే ఉన్నంతటిలో బెస్ట్, మంచి నేల. ఇందులో దేవుడు విత్తుతున్నాడు, ఇప్పుడు మనలో విత్తుతూ ఉన్నాడు. ఈ విత్తనము ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముందుగా మనము షూట్కి ముందుగా మాట్లాడుకున్నాం, మీరు కూడా చెప్పారు, అంటే బ్రాడ్కాస్ట్ అనే దానికి ఒక వివరణ ఇచ్చారు. బ్రాడ్ కాస్ట్ అది మీరే చెప్పండి, బాగుంటుంది.
0: లేదు, మనం మాట్లాడుకునేటప్పుడు బ్రాడ్కాస్టింగ్ అంటే ఒక విత్తనము తీసి ఆ బ్రాడ్గా కాస్ట్ చేసి దూరంగా విసిరివేయడాన్ని. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఒక బ్రాడ్ కాస్టింగ్.
1: సో ఇందులో నుండి వచ్చిన వర్డ్ అది.
0: అవును, అగ్రికల్చర్ వర్డ్,
1: అగ్రికల్చరల్ వర్డ్. సో కాస్ట్ చేయడం అనేది విత్తడం, బ్రాడ్ అనేది అధికంగా విత్తడం.
0: అధికముగా
1: అది మంచి నేలకు వర్తిస్తుంది. ఆ ఇస్సాకు ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా 30-60-100 అనేది మనమేం చెప్తున్నాం, 100 ఇస్తుందా అని అడుగుతాం కదండి. ఇస్సాకును గురించి వాక్యం చెప్తుంది, ఇస్సాకు విత్తనము వేశాడు, 100 ఆ సంవత్సరము ఫలము పొంది. 100% ఈ ఇస్సాకు పాత నిబంధనలో ఎవరికి ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాడంటే క్రైస్ట్కి. పలుచోట్ల నుండి ఆ కంపారిజన్ మీరు చూడొచ్చు. అతని భుజముల మీద కట్టెలు మోసుకుని తీసుకెళ్లాడు కొండపైకి, యేసును సిలువ మోయించి తీసుకెళ్లారు కొండపైకి, ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకెళ్లడం, యేసును తీసుకెళ్లారు, ఇస్సాకు అక్కడ బలి కాకుండా ఒక పశువు బలి అయి తను జీవంతో తిరిగి వచ్చాడు, అలాగే యేసుక్రీస్తు బలి అయి తిరిగి పునరుద్ధానుడై లేచాడు. ఈ విధంగా అనేక ఒకదానికొకటి సాదృశ్యాలు మీరు కంపేర్ చేసి చదవగలరు. ఒకసారి యోసేపుతో మనం కంపేర్ చేసాము, ఆ విధంగా ఇస్సాకును మనం చూడగలం. అప్పుడు ఇస్సాకు వచ్చి పాత నిబంధనలో యేసుకి ఒక చిహ్నంగా మనం చెప్తున్నప్పుడు, అప్పుడు ఇస్సాకు వేసిన విత్తనం ఏమైంది,
0: 100 times
1: పెరిగింది. అప్పుడు యేసు విత్తేది మంచి నేల, ఇదే న్యూ టెస్టమెంట్ విత్తనం. అప్పుడు ఇది ఎలా ఫలించాలి,
0: అదే 100%
1: ఇవ్వాలి. అప్పుడు మనమెందుకు ఈ బ్రాడ్కాస్ట్ మనం చేస్తున్నామంటే 100% రిజల్ట్ని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈ 100% రిజల్ట్ వేరెందులోనూ కూడా లేదు, ఎందుకంటే అన్నిటిలోనూ డిప్రిషియేషన్ ఉంది. మీకు గోల్డ్లో కూడా ఏముంది, అదేవిధంగా మీకు ఇంకా వుడ్లో ఉంది, ఏది చేసినా అందులో డిప్రిషియేషన్.
0: అయితే ఈ మాటలో
1: దేవుని మాటలో డిప్రిషియేషనే ఉండదు, 100% ఫలం ఇస్తుంది. అదే దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఈరోజు 3వ ల్యాండ్గా మనం ఎక్స్పెక్ట్ చేయగలిగింది ఏంటని అడిగినట్లయితే, ఈ 100% ప్రాఫిట్, 100% తిరిగి రిటర్న్స్ వచ్చేటువంటిదైనా ఒక వర్డ్ని మనం సో చేయాలి, జనుల మధ్య జల్లాలి. ఇప్పుడు చెప్తున్నాను, ఈ 4 ల్యాండ్లు ఉన్నాయి కదండి, 4 ల్యాండ్ 4 విధాలుగా, అయితే విత్తనం ఒకటే. మంచిదైన విత్తనమే, అది ఎక్కడైనా మొలుస్తుంది, త్రోవప్రక్క మొలుస్తుంది, తర్వాత వచ్చి ఆ ముళ్ళలోనూ మొలుస్తుంది, రాతిలోనూ, మంచి నేలలో మొలుస్తుంది. అయితే మనమిప్పుడు చేయవలసింది ఏంటంటే నేలను సేద్యము చేయడం. ఎందుకంటే ఆదాంకి ఇచ్చిన పని ఏంటి, నేలను సేద్యము చేయి, విత్తనం నేను జల్లుతా.
0: విత్తనం ఆయన
1: సీడ్ ఆయన ఇచ్చేశాడు, 100 ల్యాండ్ రెడీ చేయి.
0: దాన్ని తీసి ఎప్పుడు ఎలా ఉపయోగించడం అనేది మన చేతిలో ఉంది.
1: ఇదే మనం చెప్తాము, చర్చిని రెడీ చేయండి, పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. మనము సంఘముని సిద్ధము చేయకుండా, ఇప్పుడు మీరు చర్చ్కి వెళితే ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది కదా, ఈ ఆర్డర్ ఆఫ్ సర్వీస్ జరిగించడానికి కారణం ఏంటి తెలుసా అండి, ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ఎందుకని వచ్చింది అని అంటే, ఇప్పుడు దానికి కారణం మారిపోయింది, అది వదిలేద్దాం. అప్పుడు ఎందుకు వచ్చిందంటే, వారు పలు విధాలైన సమస్యల నుండి చర్చ్కి వస్తారు, ఒక దగ్గర కూర్చునేప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి మైండ్లో నడుస్తుంటుంది. వీరందరినీ ఏకీభవించడానికి ఫస్ట్ ఏం చేస్తారంటే 2 పాటలు పాడతారు, తర్వాత వర్షిప్ చేస్తారు. అట్లే అందరినీ వన్నెస్లోకి తీసుకొచ్చి అన్నీ ఒకే ల్యాండ్గా ఉంటాయి. ముళ్ళు వచ్చి ఉంటాయి, రాతి నేల వచ్చి ఉంటుంది, ఆ మంచి నేల వచ్చి ఉంటుంది. అన్ని ల్యాండ్స్ లోనికి వచ్చి కూర్చున్నప్పుడు ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ ఆఫ్ సర్వీస్ కింద తీసుకొచ్చి వారిని పాట పాడించి ఒక వర్షిప్లోకి తీసుకొచ్చి అన్నీ ఒక వన్నెస్లోకి వచ్చిన తర్వాత మాటను విత్తుతారు, సీడ్. అదే వారు నెక్స్ట్ చేసేటువంటి పని.
0: ఇంకా చెప్పాలంటే అందరూ ఏక మనసుతో పరిశుద్ధాత్మ పనిచేయటం సులభం,
1: చేయడానికి ఈజీ,
0: విడివిడిగా అయితే కష్టం.
1: అవును, ఆ వర్డ్ జల్లేపుడు చర్చ్ 100% ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ఏమైందంటే, జనులు వచ్చేందులకు పాట పాడతాం, జనులు రావడానికి లేట్ అవుతుంది, 2 పాటలు పాడదాం, 3 పాటలు పాడదాం. ఇప్పుడు నన్నే అడుగుతుంటారు, ఆ జనులు వచ్చారు మెసేజ్కి వెళ్ళిపోదామని అడుగుతారు, అంతవరకునూ పాడుతుంటారు. అప్పుడు పాట పాడడం అనేటువంటిది జనులు వచ్చేందుకైనా ఒక ఇది కాదు.
0: అవునవును, అది లేదు ఒరిజినల్,
1: అది ఒరిజినల్ ప్లాన్ లో లేదు, అది వారిని వన్నెస్ లోనికి తీసుకొచ్చింది.
0: అది మహత్తరమైన మహిమకరమైన సేవ.
1: అదే నేలను సేద్యం చేయడం, భూమిని సిద్ధపరచడం అనేది ఉంది కదా, ఆ సేద్యపరచడమే వర్షిప్. ఈరోజు వర్షిప్ అనేది పర్ఫార్మెన్స్ అయిపోయింది, వర్షిప్ అనేది టైం ల్యాప్స్గా అయిపోయింది, లేకపోతే వర్షిప్ అనేది ఐస్ బ్రేకింగ్ అయిపోయింది. కొన్ని సమయాలలో చెప్తుంటారు, మరొక ప్రసంగికుడు రాలేదు, కొంతసేపు వర్షిప్ చేయమని చెప్తుంటారు. ప్రసంగికుడు లేటుగా వస్తున్నాడని తను వర్షిప్ చేస్తుంటాడు. ఇదే ఇక్కడ మిస్టేక్. అప్పుడు ఈ ల్యాండ్ని సేద్యం చేస్తున్నాం కదండి, అది వెరీ ఇంపార్టెంట్. ఆ విత్తనం మంచి విత్తనం, అది ఎక్కడ వేసినప్పటికీ ఫలించే విత్తనం. అయితే ల్యాండ్ ఎలాగుందనేదే ముఖ్యం.
0: ఇంకోవైపు చూసినా కనబడుతుంది, విత్తనం అందరికీ మంచి విత్తనం ఇస్తున్నాడు అని మరోవైపు చూస్తాం. అదేమంటే మీకొకటి నాకొకటి కాదు, అందరికీ మంచి విత్తనం ఇస్తున్నాడు.
1: అలాగా ఆయన ఆ విధంగా ఇచ్చినట్లయితే పక్షపాతిగా ఉంటాడు.
0: ఎగ్జాక్ట్లీ,
1: ఆయన పక్షపాతం లేనివాడు. సో ఇప్పుడు ల్యాండ్ని జల్లుతున్నాం, మూడవ మంచి ల్యాండ్. నాలుగవది ఇక రాతి నేల, ఇక మీదట వచ్చేటువంటిది. రాతి నేల దేనిని సూచిస్తుంది, ఏ యొక్క కాలఘట్టానికైనది అని అడిగినట్లయితే, ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క సంఘము ఎత్తబడటముతో 1000 పరిపాలన ఆరంభమవుతుంది. మిలేనియం, మనం ఎక్స్పెక్ట్ చేసే మిలేనియం ఆరంభమవుతుంది. ఈ మిలేనియంలో చూసినట్లయితే ఎలాగ అది రాతి నేల అని మీరు చెప్తున్నారని వీరు అడుగుతారు. దానియేలు 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు ఒక స్వప్నాన్ని కంటాడు. ఆ స్వప్నమనంతరం చివరిగా అతను చెప్పే మాట ఒకటి ఉంటుంది, మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములు తుత్తనీయులుగా విరిగిపోయింది, ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతముగా మారిపోయింది. అప్పుడు భూమి అంతటా ఎలాగుంది, స్ప్రెడ్ అయింది. ఏది స్ప్రెడ్ అయింది, రాయి. ఈ రాయే రానున్నటువంటి మిలేనియంని సూచిస్తుంది. ఇందులో యేసు 1000 పరిపాలన చేస్తాడు. అయితే ఆ రాజ్య స్థాపన ఎలాగుంటుంది అని అడిగితే బైబిల్ చెప్తుంది, ఇనుప దండముతో పరిపాలన చేస్తాడు, ఐరన్ రాడ్. సాధారణంగా ఆయన చేతిలో గోల్డెన్ రాడే ఉంటుంది. అయితే ఈ స్థలంలో ఏముంది, ఐరన్ రాడ్. అయితే ఐరన్ రాడ్ని పెట్టుకున్నటువంటి దేవుడు ఎటువంటి వాడు,
0: ప్రేమ కలిగిన వాడు,
1: లవ్. దేవుడు ప్రేమయ్యై ఉన్నాడు. ఇటువంటి ఒక డిక్టేటర్ని మీరు చూస్తున్నారా, ప్రేమగల డిక్టేటర్. సాధారణంగా డిక్టేటర్ అంటేనే ఎలాగుంటారు,
0: టఫ్గా ఉంటారు,
1: కొంత టఫ్గా కఠినంగా ఉంటారు. జనాలను చంపుతారు, వారి ఇష్టానికి చేస్తారు. అవన్నీ మనం చెప్తాం కదా.

0: తుంది ఆ మిలేనియం ఇనుపదండముతో వారిని పరిపాలించడం. అయితే చేసేవారు ఎటువంటి వారిగా ఉంటారంటే ప్రేమగా ఉంటాడు. అప్పుడు అక్కడొచ్చి ఒక క్రొత్త నియమం వస్తుంది. ఇప్పుడు ధర్మశాస్త్రం పూర్తిగా ప్రతీకారం. మనస్సాక్షి నియమములో ప్రతీకారం అనేది లేదు. అతడు ఒప్పుకుంటే అన్ని ముగిసినట్టే. స్వాతంత్ర నియమం పూర్తిగా క్షమాపణ. ఇప్పుడు మనకి ఫుల్గా మనం క్షమిస్తున్నాము, ఇక్కడ దండన ఉండదు. అయితే రాబోయేది ఎలాగంటే, ప్రేమగల దేవుడు శిక్షించేవాడుగాను రెండునూ కలిసి ఉంటాడు. ఇటువంటి ఒక నియమము ఇక మీదటే రాబోతుంది.
1: అదేంటంటే, న్యాయాధిపతిగా ఉంటాడు, తండ్రిగా ఉంటాడు,
0: జడ్జిగాను ఉంటాడు, సన్నుగా ఉంటాడు, రెండుగాను ఉంటాడు. ఇవి రెండిటిగాను ఆయన ఉంటాడు, ఒకరిగానే ఉంటాడు. అంటే ఇది వచ్చి మీరిక మీదటే చూడబోతారు. మరి ఇటువంటిది ఇంతకు ముందు ఎన్నడూ కూడా మీరు చూసి ఉండరు. అటువంటి ఒక గవర్నమెంట్ రాబోతుంది. ప్రేమగల సర్వాధికారి ఒకరు రాబోతున్నారు. ఆయన ప్రజల నిమిత్తమే ఒక సర్వాధికారి. సాధారణంగా సర్వాధికారం ప్రజలకు అగెన్స్ట్గా ఉంటుంది, మా వల్ల కుదరదు అనేది. అయితే ఇది ప్రజల కొరకు, వారి బాగోగుల కొరకు 100%. అప్పుడు అటువంటి ఒక నియమం లా. ఇప్పుడు మనమున్నాము ఒక సిగ్నల్ దగ్గర మనం నిల్చోవాలని. అక్కడ 4 రోడ్లు ఉన్నాయి. ఆ 4 రోడ్ల మధ్యను మనం నిల్చుని వెళ్లాలనేది రూల్ అనేది కాదు, మనకు అది పాటింపు. ఆ చోటుకెళ్తే ఎవరైనా వస్తున్నారని చూసి వెళ్ళాలి. నేను అటు ఇటు చూడకుండా వెళుతూ యాక్సిడెంట్ అయ్యాను. తర్వాత ఏం జరుగుతుంది
1: అంటే, అక్కడ
0: ఒక సిగ్నల్ వేసి, ట్రాఫిక్ లైట్ వేసి, అక్కడ ఒక లా వస్తుంది.
1: అవును,
0: అక్కడ అలా ఉంటుంది,
1: నిలిచిపోవాలి,
0: ఆగి వెళ్ళాలి అనే లా వస్తుంది. ఈ లానే ఇప్పుడు ధర్మశాస్త్రం. వారికి చెప్పి చెప్పి వారు చేయాల్సింది చేయకుండా లాతో జరిగించేది. ఇప్పుడు ఎలాగుందని అడిగితే, నుంచుని వెళ్ళాలి, నుంచుని వెళ్లకుండా నేను తెలియకుండా వెళ్ళిపోయాను. ఒకసారికి ఒక క్షమాపణ అనేది దొరుకుతుంది. ఇప్పుడు అప్పుడు అలా కాదు, మీకు వేరే దారి లేదు, నుంచునే వెళతారు. మీ వల్ల నుంచుని పోకుండా కుదరదు. ఎలా అనుకున్నా కుదరదు. అయితే నుంచుని వెళ్లడం మంచిదా కాదా?
1: మంచిదే.
0: అదే రాబోయే నియమం. అదేంటండి, మీరు అనుకున్న పాపం చేయలేరు. అటువంటి రూల్, అటువంటి నియమం, అది లోకం చూసిందే లేదు. అయితే అందులోనూ అందరూ పర్ఫెక్ట్ కాదు. ఒక గ్రూప్ మాత్రం దేవునికి నమ్మకంగా ఉంటుంది. ఒక కాలఘట్టము తర్వాత ఆ గ్రూప్ సాతాను సంకెళ్లు తెప్పబడిన తర్వాత వారిలో సాతానుతో చేరతారు ఒక గ్రూప్ మాత్రం అని చెప్పబడుతూ, ఇదొచ్చి రాబోయే గవర్నమెంట్ మిలేనియం గురించి, అందులో ఉండేటువంటి రూలు, అందులో ఉండే ప్రజలు, అందులో ఏ వయసు వరకు ఉంటారు, అది వేరే నియమం, అదే రాతి నియమం. సో ఈ 4 విధాలైన నియమం, అది ముగిసిన తర్వాత ఇటర్నల్ వస్తుంది, జడ్జ్మెంట్ అండ్ ఇటర్నల్. సో ఈ 4 నేలలు, 4 విధాలు, ఇందులో విత్తనం ఒకటే, ఇది ఫలించే గ్రౌండ్ వేరే వేరే. కాని ఈ నియమాలు 4 నిచ్చింది పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడే మనకి దైవ వాక్యము అనుగ్రహిస్తున్నాడని తిమోతిలో వాక్యం స్పష్టంగా ఉంది. అది ఓల్డ్ టెస్ట్మెంటో న్యూ టెస్ట్మెంటో, ఎందుకంటే పౌలు రాసేప్పుడు న్యూ టెస్ట్మెంట్ లేదు, ఇంకా కంపైల్ అవ్వలా, ఓల్డ్ టెస్ట్మెంటే ఉంది. అందువల్ల వాక్యం చెప్తుంది ఆ వేదవాక్యములన్నీ పరిశుద్ధాత్మ వల్ల అనుగ్రహింపబడింది. ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్, వచ్చేటువంటి టెస్ట్మెంట్ అన్ని ఏదైనప్పటికీ పరిపూర్ణంగా ఆ దైవాత్మ వల్ల అనుగ్రహించబడింది. సో విత్తనం ఒకటే, 4 విధాలైన నేల, ఇదే ఈ ఉపమానం వెనుక ఉన్నటువంటి రహస్యం.
1: రహస్యం ఇప్పుడు మనం ఈ 4లో ఎక్కడున్నాం అన్నదే ముఖ్యమైన భాగం.
0: మనమొచ్చి మంచి నేలలో ఉన్నాం. అందులో 30, 60, 100 అనేది మన యొక్క ప్రశ్న.
1: ఏదేవైనా సమయం కొంచెమే ఉంది, 30 సెకండ్సే ఉంది. చివరిగా 2 భాగాల్లో మనం చూసినట్లయితే విత్తనం ఒకటే, మంచి విత్తనం, 4 నేలలున్నాయి. అయితే మంచి నేలలోనే 30, 60 ఉన్నాయి. మనం ఎక్కడున్నామన్నదే ప్రశ్న. మనమందరం మంచి నేలలో ఉండాలి. అది కాకుండా 100% ఫలితం దేవుని యొక్క ఉద్దేశం, ఆయన అదే కోరుచున్నాడు. చివరిగా మీరు ఏం చెప్తారు?
0: ఈ 4 గ్రౌండ్స్లోనూ మొదటిది మనస్సాక్షి. మనస్సాక్షికి నమ్మకంగా ఉంటే ఇవి మనకి ఫలితార్థంగా ఉంటాయి. 2వది, ధర్మశాస్త్రం అనేది పాపమేంటనేది తెలియజేసింది. అంతవరకు ఏది పాపం అనేది తెలియకుండా పోయింది. అయితే స్వాతంత్ర నియమం మంచి నేల నాకు పాపాన్ని తెలియజేస్తూ ఆ పాపము నుండి విడుదలయ్యేటువంటి మార్గాన్ని నాకు ఇచ్చింది. నా మనస్సాక్షియు తిరిగి పాత విధంగా ఆ సాక్ష్యము కలిగిన మనస్సుగా మార్చివేస్తుంది. ఈ 3లోనూ మనమున్నాం. 4వ ల్యాండు ఇక రాబోయేది రాతి నేల. అయితే ఈనాడు ఆ ల్యాండ్ వలె దేవుడు ప్రేమగా ఉన్నాడు, నియమముంది. అయితే విని విని వదిలిపెట్టేవారు కూడా ఉన్నారు. 4 ల్యాండ్లు ఈరోజు చర్చలో ఉన్నాయి. ఇందులో మనం మంచి నేలగా ఉండడం ఎంతో ముఖ్యం, అందులో 100%గా ఉండడం ఇంకా ఎంతో ముఖ్యం.
1: వందనం బ్రదర్ జగన్. ఈ కార్యక్రమంలో మనం లోతైన మర్మాలు చూశాం. తర్వాత భాగంలో రహస్యాలు ఉపమానములను చూద్దాం. ఈ కార్యక్రమానికి

0: చేసినందుకు వందనములు, ధన్యవాదాలు.
1: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

0: మన భారతదేశాన్ని చాలామంది రాజులు పరిపాలన చేసిన కాలంలో పంజాబ్ మహారాజా ఒకసారి తన కుమార్తె వివాహం కోసం స్వయంవరాన్ని ప్రకటించాడు. రాజకుమారులు ఎవరైనా రావచ్చు, స్వయంవరంలో పాల్గొనచ్చు, నా కుమార్తెను గెలుచుకోవచ్చు అని ఒక ఆహ్వానాన్ని పలికితే చుట్టుపక్కల దేశాల నుండి రాజులు, యువరాజులు చాలామంది ఆ కార్యక్రమానికి వచ్చారు. పంజాబ్ మహారాజా కూతురు చాలా అందంగా ఉండేది. ఎవరైతే రాజుగారు పెట్టే స్వయంవరంలో గెలుస్తారో వారికి తన కుమార్తెతో పాటు అర్ధరాజ్యాన్ని బహుమానంగా ఇస్తాడని ప్రకటించబడిన ఆ ప్రకటనకు చాలామంది స్పందించారు. అందరూ ఆసక్తిగా కనిపెడుతున్నారు రాజుగారు ఏ స్వయంవరం పెడతారని, లేదంటే ఏ టాస్క్ ఇస్తాడని చెప్పి అందరూ కనిపెడతా ఉంటే రాజుగారు మెల్లగా అక్కడికి వచ్చి యువరాజులతో మాట్లాడుతున్నాడు. మీలో ఎవరైనా మీ ముందు ఉంచబడిన ఈ 50 మీటర్ల ఈత కొలను ఈ చివరి నుండి ఆ చివరకు జాగ్రత్తగా ఈదగలరో వారికి నా కుమార్తెనిచ్చి పెండ్లి చేస్తానన్నాడు. 50 మీటర్లున్న ఈ ఈత కొలని ఈదడం పెద్ద కష్టమా? ఏ యువరాజైనా నదులు కూడా ఈదుతాం కదా. మరి రాజుగారు ఏంటి ఇంత సింపుల్ టాస్క్ ఇచ్చాడు, దానికి తన కుమార్తెను అర్ధరాజ్యాన్ని కూడా ఇచ్చేస్తానన్నాడని అందరూ కూడా ఆ స్విమ్మింగ్ పూల్లో దూకి ఈదడానికి సిద్ధపడుతుంటే రాజుగారు ఇలా అన్నారు, దూకే ముందు ఒక్కసారి ఆలోచించండి, దానిలో వారం రోజులుండి ఏమీ తినని 12 మొసళ్ళు ఉన్నాయన్నాడు. ఆ 50 మీటర్ల ఈత కొలంలో 12 క్రొకడైల్స్ అలిగేటర్స్ ఉన్నాయట. అందును బట్టి దూకే ముందు ఒకసారి ఆలోచించండి ఆయన అంటే, ఇంకెవరు దూకుతాడు, ఇంకా ఆలోచించడం ఏముంది, ఇంకా ఇంకెవరు దూకుతారు, ప్రాణాలకు తెగించి ఆమెను పెండ్లి చేసుకోవాల్సిన అవసరం ఉందా, ఆమె కాకపోతే మరొకరు దొరుకుతారు అని చెప్పి అందరూ కూడా మరల వెనక్కి వెళ్ళిపోవడం ప్రారంభించారు. ఇంత కఠినమైన స్వయంవరం పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఎవ్వరూ ఈదలేరండి, 12 మొసళ్ళు దాటుకుని అవతల ఒడ్డుకు వెళ్ళాలి అంటే అది చిన్న విషయం కాదు. రాజుగారు పెట్టిన ఈ స్వయంవరం బహుశా ఇప్పటిదాకా ఎవరు పెట్టుండరు, చాలా కఠినమైందని చెప్పి అందరూ కూడా నిరాశతో వెరుగుతిరుగుతున్నారు. కొంతమంది ఒకవేళ ఏమైనా జరుగుద్దేమో, ఎవడైనా దూకుతాడేమో ఈత్తాడేమో చూద్దామని కొంతమంది అలా నిలబడిపోయి ఉంటే సడన్గా ఒకడు దూకాడు. దూకగానే అందరూ కూడా చాలా ఆసక్తిగా అతను కనిపెడతా ఉంటే అతను అటు ఇటు చాలా జాగ్రత్తగా ఈదుతూ 12 మొసళ్ళు చేస్తుంటే వెనకాల వాటన్నిటినీ కూడా తప్పించుకుని వాటితో కొంచెంసేపు దెబ్బలాడి ఆఖరికి ఒడ్డుకు చేరిపోయాడు. చేరిపోగానే రాజుగారి కుమార్తె చెంగు చెంగున ఎగురుకుంటూ తన చేతిలో ఉన్న పూల మాల అతని మెడలో వేయాలని పరిగెడతా ఉంది. రాజుగారు అనుకుంటున్నాడు, నా లాంటి నాకు తగిన అల్లుడు దొరికాడని చెప్పి ఆయన చాలా ఆనందంగా మురిసిపోతున్న ఆ టైంలో ఆ ఈది బయటకు వచ్చినాడు, అంటాడు, నన్ను ఎవడు తోసాడరా లోపలికి అన్నాడు. నన్ను ఎవడు తోసాడో తెలియాలన్నాడు ఈరోజు. అప్పుడు అర్థమైంది వాడు కావాలని ఈదలేదని. వాడు వీరోచితంగా పోరాడలేదట, ఎవరో తోసారట, ఇంకా పడ్డాం కదా అని చెప్పి ఆ ప్రాణభయంతో ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చాడు. చాలాసార్లు మన జీవితాల్లో చాలా పనులు చేస్తూ ఉంటాం, అయితే అందులో కొన్ని ఎవరో త్రోస్తే చేస్తాం, ఎవరో బలవంతం మీద చేస్తూ ఉంటాం. నాకు తెలిసి మీలో కొంతమంది మీ తల్లిదండ్రులను సంతోషపెట్టాలనో, లేకపోతే మీ భార్యను సంతోషపెట్టాలనో, మీ భర్తను సంతోషపెట్టాలనో బహుశా వచ్చి ఉండొచ్చు దేవుని మందిరానికి. అలాంటి సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. కొంతమంది యవనస్తులకి దేవుని మందిరానికి రావాలంటే తల్లి తండ్రి వాళ్ళకి ఏదో లంచం ఇవ్వాలి. అరే ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వస్తే నీకు ఒక మంచి షర్ట్ కొనిస్తాను, లేకపోతే ఒక 500 రూపాయలు గిఫ్ట్గా ఇస్తానంటే అప్పుడు వాడు వస్తూ ఉంటాడు. వాటి కోసం తప్ప దేవుని వాక్యాన్ని వినాలనో లేదా దేవుని ఆరాధించాలనో రారు. అయితే హృదయపూర్వకంగా దేవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో, హృదయపూర్వకంగా నేను దేవుని మందిరానికి వెళ్తుంది దేవుణ్ణి చూడడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, దైవజనుల నోటి నుండి వచ్చే ప్రతి మాట దైవ ప్రేరేపితం కనుక ఆ మాటను నాకు నిజంగా దేవుని కలిగించాలి, ఆశీర్వాదాన్ని కలిగించాలని ఎంతమంది అయితే ఆశతో దేవుని సందికి వస్తారో అలాంటి వారందరినీ కూడా దేవుడు బలపరిచి తన వాక్కు ద్వారా వారిని బాగు చేయాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అనే మాట బైబిల్లో రాయబడింది. దేవుని వాక్యానికి 2 మాటలు స్పష్టమైన ఆ మాటలు బైబిల్లో ఉన్నాయి ప్రియులరా. వాటిలో ఒకటి లోగోస్ అనే మాట వాడారు. లోగోస్ అనగా ద రిటన్ వర్డ్, మనకు అనుగ్రహించబడిన లిఖిత వాక్యము, లేఖనము. దీన్ని స్క్రిప్చర్ అని కూడా అనొచ్చు, లేఖనము. చాలా సందర్భాల్లో బైబిల్ గ్రంథాన్ని లేఖనము అని సంబోధించబడింది పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనిస్తున్నప్పుడు. దేవుని వాక్యము, లేఖనము అని చాలా మాటలు బైబిల్ గురించి రాయబడ్డాయి. ఈ బైబిల్ గ్రంథము సుమారుగా 40 మంది దైవ భక్తుల ద్వారా
1: 1600 చరిత్రలో ఈ గ్రంథం అంతా కూడా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి మనందరికీ యోగ్యమైన విధానంలో మనందరూ కూడా ఆత్మలో బలపడడానికి వీలుగా పరిశుద్ధాత్మ దేవుడి గ్రంథాన్ని మనకిచ్చాడు. మరి ఈ గ్రంథం సరిపోద్దు కదండి, మళ్ళీ దైవసేవకులు ఎందుకు, మళ్ళీ వాక్యం చెప్పడం ఎందుకు అని మీరు అంటారేమో. అయితే దేవుడు తన సేవకులను, సువార్తికులను, అపోస్తులను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, ఈ లోగోస్లో నుండి అంటే రాయబడిన దేవుని మాటలో నుండి, ఈ వాక్యములో నుండి దేవుడు తన వాక్ను రిలీజ్ చేస్తూ ఉంటాడు. వాక్యము లిఖిత పూర్వకమైందే, కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడింది. అయితే దేవుని సేవకుడు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు దేవుని వాక్కులు వెలువడుతూ ఉంటాయి. వాక్యములో నుండి వాక్కు వెలువడుతుంది అనే వాస్తవాన్ని గుర్తించాలి. దాన్ని ఏమన్నారంటే రేమా అన్నారు. రేమా అనగా ద వర్డ్ ఆఫ్ గాడ్, పవర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము ఇన్స్టెంట్గా మనకు వచ్చి ఆ వాక్కు ఏదైతే ఉందో దాన్ని రేమా అనే మాటతో వాడారు. అంటే లోగోస్లో నుండి రేమా వస్తుంది అనే వాస్తవాన్ని మీరు గుర్తించాలి. లిఖిత పూర్వక దేవుని వాక్యములో నుండి దేవుని సేవకుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్కులు ప్రకటించబడతాయి. ఆ ప్రకటించబడిన మాటల ద్వారా మీకు దీవెన ఆశీర్వాదం ఉంటుంది అనే విషయాన్ని మనందరూ కూడా గుర్తించాలి. గ్రంథాలు తెరుద్దాం. ఈ రోజున పరమగీతముల గ్రంథము నుండి కొన్ని మాటలు మీతో ప్రకటించాలని పరిశుద్ధాత్మ ద్వారా నేను ప్రేరేపించబడుతున్నాను. సాంగ్ ఆఫ్ సాంగ్స్ చాప్టర్ 6 అండ్ ఐ వుడ్ లైక్ టు రీడ్ వర్డ్స్ 2. పరమగీతముల గ్రంథము 6:2. ఉద్యానవనమునందు మేపుటకును, పద్మములను ఏరుకునుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్ప స్థానమునకు పోయెను. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను అనే మాట పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తున్నాం. ఉద్యానవనము, ఇంగ్లీష్లో గార్డెన్ అన్నారు, తోట. పరిశుద్ధ లేఖనాల్లో చాలా సందర్భాల్లో ఉద్యానవనము అనే మాట మనం గమనించవచ్చు. ఉద్యానవనాన్ని క్రొత్త నిబంధనలో సంఘానికి పోల్చారు. తోట అనే మాట మీరు ఎక్కడైనా పాత నిబంధన గ్రంథంలో చూస్తే అది ఇస్రాయేలు జనాంగానికి ఉపయోగించబడిన పదము. ఇస్రాయేలు జనాంగాన్ని పోల్చడానికి లేదంటే ఇస్రాయేలు జనాంగాన్ని ఉదహరించడానికి రాయబడిన మాట పాత నిబంధనలో మనం చూస్తాం. అదే నూతన నిబంధనలో తోట, ఉద్యానవనము అని గనక సంబోధించబడితే దాని అర్థం మనం ఎలా తీసుకుంటామంటే దేవుని రక్తం ద్వారా కడగబడిన సంఘము, యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కొనబడిన సంఘము ఏదైతే ఉందో అది ఉద్యానవనమునకు, తోటకు పోల్చబడింది. చాలాసార్లు మనం వింటున్నాం ఉద్యానవనానికి ఆ తర్వాత అరణ్యానికి చాలా వ్యత్యాసం ఉంది, చాలా తేడాలు ఉన్నాయి. అరణ్యము లోకానికి పోల్చబడింది, ఉద్యానవనము సంఘానికి పోల్చబడింది. లోకము అనగా దేవుడు లేని స్థలము, లోకము అనగా దేవుని కృపకు పాత్రులు కానివారు ఉండే స్థలము కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాం. అయితే ఉద్యానవనము అనేది దేవుని సంఘానికి, యేసు ప్రభు పేరు పెట్టబడిన వారు, ఆయన రక్తం ద్వారా కడగబడిన సమూహం ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యానవనం పోల్చబడింది అని మనం గమనించాలి. పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగానికి పోల్చబడిన ఉద్యానవనం నూతన నిబంధనలో సంఘానికి పోల్చబడింది. ఎందుకోసం అంటే దేవుని దృష్టి పాత నిబంధనలు అంతా కూడా ఇశ్రాయేలు ప్రజల మీద ఉంది. గాడ్స్ ఫోకస్ వాజ్ ఆన్ ఇజ్రాయిలైట్స్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. అయితే నూతన నిబంధనలకు వచ్చేసరికి ఆయన దృష్టి ఇశ్రాయేలు జనాంగం నుండి మరల్చబడి ఇప్పుడు సంఘం మీద ఉంది. సంఘం అనగా దేవుని రక్తం ద్వారా కడగబడిన సమూహము, ఆయన ద్వారా పిలవబడిన వారు. ఎక్లేషియా అనే మాటను సంఘానికి వాడారు. ఎక్లేషియానిగా కాల్డ్ అవుట్, పిలవబడిన వారు, చీకట్లో నుండి పిలవబడిన వారు, విగ్రహారాధన నుండి పిలవబడిన వారు, లోక సంప్రదాయాల నుండి పిలవబడిన వారు, ఆచారాల్లోంచి పిలవబడిన వారు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి శక్తిమంతులుగా ఉండడానికి మనందరం కూడా పిలవబడ్డాం. ఈ భూమి మీద పరలోక పౌరులుగా, దేవుని ప్రతినిధులుగా పిలవబడ్డానికి, బ్రతకడానికి దేవుడు మనల్ని పిలిచాడు అనే వాస్తవాన్ని విశ్వాసులుగా మనందరూ కూడా గుర్తించాలి. ఉద్యానవనము, తోట. నేను కూడా ప్రపంచంలో చాలా మంచి మంచి ఉద్యానవనాలకు వెళ్ళాను. అయితే కొన్ని చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటాయి. మరి వాటిలో ఉన్న పుష్పాలు, వాటిలో ఉన్న రంగురంగుల పువ్వులు, ఆ తర్వాత చెట్లు, ఇవన్నీ కూడా సుందరమైన రీతిలో కనబడుతుంటే ఉద్యానవనంలో కాసేపు ఉండాలనిపిస్తుంది. ఎందుకోసం అంటే అక్కడున్న ఆహ్లాదభరితమైన వాతావరణం. ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప ఉద్యానవనాలు ఉన్నాయి. మన భారతదేశంలో కూడా మన ఊటీ కానీ, కొడైకెనాల్ కానీ, మునాలి కానీ, లేదా బెంగళూరు కానీ, సిమ్లా కానీ, కొన్ని ప్రాంతాలు మనం వెళ్తే చాలా మంచి గార్డెన్స్ అక్కడ ఉన్నాయి. ప్రియులరా, ఉద్యానవనము సంఘానికి పోల్చబడినప్పుడు ఈరోజున నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, బైబిల్లో రాయబడిన 3 రకాలైన తోటల గురించి మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. I would like to give you insights from three gardens written in the Bible. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మూడు ఉద్యానవనాల గురించి, మూడు తోటల గురించి, వాటిలో జరిగిన సంభవాల గురించి మీతో మాట్లాడిన సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. జాగ్రత్త, మనం గమనిస్తే మీరందరూ అనుకున్నట్టుగానే మొదటి గార్డెన్ ఈడెన్ గార్డెన్, ఏదెను తోట. పురిలరా, దాదాపుగా తోట అనే పదం వచ్చిందంటే ఏదెను గురించి మాట్లాడుకోకుండా మనం ఉండలేం. ఎందుకోసమంటే దట్ గార్డెన్ వాజ్ ప్లాంటెడ్ బై ఆల్మైటీ గాడ్. దేవుని చేత ఏదేను తోట, ఏదేను వనము ఏర్పాటు చేయబడింది. అయితే ఏదేను తోటలో జరిగిన విషయం ఏంటంటే దట్ గార్డెన్ వాజ్ స్పాయిల్డ్ బై సిన్. పాపం చేయడం ద్వారా ఏదేను తోట పాడు చేయబడింది, లేదా ఏదేను తోటను దేవుడు మరుగు చేయాల్సిన ఆవశ్యకత వచ్చింది. ఎందుకోసమంటే ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి. ఆది కాండము 2:8 మనం చదువుతున్నాం.
2: దేవుడైన
1: యెహోవా
2: తూర్పున
1: ఏదేనులో ఒక తోట వేసి
2: తాను నిర్మించిన నరుని
1: దానిలో ఉంచెను. చాలండి, ఆదికాండం 2:8 మనం చదివాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాడు అని ఇక్కడ రాయబడింది. ఎస్, దేవుడు ఏదేను తోటకు రూపకల్పన చేశారు. ఏ డిలైట్ఫుల్ ప్లేస్. ఏడెన్ అనే మాటకు అర్థం ఏంటంటే ఏ డిలైట్ఫుల్ ప్లేస్ ఆర్ ఏ ప్లెజెంట్ ప్లేస్ అని అర్థం. రమ్యమైనది, మనోహరమైనది అని అర్థం. చూడండి, మానవుడు వేసే తోటలే, మానవుడు మెయింటైన్ చేసే ఉద్యానవనాలే మనకు అంత ఆహ్లాదాన్ని, అంత సంతోషాన్ని పంచుతూ ఉంటే యూ కెన్ ఇమాజిన్ ఈడెన్ గార్డెన్ ఎంత శోభాతిశయంగా ఉంటుందో, ఎంత ప్రాముఖ్యమైన విధానంలో దేవుడు దాన్ని అలంకరించాడో మనం అర్థం చేసుకోవచ్చు. దానిలో ప్రతి విధములైన చెట్లను దేవుడు నాటాడు. చక్కని నీళ్లు దానిలో ప్రవహిస్తున్నాయి. ఎందుకంటే దేవుడు ఒక నదిని సృష్టించి దాన్ని 4 శాఖలుగా చేస్తే ఏదైనా తోట నుండే బయలుదేరి ఆ 4 నదులు 4 ప్రాంతాల్లో ప్రవహిస్తూ ఉన్నాయి. అందులో తినడానికి కావలసిన ఫలవృక్ష ఫలములను దేవుడిచ్చాడు. చక్కని వాతావరణం అంతా దేవుడు ఏర్పాటు చేసి ఆ తర్వాత దేవుడు ప్రియులారా మనిషిని తీసుకొచ్చి, ఆదాము అవ్వని తీసుకొచ్చి ఆ తోటలో దేవుడు ఉంచాడు. ఆయన ప్రణాళికలు ఎప్పుడు కూడా గొప్పవే. అందును బట్టే దేవుని సృష్టి క్రమాన్ని మనం చూస్తూ ఉంటే ఆయన సృష్టి చేసిన ప్రతిసారి కూడా, ఆయన సృష్టి చేసిన ప్రతి సందర్భంలో కూడా ఇది మంచిది అని దేవుడు చూశాడు అని బైబిల్లో రాయబడింది. ఇది మంచిది అని చూసిన తర్వాత ఆఖరుకు మానవుణ్ణి నిర్మించిన తర్వాత తన రూపంలో తన పోలికలో మనిషిని చేసుకున్న తర్వాత బైబిల్ సెలవిస్తూ ఉంది దేవుడు ఇది చాలా మంచిది అని చూశాడట. ఎందుకోసం అంటే మానవుడు లేనిదే సృష్టికి పరిపూర్ణత లేదు, నీవు నేను లేనిదే ఈ సృష్టికి సంపూర్ణత రాలేదు. దేవదేవుడు, ఆకాశంలో కనిపించే నక్షత్రాదులు, సూర్యచంద్రులు, గ్రహాలు, ఉపగ్రహాలతో పాటు ఈ భూమి మీద సంచరించే సకల చరాచర జీవులన్నీ కూడా మానవుని కోసమే సృష్టించబడ్డాయి అనే వాస్తవాన్ని కూడా మనందరూ కూడా గమనించాలి. దేవుడు ఏది చేసినా ఆయన స్థాయిలో, ఆయన విధానంలో అద్భుతంగా చేస్తాడు అని బైబిల్లో చాలా చోట్ల రాయబడింది. God does things so beautifully in his time. దేవుడు తన సమయంలో ప్రతి కార్యాన్ని చాలా అందంగా, మనోహరంగా చేస్తాడనడానికి ఏదేను తోట ఒక నిదర్శనంగా కనబడుతూ ఉంది. దేవుడు ఏదేను తోట నిర్మించి ప్రియులారా ఆదాము అవ్వల్ని దానిలో ఉంచారు. ఈరోజున చాలామంది క్రైస్తవేతరులు ప్రశ్నిస్తూ ఉంటారు, అయితే ఆ ఏదేను తోట ఇప్పుడు భూమి మీద ఉందా? Can we find the garden of Eden in the world today? అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రియులారా, వాస్తవానికి ఏదేను తోటను దేవుడు మరుగు చేశాడు. ఏదేను తోట ఇప్పుడు భూమి మీద లేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, జాగ్రత్త వినండి. ఏదేను తోట సంభవం అంతా కూడా, సంఘటన అంతా కూడా ఫ్లడ్ రావడానికి ముందుగా, అంటే నోవహు కాలంలో జల ప్రళయం అనేది వచ్చింది. ఏ యూనివర్సల్ ఫ్లడ్ వాజ్ దేర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఒక సార్వత్రికమైన వరద లేదంటే జల ప్రళయం అనేది దాదాపుగా నోవహు కాలంలో ప్రపంచంలోకి వచ్చింది. నోవహు కాలానికి ముందు ఉన్న భూమి వేరు, అంటే ఇది కాదనుకోకండి, ఇదే. అయితే పరిస్థితులు మాత్రం వేరుగా ఉన్నాయి. నేను విచిత్రాల పుట్ట, విశ్వాసాల మాలిక అనే పుస్తకం రాస్తూ దానిలో ఈ విషయాలను కూడా ప్రస్తావించాను. ఇప్పుడు మనం చూస్తున్న ఎత్తైన కొండలు నోవహుకు ముందు లేవు. మనం చూస్తున్న లోతైన లోయలు నోవహు కాలానికి ముందు లేవు. అవన్నీ కూడా జల ప్రళయం వచ్చిన తర్వాత, లేదంటే ఈ భయంకరమైన ఈ జలము వరద వచ్చిన తర్వాత కాంటినెంటల్ షిఫ్ట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అంటే స్థలాలన్నీ కూడా మారాయి, ప్రతి స్థలం కూడా దాని స్థలాలు మార్చేసుకుంది. అందును బట్టే ఇప్పుడున్న సప్త సముద్రాలు ఏ స్థలంలో అయితే ఉన్నాయో ఆ టైంలో ఆ స్థలంలో లేవు. దేవదేవుని ప్రణాళికలు వేరుగా ఉన్నాయి. అయితే భూమి మీద జలప్రలయం వచ్చిన తర్వాత సముద్రాల లోతు పెరిగింది, పర్వతాల ఎత్తు పెరిగింది, పరిస్థితులన్నీ మారిపోయినాయి, దేశాలన్నీ కూడా షిఫ్ట్ అయిపోయినాయి, ఎక్కడికక్కడ ప్రాంతాలన్నీ కూడా మారిపోయినప్పుడు అందును బట్టి ఏదైనా తోట ఇక్కడే ఉంటుంది అని ఎగ్జాక్ట్గా మనం లొకేట్ చేయలేం. ఎందుకోసం అంటే ఏదైనా తోట జలప్రలయానికి ముందు ఉన్న ప్రాంతం కనుక దాన్ని లొకేట్ చేయడం మన వల్ల కాదు అని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అంతమాత్రం కాకుండా ఒకవేళ ఏదైనా తోట బైబిల్లో రాయబడిన ఇన్ఫర్మేషన్ బట్టి పలానా చోట ఉండేది అని చెప్పాలనుకుంటే అది ఈ రోజున మనం పిలుచుకుంటున్న ఇరాక్ అనే దేశంలో, బ్యాబిలోన్ అనే దేశంలో ఉండొచ్చు అనే విషయాన్ని మనం గుర్తించాలి. లేదు, అక్కడైతే లేదు, కానీ అక్కడ ఉండొచ్చు. ఎందుకోసం అంటే దేవదేవుడు సృష్టించిన నాలుగు నదులు, అంటే ఒక నదిని దేవుడు నాలుగు శాఖలుగా చేశాడు. ఆ నాలుగిట్లో రెండు నదులు ఈ రోజున మనం చూడొచ్చు. అందులో ఒకటి టైగ్రీస్, ఆ తర్వాత రెండోది యూఫ్రటైస్. యూఫ్రటీసు అనే నది, ఆ తర్వాత టైగ్రీస్ అనే ఆ రెండు నదులు కూడా ఎప్పటికీ కూడా బబులోన్లో ఉన్నాయి. వాటి పుట్టుక స్థానంలో బహుశా ఏదైనా తోట ఉండి ఉండొచ్చు అని ఒక అభిప్రాయానికి మనం రావచ్చు. ఏదైనా తోట అయితే ఈ రోజున భూమి మీద లేదు, దేవుడు కొన్ని ప్రత్యేక కారణాల బట్టి దాన్ని మరుగు చేశాడు. అయితే ఆదాము అవ్వల్ని తీసుకొచ్చి ఏదైనా తోటలో ఉంచి ప్రతి చల్లపూటను వారితో మాట్లాడుతుండేవాడు. ఏదైనా తోటలో ఆదాము అవ్వలకు ఇవ్వబడిన గొప్ప ఆధిక్యతలు ఏంటి అంటే, నెంబర్ వన్, దేవుడు వారికి ప్రతిరోజు దర్శనమిస్తుండేవాడు. ప్రతి చల్లపూటను వారితో వచ్చి సంభాషించేవాడట. దేవుని ముఖాముఖిగా వారు చూడగలిగారు, దేవుని యొక్క సన్నిధి వారు అనుభవించగలిగారు, ఆయన శక్తి ప్రభావంలో వారు కూడా పాలు పంపులుగా ఉన్నారు. నా పోలికలో నా రూపంలో మనిషిని చేస్తాను అని దేవుడు అనుకున్న ఆ మాటను దేవుడు నిలబెట్టాడు. ప్రతి చల్లపూటను వారితో వచ్చి దేవుడు సహవాసం చేస్తుండేవాడు. అంతమాత్రం కాకుండా తినడానికి చక్కని ఫలములు దేవుడు ఇచ్చాడు, త్రాగడానికి నీళ్ళు ఇచ్చాడు, సంచరించడానికి సుందరమైన తోట ఇచ్చాడు. అంతమాత్రం కాకుండా ఇన్ని ఆశీర్వాదాలతో పాటు దేవుడు ఒక బాధ్యతను కూడా పెట్టాడు. ఆ బాధ్యత ఏంటో తెలుసా? దేవుని గ్రంథాన్ని మనం చదివితే చూడండి, ఆదికాండము 1:27 మనం చదువుతున్నాం.
3: దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను.
1: దేవుని స్వరూపమందు వాణిని సృజించెను.
3: స్త్రీని గాను
1: పురుషుని గాను
3: వారిని
1: సృజించెను.
3: దేవుడు
1: వారిని ఆశీర్వదించెను.
3: ఎట్లనగా
1: మీరు ఫలించి
3: అభివృద్ధి పొంది
1: విస్తరించి
3: భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి.
1: మీరు ఫలించి అభివృద్ధి పొందండి, భూమిని నిండించి దానిని ఏం చేయండి, మీరు లోపరుచుకోండి. Be fruitful and be increased and be multiplied and subdue the earth. మీరు సర్వ ప్రపంచాన్ని లోపరుచుకోండి అన్నాడు. ఆ తర్వాత 2:15 మనం చదివితే, దేవుడు అన్ని రకాలైన ఆశీర్వాదాలు వారికి ఇచ్చిన తర్వాత, ఆఫ్టర్ గివింగ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్, we can see something very spectacular here. మరియు దేవుడనే యెహోవా
3: నరుని తీసుకొని
1: ఏదెను తోటను సేద్యపరుచుటకును
3: దానిని కాచుటకును
1: దానిలో ఉంచెను. ఈ రెండు మాటలు మనం ఆలోచన చేస్తే, ఏదైనా తోటను నువ్వు సేద్యం చేయాలి, నీకివ్వబడిన ఈ ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో, నీకివ్వబడిన ఆధిక్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు కీపప్ చేసుకోవాలి, వాటిని భద్రపరుచుకోవాలంటే ఈ తోటను నువ్వు కాయాలి, ఈ తోటను నువ్వు సేద్యపరచాలి. అంటే వర్క్ సో హార్డ్. ఒక ప్రక్కన నా కృప నీకుంది, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, అలా అని చెప్పి నువ్వు రోజు కూడా ఏదైనా తోటలో గుర్రు పెట్టి నిద్రపోతానంటే ఒప్పుకోను ఆదాము. నీవు తోటను సేద్యం చేయాలి, దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అందును బట్టి చాలాసార్లు చెబుతున్నాను, ప్రతి దేవుని బిడ్డలందరూ వినండి, ఎవ్రీ బ్లెస్సింగ్ విల్ కమ్ విత్ ఎ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఆశీర్వాదం కూడా ఒక బాధ్యతతో వస్తుంది. బాధ్యతను విస్మరించావంటే ఆశీర్వాదాలు ఎక్కువ కాలం ఉండవు, కొంతకాలమే నీ దగ్గర ఉంటాయి. అయితే ఆశీర్వాదం నువ్వు ఎక్కువ కాలం అనుభవించాలంటే, ఆశీర్వాదాలు ఎక్కువ కాలం నువ్వు ముందుకు సాగిపోవాలంటే, దానికి ఇవ్వబడిన బాధ్యతను కూడా నువ్వేం చేయాలి చెప్పండి, తెలుసుకోవాలి.
4: ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీరు విన్నారు, దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని కోరుతున్నాను. మీరు ఎక్కడున్నప్పటికీ కూడా విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీభవించండి, భక్తి శ్రద్ధలతో ఈ ప్రార్థనలో పాల్గొనండి. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఎందుకోసమంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన గొప్పవాడు, నమ్మదగిన వాడు, కనుక మీ జీవితాల అద్భుతాలు చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, ఎంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచావు, అందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో నీకున్న ప్రణాళికలను బట్టి నీకు స్తోత్రాలు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మా పట్ల నీకున్న ప్రణాళికలు కూడా అంతే ఉన్నతమైనవన్నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు, ఉన్నతమైన నీ ప్రణాళికలు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. అపవాదిక ప్రతి తంత్రాన్ని, దురాత్మిక ప్రతి కార్యాన్ని యేసు నామములో బంధిస్తున్నాను ప్రభు. నూతన కార్యములు మా ప్రియులు చూచినట్లు నీవే గొప్ప కార్యాలు జరిగించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థతనివ్వండి. విడుదల లేని వారికి విడుదల ప్రసాదించండి. నిరాశ నిస్పృహలో శాంతి సమాధానం లేక ఎవరైతే ఉన్నారో ఇప్పుడే నీ సమాధానపు ఆత్మ వారి మీద కృమరించమని వేడుకుంటున్నా. శాపగ్రస్తమైన అనుభవాల్లో నరకప్రాయంగా మారిపోయిన కుటుంబాలను ఎవరైతే కలిగి ఉన్నారో యేసు నామంలో వారిని ఆశీర్వాద పదను నడిపించమని కోరుతున్నాం ప్రభు. ఎవరైతే నీ సన్నిధి నుండి ఒక అద్భుతమైన మేలు కోసం ప్రార్థన చేస్తున్నారో, ఒక కార్యం జరగాలని పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారో, యేసు నామంలో వారి గొప్ప విజయాన్ని మీరు చేకూర్చండి. అన్ని విషయాల్లో మీరు తోడుగుండండి. నీ ప్రజల పక్షాన నీకున్న ప్రతి మంచి ఆలోచన బట్టి నీకు స్తోత్రాలు. ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మా ప్రియులను ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. కోట్లాది మంది నీ వాక్యాన్ని వినడానికి వారి ఇచ్చిన సహకారాన్ని మీరు గుర్తించి నూరంతల ప్రతిఫలం వరకు దయచేసి నామను మహిమపరచుకునండి. మేము ఎక్కడున్నా నీ మహిమార్థం వాడబడినట్లు మీరే సహాయం చేయండి. కుటుంబాలను ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. యవనస్తులను మీరే మార్చి నూతనమైన విధానాల్లో వారిని మీరే స్థిరపరచమని కోరుతున్నాను. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకునుచున్నాం తండ్రి, ఆమేన్.
5: మీ ప్రార్థన అవసరములకు మరియు కానుకలు పంపుటకు మా చిరునామా జాన్ వెస్లీ అంతర్జాతీయ పరిచర్యలు 57-2-11 మల్లికార్జున నగర్ రాజమండ్రి 533105. మా ఫోన్ నంబర్లు 900-333-555 మరియు 961-1188. మా వెబ్సైట్ www.johnwesley.com.

ది గలిలే మిషన్ వారు ఇండియన్ గాస్పెల్ సింగర్స్ తో కలిసి సమర్పిస్తున్న క్రిస్మస్ కానుక అభయం. ది గలిలే వ్యవస్థాపకులు అధ్యక్షులు రెవరెండ్ భానుమూర్తి గారి రచన, గానం మరియు నిర్వహణ సారథ్యంలో ఈ మధుర సంగీత రూపకం మీరు వింటున్నారు.

తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడొకడునూ లేడు. కీర్తనలు గ్రంథం 53వ అధ్యాయం.

ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన యేసయ్య, నీవు గత 25 సంవత్సరాలు ఈ హోసన్నా మినిస్ట్రీస్ని జయప్రదముగా నడిపించినందుకు నీకు మా కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాము. నీ దీర్ఘశాంతమే మమ్ములను నీ సేవలో ఇంతవరకు కొనసాగేటట్లు చేసింది. నీ పేరట మేము చేస్తున్న ఈ పరిచర్యను నీవు మరిచిపోవుటకు అన్యాయస్థుడైన దేవుడవు కావు అని మరోసారి రుజువు చేసుకున్నావు. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు. మమ్మును, మా ద్వారా మిమ్ములను వెంబడిస్తున్న వారిని నిన్ను ముఖాముఖిగా చూసే భాగ్యాన్ని ప్రసాదించమని హృదయపూర్వకముగా కోరుకొనుచున్నాను తండ్రి. ఆమే, ఆమే. ఈ రజతోత్సవ సందర్భముగా మీకు శుభాభివందనాలు అందిస్తున్నది మీ యేసన్నారు.

ఈత తెలియక సముద్రములో మునుగుచున్నావా? జీవజలమైన క్రీస్తుని గుండెలో నింపుకో, ఆయనే చుక్కానియై నిన్ను దరికి చేర్చును.

మనం అంత్యకాలంలో ఉన్నామన్న విషయం జగమెరిగిన సత్యం. అయితే వాస్తవాన్ని గ్రహించి మంచిగా మెలుగుట ఎంతో మేలు. ఇది ఎలా గ్రహించగలం? వాక్యం, బైబిల్ వాక్యమే గమనింపునకు మూలాధారం. కావున ఈ లోకం ఎక్కడికి పోతుంది, యేసు ఎప్పుడు వస్తారు అనేది వాక్యము ద్వారా గమనించుదామా మరి.

దేవుడి మహాకృపను బట్టి మీరందరూ సంతోషంగా సౌఖ్యంగా ఉన్నారని నమ్ముతున్నాను. అలాగే మా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి ఈరోజు నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని దేవుడి ప్రేరేపణ బట్టి మరి ఈ విధంగా నా సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నానండి. మరి సాక్ష్యం వీడియో చేయడానికి మరి ముందుగా ఒకసారి వీడియో తీసాము, కెమెరా ప్రాబ్లం వచ్చి అదంతా పోయింది. మరలా తీస్తున్నప్పుడు పవర్ అంతరాయం వల్ల అది జరగలేదు. ఇది మూడోసారి రికార్డింగ్ జరుగుతుందండి. మరి అంటే నాకు అర్థమైంది, ఈ సాక్ష్యం వల్ల ఎవరో ఒకరు ఆశీర్వదించబడతారు, అందుకే నేను ఆటంకాలు వచ్చాయని నేను నమ్ముతున్నాను. కనుక ప్రార్థనాపూర్వకంగా ఈ సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడి మహాకృపను బట్టి మరి 1990 అక్టోబర్ 7వ తారీఖున నేను జన్మించడం జరిగిందండి. మరి తల్లి గర్భంలో నేను రూపింపబడకముపై నిన్ను ఎరిగితిని అని దేవుడు వాగ్దాన నిమిత్తము దేవుడు నన్ను మరి నా తల్లి గర్భంలో రూపింపమునుకుపై నన్ను చూసి సేవకి పిలుచుకున్నారని నేను నమ్ముతున్నాను. మా తల్లిదండ్రులకి ఇద్దరు సంతానమండి. నేను చిన్నవాణ్ణి, నాకన్నా పెద్దగా మా అక్క ఉన్నారు. మరి మా అక్క కూడా వివాహం అయింది. మరి వారికి ఇద్దరు సంతానము. వారు హైదరాబాద్లో ఉంటారు. వారు ఇద్దరు ఇరువురు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. కనుక దేవుడు వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించారు. మరి నేను చిన్నవాణ్ణి. మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు మురళీధర్ అండి. మరి ఎలైజా హోలీ స్పిరిట్ అని యూట్యూబ్ ఛానల్ చూసారు కదా, ఎలైజాగా నా పేరు బాప్తిజం తీసుకున్నాక మారింది. ఎలైజా హోలీ స్పిరిట్ అని ఎలా వచ్చిందో కూడా మీకు నేను తర్వాత తెలియజేస్తాను. మరి నా స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా మరి మా నాన్నగారు వచ్చి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీగా చేసి రిటైర్డ్ అయ్యారండి. మరి నా బాల్య దినములో మా నాన్నగారు గవర్నమెంట్ జాబ్ కనుక కొన్ని చోట్లకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేది. మరి నేను ఎల్కేజీ వచ్చి తణుకు గ్రామంలో చదువుకున్నాను. అప్పుడు మా నాన్నగారికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల నేను యూకేజీ నుంచి 7th క్లాస్ వరకు నేను హైదరాబాద్లోనే చదువుకున్నానండి. దానివల్ల ఏమైందంటే నాకు తెలుగు సరిగ్గా రాదు. నాకు అంటే చదవటము రాయటము తెలుగు సరిగ్గా వచ్చేది కాదు. ఎక్కువ హిందీ బాగా వచ్చి నాకు చదవటము రాయటం కూడా హిందీ బాగా, తెలుగు ఎలాగైతే మాతృభాషలాగా మనం రాయగలుగుతూ చదవగలుగుతారో అలా హిందీ నేను చిన్నప్పటి నుంచి బాగా చదవగలిగేవాడిని, రాయగలిగేవాడిని. మరి హైదరాబాద్లో పెరగడం వల్ల అన్ని మతాల పట్ల ఒక గౌరవము నాకు ఏర్పడింది. కొంతమంది నాకు ముస్లిం ఫ్రెండ్స్ కూడా ఉండేవారు. వారు ఉపవాసం చేసినప్పుడు ఏమీ మంచినీళ్ళు కూడా తాకకుండా నిష్ఠగా ఉపవాసం ఉండటము, ఇవన్నీ చూసినప్పుడు నాకు ఆ మతం కొరకు కూడా కొన్ని విషయాలు తెలిసాయి అన్నమాట. అలాగ అన్ని మతాల పట్ల ఒక మంచి అభిప్రాయం ఉండేది. మరి మా కుటుంబ నేపథ్యం వచ్చేసరికి మరి మా తల్లిదండ్రులు నామకార్థ క్రైస్తవులు. నామకార్థ క్రైస్తవులు అని కూడా అనకూడదు, ఎందుకంటే వారు అన్ని దేవుల్లో యేసుప్రభు కూడా ఒక దేవుడు అని నమ్మేవారు. అలాగే తాయెత్తులు కట్టుకోవటమో లేకపోతే ఈ జాతకాలు చూపించుకోవటమో దిష్టి అని నమ్మటము లేకపోతే వాస్తులు చూడటము ఇవన్నీ నమ్మేవారు అన్నమాట. అన్యాచారాలు చేసేవారు, అన్యాచారాలు అన్నీ వారు పాటిస్తూ ఉండేవారు. మరి నేను యూకేజీ టు 7th క్లాస్ హైదరాబాద్లో చదివేవాని అన్నాను కదండి. అప్పుడు నా బాల్య దినముల నుంచి చర్చికి ఎప్పుడూ వెళ్ళింది లేదు. ఎప్పుడైనా చర్చికి వెళ్ళటం అంటే మా నాన్నగారు మార్కెట్కి తీసుకెళ్లేవారు ప్రతి సండే. ఆ మార్కెట్ ఎదురుగుండా ఒక రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉండేది. అక్కడ క్యాండిల్స్ వెలిగించడము, కొంత డబ్బు ఒక ఆ పెట్టిలో వేయటము, మరలా బయటకు వచ్చేయటం. చర్చ్ అంటే అదే తెలుసు, వాక్యం వినటం ఏమీ లేదనమాట. అలాగే నా స్నేహితులతో కలిసి మేము గుడిలకి వెళ్తూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో. మరి గుడికి గంట కొడతారు తెలుసు కదా, పరిగెట్టుకుని వెళ్ళి గంట అందుకుని కొడితే ఏదో గొప్పగా సాధించామో నాకు అందిస్తుంది అన్న ఫీలింగ్. అలాగా ఇలాగా అటు గుళ్ళకి వెళ్ళటము, లేకపోతే చుట్టూరు ప్రదక్షిణాలు చేస్తే మంచి జరుగుతుందంటే ఆ చుట్టూరు ప్రదక్షిణాలు చేయటము. ఇలాగే ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉంటే వారు ఉపవాసం ఉంటే వారు ఇలా అల్లాకి నమాజ్ చేయటం, అలా ప్రార్థన చేస్తున్నారని చెప్పటము. దాన్ని బట్టి నాకేంటంటే దేవుడు ఉన్నారని తెలుసు, అన్ని దేవుళ్ళు ఒకటే కదా అన్న భావనతో నేను ఉండేవానండి. కాకపోతే నాకు దేవుడు అంటే చిన్నప్పటి నుంచి విపరీతమైన ఇష్టమండి. మరి దేవుడు నన్ను సేవకి పిలిచారు కనుక అది నా మనసులో ముందే పెట్టారేమో నాకు తెలియదు, కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడా దేవుడు అంటే చాలా ఇష్టమండి. నేను 1st క్లాస్ చదివే అప్పటి నుంచే కూడా నేను ప్రార్థన చేసేవాడిని. అంటే ప్రార్థన అని కూడా అనకూడదు దాన్ని. మరి నాకు ఎలాగ తెలిసిందో కూడా తెలియదండి. అసలు చర్చ్ వాక్యము నేను ఎప్పుడు విన్నాను అంటే మరి సమ్మర్ హాలిడేస్కి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చేవారు మా మమ్మీ వారు, అమ్మమ్మ వారింటికి. అక్కడ ఎప్పుడైనా చర్చ్కి వెళ్తూ ఉండేవాడిని చిన్నప్పుడు, పిల్లలందరితో పాటు వెళ్తూ ఉండేవాడిని. మరి అది అక్కడ ఎప్పుడైనా వాక్యం వినటమో ప్రార్థన చేసుకోవాలని విన్నానేమో నాకు గుర్తులేదండి. కానీ నాకు బాగా గుర్తుంది ఏంటంటే 1st క్లాస్ నుంచి కూడా నేను ప్రార్థన చేసేవాడిని. అంటే అది ప్రార్థన అంటారని కూడా అప్పుడు నాకు తెలియదు, కానీ ప్రార్థన చేసుకోవాలి అని మాత్రం నాకు తెలిసింది. ఆ 1st క్లాస్లో అప్పుడు నేను రోజు ఏం ప్రార్థన చేసుకునేవాడినంటే, అంటే ఏదో పెద్ద ప్రార్థన కాదని చిన్న చిన్న ప్రార్థనలు, దేవుడా అనేవాడిని. నాకు ఏసై ఏసుప్రభువే దేవుడని అప్పుడు తెలియదు. దేవుడా హోంవర్క్ చేయలేదు, టీచర్ కొట్టకుండా చూడు, అలా అంటూ ఉండేవాడిని. ఇలాంటి చిన్న చిన్న ప్రార్థనలు అనమాట, ఎగ్జామ్ పెట్టకుండా చూడు, ఇలాంటి ప్రార్థనలు చేస్తూ ఉండేవాడిని. అలా చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఒకవేళ
నేను ప్రార్థన చేయడం మర్చిపోతే మరి మా అక్క కూడా చెప్పారు, నాకన్నా 2 సంవత్సరాలు పెద్దండి మా అక్క. నేను ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేయటం మర్చిపోయాను. మర్చిపోతే స్కూల్కి బయలుదేరినప్పుడు అప్పుడు ట్రంక్ పెట్టిలో ఉండే, ఇప్పుడు బ్యాగ్స్ బదులు అప్పుడు వైట్ కలర్ బాక్స్ లాగా పెట్టిలో ఉండేవి, ఆ పెట్టి పట్టుకుని వెళ్తా ఉన్నప్పుడు అది మా అక్కకి ఇచ్చేసి నాది నువ్వు పట్టుకో అని ఇచ్చి, నాకప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడంటే నేను ఏం నమ్మేవాడిని, దేవుడు అంటే ఆకాశంలో ఉంటారో అని నమ్మేవాడిని. అందుకే నేను రోడ్డు మీద మా అక్కకి అది ఇచ్చేసి ఇలా 2 చేతులు ఆకాశం వైపు చూస్తూ నేను చూస్తూ పెట్టి, దేవుడా ఈరోజు ఇంట్లో ప్రార్థన చేయడం మర్చిపోయాను, నాకు ఇది చేయి అది చేయి అని అక్కడే ఆ రోడ్డు మీదే ఇలా ప్రార్థన చేసేసేవాడిని అనమాట. అప్పుడు మా అక్క నన్ను తెగ తిట్టేది, ఏంట్రా నువ్వు రోడ్డు మీద ఇలా చేస్తావు, అందరూ చూడు నవ్వుతున్నారు అని మా ఇంటికి వచ్చి కూడా మా తల్లిదండ్రులు కంప్లైంట్ చేసేది. ఇలా ఉండేదన్నమాట నా బాల్య దినాల్లో ఆ భక్తి చేసేవాడిని. అలాగే నాకు టీవీలో ఎప్పుడైనా భక్త ప్రహ్లాదుడని ఇలా భక్తి సినిమాలు అది ఏ మతానికి సంబంధించిందైనా కూడా కదలకుండా కూర్చుని చూసేవానండి. చాలా ఇష్టమయ్యేది వారు కొన్ని సినిమాల్లో మరి దేవుడి కొరకు వారు కళ్ళు పీకిచ్చేయటం, ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడల్లా దైవికమైనది ఏదైనా అది ఏ మతానికి సంబంధించిందైనా చాలా కాన్సన్ట్రేషన్గా చూసేవాడిని, ఇష్టంగా వినేవాడిని చిన్నప్పటి నుంచే. ఇలా ఉండేది ఎప్పుడైనా కాషాయం దుస్తులు వేసుకున్నవారు కానీ సన్యాసులు కానీ ఇలాంటి వారు కనిపించినప్పుడు వాళ్ళని దీక్షగా చూస్తూ ఉండేవాడిని. అది నన్ను అట్రాక్ట్ చేసేది ఎందుకో నాకు తెలియదు కానీ అది నాకు చాలా సంతోషంగా అనిపించేదండి. చిన్నప్పటి నుంచి ఇష్టంగా ఉండేది అది నాకు తెలియదు ఎందుకో కూడా. ఇలా ఉంటున్న సమయంలో ఏమైందంటే అలా క్రమంగా పెరుగుతున్నప్పుడు నాకు నేను ఏమి నమ్మేవాడిని అంటే దేవుడు ఆకాశంలో ఉంటారు, అలాగే దేవుడు అన్నిటిలో ఉంటారని నమ్మేవాడిని. అన్నిటిలో అంటే మరి పేస్ట్లో కూడా దేవుడు ఉంటాడు, లేకపోతే పుస్తకంలో దేవుడు ఉంటాడు. అందుకని కింద డబ్బులు పడిపోతే కళ్ళకు అద్దుకునేవాడిని, పుస్తకం కింద పడిపోతే ఇలా కళ్ళకు అద్దుకునేవాడిని, ఇలా అన్ని ఆచారాల్లో లేకపోతే ఈ నమ్మకంతో నేను ఉన్నాను అనమాట అండి. అమ్మమ్మ గారి గృహానికి సమ్మర్ హాలిడేస్కి వెళ్తూ ఉండేవాళ్ళం అన్నాను కదా, అక్కడ చర్చికి అప్పుడప్పుడు వెళ్ళటం వల్ల మరి ఎప్పుడు నాటుకుందో తెలియదు కానీ యేసుప్రభు దేవుడు అని ఒకటి నాటుకుందండి నాకు. కనుక అప్పుడు యేసుప్రభు దేవుడు అన్న మనసులో ఉండేది. కానీ ఇవన్నీ కామన్గానే ఉండేవి, గుళ్ళకి వెళ్ళటము లేకపోతే పుణ్యక్షేత్రాలకి స్కూల్ వారు తీసుకెళ్తారు కదండి అందరినీ, అలాగే వాళ్ళతో వెళ్ళినప్పుడు గుడి చుట్టూరు కొన్ని పుణ్యక్షేత్రాల్లో ప్రదక్షిణాలు చేస్తే పుణ్యం వస్తుందో, ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి అవన్నీ చేస్తూ ఉండేవాడిని. కానీ నేను పెరిగే క్రమం కొద్దీ కూడా నాకు కొన్ని కొన్ని తగ్గుతూ వచ్చాయనమాట. నేను వయసులో పెరిగే కొద్దీ కూడా నేను ఇంచుమించు 6th class 7th class వచ్చే టైంకెల్లా నాకు యేసుప్రవ్వే దేవుడు అని నా హృదయంలో అనిపించేదండి. నాకు ఏమీ తెలియదు కానీ యేసుప్రవ్వే దేవుడు అని నాకు బలంగా లోపల నుంచి అనిపించేది. ఇలాగ మరి సమ్మర్ హాలిడేస్లో వాక్యం వినటము దాని ప్రభావం అని నేను అనుకుంటున్నాను. ఇలా ఉన్న సమయంలో ఏమైందంటే మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవ్వటం రీత్యా నేను పాలకోలు గ్రామము నా 8th class స్టడీస్కి పాలకోలు వచ్చేసామండి. నా పాలకోలులోనే 8th నుంచి నేను ఇంజనీరింగ్ చదివాను, ఇంజనీరింగ్ వరకు కూడా ఇంకా అక్కడ ఉండే నేను నా చదువు అంతా అక్కడి నుంచే సాగింది. పాలకోలు వచ్చే సమయానికి 8th class సమయానికి కొంచెం భక్తిలో కూడా ఎక్కువ నాకు పెరిగిపోయిందనమాట. ఎక్కువ లెంపలు వేసుకోవటము, నన్ను స్కూల్లో అందరూ నవ్వేవారు నన్ను చూసినట్టు, ఎందుకంటే నేను సెయింట్ మేరీ స్కూల్లో చదువుకున్నాను, అక్కడ భోజనానికి ముందు కానీ లేకపోతే మధ్యాహ్నం ఫస్ట్ స్టార్టింగ్ ప్రార్థన చేయించేవారు. ప్రార్థన అయిపోయాక కూడా నేను లెంపలు వేసుకునేవాడి, ఒక 5 నిమిషాల వరకు అందరిది అయిపోయిన లెంపలు వేసుకుని కూర్చునేవాడిని. అందరూ చూసి నా ఫ్రెండ్స్ అందరూ నవ్వేవారు, ఏంట్రా వీడి అని నవ్వేవారు. నాకైనా నేనేం పట్టించుకునేవాడిని కాదు. కనుక మా ఇంట్లో కూడా మా మమ్మీ ఒకసారి నన్ను ఒక డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్ళారు, ఏంటంటే వీడు ఎక్కువగా లెంపలు వేసుకుంటున్నాడు, ఎక్కువసేపు దేవుడు దేవుడు అంటున్నాడు, కొంచెం చెప్పండి కౌన్సిలింగ్ ఇవ్వండి అని మా అమ్మగారు ఒకసారి హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు. అప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే అమ్మ మంచిదే భక్తిగా ఉండటం ఏం తప్పు కాదని మా మమ్మీకి ఆయన చెప్పారనుకోండి. కనుక ఇలా విపరీతంగా భక్తి ఎక్కువగా ఉండేదన్నమాట అండి. ఇలాంటి సమయంలో మరి అప్పటికి యేసుప్రభువే దేవుడు అని బలంగా హృదయంలో నాటుకుందన్నాను కదా, అప్పటి నుంచి నేను చర్చికి వెళ్ళేవాడిని. నేను లూథరన్ చర్చికి వెళ్ళేవాడిని అండి. అందుకనే నాకు లూథరన్స్ అంటే చాలా ఇష్టము, ఎందుకంటే చాలామంది లూథరన్స్లో భక్తులు ఇలాంటి విమర్శిస్తూ ఉంటారు. కాకపోతే నేను లూథరన్ చర్చికి వెళ్ళేవాడిని. ఆ లూథరన్లో మరి ఆ వాక్యం వినటం మెల్లమెల్లగా రక్షించబడ్డాను. రక్షించబడిన తర్వాత హృదయంలో యేసుప్రభువుని నేను సొంత రక్షకుడిగా అంగీకరించాను. అంగీకరించిన తర్వాత ఏమంటే నేను కామన్గానే ఉండేదండి, అలాగనే నేను మంచిగా ఉన్నానని కూడా చెప్పట్లేదు కానీ సినిమాలు చూసేవాడిని. అప్పుడప్పుడు సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూడటం ఉండేది. ఒకనొక సందర్భంలో నేను ఎలాంటి చిన్న చిన్న తీర్మానాలు తీసుకున్నాను భక్తిలో దేవుడికి దగ్గర అయ్యే కొద్దీ, సినిమా హాల్కేమో ముందెళ్ళిపోతున్నాము, చర్చికేమో ఎప్పుడు లేట్గా వెళ్తున్నాము, ఏంటి ఇది కరెక్ట్ కాదని చెప్పి చర్చికి ముందే వెళ్ళాలి అనుకుని మా ఇంట్లో వాళ్ళు రాకముందే అందరికన్నా ముందే చర్చి 10 గంటలకైతే 9:50 చర్చిలో ఉండేవాడిని. అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు చర్చికి త్వరగానే వెళ్తాను, కనుక చర్చికి వెళ్ళేవాడిని. కానీ సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూడటం అప్పటికి మానలేదు, కానీ చర్చికి మాత్రం ఒక తీర్మానం తీసుకుని చర్చికి వెళ్ళేవాడిని. అలా మళ్ళీ కొన్ని నెలలు గడిచిన తర్వాత మరలా కూడా సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూడకూడదు, సినిమాలు మానేయాలని ఒక తీర్మానం తీసుకున్నాను.
అని టీవీలో చూసేవాడిని. మళ్ళీ ఇది ఉంది, టీవీలో చూసేవాడిని అప్పటికి. కానీ సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూడటం మానేయాలని ఒక తీర్మానం తీసుకుని మానేసడం జరిగింది. ఇలా చిన్న చిన్న తీర్మానాలు, చిన్న చిన్న భక్తి, అప్పుడు డబ్బులు కలకద్దుకోకూడదని ఇది మానేయటం, అలాగ ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ మెల్లమెల్లగా అనమాట భక్తులు ఎదగడం జరిగింది. మరి నేను 10th class ఇంటర్మీడియట్కి వచ్చిన ఆ సందర్భంలోనే నేను బాప్తిజం తీసుకుంటానని మా ఇంట్లో కూడా చెప్పాను. కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, అప్పుడే బాప్తిజం తీసుకోకూడదు, కొంచెం పెద్దోళ్ళు అయ్యాక బాప్తిజం తీసుకోవాలని మా తల్లిదండ్రులు నాకు చెప్పారు. అప్పుడు నేను ఏమో అయితే అప్పుడే బాప్తిజం తీసుకోకూడదేమో అనుకున్నాను అనమాట. అప్పటికి నేను యేసుప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను, నా పాపాల కొరకు యేసుప్రభు దగ్గర క్షమాపణ అడిగాను. కానీ బాప్తిజం మాత్రం ఇంకా తీసుకోలేదు, వారు ఇంకా పెద్దోడయ్యాక తీసుకోవాలన్నారనమాట అండి. మరి ఈ క్రమంలో మరి మా బంధువులు ఒక ఆయన తాతయ్య గారు, వారు ఎల్ఈఎఫ్ చర్చ్కి వెళ్ళేవారు, లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్. నన్ను నువ్వు యవనస్తుడిగా ఉన్నావు కదా, అక్కడ కొంచెం ఎవరైనా మీటింగ్స్ జరుగుతాయి ఆ చర్చ్కి రానాయన అని ఇన్వైట్ చేస్తే నేను ఆ చర్చ్కి కూడా వెళ్తూ ఉండేవాడిని అండి. కొన్ని వారాలు ఒక 2 weeks లూథరన్ చర్చ్కి, ఒక 2 వారాలేమో ఎల్ఈఎఫ్ చర్చ్కి వెళ్తూ ఉండేవాడిని. అక్కడ ఎక్కువగా పాప ఒప్పుకోలు, ఇలా పశ్చాత్తాపం, పరిశుద్ధంగా ఉండాలి, వీటి కొరకు చెప్పేవారు. కనుక నా యవ్వన జీవితాన్ని ఈ 2 చర్చెస్కి వెళ్ళటం వల్ల నాకు యవ్వన జీవితంలో పరిశుద్ధంగా ఉండాలి, పాపం చేయకూడదు అని బలంగా నాటుకుంది నా హృదయంలో. అలా అని చెప్పి నేను ఫుల్గా పర్ఫెక్ట్గా ఉన్నానని చెప్పట్లేదు. నాకు వచ్చే శోధనలు అప్పట్లో వచ్చేవి, ఆలోచనలు మంచిగా ఉండేవి కాదు. అప్పుడు ప్రార్థన చేసేవాడిని, ఏంటి ప్రభువా నేను ఇలా ఉండకూడదు, నేను మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలి, నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. 10th class అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఒకసారి న్యూ ఇయర్కి మా అమ్మమ్మ వారి గృహంలో వెళ్ళాము. అక్కడ ఉన్నప్పుడు న్యూ ఇయర్కి ఒక చోట అందరూ యవనస్తులు అందరూ కలిసి డ్యాన్స్లు వేస్తున్నారు, మైక్ పెట్టుకుని హడావిడిగా అందరూ డ్యాన్స్లు వేస్తుంటే నేను కూడా వెళ్ళాను అక్కడికి. వెళ్తే ఒక అతను సిగరెట్ తాగుతున్నాడు. సిగరెట్ తాగుతుంటే నా పక్కన నాతోటి సహోదరుడు ఏం చేశాడంటే అతను కూడా సిగరెట్ తీసుకుని ఇలా ఇలాగా తాగాడు. తాగితే నేనేం చేశానంటే నాకు కూడా ఇవ్వని నేను కూడా తీసుకుని ఇలా ఇలాగా 2 సార్లు తాగి వదిలేను అనమాట ఎలా ఉంటుందని. ఆ వదిలిన వెంటనే నాకు లోపల నుంచి ఏదో ఒక విపరీతమైనటువంటి మనస్సాక్షి నొచ్చుకోవడం అంటారు కదా, అలా వచ్చి నేను ఏదో తప్పు చేశానన్న ఫీలింగ్ లాంటిది వచ్చింది నాకు. అప్పుడు మా అమ్మగారు నవ్వు నాకు అనిపించింది. అప్పుడు నాకు ఇది కరెక్ట్ కాదన్న లోపల నుంచి మనస్సాక్షి చెప్పడం అంటారు కదండి మన భాషలో, అప్పుడు అన్ని తెలియదు నాకు. వెంటనే అతనికి ఇచ్చేసి అది నేను వెంటనే అక్కడి నుంచి నేను వచ్చేసాను. అదే నా జీవితంలో నేను సిగరెట్ తాగడం మొదటిసారి, అదే ఆఖరిసారి అండి. మరి దేవుడి కృపను బట్టి మరి యవన ప్రాయంలోంచి కొంచెం చర్చికి వెళ్ళటం, ఆ వాక్యాలు వినటం, పరిశుద్ధంగా ఉండాలి అని వినటం వల్ల నేను పాపంలో పడకుండా దేవుడు నన్ను కాపాడాడు. అందుకు బట్టి దేవుడికే నేను స్తుతులు చెల్లిస్తున్నాను. కనుక దేవుడి కృపను బట్టి నేనేమి ఆల్కహాల్ కానీ లేకపోతే బీర్ కానీ ఇంకా ఏది కూడా ఎప్పుడు కూడా దేవుడి కృపను బట్టి ముట్టుకోలేదు. దానికి దేవుడినే నేను స్తుతిస్తున్నాను. ఇలా యవన ప్రాయంలో నా జీవితం తెలిసి తెలియని భక్తి, చిన్న చిన్న భక్తి, చిన్న చిన్న తీర్మానాలు చేసుకుంటా నేను కొనసాగేవాడిని. ఇలా కొనసాగుతున్నప్పుడు నేను 10th class నేను ప్రార్థన చేసేవాడిని. ఏంటంటే నాకు దేవుడిని చూడాలని ఉంది, దేవుడు నాకు కనిపించాలి, దేవుడు నాకు కనిపించాలి అని ప్రార్థన చేసేవాడిని. అప్పటికి కొన్ని వాక్యాలు వినటం, దేవుడిని ఎవరు చూడలేరు, దేవుడిని చూస్తే చనిపోతారు, ఇలాంటి వాక్యాలు వినటం వల్ల దేవుడా నువ్వు నాకు కనిపిస్తే నేను చనిపోయినా పర్లేదు, నువ్వు నాకు కనిపించు చాలు అని నేను తెలిసి తెలియని భక్తి, తెలిసి తెలియని ప్రార్థన చేసేవాడినండి. ఇలా క్రమంలో ఏమైందంటే, అప్పుడు మా ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నా స్నేహితుడు ఏమన్నాడంటే, యెహోవా దేవుడు యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభుకి మనం ప్రార్థన చేయకూడదు, యెహోవా దేవుడు తండ్రే దేవుడు అన్నారు. నాకు ఫ్యూజ్ ఎగిరిపోయింది అనమాట. నాకేం అర్థం కాలేదు, ఇదేంటి నేను చేసే భక్తంతా కరెక్ట్ కాదా, ఈయనేంటి ఇలా అంటున్నాడు అని ఒక డౌట్ వచ్చిందండి. ఇదేంటి అంటే త్రిత్వం అనేది ఉంది అని నాకు అప్పుడు తెలిసింది. ఎవరు మరి దేవుడు అని ఒక సందేహం, తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అని. అప్పటికి నాకు పరిశుద్ధాత్మ దేవుడి గురించి తెలియదు, కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటారు కనుక ఒక అవగాహన ఉందనమాట. కనుక ఏంటిది ఏంటిది త్రిత్వం కొరకు నాకు చాలా సందేహం వచ్చింది. ఎవరు దేవుడు మరి, ముగ్గురు ఉండటం ఏంటి, ఒక్కడే దేవుడు అంటారు కదా, ఈ డౌట్లన్నీ ఉన్నాయన్నమాట అండి. ఈ ఉన్న సమయంలో మా బంధువుల్ని, కొంతమంది తెలిసిన వాళ్ళని, లేకపోతే అందరిని అడిగేవని, త్రిత్వం అంటే ఎవరు, ఎవరు దేవుడు అది ఇది అడుగుతూ ఉంటే వాళ్ళు నన్ను నీకు అర్థం కాదనివారు, చెప్పేవారు కాదు అర్థం కాదనేవారు, పిచ్చ ప్రశ్నలు వేయొద్దనేవారు, ఇలా రకరకాలుగా చెప్పేవారు, కానీ ఎవరో జవాబు ఇచ్చేవారు కాదు. నాకు డౌట్ అలాగే ఉంది, ఏంటి ఏంటి ఏంటి అనుకున్నాను. ఇలా ఉన్న సమయంలో ఏమైందంటే, మరి మా బంధువులు, వారు ఇండిపెండెంట్ సహవాసం, వారు 7th నుంచి రక్షించబడి తర్వాత ఇండిపెండెంట్ సహవాసంలో ఉన్న మా బంధువులు, వారు ఏంటంటే ఒకరోజు ఆల్ నైట్ ప్రేయర్ చేసుకుంటున్నారు. ఆల్ నైట్ ప్రేయర్కి నేను కూడా వెళ్ళాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఆల్ నైట్ ప్రేయర్ చేసుకుంటే ఆల్ నైట్ ప్రేయర్కి నేను కూడా వెళ్ళాను. అక్కడ ఒక 12 వరకు ఉండి వారు పరిశుద్ధాత్మ వరాల కొరకు ప్రార్థన చేసుకుంటున్నారు. పరిశుద్ధాత్మ వరాలంటే ఏంటో కూడా నాకు తెలియదు అండి. అది 2007 అప్పుడు వారందరూ ప్రార్థన చేసుకుంటుంటే ఏంటిది వరాలు అంటున్నారు ఏంటో నాకు తెలియదు. అప్పుడు నేను కూడా ఒక ప్రార్థన చేశాను, ఏంటంటే దేవుడా యేసయ్య వరాలు అంటున్నారు, ఆ వరాలు ఏంటో నాకు తెలియదు, కానీ నాకు కూడా ఇవ్వవా అని ప్రార్థన చేశాను. అక్కడ
చెప్పాను కదా చాలా మంది ప్రార్థన చేసుకుంటున్నారు, కానీ ఆల్ నైట్ ప్రేయర్లో నా ఒక్కడికే ఆ రోజు పరిశుద్ధాత్మ వరం వచ్చిందండి, అన్య భాషల వరము నాకు ఆ రోజు వచ్చింది. మరి నేను చెప్పాను అప్పటికీ నేను బాప్తిజం తీసుకోలేదు, కానీ యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నాను. మరి కొర్నేలీ మీదకి ఎలాగైతే పరిశుద్ధాత్మ వరము వచ్చిన తర్వాత అతను బాప్తిజం పొందాడో అదే రీతిగా నాకు కూడా జరిగిందండి. కానీ అప్పుడు నేను అన్ని భాషల్లో మాట్లాడాను, అప్పుడు నాకు అది ఏంటో కూడా తెలియదు. అప్పటికి నేను బైబిల్లో చిన్న చిన్నగా చదువుతున్నాను, అప్పుడే స్టార్టింగ్ చేశాను సామెతలు చదవటం, సువార్తలు చదవటం, అలాగ చిన్న చిన్నగా ఉన్నాను అనమాట. అసలు వరాలు ఉన్నాయి, అసలు పరిశుద్ధాత్ముడు అని వరాలు ఇవేమీ నాకు తెలియదు అనమాట. ఆ టైంలో నాకు భయం వేసింది, ఇదేదో కొరతగా ఉంది, నేను ఏంటిది, నాకు ఏం అర్థం కావట్లేదు అని చాలా భయం వేసిందండి. చాలా భయం వేసిన తర్వాత మరి నేను వారు నీకు దేవుడు మంచి వరం ఇచ్చారని చెప్పారు, సంతోషించాను. తర్వాత మరి ఇంటికి వచ్చేసాము. మరి నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ఇదేంటో అర్థం కావట్లేదని కొంతమంది సహోదరుల్ని, నాకు తెలిసిన వారిని, నాకన్నా పెద్దవారిని అడుగుతూ ఉండేవని. వారు కొంతమంది ఏమన్నారంటే, ఇదేం కాదు నాన్న, నువ్వు చాలాసేపు స్తుతులు చెల్లించడం వల్ల నీ నాలిక తడబడి నీకేదో నత్తి నత్తిగా వచ్చి ఉంటుంది, అలాంటివి ఏమీ లేవు నాయన అన్నారు. ఓహో అవునా అని నాకు ఇంకా ఏంటి మరి ఆ రోజు నేను అనుభవించింది ఏంటి అని ఉందన్నమాట అండి. అలాగే ఏమైందంటే నేను చర్చికి వెళ్ళేవని అన్నాను కదా, లూథరన్ చర్చికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుని ప్రభువా ఈ ఏంటి నాకు అర్థం కావట్లేదు, ఈ డౌట్ క్లారిఫై చేయవని వెళ్తే ఆ రోజు పాస్టర్ గారు అలాది ఎవరో ఒక ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఏమన్నారంటే, ఆ రోజు అన్ని భాషల గురించి ఆయన ఏమన్నారంటే, ఒక సంఘంలో అందరూ అన్ని భాషలు మాట్లాడుతున్నారు, ఒక కొత్త వ్యక్తి వెళ్ళి అతనికి ఇష్టం వచ్చినట్టు కోడి అరిసినట్టు రకరకాలుగా అరుపులు అరిశాడు. అప్పుడు పాస్టర్ గారు ఇతను కొత్త భాష వచ్చిందన్నారు అని ఆయన కూడా ఏమీ లేవు అన్నట్టు వాక్యం చెప్పారు. కానీ నాకు లోపల నుంచి ఇది కరెక్ట్ కాదు కదా, ఇది ఏదో ఉంది, ఇది కాదు కాదు అని ఉన్నప్పటికీ కూడా నా సందేహము తీరలేదండి. అప్పుడు సందేహం తీరలేదు, నేను అప్పుడు ఈ అన్ని భాషల కొరకు వదిలేశాను, ఇంకా ఆలోచించడం వదిలేశాను. ఇంకా వరం కూడా నేనేమి అన్ని భాషలు అప్పటి నుంచి మాట్లాడటం లేదనమాట. వదిలేసిన తర్వాత ఏమైందంటే, ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ వరం పొందుకున్నానో నాకు ఒక లోపల నుంచి ఒక కన్విక్షన్ అంటారు కదా వచ్చింది, ఏంటంటే యేసు ప్రభు దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఒక్కలే, వారు వేరు కాదు అని ఒక కన్విక్షన్ వచ్చింది. అప్పటి నుంచి నాకు ఈ లోపల ఉన్నటువంటి డౌట్ పోయింది. కానీ అయినప్పటికీ కూడా బిబ్లికల్గా నేను డౌట్ క్లారిఫై చేసుకోవాలి, బైబిల్ ఏముంది, ఎలాగా మనం ఇది నమ్మాలి వాక్యానుసారంగా అని అడుగుతూ ఉండేవాడిని ఆయన. కానీ నాకు జవాబు రాలేదు. ఇలా ఉంటున్న సమయంలో మరి నాకు అమ్మమ్మ గారు అవుతారు మా బంధువులు శిరోమణి గారు, ఆవిడని వెళ్ళి అడిగాను ఇలా డౌట్స్ కొన్ని. అడిగినప్పుడు ఆవిడ ఏమన్నారంటే, నేను చెప్పనన్నారు ఆవిడ, నువ్వే బైబిల్ చదివి తెలుసుకో అన్నారు. అప్పుడు నాకు అది అసలు నచ్చలేదండి. నేను మనసులో అనుకున్నాను, ఈవిడికి తెలుసు కదా అన్నీ, ఈవిడ ఎప్పుడు బైబిల్ బోలుసార్లు చదివారు కదా, ఇది నాకు చెప్పేవచ్చు కదా, ఇంత పెద్ద బైబిల్ ఉంది, అవి నేను ఎప్పుడు పూర్తిగా చదవాలి, ఈ డౌట్ నాకు ఎప్పుడు క్లారిఫై అవ్వాలి అని మనసులో అనుకుని అప్పుడు నాకు ఆవిడ చెప్పిన జవాబు నచ్చలేదు. కానీ ఇప్పుడు నేను చాలా సంతోషిస్తున్నానండి, అందును బట్టి దేవుని కూడా స్తుతిస్తున్నాను. అప్పుడు చాలా నేను బాధపడ్డాను, ఏంటి ఈవిడ ఇలా చెప్తున్నారు అనుకున్నాను. అప్పటి నుంచి కొంచెం బైబిల్ చదవటం ప్రారంభించి నా డౌట్స్ కొరకు క్లారిఫై చేసుకోవాలని ప్రార్థనా పూర్వకంగా సువార్తలు కానీ చిన్న చిన్నగా బైబిల్ చదవటం ప్రారంభించాను అనమాట. అది మా ఇంటి పక్కన పాలరాజ్ అంకుల్ అని ఒక అంకుల్ ఉండేవారు, ఆయన కాలేజీ లెక్చరర్గా చేస్తూ అలాగే పాస్టర్ గారుగా కూడా ఉన్నారనమాట. ఆయన అడిగి కొన్ని కొన్ని డౌట్లు నేను క్లారిఫై చేసుకుంటా ఉండేవాడిని. ఇలా చిన్న చిన్నగా భక్తిలో ఎదుగుతున్న విధానాల్లో కొంచెం ఏకాంతంగా ప్రార్థన కూడా చేసుకుంటూ ఉండేవాడిని. ఒకసారి మా తల్లిదండ్రులు ఎక్కడికో వెళ్తే నేను ఒక్కనే ఉన్నాను, ఆ రోజు ప్రార్థన చేసుకున్నాను. ఎందుకు చేసుకున్నాను ఇప్పటికీ తెలియదు. మోకరి నుంచి ప్రార్థన చేసుకున్న తర్వాత కొద్దిసేపు కనిపెట్టడం అంటారు కదా, అప్పుడు ఏం తెలియదు, ప్రార్థన అయిపోయాక అలా మోకరించి నేను కళ్ళు మూసుకుని ఉన్నాను. అప్పుడు నేను ఎప్పుడో 10th class ప్రార్థన చేశానన్నాను, మీకు గుర్తుంది కదా, దేవుడు నాకు కనిపించాలి, దేవుడు నాకు కనిపించాలి అని. ఎప్పుడైతే నేను అలా మోకరించి కాసేపు ప్రార్థన చేసుకున్న తర్వాత అలాగ నేను కనిపెడుతున్నాను, నేను దేవుని దర్శనం పొందానంటే యేసు ప్రభు నా రూమ్లోకి అలా వచ్చారు, అది నేను 100% నమ్ముతున్నాను. ఎందుకంటే అప్పుడు నేను నిద్రపోలేదు, నేను ప్రార్థనలో ఉన్నాను, అది నిజంగా జరిగింది. ఏంటంటే అప్పుడు ఎప్పుడైతే ఆయన నా రూమ్లోకి వచ్చారో మొత్తం వెలిగింది. ఎంత వెలుగంటే నా కనుచూపు మేర ఎంత కనిపిస్తుందో, ఇప్పుడు లైటింగ్ నా మీద పడుతుంది కదా, ఈ వెలుగు కాదు, చాలా వైట్గా ఉంది, కోటి రెట్లు ఎక్కువ అనమాట. అది అసలు చాలా అద్భుతం, ఆ దృశ్యం నేను ఎప్పుడు మర్చిపోలేను. మొత్తం నా కనుచూపు మేరంతా లైటే, ఎవరి ముఖం ఆఖరికి ఒక వెంట్రుక కూడా ఒక చెయ్యి కూడా ఏమీ కనిపించట్లేదు. కానీ నా ఎదురుగుండా ఒక వ్యక్తి ఆకారంలో ఉన్నారు అని మాత్రం నాకు తెలుస్తుంది, ఏమీ కనిపించట్లే, మొత్తం వెలుగే, మొహం కాదు కదా, కళ్ళు కాదు కదా, జుట్టు కాదు కదా, ఏమి కనిపించట్లేదు. కానీ ఒక మనిషి ఆకారంలో ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారు అని ఆ ప్రజెన్స్ మాత్రం తెలుస్తుంది, కానీ మొత్తం వెలిగే. ఎప్పుడైతే ఆయన మెల్లమెల్లగా నడుచుకుంటూ నా ఎదరికి వస్తున్నారో, ఒక్కొక్కడికి వేస్తున్నారో, నా నేనేమైందంటే అప్పుడు శక్తి ఆ వెలుగుకి తట్టుకోలేక నేను కింద పడిపోయానండి. ఆ మోకరించున్నప్పుడు కింద పడిపోయి నా తల ఎవరో బలవంత బలవంత పెట్టి నొక్కితే ఎలా ఉంటుంది, ఇలా నొక్కుపోయాను కిందకి,
ఇలా నొక్కుపోయిన తర్వాత ఏమైందంటే నా కన్ను గుడ్డు ఇలా ఊగుతుంది, ఇలా కొట్టించుకుంటుంది, రెండు కళ్ళు కొట్టించుకుంటుంది, చిన్న మెదడు అంటారు కదా, నా బ్రెయిన్ కూడా లోపల ఎల్లా ఊగిపోతుంది, వైబ్రేట్ అయిపోతుంది, ఇలా కొట్టించుకుంటుంది, కళ్ళు కొట్టించుకుంటున్నాయి, బ్రెయిన్ కొట్టించుకుంటుంది, నేను తట్టుకోలేకపోతాను ఆ శక్తిని. నాకు అర్థమైంది ఏంటంటే కాసేపటికి నా రెండు కళ్ళు గుడ్లు నా బ్రెయిన్ పేలిపోద్ది అనిపించింది. అంటే ఆయన నా దగ్గరికి వస్తుంటే నేను ఏమన్నాను అంటే, ప్రభువ ప్రభువ దయచేసి నా దగ్గరికి రావద్దు, నేను చచ్చిపోతాను, ప్లీజ్ రావద్దు అన్నానండి. అక్కడితో ఆగిపోయింది. ఆ తర్వాత ఏమైందో నాకు తెలీదు. చాలాసేపటి తర్వాత నేను తేరుకుని లెగిశాను. లెగిసిన తర్వాత నేను క్షమాపణ అడిగాను. ఏంటంటే నాకు అప్పుడు ఎప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే, నేను 10th class ఒక ప్రార్థన చేశాను, దేవుడు నాకు కనిపించాలి, కనిపిస్తే నేను చచ్చిపోయినా పర్వాలేదు అన్న నేను, దేవుడా ప్రవ్వా ప్రవ్వా నా దగ్గరికి రావద్దు అన్నానండి. కానీ ఆ దర్శనాన్ని నేను జీవితంలో మర్చిపోలేను. అందుకనే నేను 100 to 1000 నమ్ముతాను, యేసుప్రభు రియల్, యేసుప్రభు నిజంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. కనుక అప్పటికే నేను యేసుప్రభువే నా పాపాల కొరకు సిలువలో రక్తం కార్చారు అని తెలుసుకున్నాను. కనుక నేను యేసుప్రభు నిజము అని నమ్మేవాడిని, కానీ అది చూసిన తర్వాత ఇంకా బలంగా నమ్ముతున్నానండి. కనుక ఆ దర్శనం నా జీవితాన్ని చాలా మార్చిందండి. దేవుడి యొక్క శక్తి ఎంత శక్తో నేను అప్పుడు అర్థం చేసుకున్నాను. ఇలా ఉంటున్న సమయంలో ఏమైందంటే, మరి నేను అప్పుడప్పుడు టీవీలో వాక్యాలు వింటూ ఉండేవాడిని. అప్పుడు చూసినప్పుడల్లా ఎందుకో ఏదో ఒక రోజు దేవుడు నిన్ను అలా వాడుకుంటాడు అనిపించేది మనసులో లోపల నుంచి. కానీ అది నాకు అప్పటికీ ఏం తెలియదు. ఈ తెలియని క్రమంలో ఏమైందంటే నాకు కొన్ని కళలు కూడా వస్తూ ఉండేవండి. ఆ కళల్లో ఎలా అంటే, ఒకనొక రోజు రెండో రాకడ కొరకు కళ్ళు వస్తూ ఉండేవి. బోర శబ్దం ఊదునట్టు, ఆకాశం అంతా ఇలాగ అన్ని కొంతమంది ఆత్మలు ఇలా లెగిసి వెళ్ళిపోతున్నట్టు, ఇలా రెండో రాకడ గురించి కళలు వస్తూ ఉండేవి. ఒకరోజు ఒక కళలో ఏమైందంటే, నేను నుంచునున్నాను, బయటకు వచ్చిన వెంటనే ఎవరో నన్ను పిలుస్తున్నారు. అప్పుడు నా పేరు మురళీధర్ అండి. ఆ పేరు పెట్టి మురళీధర్ మురళీధర్ అని పిలుస్తున్నారు. నేను ఇలా వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు, మా అంకుల్ అని చెప్పాను కదా, ఆయన ఇంకొక తాతయ్య గారు కనిపిస్తే వారు పిలుస్తున్నారేమో అని వారి దగ్గరికి వెళ్ళేసరికి, వారు కాదు, ఎక్కడి నుంచి శబ్దం వస్తుందని చూసేసరికి ఆకాశం మబ్బు నుంచి వస్తుంది శబ్దం. అలా పైకి చూసేసరికి ఒక తెల్లని వెలుగు నా మీద పడిందండి. నేను అలా కింద పడిపోయాను కళ్ళు. ఇది కళ నిజం కాదు, కళ్ళలో జరిగింది ఇది. ఇలాంటి దర్శనాలు వస్తూ ఉండేవి. రెండో రాకడ వస్తూ ఉండేది. రెండో రాకడలో ఆకాశం వైపు చూస్తూ ఉండేవన్నీ దేవుడికి నేను కళ్ళలో చెప్పేవాడిని. ప్రభువా నీ పనే చేస్తాను, నీ సేవ చేస్తాను, నీ సేవ చేస్తాను అనేవాడిని, కళ్ళలో అనేవాడిని. నాకు అర్థమయ్యేది కాదు. ఒకరోజు ఒక కళ వచ్చింది ఏంటంటే, ఒక చోట జరుగుతుంటే అందరు కింద పడిపోతున్నారంట. ఒక పాస్టర్ గారు ఆయిల్ తీసి ప్రార్థన చేస్తుంటే అందరు కింద పడిపోతున్నారు. అప్పుడు నేను అన్నాను, ఏంటి ఇలాగా పడిపోతున్నారంటే, లేదు అది అభిషేకిస్తున్నారు వాళ్ళని అంటే, అలాగ అయితే నేను కూడా వెళ్తానని కళ్ళలో వెళ్తే ఆ పాస్టర్ గారు నాకు కూడా ఆయిల్ తీసి నన్ను ఎత్తి మీద వేశారు, నేను కింద పడిపోయాను. ఇది కళ అనమాట. ఇలాంటి కళ్ళు వచ్చేవి. అప్పటి వరకు నాకు అర్థమయ్యేది కాదు, ఏంటి కళలు ఎందుకు వస్తున్నాయి, ఇలాగ దేవుడు నన్ను ఎందుకు పిలుస్తున్నారు, ఇవేమీ నాకు అర్థమయ్యే కాదండి. అలా నాకు తెలిసి తెలియని భక్తి, చిన్న చిన్న భక్తి, ఎక్కడైనా మీటింగ్లు జరిగితే అక్కడికి వెళ్ళటం, వాక్యం వినటము, వాక్యంలో ఎదగటము, ఇలాంటి క్రమంలో నడుస్తూ ఉండేవాడిని అనమాట. ఇలా ఉన్న సమయంలో ఏమైందంటే, నాకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ అయిపోయింది. ఆ హాలిడేస్ ఇస్తారు కదా, ఎంసెట్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్కి, దీనికి హాలిడేస్కి బ్రేక్ వచ్చింది. ఈ బ్రేక్ ఈ సమయంలో ఏమైందంటే, నాకు భయంకరంగా సిక్నెస్ వచ్చిందండి. నాకు టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ వచ్చిన తర్వాత ఏమైందంటే, ఒక 10 రోజుల వరకు ఒక హాస్పిటల్కి వెళ్తే అది టైఫాయిడ్ అని తెలియలేదు. ఆ మందులు వాడటం, అవి రాంగ్ మెడిసిన్ అయ్యింది. రాంగ్ మెడిసిన్ అయిపోయిన తర్వాత ఫిట్స్ కింద వచ్చేసాయి. నాకు ఫిట్స్ కింద వచ్చేస్తే చనిపోయేలా అయిపోయాను ఆ రోజు. కానీ దేవుడి దయవల్ల అప్పుడు బాగానే మరలా రికవర్ అయ్యాను. తర్వాత రోజు ఏమైందంటే, అది వెంటనే తర్వాత రోజు నాకు ఊపిరి ఆడలేదు, అస్సలు బ్రీత్ అయ్యి అందట్లే. అప్పటికే ఇంచుమించు ఒక 15 రోజుల నుంచి వామిటింగ్స్ అయిపోయి చాలా నీరసం అయిపోయి బాడీలో ఉన్న శక్తి అంతా అయిపోయింది. ఊపిరి అస్సలు ఆడట్లేదు, ఊపిరి అస్సలు ఆడట్లేదు. మరి చిన్నప్పటి నుంచి నాకు కొంచెము ఈ కోల్డ్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేది. దానివల్ల అప్పుడు ఇంకా ఆ సమస్య పెద్దగా అయిపోవటము, ఊపిరి ఆడలేదు, చాలా భయం వేసిన తర్వాత ఆ రోజు ఆదివారం. అప్పుడు మా తల్లిదండ్రులు ఎవరో ఆటోని పిలిచి ఆటోలో నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. అప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఎందుకో నేను చచ్చిపోతాను అనిపించింది ఆ రోజు మాత్రం. అది నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు ఎందుకు అనుకున్నానో తెలియదు, కానీ నేను అలా ఆటోలో వెళ్తుంటే నాకు నా జీవితం గుర్తొచ్చిందని. అంటే అప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే, నేను దేవుడి కొరకు ఏమీ చేయలేదు. అప్పటికి నేను బాప్తిసం తీసుకోలేదు, కానీ యేసుప్రభుని సొంతరక్షుడికి అంగీకరించాను, నా పాపాలు ఒప్పుకున్నాను, దేవుడితో సహవాసం చేస్తూ కొన్ని కొన్ని తీర్మానాలు తీసుకుంటున్నాను రోజులు అవి. అప్పుడు నేను చనిపోతే నేను పరలోకం వెళ్తానని నమ్మానండి, అప్పుడు నమ్మాను. కానీ నేను ఏమనుకున్నాను అంటే, దేవుడి కొరకు నేను ఏమీ చేయలేదే, నేను ఇప్పుడు వెళ్ళిపోతే ఏంటి ఉపయోగము అని నాకు మనసులో అనిపించింది. ఆ వెళ్తున్న ఆటోలో వెళ్తున్నప్పుడే నేను మనసులో అనుకున్నాను ఏంటంటే, ప్రభువా నన్ను బ్రతికించు, నన్ను బ్రతికిస్తే ఇక నుంచి నీ పనే చేస్తానన్నాను. ఎందుకంటే అది చాలా అండి, ఒక 15 రోజుల వరకు వామిటింగ్స్ అయిపోయి చాలా సిక్ అయిపోయాను, చాలా నీరసించిపోయి లెగిస్టానికి కూడా ఓపిక లేని సందర్భం అది.
ఇంకా ఆ ముందు రోజే ఫిట్స్ వచ్చాయి, తర్వాత రోజు ఊపిరి ఆడలేదు, అస్సలు ఊపిరి ఏం అందలేదు. ఈ సమయంలో అందరూ భయపడి టెన్షన్ టెన్షన్గా హాస్పిటల్కి తీసుకెళ్తుంటే, అప్పుడు నేను, ప్రభువా నేను నీ కొరకు ఏమీ చేయలేదు, నన్ను బ్రతికించు, నన్ను బ్రతికిస్తే ఇక్కడి నుంచి నీ పనే చేస్తాను అని నా మనసులో అనుకున్నాను. ఎందుకు అనుకున్నాను కూడా తెలియదండి. ఇలా అయిన తర్వాత నన్ను ఐసీయూలో పెట్టారు. 5 రోజులు ఐసీయూలో ఉన్నానండి. 5 డేస్ ఐసీయూ తర్వాత మరలా జనరల్ వార్డ్ అదే రూమ్కి షిఫ్ట్ చేశారు. రూమ్లో మళ్ళీ ఇంకొక 10 డేస్ ఉన్నట్టున్నాను. ఒక 15 డేస్ అప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాను, అంతగా సిక్నెస్ రావటం. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్, ఎంసెట్ కౌన్సిలింగ్, ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోయాను. ఈ తీర్మానాన్ని నేను మర్చిపోయాను. ఎందుకు మర్చిపోయానంటే, దేవుడికి మనం సమర్పించుకోవడం కాదు, దేవుడే మనల్ని సేవకు పిలవాలి కదా అనే ఒక డౌట్ ఉండేది. దాన్ని బట్టి నేను ఇంక ఇది మర్చిపోయాను. ఎవరికి చెప్పలేదండి, ఇది నాకు దేవుడికి మాత్రమే తెలుసు, మా ఇంట్లో కూడా చెప్పలేదు. నేను ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోయాను. అది నేను చేసిన అత్యంత పెద్ద తప్పు అని ఇప్పటికీ కూడా నేను బాధపడుతూ ఉంటాను. నేను ఇంజనీరింగ్కి జాయిన్ అయిపోయాను. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఈ తీర్మానాన్ని విడిచిపెట్టి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యానో, మా కుటుంబంలో అప్పటి వరకు కొన్ని కొన్ని అప్పులు ఉండేవండి, కానీ అంత కాదనమాట. కానీ ఎప్పుడైతే ఇలా ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యానో, అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. అంటే వడ్డీకి డబ్బులు తేవడం, వాళ్ళకి కట్టడానికి వీళ్ళకి వడ్డీ ఇవ్వడం, అలా విపరీతమైన అప్పులు పెరిగిపోయాయి. ఇంట్లో శాంతి ఉండేది కాదు, చాలా ప్రాబ్లమ్స్ అనమాట, చాలా ప్రాబ్లమ్స్. దానివల్ల నేను స్టడీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు. అసలు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో భయంకరమైన దెబ్బ అనమాట. ఇంటికి వస్తే నాకు మెంటల్ అనమాట, మెంటల్ వచ్చేసేది, అసలు ఏమీ అర్థమయ్యేది కాదు.

డిప్రెషన్లోకి కూడా నేను వెళ్ళాను, భయంకరమైన డిప్రెషన్స్. అసలు ఇంటికి జీవితం చచ్చిపోతే బాగుండు అనిపించేది, లేకపోతే నక్సలిజంలోకి వెళ్ళిపోతే బాగుండు, వీళ్ళందరూ ఎవడు మంచిగా లేడు, ఇలాంటి విపరీతమైనటువంటి మనస్తత్వము ఇలా వచ్చిందనమాట. ఇలాంటి సందర్భంలో ఏమైందంటే మరలా అలాగే ప్రార్థనలకు వెళ్ళటం, దేవుణ్ణి అడగటము, సహాయం చేయ ప్రభువా అని అడగటము. ఇంకోటి ఏంటంటే అప్పటికీ మా తల్లిదండ్రులు అంతగా భక్తిగా ఉండేవారు కాదు, మరి వారు కూడా దేవుడికి దగ్గర అవ్వటం కొరకేమో మరి ఈ శోధనలో నాకు తెలియదు, కానండి ఇలా జరిగాయి అనమాట. ఇలా జరిగిన సందర్భంలో డిప్రెషన్ ఇలాంటి స్టేట్లో నేను ఉన్నాను. ఇలా ఉంటున్నప్పుడే మరి నేను బాప్తిజం కూడా తీసుకున్నాను, ప్రార్థన చేసుకుని బాప్తిజం తీసుకున్నాను. 2009 అక్టోబర్ 18వ తారీఖు నేను బాప్తిజం తీసుకోవడం జరిగింది. ఇలా ఉన్న సమయంలో ఏమైందంటే నాకు మరలా ముందు సిక్నెస్ వచ్చిందన్నాను కదా, మరలా కొంచెం నీరసం అయిపోయింది, సిక్నెస్ మరలా వచ్చిందండి. వచ్చినప్పుడు ఏమైందంటే మా బంధువులు డేవిడ్ రాజ్ గారు, మరి మీకు Mark 317 ఆయన మెసేజ్లు వస్తున్నాయి కదండి, ఆయన అప్పుడు కొంచెం క్రొత్తగా సేవ ప్రారంభించారు, వారు ఇండిపెండెంట్గా సేవ ప్రారంభించినటువంటి దినాలు అవి. ఆ తొలి దినాల్లో వారింటికి మా మమ్మీ ఏం తీసుకెళ్ళండి, వాళ్ళ ఇంట్లో వారు పాస్టర్ గారని వారింటికి తీసుకెళ్ళి నన్ను విడిచిపెట్టేసి మీరు ప్రార్థన చేయండి మా అబ్బాయికి ఏదో అయిపోతుందని వారు చాలా భయపడిపోయి వారింటికి తీసుకొచ్చి నన్ను దిగబెడితే వారు ప్రార్థన చేశారు నా కొరకు. మరి వారు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు. తర్వాత వారు ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దైవజనులకి డేవిడ్ గారికి ఏమనిపించిందంటే, దేవుడు ఏం చెప్పారంటే ఈ అబ్బాయిని అభిషేకించండి సేవ కొరకు అని డేవిడ్ రాజు గారికి దేవుడు చెప్పారు. అలాగే పాస్టర్ అమ్మగారు మరి వారి వైఫ్కి కూడా దేవుడు ఏం చెప్పారంటే ఈ అబ్బాయిని సేవకు అభిషేకించండి అని దేవుడు చెప్పారు. ఏదో చేతబడి శక్తుల ద్వారా ఇలాగ ప్రభావితం అయ్యింది, ఇలాగ నీరసం వచ్చింది అని చెప్పడము, దాన్ని బట్టి వారు ఎంతో ప్రార్థన చేశారు. దాన్ని బట్టి మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అప్పుడు ఏమైందంటే అండి, వారికి దేవుడు చెప్పారు. అప్పుడు పాస్టర్ గారు వెళ్ళి వారు సతీమణికి చెప్పినప్పుడు నాకు కూడా దేవుడు చెప్పాడండి అని అనటము, అయితే ఖచ్చితంగా ఇతను అభిషేకించాలి అని వారు అనుకున్నారు. అప్పుడు మా తల్లిదండ్రులకి అంత అప్పటికి ఏమీ అంత తెలీదు, ఏదో అభిషేకం అంటే వారు కూడా సేవకు రావాలి అది కూడా తెలీదు. దేవుడు ఇలా అభిషేకించమంటున్నారు, మీ అబ్బాయిని అభిషేకిస్తామని మా తల్లికి చెప్పడము, ఆవిడ కూడా సరే అనటము, నాకు కూడా చెప్పారండి. కానీ నేను వారికి చెప్పలేదు. ఏం చెప్పలేదంటే నేను సేవకు సమర్పించుకున్నానని అప్పుడు కూడా వారికి చెప్పలేదు, నేను ఎవ్వరికి చెప్పలేదు, నాకు దేవుడికి మాత్రమే తెలుసు. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, ఓకే నేను దేవుడి సేవకు సమర్పించుకున్నాను కదా, అందుకనే దేవుడు నన్ను అభిషేకించమంటున్నారేమో అనుకున్నాను. అది నేను 2009 బాప్తిజం తీసుకున్నాను కదా, 2010 మార్చి నెలలో మరి నన్ను అభిషేకించారు సేవకి. అక్కడ ఒక పాస్టర్స్ మీటింగ్ జరుగుతుంది, కాళీపట్నం అనే గ్రామంలో పాస్టర్స్ మీటింగ్ జరుగుతుంది. ఒక 20-25 సేవకులు కలిసి మరి నూనె పోసి నన్ను సేవ కొరకు అభిషేకించారండి. అభిషేకించినప్పుడు అప్పుడు వెంటనే అభిషేకం అయిపోయినని అక్కడ ఆ సంఘంలో ఒక ఆవిడ అడిగారు, ఏంటంటే ఈ అబ్బాయి ఇక్కడి నుంచి సేవ చేస్తాడా అని అడిగారు. మరి అప్పుడు మరి పాస్టర్ గారు డేవిడ్ గారు అప్పుడు ఏం చెప్పారంటే ఈ అబ్బాయి చదువుకుంటున్నాడమ్మా, చదువుకుంటాడు ఇంకా అప్పుడే సేవ చేయడం అన్నారు. అప్పుడు నేను కూడా అక్కడి నుంచి వచ్చేసాను, మళ్ళీ కాలేజీకి వెళ్ళటం ఇదంతా మామూలే. కానీ నా జీవితం మారిందండి, ఏంటంటే ఎప్పుడైతే అభిషేకం పొందానో అభిషేకం వల్ల నాకు ఉన్నటువంటి బలహీనత పోయింది, నాకు మళ్ళా ఆరోగ్యం రీస్టోర్ అయింది, ఏ బలహీనత రాలేదు, చాలా ఆరోగ్యంగా ఉండేవన్నీ. అంతేకాకుండా బైబిల్ చదువుతుంటే ఇంకా బాగా అర్థమయ్యేది, ఒకనొక సందర్భాలు ఇదివరకు 10 చదివిన అర్థం అవ్వండి, ఒకసారి చదివితే అర్థమయ్యేది. నేను చాలా పిరికివాణ్ణండి, ఇప్పుడు మీ ముందు మైక్లో లేకపోతే మీటింగ్స్లో మాట్లాడుతున్నానేమో కానీ నేను చాలా పిరికివాణ్ణి, స్టేజ్ ఫియర్ భయంకరంగా ఉండేది. ఒక 10 ఉంటే కాలు వణికిపోయి కళ్ళు మూసుకునేవాడిని, చూసి మాట్లాడలేని పరిస్థితి. ఎప్పుడైతే నేను అభిషేకం పొందానో అందరి ముందు మాట్లాడే ధైర్యం నాకు వచ్చింది, చాలా బాగుంది. కానీ ఇదంతా నాకు తెలియదు, అప్పుడు తెలియదు, ఇప్పుడు అర్థమవుతుంది కానీ అప్పుడు ఏం తెలియదు. ఇలా ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నేను రూమ్లో కూడా ఉండడం జరిగింది, 3rd వచ్చేసరికి రూమ్లో ఉండేవాడిని. అప్పుడు కూడా ఉదయాన్నే లేచి 4 బైబిల్ చదివేవాడిని. బైబిల్ చదువుతున్న మా ఫ్రెండ్స్ అందరూ చూసి నువ్వు పాస్టర్ అవుతావు అనేవారు, వాళ్ళు హిందువులేగా నేను పాస్టర్ అవుతావు అనేవారు. నేను పాస్టర్ అవ్వరా బాబు, అది పాస్టర్ అవ్వాలంటే అది వేరే విషయం, చాలా గొప్ప వాళ్ళు అవ్వాలి, ఆ దేవుడు పిలవాలి అని వారికి చెప్తా ఉండేవాడిని అనమాట. ఇలా ఉన్న సందర్భంలో మరి బోయినర్గస్ టీమ్ యవనస్తుల కూడిక, మరి మా సహోదరులు వారి సేవలో ఉన్నవారు, వారి బోయినర్గస్ టీం ఉంది కదని మీకు తెలుసు, అందులో యూత్ మీటింగ్స్ పెడతా ఉండేవారు, నేను కూడా వెళ్తూ ఉండేవాడిని. మరి సిస్టర్ దీపిక గారు, మరి నాకు బంధువులు అక్క అవుతారు, ఆవిడ ఫోన్ చేసి పిలిచేవారు యూత్ మీటింగ్ రా, యూత్ మీటింగ్ రా అని. అప్పుడు నేను యూత్ మీటింగ్కి అక్కడి నుంచి వెళ్తూ ఉండేవాడిని, రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాడిని. ఆ యూత్ మీటింగ్లో అప్పుడు దీపిక గారు, తర్వాత కిషోర్ అబ్రహాం గారు మీకు తెలుసు కదండి, కిషోర్ అబ్రహాం గారు, ఆయన ద్వారా మరి Mark 317 అని యూట్యూబ్ ఛానల్ ఆయన మెసేజ్లు కూడా ఉన్నాయి, మరి ఆయన అప్పుడు మెసేజ్లు ఇస్తూ ఉండేవారు. ఆ మెసేజ్ల ద్వారా నేను చాలా బలపడ్డాను, ఇంకా దేవుడి కొరకు పరిశుద్ధంగా జీవించాలి, లోకంలోకి వెళ్ళకూడదు, ఇవన్నీ కూడా బాగా బలపడ్డానమాట. అలాంటి సమయంలో బలపడి భక్తిలో ఎదుగుతూ ఉన్నప్పుడు నేను కూడా ఆ టీంలో పాలుభాగస్తులు అవ్వటం, అప్పుడప్పుడు నేను కూడా కొన్ని చిన్న చిన్న మెసేజ్లు ఇవ్వటం చేస్తూ ఉండేవాడిని. ఇలా ఇలాగా జరుగుతూ ఉన్నప్పుడు ఇంజనీరింగ్ అయ్యేసరికి నాకు

డౌట్ ఉండేదండి. నాకు దేవుడి సేవ చేయాలనిపిస్తుంది, కళ్ళు కూడా అలాగే వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళి వాక్యం విన్నా అదే అనిపించేది, నువ్వు దేవుడి సేవ చేయాలి దేవుడి సేవ చేయాలని. కానీ నాకు డౌట్ వచ్చేది ఏంటంటే, నేను దేవుడి సేవకు సమర్పించుకున్నాను కానీ నన్ను దేవుడు పిలవలేదు కదా అని ఒక డౌట్ ఉండేది. కానీ అప్పట్లో నేను ఎక్కువ వాక్యాలు వింటూ ఉండేవాడిని, వాక్యాలు బాగా వినేవాడినండి. బెన్నీ హిన్ అనే ఒక దైవజన్ మెసేజ్లు చాలా విపరీతంగా వినేవాడిని యూట్యూబ్ ఛానల్లో. అప్పుడు అదేంటో తెలియదు కానీ ఆయన మెసేజ్లు వింటున్నాక యూట్యూబ్ అప్పటికి 2G అనుకుంటా, 3G కూడా ఉందలేదు నాకు గుర్తులేదు. కానీ మా అక్కకు ఒక చిన్న ఫోన్ ఉండేది, నోకియా ఫోన్, అందులో బాగా వినేవాడిని మెసేజ్లు విపరీతంగా ఉన్నాయి. 2012-2013 ఆ టైంలో బాగా మెసేజ్లు విన్నాను, నేను మెసేజ్లు బాగా విన్నాను. ఆ మెసేజ్లు వినటము బలపడ్డాను, బాగా బలపడి దేవుడి సేవ అంటే ఒక నాయకుడు ఉండాలి, మనం ఒక నాయకుడి కింద ఉండాలి, ఏదో ప్రసంగించడం కాదు, తగ్గించుకోవాలి, ఇవన్నీ కూడా ఆ మెసేజ్లు విన్నాను అనమాట. ఇలా వింటూ ఉండేవని నా స్నేహితులు, మరి ఇంజనీరింగ్ మా బెస్ట్ ఫ్రెండ్ జీవాధార్ అని, నేను జీవాధార్ కలిసి ఎక్కువగా దేవుడి వాక్యం కొరకు మాట్లాడుకునేవాళ్ళు, ఫోన్లో గంటల గంటల మాట్లాడుకునేవాళ్ళు. ఈరోజు మన ఇద్దరం కలిసి యాకోబు పత్రిక చదువుదాం అనుకుని, నీతో దేవుడేం మాట్లాడారు, నాతో దేవుడేం మాట్లాడారు, ఒకరికొకరు పంచుకునేవారు అనమాట. అలా వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండేవారము. ఇలా ఉన్న సందర్భాల్లో నాకు ఈ డౌట్ ఉండేది, ఏం చేయాలి, ఏంటి మరి నీ సేవ చేయాలా, ఏం చేయాలని డౌట్ ఉన్నప్పుడు ఏమైందంటే, మా బంధువులు ఒకరు తెలియజేశారు ఏంటంటే, రాజమండ్రిలో పాస్టర్ థామస్ గారు ఉన్నారు కదా, వారు దహించు అగ్ని ద్వా మినిస్ట్రీస్ డునామిస్ అని బైబిల్ తర్ఫీదు పెడుతున్నారు, ఒక 40 డేస్ ఉంటుంది, వెళ్తావని వారు నన్ను అడగడం జరిగింది. మరి నా స్నేహితుడు మా బంధువు కేఫా అని, తను కూడా వస్తున్నాడు, తను నేను కలిసి డునామిస్కి వెళ్ళామంటే 2013 నేను ఎందుకు వెళ్ళానంటే, అసలు నన్ను దేవుడి సేవకు పిలుస్తున్నారా, నేనకి నేనే సమర్పించుకోవడం కరెక్టా రాంగ్, అసలు ఏంటి నేను ఏం చేయాలి దేవుడి సేవ చేయాలా అని ఒక డౌట్ నిమిత్తం నేను 2013 నేను డునామిస్కి వెళ్ళాను, దహించు అగ్ని థామస్ గారి దగ్గరికి. అక్కడ అప్పుడు మరి మా బ్యాచ్ 50 రోజుల దాకా జరిగిందండి, 50 రోజులు జరిగింది అప్పుడు దేవుడి కృపను బట్టి, 50 డేస్ జరిగింది. ఆ 50 డేస్లో దేవుడి వాక్యంలో చాలా బలపడ్డాను. ఎక్కువసేపు పొద్దున సాయంత్రం వరకు ఉండేది, ప్రార్థన చేయించేవారు, ఎక్కువసేపు ప్రార్థన చేయించడము, వాక్యాలు చెప్పడము, ఇలా విజ్ఞాపన ప్రార్థనలు అవన్నీ కూడా క్లాసెస్ ఉంటాయి కదా, క్లాసెస్ చెప్పడం. ఇలా ఉన్న సందర్భంలో లాస్ట్ వరకు కూడా నాకు డౌట్ ఉందండి, ఆఖరి రోజు దేవుడు నాతో మాట్లాడారు, చివరి రోజు అనమాట. అంటే ఆ రోజు సర్టిఫికెట్లు ఇస్తారు, అయిపోయిన ఆఖరి రోజు దేవుడు నాతో మాట్లాడారు ఏంటంటే, నువ్వు నా సేవే చేయాలి, నేను నిన్ను పిలిచాను, నువ్వు దేవుడి సేవకు సమర్పించుకున్నావు, నువ్వు నా పనే చేయాలని దేవుడు నాతో మాట్లాడారు. అప్పుడు మాట్లాడినప్పుడు నేను బెన్నీహిన్ గారి వాక్యాలు విన్నానని చెప్పాను కదా, అయితే సేవ చేయటం అంటే మనకు మనం ఏది వెంటనే ప్రసంగించడం కాదు, ఒక నాయకుడు మనకు ఉండాలి, ఒక గురువు మనకు ఉండాలి అని తీర్మానించుకుని, అప్పుడు థామస్ గారు అందరికీ ప్రార్థన చేసి ఆయనకి ప్రవచన వారు ఉండటం వల్ల అందరి కొరకు ప్రవచించేవారు. అప్పుడు కొంతమంది నువ్వు ఈ మినిస్ట్రీలో ఉండమని దేవుడు చెప్తున్నారని చెప్పేవారు. అప్పుడు నేనేమనుకున్నానంటే, ఒకవేళ ఈయన దేవుడు కనుక ఇక్కడే ఉండిపో, ఈయన కింద ఉండమంటే నేను ఉండిపోతాను అని నేను ఆయన అనుకున్నాను. అనుకున్నా కూడా నేను దేవుణ్ణి ఒక సూచన అడిగాను, నేను ఎక్కువ సూచనలు అడుగుతూ ఉంటాను, అందుకే నా ముందు నుంచి కూడా నాకు ఏదైనా సూచనలు అడగటము, వాగ్దానం ఇవ్వని దేవుణ్ణి అడిగేవాను, వెంటనే ఏది కూడా తీసుకునేవాడిని కదా, ఒక సూచన ఇవ్వి లేకపోతే వాగ్దానం ఇవ్వని కన్ఫర్మ్ చేసుకునేవాడిని, 2-3 సార్లు కన్ఫర్మ్ చేసుకున్నాకే ఏదైనా నమ్మివ్వను అనమాట. అప్పుడు నేను ప్రార్థన చేశాను ఏంటంటే, దేవుడా ఒక సూచన ఇవ్వి, ఒకవేళ నేను ఏ దైవజన్ కింద నువ్వు ఉండాలనుకుంటున్నావో, నాకు నాయకుడిగా ఎవరిని ఇస్తావో ఆ దైవజన్ నన్ను పిలవాలి, పిలిస్తే నేను ఉంటాను, ఇదే సూచన అనుకుని నేను దేవుని సూచన అడిగాను. అప్పుడు థామస్ గారు ప్రార్థన చేశారు, కానీ ఆయన నాకు ప్రవచనం చెప్పారు, నిన్ను దేవుడు ఇలా వాడుకోబోతున్నాడని ప్రవచనం చెప్పి ఆశీర్వదించారు, అభిషేకించారు, తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు తెలిసింది, సర్టిఫికేట్ ఇచ్చారు, పంపించేశారు. అప్పుడు నేను అనుకున్నాను, అయితే ఇక్కడ కాదనమాట, సరేలే అనుకుని వచ్చేసాను. వచ్చిన తర్వాత 2013 ఎండింగ్లో ఏంటంటే, మా తల్లిదండ్రులు కుటుంబ పరిస్థితులు బట్టి అప్పటికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి, దాని నిమిత్తం నేను ఉద్యోగంలో హైదరాబాద్లో జాయిన్ అయ్యాను. హైదరాబాద్లో జాయిన్ అయిన తర్వాత అలా ఉద్యోగం చేస్తున్నాను. ఆ ఉద్యోగం జీవితం మీకు చెప్తాను, ఎందుకంటే నేను సేవకు వచ్చిన తర్వాత ఎలా ఉందో, ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎలా ఉందో మీకు తెలుస్తుందని. అప్పుడు మా బావగారు బైక్ సిబీజీ బైక్ ఇచ్చారు, మరి నేను మా బ్రదర్ ఇన్ లాస్ ఉండేవారు, ఒక ఫ్లాట్లో ఉండేవారు, 3 బెడ్రూమ్లు ఉండేయండి, నాకు ఒక సెపరేట్ బెడ్రూము, మరలా బాత్రూంలో వాషింగ్ మిషన్ ఉండేది, వేడినీళ్ళకి గీజర్ ఉండేది, అలాగే ఒక కంప్యూటర్ కూడా ఉండేది, అక్కడ కంప్యూటర్ ఉండేది, అలాగే బీమ్ నెట్, హైదరాబాద్లో తెలిసింది యాక్ట్ బీమ్ నెట్ ఉండేది, అంటే అన్లిమిటెడ్ నెట్ ఉండేది, హై స్పీడ్ నెట్, మనకు ఒక సెపరేట్ రూము, మంచి బెడ్డు, వాషింగ్ మిషను, గీజరు, ఫుల్, అంటే ఒక మంచి లైఫ్ స్టైల్ అనమాట. అది 2013 ఆ సంవత్సరంలో మంచి లైఫ్ స్టైల్, ఎంత సుఖవంతమైన జీవితం అంటే అంత సుఖవంతమైన జీవితం. ఆఫీస్ కూడా పని కూడా పెద్ద ఒత్తిడి కాదు. నేను ఇన్బిస్కో అనే కంపెనీలో మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ ఇంజనీర్ కింద జాయిన్ అయ్యానండి. ఇలా జాయిన్ అయినప్పుడు అప్పుడు నాకు 12,000 శాలరీ,
తర్వాత నాకు లైఫ్ చాలా బాగుండేది, ఏమీ గొడవ లేదు, హాయిగా రూమ్లో ఉంటాం, హ్యాపీ లైఫ్ అన్నమాట. ఇంటర్నెట్ కూడా ఉండేది. ఇలాంటి జీవితంలో ఉన్నప్పుడు మరి అప్పుడు కూడా నేను యూట్యూబ్లో వాక్యాలు వింటూ ఉండేవాడిని. కింగ్స్ టెంపుల్కి నేను కుకట్పల్లిలో ఉండేవాడిని, అక్కడికి వెళ్ళేవాడిని, కింగ్స్ టెంపుల్కి వెళ్ళేవాడిని నేను చర్చ్కి. అక్కడ వాక్యాలు వినటం బలపడతూ ఉండేవాడిని. అప్పుడు 2014 దేవుడు నాతో మాట్లాడారు. 2014 జనవరి 24 దేవుడు నాతో మాట్లాడారు ఒక దైవజనుల ద్వారా. నువ్వు అప్పటి వరకు చాలామంది చెప్పారు నువ్వు సేవ సమర్పించుకున్నావు కదా, నువ్వు ఉద్యోగం చేయకూడదని చెప్పేవారు, కానీ నేను అంతక కాదు. కానీ ఆ రోజు ఎందుకో ఆ మాట దేవుడు నాకు బలంగా తగిలిందండి, ఏంటంటే నువ్వు దేవుడి సేవ చేయాలి అని. నాకు వెంటనే దేవుడే నాతో డైరెక్ట్గా గుండెలోకి మాట్లాడినట్టు అనిపించింది, నువ్వు దేవుడి సేవ చేయాలి, నువ్వు ఇలాగ ఉండకూడదు అనిపించింది. అప్పుడు నేను వెంటనే అవును కదా, నేను చనిపోవాల్సిన వాడిని బతికించింది దేవుడు, దేవుడి సేవ చేయాలి కదా, దేవుడు నన్ను పిలిచాడని తెలుసుకున్నాను కదా, అయినా నేను ఎందుకు ఇలా అయిపోయాను అనిపించి నేను ఉద్యోగం మానేయాలి అనుకున్నాను. అనుకుని వెంటనే అనుకుని కూడా నేను వెంటనే మానేయలేదు. నేను ఏం చేశానంటే మోకరించి ప్రార్థన చేశాను, ప్రభువా ఏంటి నేను ఉద్యోగం మానేయటం నీ చిత్తమా, నీ చిత్తం నాకు బయలుపరచు, నేను ఉద్యోగం మానేసి ఇంక సేవకు వచ్చేయాలనుకుంటున్నాను, ఇప్పుడే రావాలా వద్దా, ఏంటి నీ చిత్తం ఏంటి అని నేను మోకరించి ప్రార్థన చేశానండి. అప్పుడు నాకు దర్శనంలో యెహెజ్కేలు 17:24 నాకు కనిపించింది. అప్పుడు నేను చదివినప్పుడు అందులో ఏముందంటే, యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చి తిని నేను దాన్ని నెరవేర్చెదను. నేను అప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో చదివాను, ఐ ద లార్డ్ హ్యాస్ స్పోకెన్ ఇట్ అండ్ ఐ విల్ డూ ఇట్ అని ఉంటుంది అనమాట. అప్పుడు నేనే చెప్పాను అది నేను నెరవేరుస్తానని నాకు వెంటనే వాగ్దానం వచ్చింది. అప్పుడు ఓకే ఇది నిజం అయితే దేవుడే చెప్తున్నారని మానేద్దాం, నాకు అనిపించిన ప్రేరేపణ దేవుడి నుంచి వచ్చింది, అయితే వెంటనే మానేద్దాం అనుకున్నాను. అప్పటికే మా కుటుంబ నేపథ్యం చెప్పాను కదా, అప్పుడు కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఇవన్నీ నిమిత్తం నేను దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఈ మాట ఇచ్చారు, దేవుడు మానేయమంటున్నారు కదా సరే దేవుడి కొరకు మానేద్దాం, దేవుడు చూసుకుంటారు అనుకున్నాను. మరి నా స్నేహితుడికి జీవధరకి నేను చెప్పాను ఇలా ఉద్యోగం మానేస్తున్నాను, దేవుడు నాతో చెప్పారంటే అతను ఏమన్నాడని, వెంటనే నువ్వు రిజిగ్నేషన్ ఇవ్వద్దు, నేను కూడా ప్రార్థన చేసి దేవుణ్ణి కనుక్కొని అది చిత్త దేవుని చిత్తమో కాదో నేను కూడా నీకు చెప్తాను అన్నాడు. సరే అన్నాను. మరి అలాంటి స్నేహితుడు నాకు దొరికినందుకు దేవుని ఇప్పటికీ స్తుతిస్తున్నాను. మరి తను అప్పుడు గిద్యోన్ కొరకు చదువుతున్న న్యాయాధిపతులు చదువుతున్నప్పుడు అతను కూడా ఎలాగైతే బైబిల్ సూచన అడిగాడో తిన అప్పుడు ఈ విషయమే దేవుణ్ణి సూచన అడిగాడు అనమాట. ఏమని అడిగాడంటే, అప్పుడు మంచు ఎక్కువ కురుస్తూ ఉండేది, వారు మొగలుతూరులో ఉంటారు, మంచు ఎక్కువ కురుస్తూ ఉన్నప్పుడు వారు బండి బయట పెట్టేవారంట. ఆ రోజు తను ఏమడిగాడంటే, దేవుడా ఇది నువ్వే చెప్పు ఉంటుంటే నాకు ఒక సూచన ఇవి ఏంటంటే, ఎలైజా ఉద్యోగం మానేయటము నీ చిత్తం అయితే ఆ రోజు ఏం చెప్పాడంటే, అప్పుడు మంచు అంతా బండి మీద మొత్తం రోడ్డు అంతా తడితడిగా తడిసిపోయేదంట. అప్పుడు దేవుడు నువ్వు సూచన అడిగాడు ఏంటంటే, ఆ రోడ్డు మీద పార్క్ చేసిన బండి, ప్రభా ఇది నువ్వే చెప్తే ఏం చేయాలంటే దయచేసి బండి మాత్రమే తడవాలి, చుట్టూరు మాత్రము తడవకూడదు అని అడిగాడు. ఆ తర్వాత రోజు చూసినప్పుడు నిజంగానే బండి మాత్రమే తడిసిందండి, చుట్టూరు పొడిగా ఉంది. అప్పుడు అయినా కూడా తను మరలా అడిగాడంట, ఇంకో సూచన అడిగాడు, మళ్ళీ అదే సూచన. తర్వాత రోజు ఏమి అడిగాడంటే, ప్రభువా ఇంకొకసారి అడుగుతున్నాను ఏంటంటే, ఇది నిజంగా నువ్వే చెప్పుంటే ఎలైజాకి ఇంకొక సూచన ఇవి ఏంటంటే, ఈసారి బండి తడవకూడదు, చుట్టూరు తడిసి ఉండాలి అని అడిగాడంట. నిజంగా అతను నాకు ఫోన్ చేసి అప్పుడు చెప్పారండి, అవాక్ అవ్వటం అంటారు కదా మనం భాషలో వాడుతూ ఉంటాం కదా, ఆశ్చర్యపోయి తను నాకు చెప్పాడు ఏంటంటే, చుట్టూరు ఎంతగా తడిసిందంటే ఏదో నీళ్ళేసి తడిపినంతగా తడిసిందంట, బండి మీద అసలు నీటి బొట్టు కూడా లేదంట, అసలు మంచు లేదంటండి, మంచు అసలు మంచు కూడా లేదంట, సమ్మర్లో పెట్టినందు క్లీన్గా ఉందంట, మంచు అసలు బండి మీద లేదు. కనుక ముందు రోజేమో బండి తడిసిపోయింది, చుట్టూరు తడవలేదు, ఈరోజేమో బండి అసలు తడవలేదు, చుట్టూరు తడిసిపోయింది. అప్పుడు చెప్పారు, దేవుడే నీతో చెప్పారు అని నాకు కన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్పుడు మా ఇంట్లో చెప్పలేదు ఎందుకంటే ఒప్పుకోరని, ఇంట్లో చెప్పకుండానే రిజిగ్నేషన్ నేను ఇచ్చేసాను. అక్కడ ఎంప్లాయీ మా మేనేజర్ కూడా ఆలోచించుకో, ఎందుకు నువ్వు మంచి ఎంప్లాయీ కదా వెళ్ళొద్దు చూడు ఆలోచించి అన్నారు. కానీ లేదండి ఒక పర్సనల్ రీజన్ ఉందని నేను రిజిగ్నేషన్ ఇచ్చేసాను. రిజిగ్నేషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మా ఇంట్లో చెప్పానండి. అప్పుడు మా మమ్మీ కూడా చాలా బాధపడ్డారు. ఆ రోజులు ఇప్పటికీ తలుచుకుంటే నేను ఎమోషనల్ అయిపోతానేమో అప్పుడు చాలా. అప్పుడు నేను మరలా పాలకోలు వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నన్ను కొన్ని రోజులు హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ అంటే బంధించి తాళమేసి పెట్టలేదు, కానీ ఎమోషనల్గా ఎక్కడికి వెళ్ళొద్దు నువ్వు, ఏంటి నువ్వు బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకున్నావు, నీ జీవితాన్ని ఎందుకు ఇలా నాశనం చేసుకున్నావు అని వారు బాధపడ్డారు. వారికి అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి వారు బాధపడటం సహజమే. కాకపోతే నాకు తెలుసు అది నా లోపల నుంచి వచ్చిన బలమైన ప్రేరేపణ, అది నాకు తెలుసు, అది ఎవరికి చెప్పినా అర్థం కాదు. ఇలాంటి సందర్భాల్లో అక్కడే ఉండి నేను టీవీలో వాక్యాలు వింటూ ఉండేవాడిని. అప్పుడు మరి ఈ మీకు చెప్పడం మర్చిపోయిన 2013 డునామిషన్ అయిన తర్వాత అక్కడ నుంచి నేను గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ అని ఒక బుక్ తెచ్చుకున్నాను, ఇజికే ఫ్రాన్సిస్ గారు రాసిన బుక్.
దైవజనుల మెసేజ్ కూడా టీవీలో వస్తూ ఉండేవి తమిళ ఛానల్లో. ఆయన తమిళనాడులో ఉంటారు, ఆ మెసేజ్లు వింటూ ఉండేవని. అలాగే టీవీలో మన జయపాల్ గారు కానీ, అలాగే సతీష్ కుమార్ గారి మెసేజ్లు, ఇలా అప్పుడు ఉన్న దైవజనుల మెసేజ్లు కూడా వింటూ ఉండేవాడిని. అలాగే ఈ బుక్ తెచ్చుకుని గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ చదవటము ఈ 2013 సంవత్సరంలోనే మరి మా బ్రదర్ కిషోర్ అబ్రహాం గారు అప్పుడు బెరాకా అనే ఒక చోటకి వెళ్ళి ఎస్కే ఫ్రెండ్స్ గారు ట్రైనింగ్ అయ్యి రావచ్చారు. అప్పుడు గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ నీకు ఉంది అది పోదు దేవుడు ఇచ్చారంటే, అప్పుడు మరలా నేను ప్రార్థన చేసుకుంటే మరలా అప్పుడు నేను దేవుడిని అడిగాను ప్రభు, అప్పుడు గంట స్తుతిస్తూ వచ్చింది, ఇది నిజంగా నాకు నువ్వు ఇచ్చిన గిఫ్ట్ అయితే నేను స్తుతి స్తుతి అంటాను, వెంటనే ఆ టంగ్స్ గిఫ్ట్ నాలోంచి వస్తే నేను నమ్ముతానన్నాను. అప్పుడు వెంటనే జస్ట్ దేవాన్ని ప్రార్థించి స్తుతి స్తుతి అంటే మరలా నాకు అన్ని భాషల వారిన ద్వారా నేను అన్ని భాషలు మాట్లాడటం జరిగిందండి. అప్పుడు ఆ బుక్ చదివి అన్ని భాషల కొరకు తెలుసుకున్నాను. ఆ 2013 నుంచి అలా అన్ని భాషల వరంలో ప్రార్థన చేయడం కూడా జరుగుతూ ఉండేదన్నమాట. ఇలా ఇప్పుడు 2014లో మరి ఇందాక చెప్పడం మర్చిపోయాను, 2013లోనే ఎలైజాగా నేను పేరు మార్చుకున్నాను. అప్పుడు యోహాన్ సువార్త చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడింది ఏంటి, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు వేరు కాదు, అలాగే క్రీస్తులు నువ్వు కూడా ఏకమయ్యావు, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నువ్వు కూడా వేరు కాదు, మీరు దేవుని ఆలమై ఉన్నావు, నువ్వు దేవుని ఆత్మతో అంటుకట్టబడి ఉన్నావు అని తెలియజేసిన తర్వాత అప్పుడు నా ఫేస్బుక్ ఐడి మార్చాను, ఎలైజా హోలీ స్పిరిట్ అని మార్చాను. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా హోలీ స్పిరిట్ నాతోనే ఉంటారు, నేను ఆయన వేరు కాదు, వేరుగా ఉండలేమని తెలుసుకున్నప్పుడు ఎలైజా హోలీ స్పిరిట్గా నేను ఫేస్బుక్ ఐడి మార్చాను. యూట్యూబ్ ఛానల్ కూడా అదే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎలైజాగా నేను ఒక్కనే ఎప్పటికీ వెళ్ళలేను, ఎక్కడికి వెళ్ళినా ఆయన నాతోనే వస్తారు, ఇప్పుడు ఎలైజా హోలీ స్పిరిట్, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన నాతోనే ఉంటారు అని అప్పుడు ఎలైజా హోలీ స్పిరిట్ అయ్యాను అనమాట అండి. అలా ఎలైజా హోలీ స్పిరిట్ వచ్చింది కనుక అప్పుడు కొంతమంది హోలీ స్పిరిట్ అని పిలిస్తే వాళ్ళు చెప్పాను, బాబు ఏలు స్పిరిట్ అంటే దేవుడు, నా పేరు ఎలైజాయే కానీ నేను ఎలైజా హోలీ స్పిరిట్ని, ఎందుకంటే నేను హోలీ స్పిరిట్ కలిసి వెళ్తున్నాను. అప్పుడు పాల్ యంగ్ షో అనే దైవజల్ బుక్స్ కలిసి చదవటం, పరిశుద్ధాత్ముడు నా జత పనివాడని ఇలా బుక్స్ చదవటము, దేవుడు నాకు యోహాన్ సువార్త 17వ అధ్యాయం నుంచి మాట్లాడటము, ఒక కళ కూడా వచ్చిందండి ఆ కళ నిమిత్తం, ఇవన్నిటి నిమిత్తము ఎలైజా హోలీ స్పిరిట్గా నేను ఆ ఫేస్బుక్ ఐడి మార్చడము, నా పేరు ఎలైజా అని చెప్పినా ఎలైజా హోలీ స్పిరిట్ నేను అని, నేను అంటే హోలీ స్పిరిట్ నాతోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా ఎలైజా హోలీ స్పిరిట్ ఇద్దరు కలిసి వెళ్తారని నేను అప్పటి నుంచి నమ్ముతున్నానండి. ఇలా 2014లో మరి ఇంటికి వచ్చిన తర్వాత మెసేజ్లు వింటూ ఉండేవాడిని, టీవీలో అందరు దైవజనులు గొప్ప గొప్ప దైవజనుల మెసేజ్లు అన్నీ వింటూ ఉండేవాడిని. ఆ టైంలో మా నాన్నగారు ఆఫీస్ నుంచి వచ్చినట్టే నన్ను తిట్టేవారు, అరే సినిమాలు చూడొచ్చు కదా, ఎప్పుడు చూసిన వాక్యం చూస్తున్నాం ఏంటిని అంటే, ఎందుకంటే నేను ఉద్యోగం మానేశాను, ఇలాగ మరీ ఏదో అయిపోద్ది నా జీవితం నాశనం అయిపోద్దేమో అని వారు బాధ, తండ్రిగా బాధ ఉంటుంది తప్ప సహజం కనుక అలా ఇలా ఉండేది. నన్ను కూడా అందరూ ఏంటి ఉద్యోగం చేయలేక మానేశాడు అనేవారు కొంతమంది, ఇలా విమర్శలు అలాగే వస్తూ ఉండేవండి. అప్పుడు అనిపించేది వీళ్ళకి ఏం తెలిసిరా బాబు అనుకునేవాడిని, ఎందుకంటే ఎవరు నన్ను అర్థం చేసుకునేవారు కదనమాట. ఇలా ఉంటున్న సమయంలో మరి 2014లో నేను ఉద్యోగం మానేశానండి. 2014 నుంచి ఇప్పటి వరకు 2021వ సంవత్సరం ఇప్పటి వరకు నేను సంపూర్ణ సేవలోనే ఉన్నాను. నన్ను 2010వ సంవత్సరంలో అభిషేకించారంటే ఇప్పటికి వచ్చి 11 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ 11 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నేను సేవకు వచ్చి 2014లో వచ్చానంటే ఇప్పటికి వచ్చి 7 సంవత్సరాలు అయింది, సుమారుగా 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాలు కూడా నేను సంపూర్ణ సేవలను ఉన్నాను, అప్పటి నుంచి ఇంక ఏ ఉద్యోగం చేయలేదు, సంపూర్ణంగా దేవుడి పనే చేశాను, మా కుటుంబం మీద కూడా ఆధారపడలేదు, అప్పటి నుంచి నేను దేవుడి మీద ఆధారపడ్డాను, దేవుడి సేవలను ఉన్నాను. మరి చెప్పాను కదా నాయకులు ఉండాలి, తర్ఫీదు పొందాలి ఒకరి దగ్గరని, మరి అడ్డునామిస్ నుంచి వచ్చిన తర్వాత నేను ప్రార్థన చేసుకునేవాడిని, ఎక్కడికి ప్రార్థనలకు వెళ్ళొద్దని మా తల్లిదండ్రులు చెప్పడము, ఇలా ఉంటున్న సమయంలో మరి 2014వ సంవత్సరంలో పాస్టర్ జయపాల్ గారు పాలకొల్లు మీటింగ్స్ పెడితే మా టీం తరపున మేము వాలంటీర్స్గా చేసాము. మరి మీటింగ్ రేపంటే ఆ ముందు రోజు స్టే చేశారు, అక్కడ ఉన్నాము, ఉంటే అక్కడికి జయపాల్ గారు వస్తారన్నారు, సాయంత్రం అయిపోయింది ఇంకా పని ముగించుకుని నేను ఇంటికి వెళ్ళిపోయాను, అక్కడ మా బంధువులు ఇంట్లో ఉన్నాను పాలకొల్లు. అప్పుడు ఉంటే జయపాల్ గారు వస్తున్నారని మా స్నేహితులు అందరూ వెళ్ళారు, నేను అందరికన్నా లేట్గా వెళ్ళాను, వెళ్ళిపోయి ఉన్నాను. ఉన్న తర్వాత ఆ రేపు మీటింగ్ అంటే ముందు రోజు స్టేజ్ అంతా అయిపోయిన తర్వాత మరి జయపాల్ గారు వచ్చారు, కారులో వచ్చారు. అప్పుడు వచ్చి చూడటానికి వచ్చినప్పుడు అందరూ నుంచి చూస్తున్నారు, అక్కడ అందరూ వేరే వాళ్ళు, వారు చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు పనులు చేయటం, మా వాళ్ళు అందరూ నుంచి దూరం నుంచి చూస్తుంటే అరే ఇంత గొప్ప దైవజండి వచ్చారు కదా, వెళ్ళి కారిడోర్ మనం తీద్దామని పరిగెట్టుకుని వెళ్ళి కారిడోర్ తీశారండి. కారిడోర్ తీసినని మేము చేసి జయపాల్ గారు, ఏ బాబు ఏంటి నీ పేరేంటంటే ఎలైజా అన్నాను, ఓకే ఎలైజా మంచిది అని స్టేజ్ మీదకి వెళ్ళిపోయారు. అక్కడ స్టేజ్లో అందరూ కలిసి ప్రార్థన చేశారు, ప్రార్థన చేసిన తర్వాత స్టేజ్ దిగి వస్తున్నారు దైవజండి. స్టేజ్ దిగి వస్తుంటే ఆయన చేతిలో బైబిల్ ఉన్నట్టు అనిపించి, ఇంత గొప్ప దైవజండి కదా, ఈయన చాలా గొప్ప దైవజండి, ఈయన బైబిల్ మనం పట్టుకుంటేనే చాలా ధన్యత, ఈ బైబిల్ కనీసం కారు దాకా మోసుకెళ్దామని స్టేజ్ నుంచి రోడ్డు కొంచెం దూరం కానీ కారు దాకా మోసుకెళ్తే చాలా భాగ్యం దొరుకుతుందని
ఏమండి మీ బైబిల్ నాకు ఇవ్వండి, నేను కారు దాకా మోసుకొస్తాను అన్నానండి. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఇది నా బైబిల్ కాదు నాన్న, నా బైబిల్ నేను ఎవరికి ఇవ్వను, ఇది బైబిల్ కాదు, బ్యాగ్ అన్నారు. ఆ బ్యాగ్ బైబిల్లో ఉందన్నమాట, చిన్నది బ్లాక్ కలర్ బ్యాగ్. ఆ బ్యాగ్ నా చేతిలో పెట్టి కారు దాకా కాదు చెన్నై దాకా మోసుకురావాలి, వస్తావా అన్నారు. అలా ఎందుకన్నారో తెలియదు, వస్తావా అన్నారు. అప్పుడు నేను వస్తానండి అన్నాను. అన్న తర్వాత అప్పుడు అడిగారు, ఏంటి బాబు ఏం చేస్తున్నావు? ఇలా సేవకు సమర్పించుకున్నానండి, ఉద్యోగం మానేశాను అంటే. అప్పుడు ఏమన్నారంటే, సరే ప్రార్థన చేసుకో, మరి ఖాళీగా ఉండొద్దు, ఏం చేయాలో దేవుడిని అడుగు, దేవుడు నీకు చెప్తారు అన్నారు. అప్పుడు నేను సూచన అడిగాను అన్నగారు, 2013లో అది గుర్తొచ్చింది. ఓకే, అయితే ఈయనే నాకు నాయకుడు, ఈయన కిందే నేను ఉండాలి, అయితే ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళి నేను నేర్చుకోవాలి అని నేను అనుకున్నాను మనసులో. అనుకుంటే మరి నా సహోదరుడు కేఫా నాతో వచ్చిన అతను కూడా సేవకు సమర్పించుకున్నాడు కదా. అప్పుడు మేమిద్దరం వాలంటీర్ చేయటం, మా ఇద్దరితో మాట్లాడి వారు జయపాల్ గారు మాట్లాడి, ఏంటి మీ ఇద్దరు సేవకు సమర్పించుకున్నారంటే, అవునండి అంటే, వస్తాము చెన్నై వస్తామండి అన్నాము. అప్పుడు ఆయన ఏమన్నారంటే, సరే మేము వెళ్ళి ప్రార్థన చేస్తాము, చెన్నై వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత చెప్తామన్నారనమాట అండి. అప్పుడు చెప్తామన్న తర్వాత సరే అయితే అనుకున్నాము. ఇలా ఉంటున్న సమయంలో ఏమైందంటే, మరి జోసఫ్ ప్రకాష్ పాల్ గారు, మరి జయపాల్ గారు పెద్ద అబ్బాయి, ఫోన్ చేసి మా క్యాఫ్ అనే బ్రదర్కి ఫోన్ చేసి అతని బయోడేటా పంపించమన్నారు. బయోడేటా మాత్రం అతను పంపించమన్నారు అన్నమాట. నాకేం ఫోన్ చేయలేదు. అప్పుడు అతను నన్ను వచ్చి, అదేంటి నువ్వే కదా ఎక్కువ ఆసక్తిగా ఉన్నావు దేవుడి సేవలో, నేను ఇంకా దేవుడి సేవ చేయాలో లేదో నాకు ఇంకా క్లారిటీ లేదు అని అన్నప్పుడు, నేనేమన్నానంటే, ఏమో దేవుడికి నేను అక్కడికి వెళ్ళటం దేవుని చిత్తం కాదేమో, నువ్వే వెళ్ళాలేమో చూసుకో అన్నాను. అన్న తర్వాత నేను ఇంకా అది వదిలేశానండి, ఇవన్నీ కూడా మర్చిపోయాను. ఇంకా సూచన అడగటము ఇదన్నీ కూడా ఏదో మామూలుగా అన్నారులే అని లైట్ తీసుకున్నాను. ఎలాగో వారు కూడా నన్ను పిలవలేదండి. తర్వాత కూడా వారు ఏమి ఫోన్ చేసి నువ్వు రా అని వారు అనలేదు, నన్ను పిలవలేదు. కానీ అప్పుడు బ్యాగ్ ఇచ్చినప్పుడు కానీ వస్తావా అని అన్నారు. అన్న తర్వాత ఇంకా నన్ను పిలవలేదు కదా, అయితే అక్కడ కాదేమో అని వదిలేశాను. వదిలేసిన తర్వాత ఈ స్ట్రగుల్లో ఉండటము, మళ్ళీ ఇంట్లో మరలా పరిస్థితులు బట్టి నువ్వు మరలా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని, నేను ఏ ఉద్యోగం అనో అదే ఉద్యోగంలో జాయిన్ అవటానికి అన్ని ప్రాసెస్ చేసి మా డాడీ టికెట్ కూడా బుక్ చేస్తారు. అంతకుముందు నేను ఏం చేశానంటే, ఈ ఆర్థిక పరిస్థితులు బట్టి ఒకవేళ ఎక్కడైనా ఫారెన్కి వెళ్ళి ఒక 3 సంవత్సరాల్లో బాగా డబ్బు సంపాదించి వచ్చేసి దేవుడి సేవ చేద్దాము, నాకు ఇప్పుడు కెరియర్ ఉద్యోగం ఇది కాదు కదా, ఈ డబ్బు కొంత సంపాదిస్తే కొంచెం ఫ్యామిలీ బాగుంటుంది కదా, ఇలాంటి థాట్స్ కూడా వచ్చాయి. ట్రై చేశానండి ఎక్కడైనా ఫారెన్కి ఏదో ఒక ఉద్యోగం చేసి ఓ వచ్చేద్దాము డబ్బులు సంపాదిద్దాము, ఆ తర్వాత దేవుడి సేవ సంపూర్ణంగా చేద్దామంటే ఇంట్లో ఒప్పుకోలేదు. వద్దొద్దు ఫారెన్ వద్దు ఏం వద్దు, ముందు నీకు మంచి ఉద్యోగం కెరియర్ నాశనం చేసుకోవద్దు అని చెప్పారు. అప్పుడు నాకు మనసులో ఏంటి, నాకు దేవుడి సేవ చేయాలని తెలుసు కానీ మా తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదే, ఎలాగానే సందర్భంలో వారు టికెట్ బుక్ చేసి రేపు నువ్వు వెళ్ళాలి అని కన్ఫర్మ్ చేసి హైదరాబాద్కి అన్నీ రెడీ చేస్తారండి. అన్నీ రెడీ చేసేసిన తర్వాత నేను కింద అక్కడ మా బంధువుల ఇంట్లో ఉన్నాను. ఆ రోజు కింద పడుకుని ఆలోచిస్తున్నా, ఏంటి ప్రభువా ఏంటి, నేను ఏం చేయాలి, మళ్ళీ ఉద్యోగం ఏంటి, అదే కదా నీ చిత్తం కాదనే కదా మానేశాను, ఏంటి పరిస్థితులు అంటే. అప్పటి వరకు దేవుడు ఏం చెప్పారంటే, నువ్వు మీ తల్లిదండ్రుల కొరకు నాకు దూరంగా ఉంటున్నావు, నా పని చేయట్లేదు, నా కొరకు అన్నీ విడిచిపెట్టు, అన్నీ విడిచిపెట్టే నా కొరకు, నేను మీ తల్లిదండ్రులను చూసుకుంటాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు నాతో మాట్లాడారు. అప్పుడు నేను అనుకున్నాను, సరే ప్రభువా అన్నీ విడిచిపెట్టేస్తా, అన్నీ వదిలేస్తా, నా కెరియర్ నా జీవితం లేకపోతే ఇంకేం వద్దు, నువ్వే నాకు ముఖ్యం, నీ పని చేయడమే నాకు ముఖ్యం అని అనుకున్నాను. అనుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలో తెలియదు, టికెట్ బుక్ చేస్తారు. అప్పుడు నేను, నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయండి అప్పుడు, ఏంటంటే నా స్నేహితుడు ఒకడు నా మిస్ అతను ఎక్కడో ఈ వరంగల్ సైడ్ ఎక్కడో సేవ చేస్తున్నారంటే అతనికి ఒకసారి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు ఇలాగా నేను రావచ్చా నీ దగ్గరికి అన్నాడు, 4 రోజుల తర్వాత రమ్మన్నాడు. అప్పుడు నేను అనుకున్నాను, సరే అక్కడికి వెళ్ళిపోదామా పోన్లే, ఇంకా అక్కడికి వెళ్ళి సేవలో కొనసాగుదామా అనుకున్నాను. అప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే, నేను సూచన అడగటము, జయపాల్ గారు నాకు గుర్తొచ్చారు. మళ్ళీ చెన్నై వెళ్ళిపోదామా అంటే వారు నన్ను పిలవలేదు కదా అని ఒకటి, కానీ దేవుడు నీకు సూచన ఇచ్చారు కదా నువ్వు అడిగినప్పుడు నువ్వు అక్కడికే వెళ్ళాలని ఒక ప్రేరేపణ. అంతకు ముందే కొంతమంది కొన్ని చెప్పడము, వద్దు ఎక్కడికి వెళ్ళొద్దు అనటము, ఇవన్నీ ఒక సంఘర్షణ. కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, దేవుది దేవుని చిత్తమో తెలీదు, కానీ నేను హైదరాబాద్ మాత్రం వెళ్ళకూడదు, దేవుడికి ఇష్టం లేదని మాత్రం తెలుసు. అప్పుడు హైదరాబాద్ ఒక పెద్ద లగేజ్ ఇచ్చారు, కొన్ని కొబ్బరికాయలు రకరకాల లగేజ్ ఇవ్వటము, అవన్నీ పెట్టుకుని బస్ ఎక్కిస్తాను, బస్ బయలుదేరుతుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అలాగే ప్రార్థన చేస్తాను, దేవుడు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఏం చేయాలి అంటే. అప్పుడు నేను విజయవాడలో బస్ దిగిపోయానండి, హైదరాబాద్ వెళ్ళే బస్ విజయవాడలో బస్ దిగిపోయి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయా. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఆ లగేజ్ అంతా పడేశాను, నా బట్టల బ్యాగ్ పెట్టుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాను. కొంత డబ్బు మాత్రం నా దగ్గర ఉంది, కొన్ని సరుకులు కొనమన్నారు, నేను ఎక్కడికి వెళ్ళిపోతానని తెలుసు కనుక అవి కొనలేదు, కొన్ని కొనకుండా డబ్బులు అలాగ అట్టి పెట్టుకుంచాను. ఆ మనీ ఉంది,
ఆ కొబ్బరికాయలు కొన్ని కొన్ని సామాన్లు పక్కన పడేసి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక కూడా డౌట్ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, చెన్నై వెళ్ళాలా లేకపోతే ఇక్కడికి వెళ్ళాలా అని డౌట్ ఉంది. కానీ దేవుడు సూచన ప్రకారం చెన్నై వెళ్ళాలి, అదే కరెక్ట్ కదా అని అనుకుంటూ, చెన్నై ఎప్పుడు వెళ్ళలేదు, ఎలాగ వెళ్ళాలో తెలీదు, రేపటికెళ్ళా నేను వెళ్ళిపోవాలి అక్కడికి, ఎందుకంటే ఉదయం హైదరాబాద్ మా అక్కోళ్ళ ఇంట్లో ల్యాండ్ అవ్వకపోతే వారికి తెలిసిపోతుంది, కానీ రేపటికల్లా నేను వెళ్ళిపోవాలి అని ఒకటి మాత్రం తెలుసు. ఎలాగ వెళ్ళాలని రైల్వే స్టేషన్కి వెళ్ళాను. ఇంచుమించు అప్పుడు 1 గంట అవుతుంది. రైల్వే స్టేషన్కి వెళ్ళి చెన్నై వెళ్ళే ట్రైన్ ఏదన్నా ఉందా, ఏ టైంకి ఉందని చూస్తుంటే ఒక అనౌన్స్మెంట్ వచ్చిందండి, చెన్నై వెళ్తున్నటువంటి చార్మినార్ ఎక్స్ప్రెస్ మరికొద్దిసేపట్లో వస్తుందని అనౌన్స్మెంట్ వచ్చింది. వెంటనే ఎస్ దేవుని స్తోత్రం అనుకుని వెళ్ళి ఒక జనరల్ టికెట్ తీసుకున్నాను, చెన్నైకి తీసుకుని ఆ చార్మినార్ ఎక్స్ప్రెస్ ఎక్కిస్తానండి. ఎక్కిస్తాను కానీ నా మైండ్ అంతా డౌట్, వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారా, వారు ఒప్పుకుంటారా అక్కడ ఉండడానికి, సేవకి ఒప్పుకుంటారో తెలీదు. ఇంట్లో పరిస్థితిలో ఉంది, ఎవరికి చెప్పలేదు. అప్పుడు ఒక మెసేజ్ పెట్టానండి, మా అక్కకి, మా బావగారికి, మా డాడీ సెల్కి ఒక మెసేజ్ పెట్టాను. మా బంధువులు ఒకరికి మెసేజ్ పెట్టాను, ఏంటంటే నన్ను క్షమించండి, మీరంటే నాకు చాలా ఇష్టము, కానీ నేను ఇంకా వేరే పని చేయలేను, లోకంలో పని, దేవుడి సేవ చేయాలి నేను, ఇంక లోకంలో ఏ పని చేయలేను, నన్ను క్షమించండి, నేను దేవుడి సేవకి వెళ్ళిపోతున్నాను, నేను బాగానే ఉన్నాను, కంగారు పడకండి, నేను ఎక్కడికి వెళ్తున్నాను చెప్పను అని మెసేజ్ పెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తానండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాక కూడా నాకు భయము, బాధ, ఏడుపు, అన్నీ దుఃఖం, ఏమవుతుందో తెలీదు. వెళ్ళిపోయాను, చెన్నై వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత చర్చ్లోకి వెళ్ళాను. చర్చ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం తెలియదు, మొత్తానికి చదువుకున్నాను కనుక అడ్రస్ కొనుక్కుని వెళ్ళిపోయినలేండి. వెళ్ళిపోయిన తర్వాత ఒక బ్రదర్ అక్కడ ఉన్నారు, ఆ బ్రదర్ని అడిగాను, ఏమండి నేను సేవకు వచ్చానంటే, ఆ బ్రదర్ ఇక్కడ ఉండకూడదండి చర్చిలో అన్నాడు. అప్పుడు వేరే చోటకి వెళ్ళి ఎలాగ వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అనుకుని బయటకు వచ్చి, అప్పుడు నా దగ్గర సాంగ్ బుక్ ఉంది, కలవరి సాంగ్ బుక్ ఉంటే అక్కడ ప్రేయర్ ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వారు, ఈ నెంబర్ కాదండి, 8939 ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి చేయండి అన్నారు. అప్పుడు లక్కీగా దేవుడు కురమ్మట అది జోసఫ్ ప్రకాష్ పాల్ గారి దగ్గర ఉంది, మరి అన్నీ ఫోన్ లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసి నేను ఇలా సేవకు వచ్చాను, అప్పుడు పాల్కొల్లో కలిసాం కదా, ఇదన్నా నేను ఎప్పుడు వచ్చానంటే చెన్నై అండి, 2 జూలై బయలుదేరి 3 జూలై వెళ్ళానండి చెన్నై. 2014 జూలై 3 నేను చెన్నై వెళ్ళాను. అప్పుడు ఇలా ఫోన్ చేస్తే అన్నీ అన్నారు, నువ్వు ఎవరు బాబు, ఇద్దరు అన్నారు కదా అంటే, నేనండి అంటే, సరే సరే నువ్వు చర్చ్లో ఉండు, నేను వాళ్ళకి చెప్తానులే చర్చ్లో ఉండు అన్నారు. ఎందుకంటే అప్పుడు మేబీ ఆ రోజు థర్స్డే అనుకుంటా, ఫ్రైడేకి అయ్యగారు వస్తారు, మరి అప్పుడు కలుద్దు కానీ అన్నారు. ఫ్రైడే వచ్చారు, ఫాస్టింగ్ ప్రేయర్ ఆ రోజు కలిశారు. కలిసిన తర్వాత ఏంటి ఎలా వచ్చావు అది అన్నారు. ఇలా దేవుడు నాతో మాట్లాడారండి, ఇక్కడికి రావాలని ప్రేరేపణ వచ్చింది వచ్చాను అన్నాను. అన్న తర్వాత మరి ఇంట్లో చెప్పావు అన్నారు, ఇంకా చెప్పలేదండి అన్నాను. తర్వాత సరే ప్రార్థన చేసుకో, సండే మాట్లాడతావు అన్నారు, చర్చ్లో ఉన్న ప్రార్థన చేసుకో అన్నారు. అప్పుడు ప్రార్థన చేసుకుంటే సాటర్డే నేను ఏం చేశానంటే ఫేస్బుక్ ఓపెన్ చేశాను, అక్కడ నెట్ సెంటర్కి వెళ్ళి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను కదా, ఫేస్బుక్ ఓపెన్ చేశాను. ఒకవేళ ఎవరైనా మెసేజ్ చేశారని చూస్తే మా అక్క మెసేజ్ చేసింది ఏంటంటే, రే అమ్మ 2 రోజుల నుంచి ఏమీ తినట్లేదు, నీ కొరకు ఏడుస్తుంది, నువ్వు ఎక్కడున్నావు చెప్పు అని మెసేజ్ చేసింది. నాకు చాలా ఏడుపు వచ్చింది, అక్కడ నెట్ సెంటర్లోనే ఏడిచేశాను, చాలా బాధ వేసింది, అరే అనవసరంగా వీళ్ళు బాధపడుతున్నాను. ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాను, అక్క నేను క్షేమంగా ఉన్నాను, ప్లీజ్ ఏమనుకోద్దు, అమ్మని బాధపడొద్దాను, నేను క్షేమంగానే ఉన్నాను, నువ్వు టెన్షన్ పడకండి, నేను ఎక్కడున్నా చెప్పను, నేను క్షేమంగానే ఉన్నాను అన్నాను. ఆ తర్వాత రోజు సండే జయపాల్ గారు, బాబు మీ ఇంట్లో చెప్పునా, వారు టెన్షన్ పడతారు కదా అన్నారు. అప్పుడు ఫోన్ స్విచ్ ఆన్ చేశానండి. ఫోన్ స్విచ్ ఆన్ చేసిన వెంటనే నాకు ఒక మెసేజ్ వచ్చింది. అప్పుడు మైండ్ అంతా గిర్రం తిరిగిపోయింది, ఏంటంటే యువర్ ఫాదర్ ఈజ్ ఎక్స్పైర్డ్, ప్లీజ్ కాంటాక్ట్ ఇమీడియట్లీ అని మెసేజ్ వచ్చింది. మీ ఫాదర్ చనిపోయారు, నువ్వు ఎక్కడున్నా ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వంటే నాకు మైండ్ అంతా తిరిగిపోయి, అసలు అది ఆ రోజు ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేండి, విపరీతమైన టెన్షన్, చేతులు ఉనిగిపోయి ఏమైంది అని టెన్షన్తో నేను మా సహోదరులకి ఒకరికి ఫోన్ చేసి అడిగిన, మా బంధువులకి, వారు ఇద్దరు ఎత్తి ఏమైంది, ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు అంటే, మా డాడీ ఎలా ఉన్నారంటే బాగానే ఉన్నారంటే అమ్మాయి అనుకున్నాను, అయితే నేను ఎక్కడున్నా త్వరగా రావటానికి అలా ఎవరితోనో మెసేజ్ పెట్టించారనుకుని చాలా హ్యాపీగా ఫీల్. అప్పుడు మా డాడీకి ఫోన్ చేశాను, అప్పుడు మా మమ్మీ ఏడుస్తానే మాట్లాడారు, అమ్మ నన్ను క్షమించి ఇలాగా అంటే, అప్పుడు నాన్న నువ్వు ఎక్కడున్నా క్షేమంగానే ఉన్నావు కదా అని, సరే నీ ఇష్టమైతే దేవుడి సేవ చెయ్యి, మేము బలవంతం పెట్టంలే అన్నారు. కానీ పరిస్థితులు అండి, అది ఇప్పటికీ బాధ వస్తుంది, నాకు అలా బాధ పెట్టడం ఇష్టం లేదు, కానీ దేవుడు నన్ను పిలిచిన పిలుపును బట్టి నేను అలాగ దేవుడి సేవకు సమర్పించుకోవడము, ఇంకా దేవుడి సేవ చేయాలని దేవుడు మాట్లాడటం వల్ల అప్పుడు సరే అమ్మా నేను క్షేమంగానే ఇక్కడ ఇలా చెన్నై వెళ్ళాను జయపాల్ గారి దగ్గరికి అంటే, వారు కూడా అంటే ఎక్కడికో వెళ్తే టెన్షన్ పడేవారేమో, ఒక మంచి దైవజండి దగ్గరే నువ్వు ఉన్నావు కనుక సరే నాన్న అని అన్నారు. అలాగా నేను 2017 వరకు అక్కడ ఉన్నాను. ఒక 3 సంవత్సరాలు నేను అక్కడ ఉండటం జరిగిందండి. 3 సంవత్సరాలు అక్కడ జయపాల్ గారి
మినిస్ట్రీలో నేను ఉన్నాను. అక్కడ నా వంతుగా దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంతులు బట్టి కొద్దిపాటి ఏదో చిన్న చిన్న హెల్ప్లు చేయటము ఆ మినిస్ట్రీలో, అక్కడ ఉండి తర్ఫీదు పొందడానికి, అక్కడ అనేక విషయాలు మరి దైవజనుల నుంచి నేర్చుకోవడానికి దేవుడు కృపించాడు. ఒక మంచి శ్రేష్టమైన దైవజనులు, చాలా ప్రేమించే దైవజనుల కింద ఉండటము చాలా సంతోషకరమైన విషయం. అందుబాటు దేవుడు నేను ఇప్పటికీ స్తుతిస్తున్నాను. మరి ఆ దైవజనుల ద్వారా నేను చాలా ఆశీర్వదించబడ్డాను, అనేక విషయాలు నేర్చుకున్నానండి. మరి తర్వాత దేవుడి ప్రేరేపణ బట్టి మరి దేవుడు మరలా నువ్వు ఇంకా అక్కడి నుంచి రావాలని చెప్పడము, తర్వాత ఆయనకి తెలియజేయటము, ఆ తర్వాత నేను అక్కడి నుంచి నేను 2017 సంవత్సరంలో వచ్చేసాను. మరి ఒక 3 సంవత్సరాలు నేను అక్కడ కలవరి సహవాసంలో ఉండటం జరిగింది. అక్కడ డైరెక్ట్గా జయపాల్ గారి ఒక నడిపింపులో కానీ నేను అనేక విషయాలు నేను నేర్చుకున్నానని అనుబట్టి ఎప్పటికీ కూడా దేవుడిని నేను స్తుతిస్తున్నాను. అక్కడ మరి వారి జోసఫ్ ప్రకాష్ పాల్ గారు కానీ, మైకిల్ పాల్ గారు కానీ, రాజ్ ప్రకాష్ పాల్ గారు కానీ, అన్నిల నుంచి కూడా నేను చాలా విషయాలు మరి ఆ సహవాసంలో నేను నేర్చుకున్నాను. దాన్ని బట్టి నేను చాలా ఆశీర్వదించబడ్డానండి. మరి అలా వచ్చేసిన తర్వాత మరి ఏం చేయాలి, ఏంటి నా పిలుపు ఏంటి, నేను సంఘం స్టార్ట్ చేయాలా వద్దని ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు జోసఫ్ ప్రకాష్ పాల్ గారు కూడా నాకు ఎలైజా నువ్వు చర్చ్ స్టార్ట్ చేయి, ఇంకా ఆలస్యం చేయొద్దని చెప్తా ఉండేవారు. అన్న నాకు ఇంకా ప్రార్థన చేసుకోవాలన్న, ఇంకా తెలుసుకుంటున్నాను అని చెప్తా ఉండేవారిని అలా ప్రార్థన చేసుకుంటూ నేను అనేక చోట్లకి కొన్ని పాస్టర్స్తో పాటు అలాగే ఇండివిజువల్గా నాకు నేనుగా వ్యక్తిగతంగా సువార్త చేయటానికి వెళ్తూ ఉండేవాడిని. అనేక మందికి సువార్త చెప్పాలనే భారంతో అనేక చోట్లకి వెళ్తూ ఉండేవాడిని. ఇప్పుడు మీకు ఇవి కొన్ని ఫొటోస్ జస్ట్ వేస్తున్నాను. ఇలా అనేక చోట్లకి వెళ్ళి సువార్త చేస్తూ ఉండేవాడిని 2017 నుంచి. అలాగా సువార్త చేయటము ఈ పరిచర్యలో దేవుడి కృపను బట్టి దేవుడిని వాడుకుంటున్న సువార్త పరిచర్యలు, అలాగే కొన్ని కొన్ని సంఘాలకు వెళ్ళి వాక్యం ప్రకటించడము, వాక్య పరిచర్య చేస్తున్నాను. అదే రీతిగా మరి వివాహం కూడా నాకు అయ్యిందండి. వివాహం వచ్చి అయ్యేసరికి మరి మా సహోదరులు, కరవరి సహోదరులు కానీ, కొంతమంది ఇక్కడ ఉన్న దైవజనులు కానీ పెళ్లి చేసుకున్నాక సంఘం ప్రారంభించనివారు. మరి పెళ్లి సంబంధాలకు వెళ్తే బాబు నీకు సంఘం ఉందా అనేవారు. కనుక సంఘం ఉండి పెద్ద చర్చి ఉంటేనేమో పెళ్ళనిస్తామని వీళ్ళ సైకాలజీ ఇక్కడ ఉంది. అలాగేమో దైవికంగా ఉన్న వాళ్ళందరూ వివాహం అయిన తర్వాత భార్యాభర్తలుగా సంఘం ప్రారంభించి వెళ్తే మంచిది, బాగుంటుంది అని వారు చెప్తూ ఉండేవారు. ఇలా ఉండేది అనమాట అండి. అప్పుడు ప్రార్థన చేసుకునేవాడిని, దేవుడా నీ చిత్తంలో నాకు వివాహం అవ్వాలి అన్నప్పుడు మరి నాకు ఇందాక చెప్పిన డేవిడ్ గారిని, ఆ దైవజనులు, మా బంధువులు, మరి పాస్టర్ గారులు ఉన్నారు, మా బంధువులు అనేక మంది దైవజనులు ఉన్నారు, వారికి అప్పగించాను నేను, మీరు ప్రార్థన చేయండి, ఏదో నాకు కానీ కాదు దేవుడి చిత్తంలోకి పెళ్ళి అవ్వాలన్నప్పుడు వారు కూడా ప్రార్థన చేసినప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి దైవజనుల కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆ కుమార్తెని దేవుడు నాకు భారీగా ఇచ్చారు. అందుని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. మరి మా మావి గారు కూడా దైవజనులే, వారు కూడా విశ్వాసంలో ఉన్నవారు, వారు పాస్టర్ గారు దైవజనులుగా ఉన్నారు, వారు నరసాపురం దగ్గర సేవ చేస్తున్నారు, వారి కుమార్తెని నాకు ఇచ్చారు. మరి నాకు వివాహానికి ముందు కొన్ని ప్రవచనాలు కూడా కొంతమంది దైవజనుల ద్వారా వచ్చాయి మరి భార్య విషయంలో. దేవుడి కృపను బట్టి 2019 సెప్టెంబర్ 18 నా వివాహము పాలకొల్లులో ఘనంగా దేవుడు జరిగించాడండి. మరి నీకు మాదిరిగా ఉంటుందని చెప్తున్నాను, నేను ఒక రూపాయి కూడా కట్నం తీసుకోలేదు. ఎందుకంటే దైవజనులుగా నేను ప్రకటిస్తున్నాను కనుక నేను చేయకూడదని తీర్మానం తీసుకున్నాను, అది నేను చేశాను. కానీ నా వివాహాన్ని దేవుడు ఘనంగా జరిగించారు. మీకు ఎందుకు చెప్తున్నా అంటే క్రైస్తవులుగా మీరు కూడా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటారని, ఏదన్నా గొప్ప కొరకు కాదు కానీ ఇది మీ కొరకు మాదిరిగా ఉంటుందని, మీరు కూడా అలా చేస్తారని నమ్ముతూ చెప్తున్నానండి. కానీ దేవుడు నాకు ఏది తక్కువ చేయలేదు, నా వివాహాన్ని ఘనంగా జరిగించారు, దేవుడే ఘనంగా జరిగించారండి. 2019 నవంబర్లోనే మేము గృహంలో, ఇంట్లో మా భార్య మేము కలిసి సంఘాన్ని ప్రారంభించాము. చిన్నగా ఎవరిని ఎవరికి ఎప్పుడు మా బంధువులకు కూడా చెప్పలేదు నేను, వాళ్ళు చర్చ్ ఉంది అక్కడికి వెళ్తూ ఉండేవాని, కానీ ఇంట్లోనే చర్చ్ ప్రారంభించి ప్రార్థన చేస్తున్నాము. కాకపోతే తర్వాత లాక్డౌన్ వచ్చింది, ఈ పరిస్థితులు ఎక్కడ చర్చిలు పెట్టక లేదు, ఈ పరిస్థితులు మీకు తెలుసు. ఇలాగా మరి దేవుడు ప్రార్థించినప్పుడు జీసస్ క్రైస్ట్ వాయిస్ చర్చ్ అనే ఒక పేరు కూడా దేవుడు ఇచ్చారు, ఈ సంఘం పేరు జీసస్ క్రైస్ట్ వాయిస్ చర్చ్ అని. ఇలా ఉంటూ ప్రార్థన చేస్తూనే నేను ఈ లాక్డౌన్ తర్వాత కూడా నేను మరి అనేక చోట్ల వాకింగ్ చెప్పడానికి ఎవరు పిలిచినా వెళ్తూ ఉంటాను, వెళ్తూ ఉంటున్నాను. ఇంకా సంఘ పరిచర్య ఇండివిజువల్గా ఇంకా ఎక్కడ ప్రారంభించలేదు. ప్రార్థన చేస్తున్నాను, దేవుడిని అడుగుతున్నాను, ప్రభువా మరి ఏ ప్రదేశంలో వెళ్ళి ప్రారంభించాలి. నాకు ఒకటే భారం ఏంటంటే క్రొత్త వారి దగ్గరికి వెళ్ళాలి, నూతనాత్మల్ని సంపాదించి మనం సంఘం స్థాపించాలనే భారం ఉంది. అది దేవుడు నా హృదయంలో పెట్టారు. మరి నేను వెళ్ళిన దైవజనులు, జయపాల్ గారు ఒక శ్రేష్టమైన దైవజనులు, ఆయన ఇచ్చిన బీజం ఏంటంటే సువార్త చేయాలి, ఆత్మలు సంపాదించాలి. ఆ భారం ఆయనకు ఉండటం వల్ల, ఆ దైవజనుల దగ్గర ఉండటం వల్ల అది నాకు కూడా మరి ఆయన నుంచి చూసి నేర్చుకున్నాను కనుక, అలాగే ఒక సంఘము మనం ఆత్మలు సంపాదించాలని ఒక భారంతో వెళ్తున్నాం. ప్రార్థన చేస్తున్నాను,
అలాగే దేవుడి సేవలో వాడబడుతున్నాను. అనేక చోట్లకి వెళ్ళి సువార్త సభల్లో కానీ, లేకపోతే వ్యక్తిగతంగా వెళ్ళి ఊరు ఊరిలో సువార్త చేయటం కానీ, లేకపోతే ఇలా యూట్యూబ్ ద్వారా దేవుడి వాక్యాన్ని ప్రకటించడం కానీ, ఇలా దేవుడు కృపను బట్టి కొన్ని సంఘాల్లో ఆదివారం వెళ్ళి మెసేజ్ చెప్పడం కానీ, దేవుడు నన్ను ఆయన కృపలో వాడుకుంటున్నాడండి. అందుని బట్టి దేవుడిని నేను స్తుతిస్తున్నాను. నా గొప్పతనం ఏం లేదు, నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, నాలాంటి పనికిమాలని ఎందుకు ప్రభువా సేవకు పిలిచావు అనుకుంటూ ఉంటాను, ఎందుకంటే నేను ఎందుకు పనికిరాను అని, నాకేమి ఎబిలిటీస్ లేవు. కానీ దేవుడే ఆయన సేవకు పిలిచి, ఆయనే ఆయన రక్తం కార్చి నన్ను రక్షించి, ఆయనే నన్ను నడిపిస్తున్నాడండి. ఆయనదే సమస్త మహిమ ఘనత. యేసయ్యకే సమస్త మహిమ ఘనత చెల్లునుగాక. ఆమెన్. యేసు రక్తంలోనే విమోచన ఉంది, యేసు రక్తమే పాపాలు కడుగుతుంది. యేసయ్య మార్గము, యేసయ్య సత్యం జీవమని నేను స్వయంగా తెలుసుకున్నాను. ఈ 2014 నుంచి ఇప్పుడు 2021 వరకు ఇంచుమించు 7 నుంచి నేను సంపూర్ణంగా సేవలోనే ఉన్నాను. దేవుడు నాకు ఏది తక్కువ చేయలేదు. దేవుడు నాకు కావాల్సిన ఆహారం ఇస్తున్నారు. దేవుడు నాకు కావాల్సిన సమస్తాన్ని ఇస్తున్నారు. విశ్వాసంతో నేను జీవిస్తున్నాను. దేవుడే నాకు సహాయం చేస్తున్నారు. 2020 లాక్డౌన్లో అక్టోబర్ 10 దేవుడు నాకు కుమారుని కూడా దేవుడు ఇచ్చి ఉన్నారు. అందుని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. కనుక దేవుడు నాకు ఏది తక్కువ చేయలేదండి. మరి కుటుంబంగా, మరి భార్య భర్తలుగా కలిసి దేవుడి సేవలో కొనసాగుతున్నాము. మరి దేవుడి ప్రేరేపణ బట్టి ఇలా యూట్యూబ్లో కూడా వీడియోలు చేస్తున్నాం. మేము యూత్ మీటింగ్స్ పెడతా ఉంటాం మా టీం తరపున, బోయినర్గిస్ టీం తరపున. ఇలా అనేక చోట్ల యూత్ మీటింగ్స్ పెట్టడం, సువార్త వ్యక్తిగత సువార్త చేయటం, పాస్టర్తో వెళ్ళి సువార్త చేయటం, అలాగే సువార్త సభలో ప్రసంగించడం కానీ, చర్చెస్లో ప్రసంగించడం కానీ, ఈ పరిచర్యలో నేను ముందుకు కొనసాగుతున్నానండి. మరి ఈ సాక్ష్యం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. ఇంకా చాలా విషయాలు నేను స్కిప్ చేస్తాను, సమయం సరిపోదు కనుక. అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మరి దేవుడి కృపను బట్టి దేవుడు నన్ను పట్టుకుని ఒక పాపాత్మను నన్ను రక్షించారండి యేసు ప్రభు. ఆయనే నిజము, ఆయనే మార్గము, ఆయనే సత్యం జీవము. ఆయన తప్ప వేరొక దారి లేదు పరలోకానికని నేను 100% నమ్ముతున్నాను. నేను తెలుసుకున్నానండి, తెలుసుకునే నమ్మాను, ఏదో గుడ్డిగా నమ్మలేదు. మీరు తెలుసుకోండి యేసయ్య కొరకు. యేసయ్య నిజదేవుడు అని తెలుసుకోండి. యేసు రక్తంలో పాప క్షమాపణ ఉందని తెలుసుకోండి. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడండి. దేవుడు మనల్ని విడిచిపెట్టడు, ఆ విషయం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చాలా ఓపికతో ఈ సాక్ష్యాన్ని విన్నారు. ఈ సాక్ష్యం ద్వారా మీరు ఆశీర్వదించబడి ఉంటే ఆ విషయాన్ని మాకు తెలియజేయండి. ఇతరులకి ఈ సాక్ష్యాన్ని కూడా షేర్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాము. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.

యేసు రక్త ప్రభావం అమోఘమైనది. యేసు రక్తం కెమిస్ట్రీలో శక్తి, విడుదల, విజయం, బలం, జీవం, విమోచన, స్వాతంత్ర్యం, పరిశుద్ధాగ్ని, జ్వాలాగర్భితమైన మహాత్మ్యం ఉన్నాయి. ఆయన రక్తమందలి ప్రతి కణము ఆరోగ్యప్రదమైనది. యేసు రక్తమే జయం, దిగ్విజయం.

రక్షకుడు ఉదయించాడు. కాపురులకు ఈ వార్త గొప్ప స్ఫూర్తినిచ్చింది. తరతరాల నిరీక్షణ ఫలమైన యేసు దావీదు వంశమందు పుట్టిన లోకరక్షకుడు. కాపురుల సాక్ష్యం మొట్టమొదటి సువార్త ప్రకటన, సౌవార్తిక ఉద్యమానికి అంకురార్పణ. ఈ పాట మోచెర్ల రాఘవయ్య గారి రచన.

ధాత్రిపై క్రీస్తు బాలుని పుట్టుక సర్వమానవాళికి పండుగ. క్రీస్తు జన్మించాడని తెలుసుకుని సంతోషించడం మానవ ధర్మం. క్రీస్తు మన హృదయాలలో ప్రతిరోజు జన్మించాలని కోరుకోవడం క్రైస్తవ ధర్మం.

0: లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ కావ్యం
1: నాశ్రయమా.
0: ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు
2: శ్రీ బొనిగల బాబూరావు.
0: ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చిన వారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

మినిస్ట్రీస్ వారు సమర్పించు. ఎన్ దాసుబాబు గారి సారథ్యంలో మీకు అందిస్తున్న క్రిస్మస్ బహుమానం అను క్రిస్మస్ గీతాలు. గాయనీ గాయకులు బ్రదర్ బాలరాజ్, దేవకుమారి, రాధా, సువర్ణలత, మేరీ, ఎస్ ప్రసాద్. నిర్వహణ ఎన్ రాజ్కుమార్. నిర్మాత శ్రీమతి ఎన్ కోటేశ్వరమ్మ. సంగీతం ఎం బాబురావు. రచన స్వరకల్పన ఎన్ దాసుబాబు.

0: నిరీక్షణ మహిళ టీడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ
1: నిరీక్షణ మహిళ కార్యక్రమానికి స్వాగతం.

0: నా పేరు శ్వేత. పల్లవి కూడా మనతో ఉండడం సంతోషం. పల్లవి, ఎలా ఉన్నావు? ఒక భార్యగా, తల్లిగా నీకు చాలా పనులుంటాయి కదూ?
1: అవును శ్వేత, కొన్నిసార్లు నాకు ఈ పనులన్నీ కొండల్లాగా అనిపిస్తాయి. అమ్మయ్యా, ఒక కొండ ఎక్కగలిగాను అనుకునేసరికి ఎదురుగా మరొక కొండ కనిపిస్తుంది, వాటికి అంతులేదనిపిస్తుంది.
0: పల్లవి, నువ్వేం చెప్తున్నావో నాకర్థమైంది. ఇంట్లో ఒకరే ఉన్నా చేయాల్సిన పనులెన్నో ఉంటాయి. ముఖ్యమైన పనులు, ఉపయోగకరమైన పనులు చేయాలన్న శోధన వల్ల నేను కూడా శక్తికి మించిన పనులు చేయాల్సి వస్తుంది. కాని నిజం చెప్పాలంటే ఇలా ఊపిరి సల్పని పనులు మన జీవిత శైలికి అంత ఆరోగ్యకరం కాదు.
1: ఎక్కువ పనులు చేయడం వల్ల మాత్రమే మనకు ఒత్తిడి కలగదు. ఎక్కువగా అలసిపోయినా, మానసికంగా కలవరం ఉన్నా మనకు ఒత్తిడి కలగవచ్చు.
0: మన అందరి లోపల ఏదో ఒక విధమైన ఒత్తిడితో కూడిన భావాలుంటాయన్నది వాస్తవం. మన జీవిత పరిస్థితులు ఎలా ఉన్నా అవి మనకు ఒత్తిడి కలిగిస్తున్నా, దేవుడు ఆశించిన విధంగా మనం సమతుల్య జీవితం కలిగి ఉండడానికి మనం కొన్ని నియమాలు పాటించవచ్చు. ఈరోజు జీవితానికి పాఠాలు అనే భాగంలో మధురిమగారు మనకు సహాయపడే సలహాలిస్తారు.
2: మీ స్నేహితులు గాని కుటుంబస్తులు గాని ఎప్పుడైనా ఊరకుండు, తొందర పడవద్దు అని మీతో చెప్పారా? అలా చెప్పడం కొన్నిసార్లు సులభం అనిపిస్తుంది. ఒత్తిడితో కూడిన జీవితాన్ని ఎలా సంభాళించాలో మనలో చాలామందికి తెలియదు. ఒత్తిడి మరియు చింత మన మనస్సులపై, స్నేహితులతో, కుటుంబస్తులతో మనకున్న సంబంధాలపై దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. మనల్ని అనారోగ్యానికి, అస్వస్థతకు కూడా గురిచేస్తాయి. మనం అలాగే ఒత్తిడితో కూడిన జీవనశైలిలో కొనసాగుతూ ఉంటే కొంతకాలానికి చాలా అనారోగ్యం పాలవుతాము. కొన్నిసార్లు మన జీవితంలో ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుంది. మరికొన్నిసార్లు అది మనలో వ్యాపిస్తూనే ఉంటుంది, కాని మనం ఒత్తిడికి లోనవుతున్నామన్న సంగతే మనకు తెలీదు. మనం ఆందోళన చెందుతున్నామనడానికి కొన్ని గుర్తులేమంటే, మన నడక, భోజనం చేయడం లేక దైనందిన పనులను హడావిడిగా చేయడం, జరిగిపోయిన వాటిని గూర్చిగాని భవిష్యత్తును గూర్చిగాని ఎక్కువగా చింతించడం, చికాకుగా ఉండడం, ఏదో పెద్ద భారాన్ని మోస్తున్నట్లు తలంచడం, దినమంతా అలసటతో బాధపడడం, శరీరంలో ముఖ్యంగా మెడ, ముఖం, భుజాలు, వీపు, ఛాతీ మరియు కడుపులో బాధగా ఉండడం, వాటి నుండి ఉపశమనం కోసం ఇతర ప్రయత్నాలు చేయడం. మనకు ఎదురవుతున్న ఆందోళనకరమైన పరిస్థితులను మనం ఆపలేకపోయినా ఒత్తిడిని తట్టుకోగలగడానికి కొన్ని సూచనలను పాటించవచ్చు. ఆ సూచనలేంటో చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. కొంతసేపు దేవుడు చేసిన అందమైన సృష్టిని తిలకించండి. సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని, మిలమిల మెరిసే నక్షత్రాలను, చంద్రుణ్ణి, నీలిమేఘాలను చూస్తే మీ మనస్సు తెప్పరిల్లుతుంది. నెమ్మదిగా నడవండి. భోజనం చేసేటప్పుడు, ఇంటి పనులు చేస్తున్నప్పుడు హడావిడిగా చేయకుండా నింపాదిగా చేయండి. భోజనం తరువాత చిన్న విరామం తీసుకోండి. మీ శరీరం పౌష్టికాలను జీర్ణించుకునేందుకు సమయమివ్వండి. పగటిపూట మీ దవడ, మెడ, భుజాలు, వీపు మొదలైన భాగాలలో ఒత్తిడి ఉందేమోనని గమనించుకోవాలని జ్ఞాపకం ఉంచుకోండి. గట్టిగా శ్వాస పీల్చుకొనండి మరియు ఒత్తిడిగా ఉన్న భాగాన్ని నెమ్మదిగా చాపి విశ్రమించండి. మీ దైనందిన పనుల మధ్య ఉపశమనం కొరకు మధ్యలో చిన్న చిన్న విరామాలు తీసుకోవడం మంచిది. ఒకవేళ మీ మనసు గతంలోకి లేక భవిష్యత్తులోనికి పరిగెత్తుతున్నది, చింతిస్తున్నది అనుకుంటే ఒక్క క్షణం గుండె నిండుగా శ్వాస పీల్చుకొనండి మరియు మీకు ఏది సంతోషాన్నిస్తుందో దానిమీదకి మీ మనస్సును మళ్లించండి. కొన్నిసార్లు మనం వేసుకున్న దుస్తులు బిగుతుగా ఉన్నా, అననుకూలంగా ఉన్నా శ్వాస పీల్చుకోవడం కష్టమవుతుంది. కాబట్టి ఒత్తిడి ఉన్నట్లు అనిపిస్తుంది. కాబట్టి మనకు సౌఖ్యంగా ఉండే దుస్తుల్ని ధరించడం వలన ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మరో సలహా ఏమంటే, మీ సమస్యలను, మనోభావాలను అర్థం చేసుకోగల ఒక మంచి స్నేహితురాల్ని కలిగి ఉండండి. మీ సమస్యలను, అనుభూతులను మీ లోపలే ఉంచుకుంటే మీ మానసిక, భావోద్వేగ, భౌతిక ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది. చివరగా ప్రార్థన చేయడం మర్చిపోవద్దు. మీ భావాలన్నీ దేవునికి చెప్పుకోవడం మంచిదే. విశ్రాంతి కొరకు, నడిపింపు కొరకు మరియు జ్ఞానం కొరకు ఆయనను అడగండి. ఒక్క విషయం మాత్రం జ్ఞాపకం ఉంచుకోనండి, మీ జీవితంలోనికి ఒత్తిడి రావచ్చు, కానీ దాన్ని అలాగే కొనసాగించుకోవద్దు. మీ జీవితాన్ని గూర్చి ఆలోచించడానికి కొంత సమయం తీసుకొని ఒత్తిడిని తగ్గించగల కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మీరు ఆరోగ్యవంతమైన జీవనశైలిని కలిగి ఉండవచ్చు. దేవుడు మీకు ఇచ్చిన వాటిని సంపూర్ణంగా ఆనందించవచ్చు. ఒకవేళ మీకు ఒత్తిడి కలిగించే అలవాట్లో మళ్లీ పడిపోతే వెంటనే ఇంతకుముందు చెప్పిన సలహాలను పాటించండి. అప్పుడు మిమ్మల్ని చూసేవరైనా తొందరపడకు, ఊరకుండు అని చెప్పినప్పుడు ఏం చేయాలో మీకు తెలుస్తుంది.
0: థ్యాంక్స్ మధురిమ్మ గారు. శ్రోతలు విన్నారు కదూ, మీ ఒత్తిడిని తగ్గించుకోవాలంటే మీ సమస్యలు ప్రభువునకు అప్పగించడం అన్నిటికంటే ఉత్తమమైన మార్గం. మీ ప్రియ స్నేహితుల కన్నా, కుటుంబస్తుల కన్నా మిమ్మల్ని హత్తుకొని ఉండే స్నేహితుడాయన. మీ చింతలన్నీ ఆయనపై వేయండి.
1: ఇక మన జీవిత పరిస్థితులను మనం అదుపు చేసుకోలేము అని అనుకున్నప్పుడు ఒత్తిడి కలుగుతుంది. నిజంగానే చాలాసార్లు మనం వాటిని అదుపు చేయలేము. మనల్ని ప్రేమించి మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని తన ఆధీనంలో ఉంచుకునే దేవుడు మనకుండడం ఎంత గొప్ప ధన్యత.
0: కాబట్టి రక్షించే దేవుని హస్తానికి అందనిదంటూ ఏమీ లేదన్న ఆదరణతో ఇక మన చింతలన్నీ ఆయన మీద వేయవచ్చు. ఈ విశ్వమంతా ఆయన సృజించాడు, సమస్తము ఆయన ఆధీనంలో ఉందని దేవుని వాక్యం చెప్తుంది.

0: మహిళలు, శ్వేత, పల్లవి ఇంకా మధురిమ గారు చెప్పిన విషయాలు విన్నాక మీకు ఏమనిపిస్తున్నది? మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులలో ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉండవచ్చు అన్న ధైర్యం వచ్చింది కదూ. ఈరోజు మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను గురించి, ముఖ్యంగా మనం తప్పించుకోలేని, మార్చుకోలేని అసాధ్యమైన పరిస్థితులను గురించి ఏం చేయాలో మీతో చెప్పాలనుకుంటున్నాను. అసాధ్యము అంటే ఏంటి, మీరేమనుకుంటున్నారు? నిఘంటువులో దానికి సాధ్యం కానిదని, చెయ్యలేని అసమర్థత అని, సాధించలేనిదని, వీలు కానిది అని అర్థాలు ఉన్నాయి. నా మట్టుకైతే అది అనేక విషయాలను నా మనస్సుకు తెస్తున్నది. నా జీవితంలో అనుభవించిన సంగతులను అది జ్ఞాపకం చేస్తోంది. ఇక పరిష్కారం లేదు అనుకున్న పరిస్థితులు, దాన్ని పరిష్కరించడానికి మరి ఏ మార్గం లేదు అనుకున్న పరిస్థితులను నా జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నాను. అలాంటి పరిస్థితిలో కొన్నిసార్లు నేను పూర్తిగా చచ్చుబడినట్లు అయిపోయాను. ఇక ఏమాత్రం కదలలేని స్థితికి వచ్చాను. మీరు ఎప్పుడైనా ఇలా అనుభవించారా? అలాంటి స్థితి మనల్ని భయపెడుతుంది, కాదంటారా? అయినా నేను వెనక్కి తిరిగి చూచుకున్నప్పుడు ఏదో ఒక విధంగా ఆ అసాధ్యమైన పరిస్థితులు ఎలా పరిష్కరించబడ్డాయో, అవి ఎలా మాయమైపోయాయో గమనించగలిగాను. మన జీవితంలో ఏర్పడిన అలాంటి పరిస్థితులను గురించి ఆలోచిద్దాం. అసాధ్యంగా కనిపించే ఈ పరిస్థితులలో మీరు ఎలా ప్రతిస్పందిస్తారు? సాధారణంగా మనం ఏమి చేస్తామంటే, ఆ పరిస్థితులను మొదట మన చేతుల్లోకి తీసుకొని మనమే వాటిని తొందరగా పరిష్కరించుకోవాలని అనుకుంటాం, అవునా? మహిళలుగా మనం తట్టుకోగలుగుతాము, నిర్వాహకులము, పరిస్థితులను తిరిగి బాగు చేయడానికి చేయాల్సిందంతా చేస్తాము. కానీ కొన్నిసార్లు ఆ సమస్య ఎంత పెద్దగా ఉంటుంది అంటే మనం గాభరా పడతాం, లేక దాన్ని తప్పించుకుంటాం. మరికొన్నిసార్లు స్త్రీలందరూ చేసే పనినే మనం చేస్తాం. మనం ఏడుస్తాం, దాని గురించి ఇతరులతో చెప్పుకుంటాం. బాగా ఆలోచించండి, ఎవరికి సమస్తము సాధ్యమో ఆ దేవునితో ఎందుకు చెప్పుకోము? మనం అసాధ్యమైన పరిస్థితిని ఆయన వద్దకు తీసుకుని వెళ్లిన ప్రతిసారి దేవుడు అద్భుతంగా, ఊహించని విధానంలో వాటిలో నుండి మనల్ని బయటికి తీసుకొని వస్తాడు. మానవరీత్యా అవి అసాధ్యమైనవే, కాని ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. ఈరోజు నేను ఐగుప్తులో నుండి తప్పించుకున్న ఇస్రాయేలీయులను గురించి ఆలోచిస్తున్నాను. 400 సంవత్సరాల క్రితం ఏర్పడిన గొప్ప కరువులో ఆహారం కొరకు వెతుక్కుంటూ వారు ఆ దేశానికి వెళ్లారు. కాబట్టి అక్కడే ఉండిపోయారు. అక్కడ వారు బానిసలుగా ఉండేలా బలవంతం చేయబడ్డారు. వారిని అనగదొక్కాలనుకున్న వారి చేతుల్లో చాలా శ్రమలు అనుభవించారు. బానిసలుగా వారు కష్టపడి పనిచేయాల్సి వచ్చింది. ద్వేషానికి గురయ్యారు. ఐగుప్తీయుల చేత బాధించబడ్డారు. అయితే దేవుడు వారిని సమృద్ధిగా ఆశీర్వదించాడు. వారు సంఖ్యలో విస్తరించనారంభించారు. వాళ్లు ఎంతగా విస్తరించారంటే వారిని చూసిన ఐగుప్తీయులు భయపడ్డారు. వారు అలా అభివృద్ధి చెందకుండా వారికి పుట్టే మగపిల్లలను చంపాలని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఇక వాళ్లు అసాధ్యమైన పరిస్థితిలో చిక్కుకున్నారు. ఏది ఏమైనా దేవుడు మాత్రం వారిని విడిపించడానికి ఒక వ్యక్తిని సిద్ధం చేస్తున్నాడు. ఇస్రాయేలీలకు పుట్టిన మగబిడ్డగా మోషే తన తల్లి ద్వారా ఒక జమ్ము పెట్టెలో పెట్టబడి నది ఒడ్డున విడిచిపెట్టబడిన అద్భుతంగా తప్పించబడ్డాడు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, అతడు ఫరో కుమార్తెకు దొరకడం, ఆమె అతన్ని రాజభవనానికి తీసుకుని వెళ్లి సొంత కుమారునిగా దత్తత తీసుకోవడం మనకు తెలిసిన విషయమే. కొన్ని పరిస్థితులను బట్టి మోషే ఐగుప్తును విడిచిపెట్టాల్సి వచ్చింది. తరువాత అతడు 40 సంవత్సరాలు అరణ్యంలో గడపాల్సి వచ్చింది. దేవుని ప్రజలను విడిపించి అసాధ్యమైన పరిస్థితి నుండి బయటికి నడిపించే బృహత్తరమైన కార్యం కొరకు దేవుడు అతన్ని సిద్ధపరుస్తున్నాడు. ఒక్క నిమిషం ఆగి ఆలోచిద్దాం. మనకు ఇక ఏ ఆధారం లేదనుకున్నప్పుడు, ఏ నిరీక్షణ లేదనుకున్నప్పుడు మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని బయటికి తీసుకొని రావడానికి దేవుడు ఏదో ఒక ఏర్పాటు చేస్తున్నాడని, ఏదో ఒక మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడని మర్చిపోవద్దు. బైబిల్ ఇలా చెప్తుంది, నిర్గమకాండము 2:23. ఇస్రాయేలీయులు తాము చేయిచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. విన్నారు కదూ, తన ప్రజలకు ఏమి సంభవిస్తున్నదో దేవునికి తెలుసు. ఆయన వారిని గూర్చి చింతించాడు, వారిని గూర్చి బాధపడ్డాడు. ఎంత ఆశ్చర్యం! మీకు ఈ విషయం తెలియకపోవచ్చు, కాని ఈ లోకాన్ని సృష్టించిన దేవునికి, మిమ్మల్ని నిర్మించిన దేవునికి మీరు తెలుసు. మీకు ఏమి సంభవిస్తున్నదో ఆయనకు తెలుసునని, ఒకవేళ మీరు శ్రమంలో ఉంటే ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడన్న నిశ్చయతను కలిగి ఉండండి. ఒకవేళ మీరు ప్రస్తుతం అసాధ్యమైన పరిస్థితిలో ఉన్నారేమో, ఎవరి ద్వారానైనా బాధను అనుభవిస్తున్నారేమో, మీ సృష్టికర్త అయిన దేవునికి అది తెలుసు. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. దేవుడు స్త్రీ పురుషులను సృష్టించినప్పుడే మనం ఆయనకు అవిధేయులమవుతామని, ఆయన నుండి వైదొలిగిపోతామని, తిరుగుబాటు చేస్తామని ఆయనకు తెలుసు. కాని మనం మళ్లీ ఆయన వద్దకు రావడానికి ఆయన ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు. మన పాపము నుండి మనల్ని విడిపించడానికి దేవుడు తన సొంత కుమారుడైన యేసును సిద్ధం చేశాడు. మోషే ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీయులను విడిపించడానికి చాలా సంవత్సరాల క్రితమే దేవుడు అతన్ని సిద్ధపరిచాడు. అదేవిధంగా మనం ఆయన నుండి దూరం అవ్వకముందే, మన పాపాల నుండి మనల్ని విడిపించడానికి జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఒక ఏర్పాటు చేశాడు. బైబిలులో యోహాను సువార్త 1:1 యేసుప్రభువు ఆది నుండి ఉన్నాడని దేవుడు బయలుపరుస్తున్నాడు. దేవునితో ఉన్న ఆయన ఈ లోకానికి వచ్చాడు, కాని ఈ లోకము ఆయనను స్వీకరించలేదు. వాస్తవంగా ఆయన తన సొంత సృష్టి అయిన తన సొంత ప్రజల ద్వారా మరణానికి అప్పగించబడ్డాడు. కాని దేవుడు యేసు శిలువపై మరణించుట ద్వారా, మన పాపాన్ని ఆయనపై వేసుకోవాలన్న ప్రణాళిక ద్వారా మనకు అసాధ్యమైన పరిస్థితిలో ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు. ప్రియ స్నేహితులారా, మీ జీవితం మిమ్మల్ని అసాధ్యకరమైన పరిస్థితిలో ఉంచినదని మీరు భావిస్తే మీ సృష్టికర్త అయిన దేవుని వైపుకు మళ్ళండి. మిమ్మల్ని గూర్చి ఎరిగిన, మీ మొరను వినే, మీ కొరకు బాధపడే ఆయనను మీ జీవితాన్ని తన స్వాధీనంలో ఉంచుకొనుమని ప్రార్థించండి. మీకు అసాధ్యమైన వాటిని చెయ్యమని అడగండి. ఒకవేళ మీకు యేసు ఎవరో తెలియకుంటే తనను తాను మీకు ప్రత్యక్షపరచుకొనుమని మరియు మీ పాప భారమును తీసివేయమని అడగండి. ఆయన అందునిమిత్తమే వచ్చాడు. ఒకవేళ మీరు యేసును తెలుసుకున్న వాళ్లైతే, అసాధ్యంగా ఉన్న మీ పరిస్థితిని మీరే బాగు చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే దాన్ని ఆపండి. మీ సొంత ప్రయత్నం చేయకండి. దయచేసి మీ సమస్యను, అసాధ్యమైన మీ పరిస్థితిని దేవునికే అప్పగించండి. అసాధ్యుడైన దేవుణ్ణి దాన్ని గూర్చి మరియు మిమ్మల్ని గురించి శ్రద్ధ తీసుకొనివ్వండి. దేవుని వాక్యమైన బైబిలులో ఇలా వ్రాయబడింది, మనుషులకు అది అసాధ్యమే కాని దేవునికి సమస్తము సాధ్యమే. మహిళలు, ఈ అద్భుతమైన దేవుడు మీ జీవితంలోనికి రావాలని ఈరోజు మీరు ఆశిస్తే, మీకు అసాధ్యమైన పరిస్థితులను ఆయన హస్తాలలోనికి తీసుకోవాలని మీరు కోరితే నాతో కలిసి ఈ ప్రార్థన చేయండి. ప్రియమైన తండ్రి, సర్వలోకాన్ని సృష్టించిన మా సృష్టికర్త, మీరు నా మొరను వింటున్నందుకు, నాకు సహాయం చేయాలని ఇష్టపడుతున్నందుకు మీకు వందనాలు. నా పాపాన్ని తీసివేయడానికి యేసు శిల్వలో మరణించినందుకు వందనాలు. దయచేసి ఈరోజే నా జీవితాన్ని మీ స్వాధీనంలోనికి తీసుకొనండి. నన్ను మీరు ఏ పరిస్థితిలో ఉంచాలని కోరినా నేను మిమ్మల్ని నమ్మడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కదానిని అసాధ్యుడవైన దేవుడవైన మీకు వదిలేయడానికి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.
1: థ్యాంక్స్ షారోన్ గారు. మహిళలు, మన జీవితాలలో అనుమతించబడిన ఏ పరిస్థితి అయినా, అది అసాధ్యమైనదని అనిపించినా, దానిని మన ఎదుగుదల కొరకు మరియు ఆయన మహిమ కొరకు దేవుడే అనుమతించాడని అర్థం చేసుకుని మనమందరం ప్రోత్సాహాన్ని, గొప్ప నిరీక్షణను పొందుదాం. ఈ విధమైన దృక్పథముంటే మన పరిస్థితులన్నింటినీ పూర్తిగా నూతన విధానంలో చూడగలుగుతాం. దేవుడు మన జీవితాలలో ఆయన పరిపూర్ణ ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాడన్న నిశ్చయతను కలిగి ఉంటాము. ఈ పాట విని మరీ ఎక్కువగా బలపడదాం.

0: దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మనం ఆయన చేతికి అప్పగించినప్పుడే కాదుగాని, మనం అలా చేయాలని మన పరలోకపు తండ్రి ఆశిస్తున్నప్పుడు ఆయన ఇలా చెప్తున్నాడు, మీ భారం మోయలేనంత బరువుగా ఉంది అనుకున్నప్పుడు దానిని నా హస్తాలలో పెట్టండి.
1: ఇక ఆలస్యమెందుకు? మనకు అసాధ్యమైన పరిస్థితులలో సైతం ఆయన మన ప్రతి అవసరాన్ని తీర్చగలడని నమ్మి మన భారాలన్నీ ప్రభువుపై మోపుదాం. కొన్నిసార్లు అలా ప్రార్థనలో ప్రభువుకు అప్పగించాక కూడా ఆ పరిస్థితిని మళ్లీ నా చేతుల్లోకి తీసుకోవాలన్న శోధన కలుగుతుంది.
0: అవునవును, చాలాసార్లు నాకు కూడా అలా జరిగింది. చాలా సులభంగా మన తీర్మానాన్ని మార్చుకుంటాము. నేను అలా చేసి నా సమస్యను మరెక్కువగా పెంచుకున్నాను.
1: నువ్వలా చెబుతూ ఉంటే నాకు ఒక కథ గుర్తొస్తుంది. ఒక మిషనరీ కార్లో ఓ పల్లెటూరి వైపు వెళ్తున్నాడు. ఒక మనిషి తలపై పెద్ద మూటతో ఎండలో నడిచి వెళ్తుండగా చూశాడు. అంత బరువు మోసుకుంటూ వెళ్తున్న అతని చూసిన మిషనరీకి జాలేసింది. అతని పక్కనే కారాపి తలుపు తెరిచి లోపలికి వచ్చి కూర్చోమని చెప్పాడు. అతడు సంతోషంగా కారెక్కాడు. అలా కొన్ని మైళ్ళు వెళ్లారు. ఎందుకో మిషనరీ వెనక్కి తిరిగి చూశాడు. ఆ పల్లెటూరివాడు కార్లో కూర్చున్నాడు కానీ అతని తలమీద మూట అలాగే ఉంది. కనీసం ఇప్పుడైనా ఆ బరువును తగ్గించుకోవచ్చన్న తలంపు అతనికి రాలేదు. ఈ కథ వింటూ ఉంటే మీకు నవ్వు రావచ్చు, కానీ కొన్నిసార్లు మనం కూడా అలాగే చేస్తాం. మన భారాలని మోసే ప్రభు ఉండగా మనమెందుకు భారాన్ని మోయాలి?
0: మంచి మాట చెప్పావు శ్వేత. ఇక ఆలస్యమెందుకు? ఇప్పుడే మన భారాన్నంతా ప్రభువుపై మోపుదాం. హృదయాలను తేలిక చేసుకుందాం. ఇక మన సమయం అయిపోయింది. మళ్లీ వచ్చేవారం కలుసుకుందాం. ఈ కార్యక్రమంలో వినిపిస్తున్న ఆరోగ్య సూత్రాలను పొందాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి.
2: ఇంతవరకు మీరు నిరీక్షణ మహిళ కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన ఆశీర్వాదాలను, మీ ప్రార్థన అంశాలను మాకు ఉత్తరం ద్వారా లేక ఫోన్ ద్వారా తెలియజేయండి. ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
3: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

0: ఒత్తిడిలో ఉన్నారా? స్ట్రెస్ అవుట్ అయిపోతున్నారా? టెన్షన్ ఉన్నారా? ఇరిటేషన్లో ఉందా మైండ్? ఎవరేదన్నా తర్త పుస్తకం లేచిపోతున్నారా? పడుకుంటున్నారు అంటున్నారు కానీ నిద్ర రావట్లేదా? ఒకసారి పరీక్షించుకోదాం. బికాస్ దీనికి అన్నిటికీ కారణాలు ఏంట్రా అంటే, దేవుడు ముందే చెప్పాడు, రే మిమ్మల్ని చేసినప్పుడు ఇలా చేసా, ఇలాగ ఉంటావా బ్రతుకుతావు, లేకపోతే నేను చంపక్కర్లే, నువ్వే చస్తావు, నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటావు. ఈ మనుషుడు అంటున్నాడు, దేవా నువ్వు 6 రోజులు పనిచేసి 1 రోజు రెస్ట్ తీసుకున్నావు, నీకన్నా నేను సూపర్ మ్యాన్ని, నీకన్నా నేను బెటరు, నేను 7 రోజులు పనిచేస్తాను, నేనేమనుకుంటున్నావు? పిచ్చోడు కదా మనుషుడు. ఈరోజు చాలామంది ఈ సబాత్తులు అక్కర్లేదు, అది వద్దు ఇది వద్దంటే దేవుడు పరిశీలనతో చెప్తూ ఉంటాడండి. పరిశీలతో చూసినప్పుడు వారు మరలా దేవునితో వాదించేటప్పుడు వారిని చూసినప్పుడు మీరు తెల్ల సున్నము కొట్టిన సమాధులు వలె ఉంటారు, లో బయట తెలిపే కానీ లోపట ఎండిన ఎముకలు ఉల్లు గబ్బు. బయట తెల్ల సున్నం అంటే దేవుడు ఏమంటున్నాడు, బయట తెలుపు ఉంటాం వేస్ట్ అంటున్నాడా? బయట తెలుపు ఉన్నట్టు లోపట కూడా తెల్లగా పరిశుద్ధంగా ఉండాలంటున్నాడా? ఈరోజు చాలామంది ఎలా తీసుకుంటారు తెలుసా? పరిసెల్లో వాళ్ళు వేస్ట్, పరిసెల్లో వారు తెల్ల సున్నం కొట్టినా అంటారు. పరిసెల్ లాంటి జీవితం మనకొద్దు, వారు కేవలం ఆచారమే. దేవుడు ఎక్కడన్నా ఆచరించద్దు అని చెప్పాడా? ఈరోజు చాలామంది దేవుని వాక్య నియమానికి ఇది అవసరమా అని వాదిస్తూ ఉంటారండి. దేవుని వాక్యం చూస్తే మత్తయి సువార్త 23లో చూస్తే ఎక్కడ చదవండి,
1: 27,
0: అయ్యో వేషధారులారా,
1: శాస్త్రులారా, ఫరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు, అవి వెలుపల శృంగారముగా అగుపడుచున్నవి కానీ.
0: వెలుపల శృంగారముగా అగుపడుచున్నది, బయట శృంగారంగా ఉందంట, చక్కగా ఉందంట, అందంగా ఉందంట, ఉండద్దు అని చెప్తలేదు, ఉండు, కానీ
1: లోపల చచ్చిన వారి ఎముకలతోను సమస్త కల్మషముతోను నిండి ఉన్నవి.
0: ఇంకో సువార్తలు చూస్తే కుళ్ళు గబ్బు, ఎండిన ఎముకలు కుళ్ళు గబ్బు. చూసి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి, బయట తెలుపు మాత్రం కాదు లోపల కూడా బాగుపడ్డాది, బయట క్రియలు మాత్రం కాదు లోపల. ఎందుకంటే పరిచయలు శాస్త్రులు అన్నప్పుడు వారు ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా చదివేవారు, వారు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవారు, వారు దశంభాగముల్ని దేవుడికి చెల్లించేవారు, వారు విశ్రాంతి దినాలని ఆచరించేవారు, వారు క్రియల రూపంగా ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించేవారు. అది దేవుడు అంటున్నాడు, మీరు బయట క్రియలు చేసి అలంకరణ బాగుంది, మీరు క్రియల రూపంగా మీ జీవితం బాగుంది, ఆచారాల రూపంగా మీ జీవితం బాగుంది, కానీ లోపల అంటే మీ హృదయం చూస్తే దరిద్రంగా ఉంది, హృదయం బాలే, ట్రెడిషన్ వెళ్తున్నారు కానీ ఇది లేదు కానీ అంటున్నాడు. ఎందుకురా ఇది అనలా, ఇది బాగానే ఉంది కానీ లోపట బాగుంటే బాగుంటుందయ్యా. ఈరోజు చాలా అంటారు, అసలు యేసు ప్రభు దశంభాగం అని ఎక్కడ చెప్పాడు? దేవుడు యువ్యని చెప్పలేదు కానీ ఇష్టం మానద్దు అని చెప్పాడు. చూస్తారా మాట ఎక్కడ, అక్కడే ఉంటుంది చదవండి.
1: 23వ వర్షం,
0: అయ్యో వేషధారులైన శాస్త్రులారా,
1: ఫరిసయ్యులారా,
0: మీరు పుదీనాలోను,
1: సోంపులోను, జీలకర్రలోను,
0: అరే తెలుగు ట్రాన్స్లేషన్ సూపర్ ఉందండి, జీలకర్రలోను
1: పదియో వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెడితిరి.
0: ఇవన్నీ దేనికి సంబంధించింది? హృదయానికి సంబంధించింది. న్యాయము కనికరము విశ్వాసము
1: విడిచిపెట్టి వాటిని మానక
0: వీటిని
1: చేయవలసి ఉండెను.
0: ఏమంటున్నాడు యేసు ప్రభు? బయట చేసేది మానద్దు. దశంభాగం యువ్యని చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు ఏమంటున్నాడు? ఇష్టం మానద్దు, అది మానక ఇది కూడా చెయ్యి. సి బోత కమింగ్ ఇన్ ద సేమ్ చాప్టర్. బయట మాత్రం కాదు, బయట చెయ్యి, చేయొద్దని చెప్తలే, చేయాలి. ఇది చేస్తే ద లా ఆఫ్ ద క్రియేషన్ యూ విల్ బి బ్లెస్డ్. ఇది చేస్తూ ఇది చెయ్యి, నీ ఆత్మ వర్ధిల్లాలి. అందుకని బైబిల్లో చూసినప్పుడు యోహాన్ రాస్తాడు, నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లి సుఖముగా ఉండు ప్రియుడా. యు సీ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్. వీరైతే అవుట్ సైడ్ వెల్, ఇన్సైడ్ బ్యాడ్. దేవుడు అంటున్నాడు ఇది చెయ్యి, ఇది చేయి, దీన్ని బట్టి నీ బ్రతుకు బాగుంటుంది. ఈరోజు ఎలా ఉన్నారంటే, ఇదొద్దు ఇది మాత్రం చేయి, నువ్వు అడుక్కులు అడుగుగానే ఉండు, దేవుడికి నీ ఆత్మ మాత్రం కావాలి, దరిద్రతలోనే ఉండు, దేవుడికి నీ ఆత్మ మాత్రం కావాలి. నో, దట్ ఈస్ నాట్ వాట్ బైబిల్ సేస్. ఇఫ్ యూ బిలీవ్ జస్ట్ ద థింగ్, అందుకంటే నీ జీవితం ఆ దరిద్రతలో ఉంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రాస్పరిటీ గాస్పుల్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ బైబిల్ గాస్పుల్. ఈ వాక్యంలో తెలియజేయబడింది అదే. నీ హృదయం తగినట్టే నీ జీవితం ఉండాలి. నీ హృదయం సరిలేదా, నీ జీవితం సరి ఉండదు. నువ్వు క్రియల రూపంగా ఏదో చేసుకుని దాన్ని బట్టి బాగున్నాను అనుకోవద్దు. సో ఏదో మెటీరియలిస్టిక్గా దీవించబడ్డానని బాగున్నాను అనుకోవద్దు. నీ హృదయం సరిగా ఉండాలి, నీ జీవిత క్రియలు సరిగా ఉండాలి. బోత్ హ్యావ్ టు బీ బ్యాలెన్స్డ్. ఇక యేసుప్రభు అంటాడు, నువ్వు లోపట కడుగుతే బయట కూడా పరిశుద్ధపరచబడుతుంది. ఆ వాక్యం చదువుదామండి.
1: అయ్యో వేషధారులైన శాస్త్రులారా,
0: వీళ్ళందరినీ ఒకే పేరు పిలుస్తున్నాడు. ఏమంటున్నాడు? వేషధారులు. బయట క్రియల రూపంగా చూపించుకుంటున్నావు, లోపట లేదు. దట్ ఇస్ నాట్ వాట్ యు ఆర్. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి,
1: ఫరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ
0: బయట కడుగుతున్నావు, బయట క్రియలు చూస్తున్నావు, బయట ప్రిన్సిపల్స్ లో ఉన్నావు, బయట కమాండ్స్ లో ఉన్నావు, బయట లాస్ లో ఉన్నావు, కానీ
1: అవి లోపట దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా
0: అంటే ఫంగస్ తో, పాసితో, ఇన్ఫెక్షన్ తో ఉంది. సో దేవుడు అంటాడు, గుడ్డి పరిసయ్యులారా,
1: గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లు ముందు వాటి లోపల శుద్ధి చేయము.
0: బయట శుద్ధి అగునట్లు, బయట శుద్ధి చేయొద్దని చెప్పలే, కానీ మొదట ఎక్కడ చేయాలంట? లోపల. నీ ఆత్మ, నీ హృదయం, నీ లోపట పరిశుద్ధపరచు. యు నీడ్ టు డూ ఇట్ అవుట్ ఆఫ్ లవ్. దేవుడు ఇచ్చిన నియమాలు, నీవు నియమాలని ఒక రూల్ బుక్, టర్మ్స్ అండ్ కండిషన్స్ చంపేస్తాడు దేవుడు అన్నట్టు భయంతో ఉన్నావా? నీ ఇష్టం, దాన్ని బట్టి ప్రతిఫలం లేదు. కానీ దేవుడు నిన్ను ఆయన బిడ్డగా చేసుకుని, నా తండ్రి నాతో ఉండటానికి, నా తండ్రి రాజ్యము నా మధ్య కనబరచబడటానికి, నా తండ్రి ఇలాగ బ్రతకమంటున్నాడని గౌరవపూర్వకంగా బ్రతికావా? అది పేరు. ఈరోజు కేవలం దేవుడు చంపేస్తాడు, దేవుడు తిట్టేస్తాడు, దేవుడు పాడు, యూదులు అట్లే ఉండేవారండి. ఈరోజు కూడా యూదులు అట్లే ఉన్నారు. దేవుడు నామన ఉచ్చరిస్తున్న చంపేస్తాడ్రా బాబు, ఎక్సెల్ లెక్క చేస్తాడు, ఈసారి చంపేస్తాడ్రా బాబు, భయం మాట. ఈరోజు కూడా యావే అనే పేరు పలకరు, యెహోవా అనే పేరు పలకరు. కానీ ఈ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు అన్నాడు, హృదయాన్ని మార్చుకో, లాప్ట కడుక్కో, చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ పర్స్పెక్టివ్. దేవుడు నీవు వర్ధిల్లాలని కోరుతున్నాడు, నాశనం అవ్వాలని కోరతలేదు. కానీ నువ్వెప్పుడైతే ఆయన చెప్పినట్టు వినవో, అపవాదితో నువ్వు అంగీకరిస్తున్నావు, స్నేహం చేస్తున్నావు. ఇట్ ఇస్ అ స్పిరిట్ ఆఫ్ రెబెల్. దేవుడు ఇలా చెయ్యి, ఇలా ఉండు అన్నాడు, ఇలా ఉంటే నేను నీకు ఇది చేస్తాను అని చెప్పాడు, నువ్వు ఇలా చేయకపోతే నీకు శిక్ష అని చెప్పాడు. నువ్వు అంటున్నావు, దేవా నువ్వు చెప్పింది లోబడతాను అని అన్నావు, కానీ ప్రేమించే దేవుడు ఎలా శిక్షిస్తాడు అంటున్నావు. ఇఫ్ గాడ్ ఈస్ లవింగ్, వై ఈజ్ ఇట్ కిల్లింగ్? Hey, God is not talking about killing. God is talking about you being prospered, flourishing, being as his child. But God is not talking about killing. He's saying, if you don't obey, apavadi sambandhiga maarthunau, naa shatru sambandhiga maarthunau, nuu naa shatru pakshana pothe, nuu naa kumaradu undamannu avanante, nenu cheyakkarala. Edaithe shatruki nirnayinchabadindo, neeku vastadi jagratha. Mana bhaya vakyam chodutamandi. ఎక్కడ ఒక మాట ఉంటుంది, విశ్రాంతి దినాన్న ఒక ఇస్రాయేలీయుడు వెళ్ళాడంట, వెళ్ళి కర్రలు ఏరుకున్నాడంట. కట్లు దేనికి ఏరుకుంటారు మామూలుగా ఆ రోజుల్లో? నిప్పు కాల్చుకుంటానికి, కాల్చుకుంటానికి. ఆ రోజు ఏరుకుంటానికి వెళ్ళాడంట. అక్కడ చూసిన వారు అతన్ని వచ్చి అరెస్ట్ చేశారంట, అరెస్ట్ చేసి సెక్యూరిటీతో పెట్టారంట, గార్డ్స్ని పెట్టారంట. కర్రలు ఏరుకున్నాడండి, బాంబులు తీయలేదండి, ఎవరిని చంపలేదండి, ఆయుధాలు చేతులు లేదండి, కర్రలు ఏరుకున్నారంతే. కర్రలు ఏరుకున్న వారిని గార్డ్స్తో అంటే సెక్యూరిటీ వచ్చి అరెస్ట్ చేశారంట. అరెస్ట్ చేసి మోషే దగ్గర తీసుకెళ్ళి ఏం చేయమంటావు అంటే దేవుడిని ఎంక్వైరీ చేశాడంట. దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? పోనీలయ్యా, కర్రలే కదా ఏరుకున్నాడు అన్నాడా? ఊరు అందరిని పిలిపించి అందరు రాళ్ళు తీసుకొట్టి చంపేమని చెప్పాడు. మనకు ఏంటి ప్రభా, కర్రలు ఏరుకున్న దానికి రాళ్ళు కొట్టి చంపేలా? దేవుడు ఏమంటాడు తెలుసా? నీ హృదయం సరిలేదు, నువ్వు కర్రలే ఏరుకున్నాను అంటున్నావు, ఇంట్లో మంట అంటించుకుంటాను అంటున్నావు, అవసరతగా అంటున్నావు. దేవుడు అంటున్నాడు, నేను నీకు ముందే చెప్పలేదా? నీకు ఆజ్ఞలు ముందే అవ్వలేదా? నీకు నియమాలు ముందే అవ్వలేదా? ముందే హెచ్చరికను అవ్వలేదా? అన్నీ చెప్పిన తర్వాత కూడా నువ్వు ఏ మాట వినకుండా కేర్లెస్గా నేను అనుకుందే చేస్తాను అన్న రీతిగా నువ్వు నీ పని చేసుకుంటావా? అంటే యు ఆర్ రిబెల్.
1: నంబర్స్ 15:32.
0: వండర్ఫుల్, ప్లీజ్ రీడ్.
1: ఇజ్రాయేలులో అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వసమాజం యొద్దకు వానిని తీసుకుని వచ్చిరి. వానికి ఏమీ చేయవల్లని అది విషదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తర్వాత యెహోవా ఆ మనుషుడు మరణశిక్ష నొందవలెను, సర్వసమాజము పాలము వెలుపల రాళ్లతో వానిని కొట్టి చంపవల్లని మోషేతో చెప్పెను.
0: నేను చూస్తాము, దేవుడు అంటాడు రాళ్లతో కొట్టి చెయ్యి. అంటే ఎందుకు అనేది చెప్తున్నాను. ఈ పాయింట్ వినండి, నువ్వు కర్రలే కదా ఎదుర్కొన్నావు, రాళ్లతో కొట్టి చంపాల్సిన అవసరం ఏంటి? గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ యువర్ హార్ట్ మోర్ దెన్ ద వర్క్స్. ఏ మేరేదానికన్నా ఏ హృదయం? నా మాటకు మేరుతావా? రిబల్ అంటే ఈరోజు కర్రలేరు, నువ్వు మాట లోపడిన వాడివి, రేపేం చేస్తావు? అన్నీ చేస్తావు, ఏదైనా చేస్తావు. నేను ఈరోజు నిన్ను వదిలేశాను అనుకో, రేపేం చేస్తావు? నేను అది చేసినప్పుడు అంటే ఇచ్చిన టాప్ 10 ఆజ్ఞల్లో 4వది బ్రేక్ చేశాను, దేవుడు ఏమి చేయలేదు కాబట్టి వేరే చేసినా కూడా దేవుడు ఏం చేయడులే. ఓ, ఏది ఘనంగా ప్రారంభమవుతుందో అంత చిన్నగా ప్రారంభమవుతుంది. సో దేవుడు ఇశ్రాయేలు అందరూ పాట నేర్పిస్తున్నాడు, ఇదిగో చూసుకో, ఒక్కటి మీరినా కూడా ఊరుకునేది చంపే, మీరే చంపండి, మీరే చంపండి, నాకు విరోధంగా లేచినండి. యు సీ, మెనీ టైమ్స్ వి థింక్ గాడ్ ఇస్ హార్డ్. గాడ్ ఇస్ నాట్ హార్డ్, గాడ్ ఇస్ రైచియస్. దేవుడు న్యాయం కలిగిన దేవుడు, నీతి కలిగిన రాజు అంట. ఆయన న్యాయాధిపతి అనేది బైబిల్ మొత్తం చెప్తుంది. ఏ న్యాయవంతుడు అన్యాయపు తీర్పు అవ్వలేడు. అలాగ అన్యాయపు తీర్పు అంటే ధర్మశాస్త్రం అంటే నియమానికి విరోధంగా మాట్లాడితే ఆయన న్యాయవంతుడు అవ్వడు. హీ కుడ్ బి ఎ జడ్జ్ బట్ నాట్ ఎ రైచియస్ జడ్జ్, నాట్ పాసిబుల్. ఈరోజు జడ్జ్లు ఎంతమంది ఉండొచ్చు? రైచియస్ జడ్జ్ ఈజ్ ఆల్ హిస్ కమాండ్ షుడ్ బి రైచియస్, నాట్ 1 or 10, అన్నీ రైట్ ఉండాలి. దేవుడు ఆయన న్యాయం ధర్మశాస్త్రం ఇచ్చాడు. లాస్ లేకపోతే శిక్ష లేదు, లా లేకపోతే నాకు తెలియదు అని చెప్పి వెళ్ళిపోవచ్చు. కానీ అన్నీ చెప్పి విని అన్నీ చేసిన తర్వాత హీ రెబెల్డ్. దేవుడు ఊరుకుంటలే. ఈరోజు ఎందుకు జరుగుతలేదండి అంటారా? ఈరోజు మన కృపాకాలంలో ఉన్నాం. ఈరోజు కృపాకాలం అన్నప్పుడు కారణం ఏంటంటే ధర్మశాస్త్రము మనం లోపడినప్పుడు దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు, తరుణాన్ని ఇస్తున్నాడు. మనము విరోధులుగా వెళ్తామా, రిబెలియస్ మైండ్తో వెళ్తామా, లేకపోతే ఇక్కడ గ్రహించుకుని అయ్యో నేను చేసింది తప్పు, నేను బ్రతికింది తప్పు, నా మెంటాలిటీ నా ఐడియాలజీ తప్పు, ప్రభా నేను చేసింది తప్పు, ప్రభా నీ మార్గంలోకి వస్తానని నన్ను క్షమించవా అంటే గాడ్ విల్ ఫర్గివ్ అండ్ గివ్ ఎన్ అదర్ ఛాన్స్. కృప అంటావు నువ్వు పాపంలో కొనసాగిస్తాను కాదు, లైసెన్స్. నీ దారిని మలుచుకుని ఆయన మార్గంలోకి వస్తావు. సెట్టింగ్ బ్యాక్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, విశ్రాంతి దినం అన్నప్పుడు ఈరోజు చాలామంది విశ్రాంతి అంటే రెస్ట్. యేసుప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోయించిన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈ మాట కూడా తెస్తారు. ఆ చెప్పిన రోజు చూస్తే అది పండుగ దినం, పండుగ దినం. ఏ సబాత్ డే, నాట్ సబాత్ రెగ్యులర్ సెవెంత్ డే. ఇట్ ఇస్ సీజన్, ద ఫెస్టివల్ సీజన్. ఆ విశ్రాంతి దినమన యేసుప్రభు వారి ముందులే చెప్తున్నాడు, మీకు రెస్ట్ కావాలని ఆశపడుతున్నారు, నేను ఇస్తాను రెస్ట్. ట్రూ, యేసు ప్రభు నీ ఆత్మకి రెస్ట్ ఇస్తున్నాడు, కానీ నీ దేహానికి రెస్ట్ అవ్వాల్సిన బాధ్యత నీది. అర్థమవుతుందా లేదా? నీ దేహానికి కావాల్సిన రెస్ట్ నువ్వు అవ్వాలి, బికాస్ ఇట్ ఈస్ యువర్ డెసిషన్. దేవుడు నీ దేహానికి ఆయనే రెస్ట్ ఇచ్చగలిగితే నీ దేహానికి అన్నీ ఆయన చేస్తాడు. నువ్వు తినాల్సిన అవసరం లేదు, పడుకోవాల్సిన అవసరం లేదు, రోబోట్ లాగా ఉండొచ్చు. బట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈరోజు ఇది మన మంచి కొరకు దేవుడు అంటున్నాడండి. దేవుడు మనుషుడు చేసినప్పుడు 6 రోజులు కష్టపడు, 1 రోజు రెస్ట్, అంతే కదా. వై డి వి వర్షిప్ ఆన్ సండే? ఒక మాట చెప్పేస్తా, ఇట్ ఈస్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. బైబిల్ మొత్తంలో మీరు చూస్తే అపోస్తల కార్యాలు మొత్తం యేసుప్రభు పునరుద్ధానం అనేది ఎప్పుడు? మొదటి దినాన. రెఫరెన్స్ కాబట్టి మీ ఇంటికి వెళ్ళి చదవండి. మనం ఆలయంలోకి వెళ్తాం, చూస్తాము పేతురు, యూనో వెన్ వాజ్ ద డే? ఫస్ట్ డే. అండ్ బైబిల్ అనేక చూస్తాము ద డే ఆఫ్ ద లార్డ్. ద డే ఆఫ్ ద లార్డ్ ఇస్ మెన్షన్డ్ యాజ్ ద ఫస్ట్ డే, నాట్ ద సెవెంత్ డే. ఫస్ట్ డే, ద డే ఆఫ్ ద లార్డ్, ప్రభు దినమందు యోహాను దర్శనము, ద డే ఆఫ్ ద లార్డ్, ఫస్ట్ డే. యుసి మొదటి స్థానంలో దేవుని పెడతానికి దేవా నిన్ను ఆరాధిస్తాము అని ఆదివారం వచ్చి ఆరాధిస్తున్నాం. కానీ విశ్రాంతి అనేది ఇట్ ఈస్ అ ప్రిన్సిపల్, ఇట్ ఇస్ అ ప్రిన్సిపల్. ఏంటి ఆ ప్రిన్సిపల్? నీ బాడీకి రెస్ట్ కావాలి. నీ ఆత్మ క్రీస్తు అనుగ్రహించే రక్షణ బట్ ద్వారంగా రెస్ట్లో ఉంది, స్టామ్లో ఉంది. ఇఫ్ యువర్ మైండ్ ఇస్ అట్ పీస్ విత్ క్రైస్ట్ అండ్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ ఇన్ యువర్ మైండ్, దెన్ యువర్ బాడీ షుడ్ బి ఇన్ యువర్ కంట్రోల్. దట్ ఈస్ యువర్ మైండ్స్ కంట్రోల్. చేసే చేసే ఊరుకో, రెస్ట్ తీసుకో, రెస్ట్ తీసుకో. ఇక్కడ ఉన్న వారికి అందరికి ఛాలెంజ్ చేస్తున్నాను, సిక్స్ డేస్ నువ్వు చేయాల్సిన పని అంతా ముగించాలి. పని చేయాల్సింది ముగించాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటో తెలుసుకోవాలి. పని లేదు, పని తెలియదంటే ఫస్ట్ అది తెలుసుకో. తెలుసుకుని ఆరు రోజులు కష్టపడు. ఆరు రోజులు నీ కష్టార్జితమంతా పెట్టు. ఎంత కష్టపడితే కష్టపడు. ఏడో రోజు వన్ డే టేక్ ఎ బ్రేక్. ఇఫ్ యూ డోంట్ ఫాలో ద ప్రిన్సిపల్ యు ఆర్ ద సఫరర్. దేవా నాకు ఇందుకు ఇట్లా చేసామని అడగద్దు. దేవుడు ఇలా చేయొద్దని చెప్పిన తర్వాత చేసి దేవా నాకు ఎందుకు ఇది అనుమతించామంటావు ఏంటి? నీ దేవానికి రెస్ట్ కావాలయ్యా, తీరయ్యా, పడుకోయ్యా, గెట్ ఫ్యూయల్డ్, గెట్ రీఛార్జ్డ్, గెట్ స్ట్రాంగ్. మన వాక్యంలో అనేక ఉపమానాలు చూస్తాయి. యేసు ప్రభువు తన శిష్యులు ఆయన వెళ్తూ వారి శిష్యులు కొన్ని గింజలు తీసుకుని తిన్నారంట. పరిసెలు వచ్చి ఈరోజు విశ్రాంతి దినం తెలీదా, ఏం చేస్తారు వీళ్ళు, గింజలు ఏరుకుండా, ఏరుకుంటాం కూడా తప్పే, వారికి ఏరుకుంటాం కూడా పనే, తింటాం తప్పు కాదు తిను, కానీ గింజలు ముందే తీసి పెట్టుకోలేదు, ఇప్పుడు ఏరుకుని తిన్నారు. విశ్రాంతి దినం అంటే దేవుడు యేసు ప్రభు మార్కు సువార్త 2:23 చాలా చక్కని స్టేట్మెంట్ ఇస్తాడండి. ఎక్కడ చదువుతామండి?
1: మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులను త్రుంచుచుండిరి. అందుకు ఫరిసయులు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వీరేలా చేయుచున్నారు అని అడిగిరి. అందుకు ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొనినందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరు ఎన్నడూ చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవ మందిరంలోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సుముఖపు రొట్టెలను తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చెను గదా అని చెప్పెను. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను, కానీ మనుషులు విశ్రాంతి దినమున కొరకు నియమింపబడలేదు.
0: ఏంటంటమాట?
1: విశ్రాంతి దినము,
0: విశ్రాంతి దినము
1: మనుషుల కొరకే నియమింపబడెను, కానీ
0: మనుషుడికి విశ్రాంతి కావాలి, అందుకని విశ్రాంతి దినమని ఉంది. కానీ ఏడో రోజే విశ్రాంతి, లేకపోతే మండేవే విశ్రాంతి, లేకపోతే ఫలానదే విశ్రాంతి అని కాదు. మనుషుడికి కావాల్సింది రెస్ట్, రెస్ట్. కానీ
1: మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు.
0: మనుషుడు విశ్రాంతి దినం కొరకు రాలే. అర్థమైంది కదా? సెవెంత్ డే కొరకే నువ్వు రాలే. యు ఆర్ దేర్ దట్ యూ నీడ్ రెస్ట్, దట్ ఇస్ వై దర్ ఇస్ సబాత్. యు ఆర్ నాట్ క్రియేటెడ్ ఫర్ సబాత్. సో యేసు ప్రభువు అంటాడు,
1: అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడని వారితో చెప్పెను.
0: సూపర్ కదా, మనుష్య కుమారుడు విశ్రాంతి. ఐఎమ్ ద లార్డ్, నేను ప్రభునయ్యా, నేను అడోనాయిని. సో బేసికల్ లెట్ మీ బ్రింగ్ ఇట్ డౌన్ టు ప్రాక్టికాలిటీ. మన విశ్రాంతి క్రీస్తునందు, మన మనసుకి, మన శరీరానికి విశ్రాంతి కావాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూనిట్ ప్లాన్. ఎప్పుడన్నా యుద్ధ సమయం ఉందనుకో, యుద్ధ సమయంలో పోరాడాలి. యుద్ధం ఉంది కదా, ఏ శత్రువా, ఈ రేపు రా, ఈరోజు నాకు రెస్ట్ డే, నేను పడుకుంటానంటే అవ్వదు, పోరాడాలి. సో యూ హ్యావ్ ఎగ్జామ్స్. కొంతమంది బలే వాడతారు, విశ్రాంతి తినకపోతే చదవకూడదు, పోరాడు ఒక్కరోజు. కాంపెన్సేట్ దాట్, యూ నీడ్ రెస్ట్, కాంపెన్సేట్ దాట్, కాంపెన్సేట్ దాట్. యువర్ బాడీ నీడ్స్ రెస్ట్ బట్ యువర్ పీస్ ఇస్ ఇన్ క్రైస్ట్. కానీ అనేక సార్లు చెప్తున్నాను, ఇఫ్ యూ కీప్ బర్నింగ్ యూ విల్ ఎగ్జాస్ట్. ఇఫ్ యూ ఎగ్జాస్ట్ యూ కెనాట్ థింక్ రైట్, యూ కెనాట్ సీ రైట్, యూ కెనాట్ యాక్ట్ రైట్. ఈరోజు ఈ మాట ఇంతటితో ముగిస్తున్నానండి. ఇప్పటికే చాలా వాక్యాలు విన్నారు మీరు, చాలా విషయాలు విన్నారు. కానీ ఈరోజు నుండి ఒక నిర్ణయం తీసుకోండి. మేక్ వన్ డే నీవు, దేవుడు నీకు అనుగ్రహించిన కుటుంబం, నీవు దేవుడు ఫెలోషిప్, నీవు దేవుడు నీకు విశ్రాంతి. నమ్ము, నీ జీవితంలో కార్యం జరిగించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీకు మన్నానిచ్చిన దేవుడు, నీవు అది ఆహారాన్ని భుజించాలనే. కానీ ఏ రోజుకి కావాల్సింది ఆ రోజు ఇస్తున్నాడు. కానీ ఆ విషయంలో మీరు గమనిస్తే ఆరో రోజు, ఏడో రోజుకి ఆరో రోజే చేర్చి పెట్టుకోమంటున్నాడు, వండి పెట్టుకోమంటున్నాడు. ఏడో రోజు మాత్రము వండక అక్కర్ లేకునే ఆరో రోజుది సమృద్ధి దీవెన ఏడో రోజుకి అనుభవిస్తాం అంటున్నాడు. ఈరోజు నీవు దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యం తగినట్టు బ్రతికితే నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లి సుఖంగా ఉండాలని దేవుని వాక్యం కోరుతుంది. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్, యూ నీడ్ టు హ్యావ్ ఎ పీస్ఫుల్ లైఫ్, పీస్ఫుల్ ఫ్యామిలీ. ఈ సంవత్సరం నిర్ణయించుకోండి, ప్రభా నీకు మొదటి స్థానం, ప్రభా నీ స్థానంలో ఎవరిని పెట్టనయ్యా, నీవేనయ్యా గనుడివి, నీవేనయ్యా నా దేవుడివి, నీకే లోబడతాను ప్రభా, నీవే నా దేవుడి, నీవు తప్ప నాకు ఎవ్వరు లేరు ప్రభా. రెండోది దేవుడు అంటాడు, నా స్థానంలో వేరే ఏది ఆరాధిస్తానికి వీల్లేదు, వేరే ఏది ఆరాధిస్తానికి లేదు, నా బదులుగా వేరే ఎవరిని గణపరుస్తానికి లేదు. ఇక మాటలు చెప్పాలంటే నిన్ను బట్టే నేను గొప్ప అయ్యాను, నిన్ను బట్టే నేను పొందుకున్నాను, నిన్ను బట్టే అని చెప్తానికి మనుషుడు కాదు. అనుగ్రహించిన దేవుడిని జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబాన్ని కానీ వేరే ఎవరికి కానీ దేవుని స్థానాన్ని ఇస్తానికి లేదు. దేవుడు రోషం కలిగిన దేవుడు అన్న మాట అనేక సార్లు ఈ అధ్యాయంలో చూస్తున్నాం. దేవుడు తెలియజేస్తున్నాడంటే మన జీవితంలో మనం స్థిరపడాలని, మనం గనులుగా బ్రతకాలని. ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు, ఇదిగో మూడోటి నేను చూసాం మన ఆయన నామాన్ని వ్యర్థంగా వాడకూడదు, డోంట్ మిస్యూజ్. అండ్ హియర్ ఇస్ ద ఫోర్త్ వన్, టేక్ రెస్ట్, కీప్ ఇట్ కాన్సన్ట్రేటెడ్, కీప్ ఇట్ హోలీ. ఈరోజు మీ జీవితంలో ఇప్పటికే ఈ నియమము పాటించకుండా దేవుడు ఇచ్చిన నియమాలని వ్యర్థపరిచారేమో, విరోధంగా పోయారేమో, మేబీ యూ హ్యావ్ యాక్టెడ్ రెబెల్. ఈరోజు మీకు కృపానుగ్రహించబడుతుంది, మనకి కృపానుగ్రహించబడుతుంది, మన తప్పులను ఒప్పుకుని సరిదిద్దుకుని మన జీవితాలను సరిచేసుకుని ఆయన చిత్త ప్రకారం బ్రతుకుతానికి. ఎవరన్నా తోడు నీ ఉండయ్యా, నన్ను బ్రతికించి ప్రభా, నాకు కావాల్సిన జయము దయచే, నాకు కావాల్సిన సహాయం దయచే, నాకు కావాల్సిన దృష్టి దయచే. ఎక్కడ ఒక్కసారి దేవునితో సరిదిద్దుకోదామండి, మన జీవితాలను సమాధానపరచుకోదామా. నేను ఊహించబోతున్నాను, నో గుడ్ టేక్ మచ్ టైం, బట్ ఐ వాంట్ యూ టు ప్రే. మీరు ప్రార్థన చేయకపోతే మాత్రం వ్యర్థమండి. ప్రార్థన చేయండి, ప్రభా నా బలహీనతలు, నా తప్పులు, నా ఎన్ని ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను సరిచేయి ప్రభా, నన్ను బాగు చేయ్యా. దేవా నీ నామం ధరించిన వ్యక్తిగా, నీ ద్వారా ఆశీర్వదించబడే వ్యక్తిగా, నీ ద్వారంగా ఫలించబడే వ్యక్తిగా ఉండాలని ఆశపడుతున్నాను. నన్ను నాటువాడు నీవే, నన్ను కట్టువాడు నీవే, నన్ను పోషించే దేవుడు నీవే, నీవే నీ కార్యాలు జరిగించు ప్రభా నా జీవితంలో. నాకున్నదంతా నీవు ఇచ్చిందయ్యా, నాకున్నదంతా నీవు ఇచ్చిందయ్యా. నీ ద్వారంగా నేను పొందుకుంటున్నాను, నీ ద్వారంగా నేను కలిగి ఉంటాను, నిన్ను బట్టే ప్రభువా. ఇక్కడ మనస్ఫూర్తిగా ప్రభుతో చెప్తామా. ఈరోజు ఎంతో మంది భయపడుతున్నారండి, నాకు ఇది పోతుందేమో, నాకు ఇది పోతుందేమో, నాకు ఇది ఉండదేమో, నాకు ఇది కోల్పోతానేమో, ఈ ఉద్యోగం పోతుందేమో, ఈ జీవితం పాడైపోతుందేమో. లేదు లేదు లేదు, దేవుడు ఇచ్చింది దేవుడు తెస్తానే కానీ ఎవరు తెస్తానికి వీల్లేదు. వాట్ ఆర్ యూ స్కేర్డ్ అబౌట్? ఆర్ యూ ష్యూర్ గాడ్ గేవ్ యూ? దేవుడు ఇచ్చాడని నమ్ముతున్నారా? నీ వివాహం దేవుని చిత్తమని నమ్ముతున్నావా? నీ వ్యాపారం దేవుని చిత్తమని నమ్ముతున్నావా? దేవుని చిత్తము కాకపోతే ఫస్ట్ స్టార్ట్ చేయదు, స్టార్ట్ చేసావా తప్పు నీది. దేవుడి చిత్తము తెలుసుకుని స్టార్ట్ చేసి ఇది దేవుడి చిత్తము అని తెలుసుకుంటే దేవుడు చేస్తే రెండంతలు ఇచ్చే దేవుడు, ఊరక తీయుడు. యోబుని పరీక్షించినప్పుడు యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, హి హాస్ టేకెన్. ఆయన ఇచ్చాడని జ్ఞాపకం చేసుకుంటే మనం చేసింది ఏమి లేదండి, మనం కేవలం ఆయన ఇచ్చిన దాన్ని పొందుకున్న వారమే. ఈరోజు బీ థ్యాంక్ఫుల్. ఇఫ్ యు ఆర్ థ్యాంక్ఫుల్, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత ఉంటే నీ సంపాదన, నీ తెలివితేటలు, నీ శక్తి బలము, నీ ఆస్తి పాస్తులు, నా నా నా నా నేనంతా పక్కన పెట్టి ప్రభా నీదయ్యా, నీవు ఇచ్చింది, ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు, ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత. అతి ఆశ ఉందేమో, ఈ పొరుగు అందు చూసి ఆశిస్తున్నామేమో, అది కావాలి ఇది కావాలి అక్కర్లేని స్తోమత మించి, అంటే నీకు కలిగిన కెపాసిటీకి మించి నువ్వు ఆశపడితే వ్యర్థమే, అవి ఎప్పటికీ నెరవేరవు. దేవుడు నీ మేలు కొరకు అవ్వడు. వాట్ యు కెనాట్ హ్యాండిల్ గాడ్ విల్ నాట్ డిజైర్ టు గివ్ యూ. The reason it will become a harm to you, it is dangerous to you. Nee kidiga maaripothadu adi kani neevu neevu aina vakyam niyamamu choppana ninnu nu kramashiksha parichukuni ninnu nu kramashiksha parichukuni devudu nu ela bratakal antunadu ala edugutu koortu aina vakya niyamamu prakaram neevu bratukute nee aatma vardhinna reethiga neevu anni vishayalu vardhilla sukham untarandi ekkada prabha. నా జీవితంలో ఏది ఉన్నా పోయినా నీ చిత్తమే ప్రభా చెప్పండి, ధైర్యం ఉంది ఆ మాట చెప్తానికి. దేవా నా జీవితంలో ఏది ఉన్నా పోయినా నీ చిత్తమే ప్రభా, ఎందుకంటే నువ్వు తీసుకుంటే నువ్వు ఇంకా ఘనంగా ఇచ్చే దేవుడు. ఒకటి పోయిన తర్వాత కూడా నువ్వు పరీక్షిస్తావేమో కానీ నేను నిలబడితే నిజంగా నన్ను హెచ్చించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అవునమ్మా, మా జీవితం అంతా నీదేనే, మా బ్రతుకంతా నీదేనే, మాకు కలిగిందంత నీదే ప్రభా. ఈరోజు మా జీవితంలో ఏదైనా ఉందంటే అది నిన్ను బట్టే ప్రభా. ఇంతవరకు ఇచ్చిన యావత్తు బట్టి నీకు కోట్లాది వందనములు. ఇంతవరకు నడిపించిన దేవానికి స్తోత్రములు ప్రభా. ఇంతవరకు దీవించిన దేవానికి స్తోత్రములు ప్రభా. ఇంతవరకు ఆశీర్వదించిన దేవానికి స్తోత్రములు ప్రభా. అంతము వరకు నువ్వు కార్యము జరిగించే దేవుడు అని నిన్ను నమ్ముతూ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. యెహోవా షమ్మా, మాతోడు ఈరోజు ఉండే దేవుడు. ఈరోజు నువ్వు మాతో లేకపోతే రేపు నిన్ను చేరలేమయ్యా, రేపు నీ చిత్తంలో మేము వెళ్ళలేమయ్యా. దేవా ఈరోజు మాతో, రేపు మా జీవితంలో ఏం జరుగుతుందో ముందుగానే ఎరిగిన దేవుడు, సమస్తము ముందుగానే చూచుకుని సిద్ధపరిచే దేవుడు అయ్యా. యెహోవా ఈరి నీ బిడ్డల జీవితంలో ఉన్న ప్రతి ఆందోళన తీసి, కంగారు తీసి, నీ బిడ్డలు అయ్యా నీలో నాటబడిన వారు, వారి జీవితంలో అక్కర్లేని సమస్యలు, అక్కర్లేని టెన్షన్స్ ఉండనవద్దు ప్రభా. ఇల్లు ఇచ్చేవేమో, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఈ భయం ఉండనవద్దు ప్రభా. ఇచ్చింది నీవైతే ఉంచేది నీవే. మేము నీకు లోబడి బ్రతుకి నీకు మొదటి స్థానాన్ని ఇస్తే మా జీవితంలో అన్ని మేలు చేస్తావయ్యా. మా జీవితంలో ఏదైనా సరే ఇచ్చింది నీవైతే, అది నువ్వు మాకు ఇచ్చింది ఎప్పుడు నీవు అన్యాయంగా తీసివేసే దేవుడు కాదు ప్రభా. కానీ ఇచ్చిన దాంట్లో నమ్మకత్వాన్ని కోరుతున్నాం, నేర్చుకుంటామయ్యా. ఇచ్చిన దాన్ని వర్ధలింపజేయాలని ఆశపడుతున్నాం, నేర్చుకుంటాం ప్రభా. ఇచ్చిన దాంట్లో నీ నామాన్ని మహిమపరచాలని ఆశపడుతున్నావు, నేర్చుకుంటున్నామయ్యా. దేవా ఎవరెవరైతే నీ హృదయాన్ని నేర్చుకుంటూ నీవు మాకు అనుగ్రహించిన నియమాలని నేర్చుకుంటూ ఈ సంవత్సరంలో జయకరంగా బ్రతకాలని ఆశపడుతున్నాను. అటువంటి జీవితాన్ని నాటి వర్ధలింపజేసి శక్తి కలిగిన వారిగా, దృష్టి కలిగిన వారిగా, గొప్ప నీ సాక్షులుగా, నిన్ను మహిమపరిచి నీ ఆత్మ ద్వారా నడిపించబడే జీవితాలను అనుగ్రహించమని పెడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలించేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.

0: కార్యక్రమానికి స్వాగతం బ్రదర్ జగన్. ఫ్యాక్టరీ గురించి మాట్లాడుకుందాం. పలు ప్రశ్నలున్నాయి, ఇది పార్ట్ 2. ఈ కార్యక్రమాన్ని మీరు చూడాలంటే, కార్యక్రమాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే దీనికి ముందున్న కార్యక్రమం చూస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ గా అర్థమవుతుంది. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ది ప్రోగ్రామ్. గత వారంలో మనం మాట్లాడుకున్నది, లేదా గత వారంలో మనం నమోదు చేసిన కార్యక్రమంలో ఫ్యాక్టరీలో ఉన్న సీక్రెట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. మీరు చెప్పిన ఒక విషయం చాలా డిఫరెంట్గా ఉంది. లూక్లో రాయబడిన నమోదులో అయితే అన్ని వృక్షములను చెట్లను చూడండి అని చెప్పినప్పుడు ఒక ఓల్డ్ హిస్టరీ టర్నింగ్ పాయింట్గా మాట అమర్చబడింది. నేను ప్రశ్న కూడా వేశాను, ఒక మనిషి యొక్క విశ్వాసం, అబ్రహాం యొక్క విశ్వాసం ఈరోజు మనం ఎంతవరకు మాట్లాడుకున్నామంటే, ఈ గ్లోబల్ ఇంపాక్ట్కే ఆ వన్ మ్యాన్ ఫెయిత్ ఒక వ్యత్యాసంగా ఉంది. ఆ విషయమును, ఫ్యాక్టరీని మనం ఎలా కనెక్ట్ చేయాలి, లేదా ఆ ధోరణిలో ఇది ఎలా వస్తుందని ఒక ప్రశ్నగా అడుగుతున్నాను.
1: ఇప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసానికి ఈ అంజూరపు చెట్టు చిగురించడానికి అది స్టార్టింగ్ పాయింట్ మరియు ఎండ్ పాయింట్గా ఉండే విషయం. అబ్రహాం యొక్క విశ్వాసం అనేది మనమెవరమును తృణీకరించలేని ఎంతో గొప్ప సత్యం. అది అందులోనూ ప్రత్యేకించి ఈ విషయానికి, ఫ్యాక్టరీకి, అంజూరపు చెట్టు ఇస్రాయెల్ దేశానికి పోలుస్తూ అది స్వతంత్రించుకోవడానికి అబ్రహాముకు మూడు కార్యాలు దేవుడు చేయమంటున్నాడు. అదే ఈనాటికి ఫార్ములా, ఈనాటికి అదే ఫార్ములా బేస్. ఒకటి, అబ్రహామును చూసి చెప్తాడు, నీవు ఉన్నటువంటి ఈ దేశాన్ని చూడు అని అంటాడు. తూర్పు నుండి పడమర వరకు లుక్ ఫస్ట్ చూడమంటాడు. రెండవది, లేచి నడవమంటాడు,
0: వాక్
1: వాక్
0: ఫస్ట్ లుక్, ఆ తర్వాత వాక్.
1: మూడవది, తను అడుగుతాడు, నేను దీనిని దేనిని బట్టి స్వతంత్ర

0: సంవత్సరాలు ఆ దేశాన్ని వదిలేశారు, పోయింది. ఇప్పుడు ఒకడు చూసి ఆ దేశాన్ని గుచ్చి చింతిస్తాడు, నా దేశము యొక్క ప్రాకారము ధ్వంసం చేయబడింది. ఒకడు చెప్తాడు, దేశం శిథిలమైపోయింది, ఇప్పుడు నువ్వు అక్కడికెళ్ళా అంటున్నాడు. తను బయలుదేరి అక్కడికెళ్తున్నాడు. తను ఫస్ట్ దేశాన్ని చుట్టి చూశాడని ఉంటది.
1: అవును.
0: తర్వాత చివరిగా దేవునికై యాక్ట్ చేస్తున్నాడు. ఆలయం కడుతున్నారు, తిరిగి బలిపీఠం ఉంచుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు 1948 ముందర వరకును ఈ దేశాన్ని వారు చూడలేదు, చూడనివ్వలేదు కూడా దేవుడు. దాని తర్వాత ఈ దేశము చుట్టూ చూసిన వారు ఒక బుక్ రాస్తున్నారు. దేశం పాడై ఉంది, దీనికి డేవిడ్ సిటీ అని పేరు, ఆ డేవిడ్ సిటీ అంటే దావీదు నగరం ఇదేనా అని చెప్పి వారు వస్తున్నారు. ఆ తర్వాత వస్తున్నారు ట్రావెలర్స్, వారు వచ్చి నడిచి, వారికి జయనిస్ అని వారికి పేరు, వారిలోనికి వస్తున్నారు, వచ్చి అటు తర్వాత వారిలోనికొచ్చి కార్యాలను జరిగిస్తున్నారు. సో అబ్రహాముకు దేవుడు చెప్పించింది ఇదే. అయితే అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి ఈ దేశాన్ని ఎందుకు కోల్పోయారనేది ఉంది కదా. ఫ్రీగానే ఇచ్చాడు కదా దేవుడు, ఎందుకు పోగొట్టుకున్నారు అది అన్నప్పుడు ద్వితీయోపదేశకాండంలో మోషే స్పష్టంగా చెప్తున్నాడు, ఈ దేశాన్ని దేవునికి విరోధమైన కార్యాలు చేసేప్పుడు ఈ దేశము నుండి వెళ్లగొట్టబడుదురు అని చెప్తున్నాడు. రెండవది సొలొమోనుతో చెప్తున్నాడు, నువ్వు నేను చెప్పినట్టుగా చేయక విగ్రహములను దేనో తీసుకొచ్చి నాకయిష్టమైన కార్యము నీవు దేశంలో చేసినట్లయితే ఈ దేశము యొక్క రాజ్యభారం నీ యొద్ద నుండి పోతుందంటాడు. సో దేశం పోయింది, రాజ్యభారం పోయింది. దేవుడు చెప్తున్నాడు, తిరిగి నిన్ను తెస్తాను, తిరిగి రాజ్యభారాన్నిస్తాను, అన్నీ చేస్తాను, అయితే దేశాన్ని శుద్ధీకరించాలి, మీరిది జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు తిరిగి వచ్చేశారు, వచ్చి ఆల్మోస్ట్ 75 ఇయర్స్ అయింది. అయితే వీరు ఇప్పుడు దేశాన్ని అదేవిధంగా చూసుకుంటున్నారా, దేవుడు ఇష్టపడినట్టుగా దేశముందా అని అడిగితే లేదు. అప్పుడెందుకు ఇంత సమస్య, మీరడిగారు కదా ఈ దేశంలో ఇన్ని సమస్యలా, 1 మంత్స్ ఫెయిత్ దేవుడిచ్చాడు. దేశంలో ఎప్పుడు సమస్య వస్తుందో చూడండి, న్యాయాధిపతుల కాలంలో సమస్య. ఎందుకు సమస్య వస్తుంది, దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నారు. తర్వాత సొలొమోను కాలంలో ప్రాబ్లం వస్తుంది, దేవునికి విరోధంగా చేస్తున్నారు. తర్వాత ఈ మనషే ఈ రాజుల కాలంలో సమస్య ఏర్పడి దేశం చేయి వదిలేలింది. ఇప్పుడును దేవునికి అయిష్టమైన కార్యాలు యెరూషలేములో ఉన్నాయి. మనం మాట్లాడేప్పుడు కూడా ఇంతకుముందే మీతో చెప్పుకుంటాననుకుంటా, ఐ నెవర్ అక్సెప్ట్ జెరూషలేం ఆర్ ఇస్రాయెల్ యాజ్ ఎన్ హోలీ ల్యాండ్. ఇట్స్ ఎ ప్రామిస్డ్ ల్యాండ్. పుణ్యభూమి, పవిత్ర స్థలం కానే కాదు, ఎక్కడ కూడా బైబిల్లో అది పవిత్ర స్థలమని చెప్పలేదు. అయితే వాగ్దాన భూమి ఎవరికి, మీరు చెప్పిన అబ్రహాముకు వాగ్దాన భూమి,
1: ఒక కవనెంట్.
0: ఆ కవనెంట్ వారు కోల్పోతున్నారు చూడండి, కోల్పోయినప్పుడు చేయి వదిలిపోతుంది, తిరిగి తీసుకొచ్చి చేరుస్తున్నాడు. దానికైనా ప్రాసెస్ ఉంది, ఒక టైం ఉంది, ఒక పర్టికులర్ ఇయర్స్ ఉంది. ఇవన్నీ కూడా చేరి ఇప్పుడు ఇస్రాయెల్ తిరిగి అంజూరము చిగిరించింది,
1: పూసింది.
0: ఆ అంజూరపు చెట్టును చక్కగానే ఉంచాడు దేవుడు. వారంతటా ఎండిపోవడానికి, కాపు కాయనందువల్ల ఎండిపోయే స్థితికి వస్తున్నారు, తిరిగి దేవుడు వారిని చిగిర్చడానికే చేస్తున్నాడు. ఇది అందరికీ వర్తిస్తుంది, మనకీ వర్తిస్తుంది. దేవుడు మనతో నిబంధన చేశాడు, అయితే ఇప్పుడు కొత్త నిబంధన మనకి, న్యూ కవెనెంట్ మనకిచ్చాడు. మనం ఈ అంజూరపు చెట్టు వలె దేవుడెదురు చూస్తున్న ఫలాన్నిస్తున్నామనేది ప్రశ్న. అంజూరపు చెట్టు చిగిరించి మరలా ఏర్పాటవడం ఆయన కవెనెంట్కైనా ఒక నెరవేర్పు, దానికి మధ్యలో కోల్పోయినవన్నీ మన అతిక్రమం. అదే ఇక్కడుంది.
1: ఈ కవెనెంట్ని గమనిస్తే మరి కవెనెంట్ ఇంకా కాంట్రాక్ట్ రెండిటికీ వ్యత్యాసం ఉంది. కాంట్రాక్ట్ అనేది ఒక పీరియడ్, అది ఓకే. కవెనెంట్ అనేది తరచుగా కొనసాగించబడుతుంది. అయితే మరలా మరలా దేవుడు ఆయన ఇచ్చిన వాక్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాడు. మరలా మరలా అక్కడే మిస్టేక్ జరిగినప్పటికీ ఆ కవెనెంట్ని అలాగే కొనసాగిస్తూ వస్తున్నాడు. మరి కవెనెంట్, కాంట్రాక్ట్, ప్రామిస్. సో దీన్ని గమనిస్తే ఎంత కరెక్ట్గా దేవుడున్నాడు, మనల్ని సెపరేట్ చేసి ఈ లాగును ఉండాలని చెప్పడం అనేది చాలా స్పష్టంగా ఉంది. మనం ఎలా కవెనెంట్ని విడిచి బయటికి వచ్చినను ఆయన తరచుగా మళ్ళీ మళ్ళీ కంబ్యాక్ అని చెప్పడం చాలా వ్యత్యాసంగా ఉంది ఈ కార్యంలో.
0: కవెనెంట్ వచ్చి ఎప్పుడు ఇద్దరు మెయింటైన్ చేయాలి.
1: అవును,
0: ఇద్దరు మెయింటైన్ చేస్తేనే అది కరెక్ట్గా ఉంటుంది.
1: దేవుడు కరెక్ట్గా ఉన్నాడు,
0: ఆయన సైడ్లో ఎప్పుడు ఆయన కరెక్ట్గానే ఉన్నాడు. నేనే ఎక్కడో మిస్టేక్ చేస్తున్నాను, తప్పు చేస్తున్నాను, దూరంగా వెళ్ళిపోతున్నాను. ఈయన దగ్గరున్న మరొక స్పెషాలిటీ ఏంటంటే, నువ్వు కవెనెంట్ వదిలి వెళ్ళావు, అందువల్ల కవెనెంట్లో ఇక నీకు నాకు ఎప్పుడు లేదని చెప్పడు.
1: అదే ఆశ్చర్యంగా ఉంది.
0: నువ్వు వెళ్ళు, నిన్ను మరలా ఈ కవెనెంట్లోకి ఎలా తేవాలో నాకు తెలుసు అనుకుంటాడు. దానికి

0: ఒక కారణముంది. ఏంటంటే, ఇది కాంట్రాక్ట్ కవెనెంట్ అన్నిటినీ దాటి ఒక రిలేషన్షిప్. నేనాయనకి బిడ్డగా ఉన్నాను, కుమార్తెగా ఉన్నాను, కుమారునిగా ఉన్నాను. అలా ఉంటున్నప్పుడు ఎంతగా కుమారుడు వెళ్ళినా తిరిగి రావాలనే ఉద్దేశం తండ్రికెప్పుడూ ఉంటుంది.
1: ఫాదర్స్ హార్ట్.
0: అవును, అలా తాను తిరిగి వచ్చేప్పుడు ఆ కవెనెంట్ని రెడీ చేసి అట్లే నూతనపరుస్తూ ఉంటాడాయన.
1: యాక్టివ్గానే
0: లైవ్గా ఉంటుంది. అది పోదు. ఇప్పుడు మరి సొలొమోన్తు చెప్తాడు, మనషెత్తి చెప్తాడు, రాజ్యభారము నిన్ను వదిలి వెళదని నేను అది దావీదుకు చెప్పినా గాని నేనిప్పుడు లేకుండా చేస్తానని చెప్తాడు కోపములో. అయితే తిరిగి దావీదును తలుచుకుంటాడు.
1: అవును,
0: తలచుకుని సరి ఆ రాజ్యభారంలో ఒకరు రాని అనంటాడు. దేశము నుండి మిమ్మల్ని బహిష్కరిస్తాను. యోబు, దానియేలు, ఆ నోవహు వంటి వారు తిరిగి ప్రార్థించిన మీకు చెవియొగ్గను అనంటాడు. అయితే నేను నా దాసుడైన అబ్రహామునకు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటానంటాడు. సో దేవుడు కవనెంట్లో ఎంతో కేర్ఫుల్గా ఉంటాడు, ఎంతో అది నెరవేర్చడంలో ఎంతో ఇదిగా ఉంటాడు. అయితే మనమే ఎలాగ ఉంటామన్నదే
1: సరిగా అర్థం చేసుకోలేదు.
0: అదే చెప్తున్నానే, ఈ బైబిల్ అర్థం చేసుకోలా, దేవుని అర్థం చేసుకోలా, ఆయన ప్రేమను అర్థం చేసుకోలా, ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోలా.
1: అయితే మనం ప్రశ్నలు అడుగుతూ ఉంటాం.
0: మనం మరలా దేవుణ్ణి మన రేంజ్కి తగ్గించి మనకేదో దేవుడు ఏం చేయలేదు ఏం చేయలేదు అనేదే మనం అనుకుంటుంటాం. ఆయన అన్నిటినీ చేసి మనం చేసిన తప్పును సరిచేసి ఇప్పుడైనా మనల్ని ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో చూస్తున్నాడే గాని. సో ఈ ఫిక్టరీ అనే ఒక కాన్సెప్ట్లోకి వస్తున్నప్పుడు ఇస్రాయేల్ జనుల్ని చూడండి, ఎన్నిసార్లు దేవుని వదిలి వెళ్ళుంటారు. ఎన్నిసార్లు ఈ యెరూషలేం విషయంగా చూడండి. యెరూషలేం వలె రక్తము ఒలికించిన పట్టణము ప్రపంచంలో ఉండదు. సిలువ యుద్ధము కాలం నుండి, అంతకుముందున్న రోమియుల కాలము నుండి, దానికంటే ముందుగా ఆ బబులోను కాలము నుండి, అంతకంటే ముందుగా బబులోను కంటే ముందుగా చెప్తున్నాను, ఈ యెరూషలేములు యుద్ధములు చేసిన యుద్ధములు అనేకములు అధికమైన రక్తము చిందించిన పట్టణములో యెరూషలేం నంబర్1లో ఉంటుంది. అయినా ఈ యెరూషలేమును వదిలిపెట్టాడు. ఇంకా మనం చూడొచ్చు ఏసయ్య చివరిగా కన్నీరు విడిచినట్టుగా ఉంటుంది యెరూషలేంకై.
1: అవును,
0: ఎంతటి ఒక దేవునితో అటాచ్మెంట్ అయిన విషయం చూడు,
1: సెంటిమెంట్.
0: అందువల్ల నేను చెప్తాను, యెరూషలేం వచ్చి ఎప్పటికైనా అది యూదుల వశంలోనే ఉంటుంది. ఎందుకంటే అది వారికి ఒక కవెనెంట్, అబ్రహాముతో ఇవ్వబడిన కవెనెంట్. వారొచ్చి అక్కడ ఉంటారు, నీవు నీ సంతతి అక్కడ ఉంటుంది అని దేవుడు చెప్తాడు. ఇంకను మీరు మరొక మెట్టు పైకి చూడండి. మొట్టమొదటిగా అబ్రహాం వచ్చి మౌర్య కొండలలో ఒకదానిపైన బలి ఇచ్చాడు కదా, అది యెరూషలేములోనే ఉంది. తరువాత దేవునికై ఒక ఆలయం కట్టడానికి దావీదు అడిగాడు కదా.
1: అవును,
0: ఆ ఆలయానికైన స్థలం ఎక్కడ ఉందని అడిగినట్లయితే టెంపుల్ మౌంట్లో ఉంది. ఆ స్థలాన్ని దావీదు కొన్నాడు. ఆ స్థలంలో ఆలయం కట్టింది సొలొమోన్. అది ఎక్కడని అడిగితే ఈ మౌర్య కొండలలో ఇస్సాకును బలి ఇవ్వడానికైన స్థలం, దావీదు కొన్న స్థలమును, సొలొమోను దేవాలయం కట్టింది ఒకే స్థలం. సో పర్టికులర్గా యెరూషలేం, ఇస్రాయేలు యెరూషలేం దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి స్థలం. ఇది వచ్చి అబ్రహాం కాలంలో వేయబడిన కవెనెంట్. ఇది ఇంకా ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది అని అడిగినట్లయితే యేసుక్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన చేసేంత వరకు కూడా అక్కడ ఉంటుంది.
1: అది బైబిల్లో క్లియర్గా,
0: అది స్పష్టంగా ఉంటుంది బైబిల్లో. అప్పుడు బైబిల్ చెప్పేటువంటిదైనా ఈ యొక్క మిలేనియం, ఆ మిలేనియంలో హెడ్ క్వార్టర్స్ వచ్చే యెరూషలేం, ఇవన్నీ మార్చనేలేం. మీరు యోచించండి, ఒక 2000 ఇయర్స్, 3000 ఇయర్స్గా ఒక సిటీ ఇంకా తన పూర్వోత్తరాలు కోల్పోకుండా అలాగే ఉంది. అలాంటి ఒక సిటీని మీరు చెప్పండి చూద్దాం. బాబిలోన్ సిటీ లేకుండా నీటిలో మునిగిపోయింది. తూరు నాశనమైపోయింది. తర్వాత సొదోము నాశనమైపోయింది. ఆ బైబిల్ చెప్పబడిన నిన్నవే నాశనమైపోయింది. ఎన్ని గొప్ప పట్టణాలు కనబడకుండా పోయాయి. అయితే ఈ ఒక్క సిటీ మాత్రము అట్లే తుల్యంగా భద్రంగా అట్లే ఉంది. ఇంకా చెప్పాలంటే నినవేకో లేకపోతే ఈ బాబిలోనుకో జరిగిన యుద్ధాల కంటే కూడా అధికంగా యెరూషలేములో జరిగింది. అక్కడ జరిగిన నాశనాల కంటే అధికంగా యెరూషలేములో జరిగాయి. అయితే యెరూషలేం ఇంకా లైవ్గానే ఉంది, లైమ్ లైట్లో ఉంది. ఈనాటి వరకు హాట్ టాపిక్, ట్రెండింగ్ 1లో ఉంది. ఏంటి కారణం అని అడిగితే, ఏ సిటీకిని లేని ఒక పవర్ ఈ సిటీకి ఎలాగా అని అడిగితే, ఇది అబ్రహాంతో చేసిన కవెనెంట్. ఇది మారనే మారదు, ఇది అలాగే ఉంటుంది. ఈ సిటీయే ఆ చివరి కాలంలో జకరియా 12 ప్రకారం ఎంతో ముఖ్యంగా ప్రస్తావించే కార్యంగా ఉంటుంది. జకరియా 12లో దేవుడు చెప్తున్నాడు, ఆ దినాలలో యెరూషలేం పైన దండెత్తే వారి మీద తెగులు కలుగుతుందని ఉంటుంది. ఇప్పుడు అది జరుగుతూ ఉంది. సో దేవుని యొక్క కవెనెంట్ ఒకరోజు కూడా ఏం చేయదు,
1: మారదు,
0: మారనే మారదు. అది స్టాండర్డ్.
1: అదే కవనెంట్.
0: అవును, మనం మార్చకుండా ఉంటే సరి.
1: మాథ్యూ 24లో మనం గత నమోదులో చూసాం, దాన్ని తరచుగా మనం మాట్లాడుచున్నాం. పారబుల్స్ అంటేనే సీక్రెట్స్ని బహిర్గతం చేయడం, ఇంకా చెప్పాలంటే కష్టమైన విషయాన్ని సులువుగా చెప్పడమే పారబుల్స్. అయితే ఇక్కడ మనం పారబుల్స్ని సీక్రెట్గా డీకోడ్ చేసి మనం మన లెవెల్లో మాట్లాడుకుంటున్నాం. మాథ్యూ ఒక ట్యాక్స్ కలెక్టర్, అతను రాసిన విషయము లూకా, అతనైతే ఒక వైద్యుడు. అతను రాసిన విషయం అతడు పారబుల్ రాశాడు, ఇతను దాదాపుగా రెండింటినీ కార్లెట్ చేసి చదివితే ఒక ధ్యానంగా ఉంది. ఈ మాథ్యూ 24ని గమనిస్తే ఇతని దృష్టి ఆ ఫిక్ ట్రీని గురించి మనం మాట్లాడాం. గత నమోదులో మనం చెప్పాం బేస్నే మనం టచ్ చేశాము అని. గత నమోదులో మనం విడిచిపెట్టిన విషయాల్లో ఇప్పుడు మాట్లాడితే బాగుంటుందనుకుంటున్నా. అది కాకుండా లూకా రాసిన విషయం కొంచెం వ్యత్యాసమైన కొన్ని మాటలన్నీ కూడా చాలా కొత్తగా ఉన్నాయంటాను. మనకి కొత్తగా ఉన్నాయని ఎందుకు చెప్తున్నానంటే అందులో డీప్గా వెళ్తే పలు విషయాలు డీకోడ్ అవుతున్నాయి. సో ఈ ఇద్దరి రైటర్స్ యొక్క దృష్టిని గురించి మాట్లాడాలనుకుంటున్నా. బ్రేక్ తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాం.

0: మొదటిగా వదిలిపెట్టిన విషయాన్ని చెప్దాం. ఇప్పుడొక ఫిగ్ ట్రీ ఎదిగి చిగురించి రావాలంటే యెరూషలేం, ఇస్రాయిల్ తిరిగి ఏర్పడటం. ఇస్రాయిల్ అనే ఒక ఫిగ్ ట్రీ. ఇస్రాయిల్ అంటూ ఒట్టిగా ఒక దేశాన్ని మాత్రం చెప్పడం కాదు. ఒక కంట్రీ అంటే మూడు కార్యాలు అందులో ఉంటాయి. ఒకటి, దానికి కింగ్ ఉండాలి. రెండవది, క్యాపిటల్ ఉండాలి. మూడవది, ఆ కింగ్కైనా రాజగృహం ఉండాలి. ఈ మూడును ఉంటేనే ఆ ఒక దేశం యొక్క ఫుల్ఫిల్మెంట్. మనం చెప్తాం కదండి కోవిల్ అని చెప్తాం కదండి. కోవిల్ అంటే ఏంటంటే తమిళ్లో యాక్చువల్గా కో అంటే రాజు, కోమగనంటే రాజును సూచిస్తుంది, ఇల్లంటే ఇల్లు, రాజు యొక్క ఇల్లు అని అర్థం. ఇప్పుడు మనకొచ్చి రాజొచ్చి యేసుక్రీస్తు. ఆయన ఇల్లన్నది ఆలయం, దేవుని యొక్క ఆలయం. ఆయన మనలో వాసమై ఉన్నాడు. అప్పుడు కోయిల్ అంటే ఏంటంటే దేవుడు మనలో వాసమై ఉన్న స్థలము, మన రాజు ఉండేటువంటి స్థలం. సో ఇక్కడ ఈ స్థలంలో మూడు ఉండాలి. ఒకటి, ఆలయం ఉండాలి. ఒకటి, యెరూషలేం రాజధానిగా ఉండాలి. మూడవది, ఇస్రాయిల్ అనే దేశం ఉంటే దానికి రాజు ఉండాలి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ పార్టు నెరవేరింది. ఏది? ఆ ఇస్రాయిల్ దేశానికి రాజు వచ్చాడు. ఇప్పుడు రెండవది, దానికి రాజధాని ఉండాలి. మీరు బాగా గమనిస్తే టెల్ అవివే రాజధానిగా ఉండింది. టెల్ అవివే రాజధానిగా ఉండి ఇప్పుడు 2018లో అఫీషియల్గా అమెరికా వచ్చి జెరూషలేమ్ని రాజధానిగా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు సమీప కాలంలో టెల్ అవివ్ గొప్ప నాశనాన్ని ఎదుర్కొంటూ ఉంది. అనేక సమస్యలు టెల్ అవివ్లో, ఆ ఎయిర్పోర్ట్ అంతా బాధింపుకు గురి అయ్యి అనేక సమస్యలు. ఇప్పుడు మనము దీని మూలంగా జనులకు వారు ప్రాఫిటికల్గా అర్థం చేసుకోవడానికి చెప్తున్నాం. టెల్ అవివ్ నుండి అన్ని యెరూషలేమునకు మారిపోతాయి. ఇప్పుడు జెరూషలేం ఆ ఒక రాజధానిగా అనౌన్స్ చేయబడింది ఇస్రాయిల్ వారికి. కానీ ఏ యొక్క రాజధానికైన కార్యాలు ఇంకా ఏం చేయబడలా, జరగల. ఇప్పుడు కొన్ని దేశాలు మాత్రం ఎంబసీ అక్కడ ఓపెన్ చేయడం జరిగింది. అయితే రాజు యొక్క నగరం, అక్కడ రాజు యొక్క గృహం ఉండాలి, కోవిల్ ఉండాలి, ఆ స్థలంలో రావాలి. ఇప్పుడు రెండవది, యెరూషలేము రాజధానిగా మారిపోయింది. సో ఇప్పుడు రెండవ పార్టు నెరవేరింది. 2004 నుండి జెరూషలేం రాజధానిగా మారుతుంది అంటూ ఉన్నాం. కారణం బైబిల్ చెప్పబడింది. అంటే జకరియా 12లో మనం చెప్పలేదు, మనము చెప్పనూ లేము,
1: కుదరదు.
0: ఇప్పుడు ఇందులో మీరు రెండో ప్రశ్న అడిగారు కదా, నా మాటలలో ఏది కూడా తప్పిపోదన్నారు కదా. 2000 సంవత్సరాలకు ముందు చెప్పబడుతుంది, ఇప్పుడు నెరవేరుతుంది. అప్పుడు ఇప్పుడు జరిగే విషయాన్ని 2000 సంవత్సరాల ముందు చెప్పడానికి ఎంతటి ఒక ఇది ఉండాలి. ఇప్పుడు మనం చెప్పేటువంటి విషయాన్ని ఇప్పుడు మరలా తిరిగి చెప్పలేము.
1: అంత క్లారిటీగా ఉంది,
0: క్లారిటీతో మనం చెప్పనే లేము. ఆయన వల్లే అది సాధ్యం. సో ఇప్పుడు రెండవది, యెరూషలేం రాజధానిగా మారింది. ఇప్పుడు అఫీషియల్గా మారుస్తారు. ఇప్పుడు మెల్లమెల్లగా ఎంబసీలు వస్తున్నాయి. ఈ వార్ ముగిసేప్పుడు టెల్ అవీబ్ నుండి ఆ మొత్తం ఇది ఎక్కడికి మారుతుంది, జెరూషలేంకి మారుతుంది. ఇప్పుడు మూడవది, రాజు యొక్క గృహం అక్కడికి రావాలి, కోవిల్ రావాలి, టెంపుల్ రావాలి. ఇప్పుడు మూడవది, దేవాలయాన్ని వారు అక్కడ కట్టన ఆరంభిస్తారు. దేవాలయం వస్తుంది, కన్ఫర్మ్గా వస్తుంది. ఎందుకంటే బైబిల్ రెండు స్థలాల్లో దేవాలయం వస్తుంది, మూడవ దేవాలయం వస్తుందని చెప్పబడింది. సో అది దానియేలు పుస్తకము 9:27 ఉంది. ఇప్పుడు ఇదే మత్తయి 24:15 మీరు చదివినట్లయితే, పరిశుద్ధ స్థలములో నిలిచి ఉండుట మీరు చూచినప్పుడు అని ఉంటుంది. అప్పుడు ఆ పరిశుద్ధ స్థలం అంటేనే ఆలయం, దేవుని ఆలయం, అది అక్కడికి రావాలి. సో మూడవది, ఈ ఆలయం అక్కడ కట్టబడుతుంది.
1: ఇది మనం చెప్పడం లేదు, బైబిల్లోనే ఉంది.
0: ఏది కూడా ఇంకొక విషయం ఏంటంటే, వీరు దానికి ఆదరించేవారుగా ఉన్నారు, వీరు దీన్ని ఎదిరించేవారని చెప్పి నేనెప్పుడు చెప్తాను. నేను తినడానికి ఇడ్లీ ఇష్టమని చెప్తే దోశ ఇష్టము లేదని అర్థం కాదు. ఆయనకి ఇడ్లీయే ఇష్టమండి, దోశ ఇష్టం లేదని తనే డిసైడ్ అవుతున్నాడు. అవునండి. ఇప్పుడు ఇక్కడ ఎలాగైపోయిందంటే, మనోస్థితి ఎలాగైందంటే, మనం ఒకదాని గురించి మాట్లాడితే మనమేదో ఒకదాన్ని ఆదరించేవారంగాను దీనికేదో విరోధంగా అన్నట్టు అయిపోతుంది. ఇక్కడ మనం మాట్లాడేది వాక్యం, ఇంకా దేని కాదు. నేనెప్పుడు చెప్తాను, న్యూ టెస్టమెంట్ మట్టుకైతే యూదుడైనను గ్రేకీయుడైనా కాదు. ఇక్కడ ఎవరికి ఆదరవు అన్నది కాదు,
1: క్లియర్గా ఉంది.
0: వాక్యం ఏముందో దాన్ని మనం చెప్తున్నాం, ఏది జరుగుతుందో అది మనం చెప్తున్నాం. అలా మనం చెప్పేప్పుడు నేను ఇతన్ని విరోధిస్తున్నాను, అతన్ని ఆదరిస్తున్నానన్న మాట కాదు. ఇదే మీరు 100 సంవత్సరాల క్రితం చదివినట్లయితే, ఇస్రాయిల్ ఇంకా 100 సంవత్సరాల తర్వాతే రాబోతుంది. అప్పుడు అది రావడానికి ఆస్కారం లేదు. కానీ ఇప్పుడు దానికైన ఆస్కారం ఉంది. యెరూషలేం రాజధానిగా వస్తుందని బైబిల్ చెప్పింది 12:6 జకరియాలో. అది చెప్పి ఇప్పుడు జరిగింది. వెంటనే యెరూషలేంకే మాట్లాడుతున్నారు, లేదు లేదు, యెరూషలేంకి ఆదరవుగా మాత్రమే కాదు, మనమందరికీ అలాగున్నాం, అందరినీ ప్రేమిస్తున్నాం, అందరికై ప్రార్థించమని దేవుడు చెప్పాడు. మనమన్నిటికీ ప్రార్థన చేస్తున్నాం. కానీ దానిమీదికి మన దృష్టి వెళ్ళినందువల్ల మనం మాట్లాడేది విరోధంగా ఉందని వారికి తెలుస్తుంది. అందువల్ల చెప్తున్నా, ఇప్పుడు రెండవదిగా ఏం జరుగుతుందంటే, అక్కడ వారు ఒక ఎంతో ప్రాముఖ్యంగా యెరూషలేమును రాజధానిగా మార్చివేస్తారు, అఫీషియల్గా మార్చేస్తారు. మూడవది, అందులో కోవిల్ రావాలి, రాజగృహము రావాలి, టెంపుల్ రావాలి, దేవుని ఆలయాన్ని అక్కడ తెస్తారు, తీసుకొచ్చి దేవాలయాన్ని నిర్మించి అంతకుముందు వారు బలిపీఠాన్ని ప్రతిష్ట చేస్తారు, తర్వాతే అన్నిటినీ ఆరంభించగలరు. ఆ బలిపీఠమే మీకు నాకు చిహ్నంగా ఉంటుంది. అది ఒక ముఖ్యమైన సూచన. సో ఇవన్నీ ఇంకా జరగాల్సి ఉంది. ఇది జరగడానికి ఇప్పుడొక వారు వెళుతుంది. ఆ వారు ఒక ముఖ్యమైన వారుగా ఉంటుంది. ఆ వారు తీవ్రతకెళ్ళి ఇవన్నీ కూడా జరగడానికి ఒక కారణంగా ఉంటుంది. సో యేసుక్రీస్తు చెప్పినట్టుగా ఈ అంజూరపు చెట్టు ఇస్రాయేల్ దేశం చిగురించేప్పుడు మూడు ముఖ్యమైన విషయాలు అందులో అంతర్భాగంలో ఉండాలి. 1948లో వచ్చేప్పుడు ఇస్రాయేల్కు రాజధానిగా యెరూషలేము లేదు, టెలవివే ఉండింది. అదేలాగున 2018లో యెరూషలేము రాజధానిగా మారింది. రాజొచ్చాడు, రాజధాని వచ్చింది. ఇప్పుడు నిజమైన రాజు రావాలి, యేసు రావాలి. ఆయన రావడానికి ముందుగా జరగాల్సిన సంభవాలన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. సో ఇదే అంజూరపు చెట్టు వెనుక జరగాల్సిన ఇంకా కొన్ని సంభవాలు. ఇప్పుడు ఒక వార్ జరుగుతూ ఉంది. ఇది ఇవన్నీ ఇంకా నెరవేరడానికి ఒక కారణంగా ఉండబోతుంది.
1: సో ఈ ఫిగ్ ట్రీలో ఇన్ని విషయాలు దాగున్నాయి. ఇంకా చెప్పాలంటే ఒక గ్లోబల్ టర్నింగ్ పాయింటే ఈ ఫిగ్ ట్రీ అని ఒక్క మాటలో ఒక పెద్ద సీక్రెట్ దాగి ఉంది.
0: ఇస్రాయిల్ ఏర్పడి రావడంతో మీరు చెప్పిన ఆ గ్లోబల్ ఎండ్ టైమింగ్ వస్తుంది. ఎండింగ్ అంటే భూమి యొక్క ఎండింగ్ కాదు, మనిషి యొక్క ఎండింగ్ కాదు, స్పిరిచువాలిటీ మనం చెప్పే న్యూ టెస్టమెంట్ చర్చి యొక్క కవనటి యొక్క ఎండింగ్ దీనితో వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, యోచించి చూడండి, 1850 సంవత్సరాల తర్వాత ఒక జాతి వస్తుంది, అదే భాషతో అదే సిగ్నిఫికెన్స్తో వారు అక్కడి నుండి వస్తున్నారు. వీరిని పంపినవాడే తీసుకొస్తున్నాడు. చెప్పినట్టుగా క్రీస్తు శకం 70లో వారు చెదరగొట్టబడ్డారు, పంపాడు, తిరిగి రప్పిస్తానన్నాడు, వచ్చేశారు. అప్పుడు ఈయన చెప్పిన విషయాలే, దేవుడు చెప్పిన విషయాలే జరుగుతున్నాయి. ఆయన చెప్పినట్టుగా వీరు మరలా వచ్చారు. అదేలాగున యెరూషలేం అదే స్థలంలో రాజధానిగా మారింది. ఇటువంటిది ఒకటి ఏ పట్టణానికైనా జరిగిందా? నినవీకి జరిగిందా? బాబిలోనికి జరిగిందా? జరగదు. సో దేవుడు చెప్పినట్టుగా తుల్యముగా అదే కార్యాలు జరుగుతున్నాయి. అప్పుడు ఖచ్చితంగా వారు యెరూషలేములో దేవాలయాన్ని కడతారు, కోయిలొస్తుంది, రాజగృహం అక్కడ వస్తుంది. ఇవన్నీ కూడా జరిగి ముగించి వీరందరూ మొత్తముగా అంజూరపు చెట్టు చిగిరించి నిలిచినప్పుడే వీరికి విరోధంగా యుద్ధాలు జరుగుతాయి. ఇప్పుడు ఈ యుద్ధం కాదు, దీనికంటే గొప్ప యుద్ధాలను వీరు సంధించాల్సిన ఒక స్టార్టింగ్ పాయింట్గా ఇది ఉంది. సో మనము దీని మూలంగా ప్రజలకి మనం ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాం. ఇస్రాయిలును యెరూషలేమును తేరి చూడండి, ఎందుకంటే సూచనలు అక్కడున్నాయి. కొన్ని కార్యాలు మనం చూస్తూ ఉంటే ఏం జరుగుతుంది, మనం ఏ స్థానంలో ఉన్నామనే స్టేటస్ మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనము ఒక అతి ముఖ్యమైన ఎండ్ టైం పీరియడ్లోకి మనం అడుగుపెట్టి ఉన్నాం. చర్చ్ యొక్క ఎండ్ టైంగా మనం చూడాలి. సో బహుశీఘ్రంగా యేసు వస్తారు. ఆయన రాకడకు ముందుగా ద్వారం దగ్గర నిలిచి ఉన్న ఆనవాలు ముగిసింది, ద్వారం దగ్గరే నిలిచి ఉన్నాడు. ఎప్పుడైనా లోనికొస్తాడు. సిద్ధపడిన వారిని ఆయన తీసుకుని వెళ్తాడు. సిద్ధపడాలనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఇదే అన్నిటికీ మూలం. ఎందుకంటే వారు సిద్ధపడ్డారు, వచ్చేశారు. మనం సిద్ధపడితే బయలుదేరి పైకెళ్ళిపోతాం. ఇదే అక్కడ కాన్సెప్ట్.
1: మనం తరచుగా అంటే ఈ సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్ గురించి మాట్లాడుకున్నాం. పారబుల్కి వెనుక స్టోరీ, అదే స్టోరీయే పారబుల్ అని మనం మాట్లాడడం జరిగింది. దాని వెనుకున్న సీక్రెట్ని గురించి మనం చర్చించాం. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఈ ఫిగ్ ట్రీ యొక్క వెనుకున్న ఒక విషయాన్ని మనం వివరించి మాట్లాడాం. తరువాత మాథ్యూ అయితే మరి క్రైస్ట్ ఇప్పుడు చెప్పిన పీరియడ్ ఆ తర్వాత ఈ పారబుల్ ఆఫ్ ది 10 వర్జిన్స్, ఆ తర్వాత పారబుల్ ఆఫ్ ది టాలెంట్. ఒకలాంటి ఆ పారబుల్ పీరియడ్ని గమనిస్తే మాథ్యూ చాలా అద్భుతంగా కూర్మితో సూక్ష్మంగా ఫటాఫట్ అని చెప్తూనే వస్తున్నాడు. ఆ తర్వాత నమోదులో మనం మరో సీక్రెట్ని చూడబోతున్నాం, ఇంకో పారబుల్ చూడబోతున్నాం. ఈ పారబుల్స్ని ఫోకస్ చేసే రీజన్ గురించి నేను అడగడం లేదు, దీని వెనుక సీక్రెట్ ఉందని మనం చూసాం. అయితే ఈ పారబుల్స్ని మనం మెడిటేట్ చేయడం ద్వారా నాకు స్పిరిచువల్గా నేను ఏం లెర్న్ చేసుకోవాలి అనే విషయాన్ని అడుగుతున్నా.
0: పారబుల్స్ని మీరు చదువుకునేప్పుడు ఆ పారబుల్స్ వచ్చి ఫస్ట్ పారబుల్గా మాట్లాడుతుంది, సీక్రెట్ మాట్లాడదు.
1: అదే
0: ఒక విషయాన్ని మాట్లాడుతుంది. ఉదాహరణకు ఇదే అంజూరం గురించి మరొక పారబుల్ ఉంది. ఒకడు అంజూరపు చెట్టును తీసుకెళ్లి ద్రాక్ష తోటలో నాటాడు అని ఉంటుంది. అప్పుడు నాటాడంటే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును నాటుతారా?
1: ఇది చాలా వ్యత్యాసంగా
0: ఉంది. అప్పుడు ద్రాక్ష తోట అనేటువంటిది ఒక కవనెంట్, ద్రాక్ష ఫలాన్ని మనకిస్తున్నాడు. మీరు చెప్పినట్టుగా అంజూరపు చెట్టు ఒక కవనెంట్, ముందుగానే ఉన్నటువంటి కవనెంట్లో మరొక కవనెంట్ని నాటుతున్నాడు. ఈ కవనంటి ఎక్కడుందంటే దారిలో ఉన్నటువంటి అంజరపు చెట్టు. దీన్ని తీసుకెళ్లి తోటలో పెడతాడు. అంజరపు చెట్టును తోటలో పెట్టారు. అప్పుడు దీని వెనుక నేరుగా ఒక వాక్యముంది. దీని వెనుక ఒక స్పిరిచువల్ థాట్ ఉంది. అదేవిధంగా ఒక్కొక్క పారబుల్ వెనుకను ఒక నేరుగా మాట్లాడే విషయముంటుంది. రెండవది, అది మీరు ధ్యానించేప్పుడు అది ఒక స్పిరిచువల్ థాట్ని, ఒక సీక్రెట్ని మీకేం చేస్తుంది,
1: బయలుపరిచిస్తుంది.
0: ఆబ్వియస్గా దాని కొరకే మనం ఈ ప్రోగ్రాం నడుపుతున్నాం. మరి చివరిగా, ఈ పారబుల్స్ అన్ని కూడా మీరు చదువుతూ ఉంటే మీకేం జరుగుతుంది అని అడిగినట్లయితే, దేవుడు మీతో అనేక మర్మములను బయలుపరచి దేవుడు మీతో మాట్లాడతాడు. ఇప్పుడు దానియేలుతో, ఆ యోహానుతో, వీరితో తెలియజేసినట్టుగా అదేవిధంగా ఈ ఎండ్ టైంలో దేవుడు మాట్లాడతాడు. తెలియజేసేప్పుడు దీని తర్వాత జరగబోయే సీక్రెట్ చెప్తాడు.
1: అదేమంటే, దేవుడు ఇష్టపడి నేను చెప్తున్నాను విను, సహజంగానే బైబిల్లో అన్ని విషయాలు అలాగే ఉన్నాయి. అయితే ఈ పారబుల్ని చెబుతుంటే కొంచెం డీప్గా గమనించు, నా యొద్దకు నువ్వు రా అని నాకు అనిపిస్తుంది.
0: అవును, మనం సీక్రెట్ పొందుకోవాలని దగ్గరికి వెళ్ళాలి కదా.
1: అవును,
0: బాగా గమనించండి. ఆ దూరంగా ఉన్నవారితో గట్టిగా మాట్లాడతాం.
1: అవును,
0: సీక్రెట్ మాట్లాడేప్పుడు
1: కొంచెం
0: దగ్గరికి మీరు రావాల్సిందే. దగ్గరకొస్తేనే సీక్రెట్ మాట్లాడగలం. నేనొకసారి ఒక ఇంట్రెస్టింగ్ అయిన విషయం, నేనొకరోజు పుల్పిట్ నుండి మెసేజ్ ఇస్తున్నాను, నా ల్యాప్టాప్ ద్వారా పవర్ పాయింట్ ప్రెసెంట్ చేస్తున్నాం. ల్యాప్టాప్ పవర్ ఆఫ్ అయిపోయింది. ఆఫ్ అయిన తర్వాత తిరిగి ఆన్ చేయాలి. తిరిగి వారు ఆన్ చేస్తున్నారు, అది పాస్వర్డ్ అడుగుతుంది. అతను అక్కడి నుండి, వెనుక నుండి ముందుకు అడుగుతున్నాడు, అన్న ఆ పాస్వర్డ్ కొంచెం చెప్పమంటున్నాడు.
1: పబ్లిక్లో మైక్
0: ద్వారా అలా అడుగుతున్నాడు, పాస్వర్డ్ కొంచెం చెప్పమని. ఇప్పుడు నేను అలా చెప్పానంటే ఎలా సీక్రెట్గా ఉంటుంది?
1: కరెక్ట్, న్యాయమైందే.
0: అప్పుడు నేను పాస్వర్డ్ చెప్పాలంటే ఏం చేయాలి?
1: దగ్గర
0: రావాలి. అదేవిధంగా దేవుడు మనతో ఈ సీక్రెట్స్ని మాట్లాడాలి, మనతో రివీల్ చేయాలి, కొన్ని విషయాలు మనతో చెప్పాలంటే మనం కొత్త దగ్గరికి వెళ్ళాలి. దూరం నుండి చదివితే ఒక కథగా చదువుకోవచ్చు, అంజరపు చెట్టు, ఆ ద్రాక్ష చెట్టు, అప్పుడు పాస్వర్డ్ దొరకదు. దగ్గరికి వెళుతూ ఉంటే అనేక సీక్రెట్స్ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు, ఒక్కొక్క మాట వెనుక ఉన్న అర్థాన్ని తెలియజేస్తాడు. లూకాలో మిగతా చెట్లను చూడమని చెప్పినట్టుగా క్యాషువల్గా ఉంటుంది, కానీ దగ్గరికి వెళితే అనేక విషయాలు తెలుస్తాయి.
1: అది మాత్రమే కాకుండా దగ్గరకు వెళితే మనకు ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, దీన్ని అర్థం చేసుకుని మనం కొన్ని విషయాలు చేయాలి. ఈ విషయాన్ని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం.
0: అందుకనే మనకే అటువంటి ఒక ప్లాన్ ఉంటుంది పైన.
1: అవును,
0: ఆ ప్లాన్ కొరకే ఇవన్నీ కూడా ఇవ్వబడుతున్నాయి.
1: కరెక్ట్.
0: ఇది ఒట్టిగా మనం పొందుకోవడానికి ఇవ్వబడలేదు, తీసుకుని ఇవ్వడానికి కొరకై.
1: మనం తీసుకుని దాచిపెట్టకూడదని దానికో పారబుల్ చెప్పాడు.
0: ఒక పారబుల్గా తెలియజేసి.
1: అవును, మరలా మాట్లాడుకుందాం. మరో నమోదులో మనం ఇంకొక పారబుల్ గురించి మాట్లాడుకుందాం. బట్ ఈ విషయం చాలా ముఖ్యమైన, డీపర్ సీక్రెట్ అంటాను. ఫిక్ ట్రీని గురించి రెండు కార్యక్రమాలు చేశాం. కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం. ఐ విల్ సీ యూ అగైన్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్. సంతోషం, వందనాలు.

ప్రార్థన. నా స్తుతికి పాత్రుడా యేసయ్య, నా ఆరాధనకు యోగ్యుడా. ఈ క్యాసెట్ విను వారినందరినీ నీ సముఖములో సంతోషింపచేసి వారి స్తుతి సింహాసనమందు ఆసీనుడవై, శ్రమలలో పుటం వేయబడినప్పుడు నీ కృప సమృద్ధిగా అనుగ్రహించి నీ పరిపూర్ణ సౌందర్యం మా స్వాస్థ్యము చేయమని కోరుకుంటున్నాను తండ్రీ.

0: లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ కావ్యం
1: నాశ్రయమా.
0: ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు
2: శ్రీ బొలిగల బాబూరావు.
0: ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చినవారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును అంటూ దావీదు 16వ కీర్తన 2వ చరణంలో చెప్పిన దానిని ధ్యానించగా ఉప్పొంగిన విశ్వాసపు ఒప్పుకోలు ఇదే.

ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన యేసయ్య, నీవు గత 25 సంవత్సరాలు ఈ హోసన్నా మినిస్ట్రీస్ని జయప్రదముగా నడిపించినందుకు నీకు మా కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాము. నీ దీర్ఘశాంతమే మమ్ములను నీ సేవలో ఇంతవరకు కొనసాగేటట్లు చేసింది. నీ పేరట మేము చేస్తున్న ఈ పరిచర్యను నీవు మరిచిపోవుటకు అన్యాయస్థుడైన దేవుడవు కావు అని మరోసారి రుజువు చేసుకున్నావు. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు. మమ్మును, మా ద్వారా మిమ్ములను వెంబడిస్తున్న వారిని నిన్ను ముఖాముఖిగా చూసే భాగ్యాన్ని ప్రసాదించమని హృదయపూర్వకముగా కోరుకొనుచున్నాను తండ్రి. ఆమే, ఆమే. ఈ రజతోత్సవ సందర్భముగా మీకు శుభాభివందనాలు అందిస్తున్నది మీ యేసన్నారు.

0: ప్రభువా మాట్లాడుతున్నాడో అనుకుందాం అంటున్నారో, మరి నాకు అబద్ధం చెప్పట్లేదు, వినబడకుండా చెప్పట్లేదు, మరి ఎవరో లేరు ఇక్కడ, నాకు వినబడుతుంటే చెప్పేస్తున్నాను, నువ్వు నిజంగా మాట్లాడుతున్నావో మాట్లాడలేదా, నువ్వు నాకు ఏదైంది చెప్తే నేను నమ్ముతాను అన్నాను.
1: మాటలు ఒకరోజు మాట్లాడే మాటలు కాదండి, ఇవన్నీ కొన్ని సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి దేవుడు మాట్లాడే ప్రతి మాట, ఏ సంవత్సరం ఏం మాట్లాడాడో, ఎలా మాట్లాడాడో, ఏమని చెప్పాడో అన్ని కూడా ఆవిడ రాసింది.
0: నైట్ చెప్పి పడుకుంటే మా ఆయన గారు ఇలాగా ఇల్లు కట్టాలంటున్నారో, వాస్తు చూడకుండా కట్టేస్తారో ఏంటో, ఎవరికైనా చూపించారో చూపించరో అని నేను అనుకుంటున్నానండి. మనసులో అనుకుంటే ప్రార్థన చేయి అన్నారండి, అదే మొట్టమొదటి.

అత్తయ్యేమో ఈ బైబిల్ ఇచ్చారు, ఇది చదవటం మొదలు పెడతాను. ఇది ఎన్నాళ్ళకి పూర్తవుతుందో నాకైతే తెలియదు. పూర్తయ్యేసరికి మాత్రం నా వివాహం జరగాలి ప్రభువా, అప్పుడే నేను నమ్ముతాను. అదే నా నమ్మకం అనుకున్నానండి.

అనగానే ప్రభువా ఇదిగో ఈ సన్నిధిలో ఇప్పుడు అనుకుంటున్నాను, ఇంకా నిన్ను ఇప్పుడు గాని విడిచిపెడితే కనుక నేను చనిపోయిన దాంతో సమానం ప్రభువా, ఇంకా ఇంకెప్పుడు విడిచిపెట్టను ప్రభువా, ఇంకెన్ని రకాలుగా వచ్చినా ఇంకా నీ కొరకు పోరాడాలనిపిస్తుంది ఇంకా మరి ఏంటి అనేసి అనుకుని వచ్చేసారండి.

0: ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు మా పట్ల చూపినటువంటి ఆయన కృపను బట్టి దేవాది దేవునికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి సాక్ష్యాన్ని, మిమ్మల్ని దేవుల్లో బలపరచగలిగేటువంటి సాక్ష్యాన్ని మీ ముందు తీసుకురావటం జరిగింది. యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి దేవుడు, ఆయన తన భక్తులతో మాట్లాడతాడు అంటే చాలామంది ఎగతాళి చేశారు, అది నిజం కాదన్నారు, దేవుడు నిజంగా మాట్లాడతాడా అని చాలామంది వెక్కిరించినటువంటి అనుభవాలు, సందర్భాలు మన జీవితంలో చూసాం. కానీ ఈరోజు భీమవరం ప్రాంతంలో ఒక సహోదరి, ఆవిడ పేరు సుబ్బలక్ష్మి గారు, ఒకప్పుడు హిందువురాలుగా ఉన్నటువంటి వ్యక్తి, సంవత్సరాలు తరబడి దేవుడు తనతో మాట్లాడినప్పుడు ఆయన స్వరాన్ని గుర్తించి ప్రభువే నాతో మాట్లాడుతున్నాడన్న సంగతి తెలుసుకొని ప్రభు వైపు తిరిగి ఆయన సన్నిధి నడవటం ప్రారంభించిన తర్వాత క్రమంగా దేవుల్లో బలపడుతున్న ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం తన జీవితంలో వెలువడింది. ఈరోజు ఆ సహోదరిని మీ అందరికి పరిచయం చేసే అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించారు. నాతో పాటు మీరు చూస్తున్నారు ఈ సహోదరి దేవుని యొక్క స్వరం వినటమే కాదు, అక్షరజ్ఞానం లేకపోయినప్పటికీ ఎప్పుడో 2-3 తరగతులు చదువుకున్నటువంటి ఆ చదువుతోనే ఇంచుమించు 89 పాటలు దేవుడు తనకి అందించినటువంటి పాటలు. వాస్తవంగా అక్షరజ్ఞానం లేకుండా, సాహిత్యం తెలియకుండా పాటలు రాయటం అనేటువంటిది సాధ్యమైనటువంటి విషయం కాదు. కానీ దేవుడు తనతో మాట్లాడి తనకు పాటలు ఇచ్చినప్పుడు, ఆ పాటలు తనకు స్వరంగా వినపడినప్పుడు, ఆ పాటల్ని తను స్వరాలపన చేసి 89 పాటలు రాసింది. అంతేకాదు, ఆశ్చర్యం ఏమిటంటే నా చేతిలో పుస్తకం మీరు చూస్తున్నారు, దేవుడు తనతో ఏమేం మాట్లాడాడో, ఎన్ని సందర్భాల్లో మాట్లాడాడో, మాట్లాడిన ప్రతి మాట తను ఈ పుస్తకంలో రాసుకున్నారు. అంతేకాదు, ప్రతి మాటకి ఒక మంచి సందర్భం ఉంది, ప్రతి మాట వెనకాల ఒక అద్భుతమైనటువంటి స్టోరీ ఉంది. ఈ విషయాలన్నీ కూడా మనతో ఉన్నటువంటి ఈ సహోదరితో మాట్లాడి తెలుసుకుందాం. తన జీవిత అనుభవాన్ని, దేవుని స్వరం విన్నటువంటి అనుభవాన్ని, దేవుడు తనకు పాటలు ఎలా ఇచ్చాడో అనుభవాన్ని, హైందవురాలుగా ఉన్నటువంటి తను ప్రభువులోకి ఇప్పుడు ఎలా వచ్చి దేవుళ్ళలో కొనసాగుతుందో తన అనుభవాన్ని తన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజలడమ్మా, మా చాలా సంతోషం సిస్టర్ గారు, మీరు దేవుడు మీతో మాట్లాడాడని, మీతో మాట్లాడినటువంటి ప్రతి సందర్భాన్ని నాతో పంచుకున్నారు. అసలు దేవుని యొక్క స్వరం వినపడుతుంది అంటే చాలామంది నమ్మరు, అంటే చాలామంది నమ్మకపోవడం అంటే నా ఉద్దేశం క్రైస్తవేతరులు లేక క్రీస్తుని వ్యతిరేకించేవారు ఆయన మాట్లాడితే మాకు ఇప్పుడు వినిపించకుండా చూద్దాం ఎలా మాట్లాడతాడు అని వెక్కిరింతల పాలు చేసిన సందర్భాలు, ఎగతాళి చేసిన సందర్భాలు చాలా సమాజంలో సేవకులుగా మేము చూస్తున్నాం. ఇటువంటి అనుభవం కలిగిన వాళ్ళు కూడా ఉంటే వారి ద్వారా దేవుడు ఎలా మాట్లాడతాడో అనేక మంది తెలియపరిచే అవకాశాన్ని ఈరోజు మీ ద్వారా దేవుడు ఇవ్వటం అనేది చాలా గొప్ప ధన్యతగా భావిస్తున్నాను. ఈ సమయాన్ని మీరు ఇచ్చినందుకు, మీ సాక్ష్యం పంచుకోవడానికి మీరు ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా ప్రభు పేరిట మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను.
1: అందరికీ నా వందనాలండి. మా పుట్టిన ఊరు అయితే కోటికేశ్వరం అండి. కోటికేశ్వరం అక్క తమ్ముడు.
0: మీరు పుట్టినప్పుడు
1: పూజలేనండి,
0: పుట్టినప్పటి నుంచి పూజలు
1: చేసేనండి.
0: అంతేగాని యేసు ప్రభు అంటే
1: లేదండి, తెలియదండి. అయితే పూజలు పెళ్లి వరకు కూడా పూజలే. అప్పుడు పెద్ద మేనత్తగారు అనమాట ప్రార్థనలు అయ్యి పెట్టా ప్రార్థన చేయించుకుంటున్నారండి. అలాగా ప్రార్థనలో వచ్చారనమాట. ఆవిడ కూడా మొత్తం ఇంటి నిండా ఫోటోలు ఉండేయండి ఆమెకు కూడా. అయినా కానీ దేవుడు ఆమెను ఎన్నుకుని మరి ప్రార్థనలో ప్రార్థన చేయించేవారు. పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థనలు పెట్టేవారు. అప్పుడు మా అత్తయ్య గారు ఇల్లే కదని మేము కూడా వెళ్ళేవాళ్ళం అనమాట. అలాగా 15-16 సంవత్సరాలతో అలా వెళ్ళారు. కానీ ఆయన గురించి నాకు తెలియదు, అంటే ప్రార్థన చేసినప్పుడు కూర్చోవాలి, పాట పాడితే వచ్చేయాలి అన్నట్టే, కానీ ప్రభు గురించి అంత లోతుగా తెలియదు.
0: మీ మేనత్త గారు ప్రార్థన పెడితే వెళ్ళేవాళ్ళు తప్ప యేసుప్రభు నిజమైన దేవుడని కాని ప్రార్థనకు వెళ్ళి అలవాటు గాని అప్పుడు మీకు లేదు. తర్వాత
1: పంపించే వాళ్ళు మా తల్లిదండ్రులు కూడా అక్కడికి పంపించరు కూడా అండి. అయితే అలా జరుగుతూ ఉంటుంటే ఒక రోజుని మా చిన్న మేనత్త గారు అబ్బాయితో వివాహం కుదిరిందండి. మా పెద్ద మేనత్త గారు అబ్బాయితో మా అక్కకి వివాహం జరిగిందండి. మా చిన్న మేనత్త గారు అబ్బాయితో నాకు వివాహం కుదిరిందండి. కుదిరిన తర్వాత ముహూర్తం కూడా పెట్టారు. ముహూర్తం పెట్టిన తర్వాత అండి వాళ్ళ ఇంట్లోను మా ఇంట్లోను కూడా ఆరోగ్యం బాగాలేదు. అసలు పెళ్లి దగ్గరకు వచ్చేస్తుంది, పెళ్లి ముహూర్తం సమయము మాకు ఆరోగ్యాలు పాడైపోతుందండి. ఏంటి ఇలాగ అయిపోయింది, ముహూర్త బలం బాగాలేదేమో, పెళ్లి ఆపేద్దాము తర్వాత మళ్ళీ పెడదామని నిర్ణయించుకున్నారండి. అలా అనుకోగానే అందరం బాగున్నామండి. బాగున్న తర్వాత అప్పుడు ఆ పెళ్లి ముహూర్తం రోజునే మా పెద్ద మేనత్తయ్య గారింటికి మళ్ళీ వెళ్ళానండి. నేను వెళ్ళగానే ఇదేంటమ్మా మనం అందరం బంధువులే కదా, గొడవలో లేవు ఏమి లేవు, మరి పెళ్లి ఎందుకు ఆగిపోయినట్టు, అసలు ఒకవేళ నేను ఎలా ప్రార్థన చేసుకుంటున్నానో ప్రార్థన పెట్టుకుంటున్నాను, నువ్వు కూడా అనుకో ప్రభువా నాకు వివాహం జరగాలని అనుకో, అనుకుంటే దేవుడు చేయని వాడు కాదు అనుకో అన్నారండి. అనుకోని చిన్న బైబిల్ కొత్త నిబంధన ఇచ్చారండి మా పెద్ద మేనత్త గారు. ఇస్తే ఆ బైబిల్ గురించి కూడా అందులో ఏముంటాయో కూడా నాకు తెలియదండి. తెలియక ఇంటికి తీసుకొచ్చానండి. ఇంటికి తీసుకొచ్చి మా అమ్మగారి తాతలు కూడా ఏమి చెప్పలేదండి. నేను అంటే నేను ఇలాగ అనుకుంటాం చెప్పకుండా అత్త బైబిల్ ఇచ్చారు కదా చదువుకోవాలనేసి ప్రభు అక్కడ ఒక గోడ దగ్గరికి వెళ్ళి ప్రభువా ఇదిగో నువ్వు ఏదడిగినా కానీ చేస్తావంట ప్రభువా, నాకు తెలియదు అత్తయ్య ఏమో ఈ బైబిల్ ఇచ్చారు, ఇది చదవటం మొదలు పెడతాను, ఇది ఎన్నాళ్ళకి పూర్తి అవుతుందో నాకైతే తెలియదు, పూర్తి అయ్యేసరికి మాత్రం నా వివాహం జరగాలి ప్రభువా, అప్పుడే నేను నమ్ముతాను, అదే నా నమ్మకం అనుకున్నానండి.
0: అని మీరు మనసులో అనుకున్నారు?
1: మనసులో అనుకుని ఆ బైబిల్ పట్టుకుని అనుకుని స్టార్ట్ చేశాను.
0: అంటే వివాహ సమయానికి మీ ఇంట్లో అందరికి అనారోగ్యాలు వచ్చి వివాహం ఆగిపోయే పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడు మీరు దేవునితో ఈ ఒప్పందం చేసుకున్నారు, నేను నిజంగా దేవుడు అయితే ఈ బైబిల్ చదవటం అయిపోయేసరికి వివాహం జరగాలని మీరు నిర్ణయించి దేవునితో ఒప్పందం చేసుకున్నారు. ఓకే,
1: ఇంకా అలాగా బైబిల్ స్టార్ట్ చేశానండి. చదువుతా అలా వస్తా ఉంటుంటే అందులో చాలా అన్ని అర్థమవుతున్నాయి. అంటే దానికి పూర్తిగా అర్థం అవ్వకపోయినా గిన్నె గురించి చెప్తే గిన్నె గురించేనేమో అనుకునేదాన్ని. పైన తోముతారు కానీ లోపల మీరు కడగలేరు కదా అంటే నిజమే కదా, గిన్నెను పైన తోముతాం కానీ లోపల కడగలేం కానీ హృదయం అని నాకు ఆ రోజు తెలియదండి. అలా చెట్టు అంటే ఒక మనిషి అని తెలియదు, ఒక చెట్టు గురించే చెప్తున్నారు అనుకున్నాను. అలాగ ఎవరన్నా తిట్టకూడదు తిడితే అని చాలా ఇంకా కొత్త నిబంధనలు అన్ని ప్రభు మాట్లాడిన మాటలే కదండి. అయితే అప్పుడు యెహోవా అని కూడా తెలియదు నాకు, యేసు ప్రభు అని తెలియదు, మామూలు ప్రభువు యేసు ప్రభు అంతే. అలాగ నేను చదువుకుంటూ వస్తా ఉంటుంటే నాకు మారు మనసు అనేది, అంటే ఎవరిని ఏమనకూడదు, ఎవరి గురించి చెప్పుకోకూడదు, చెడుగా మాట్లాడుకోకూడదు, చేస్తే మంచి చెయ్యాలి తప్పు చేయకూడదు, ఈ రకంగా అలాగలాగా తెలుసుకుంటా వచ్చానండి. నేను ఈ ఒప్పందం చేసుకున్నట్టు కూడా మా అమ్మగారు వాళ్ళకి ఎవరికే తెలియదండి, అసలు ఎవరికే తెలియదు, దేవుడికి నాకే తెలుసండి. అయితే మా పెద్ద మేనత్తయ్య గారు అబ్బాయిని మా అక్క గారు చేసుకున్నారు కదా, అయితే నేను కూడా చిన్న మేనత్తయ్య గారు అబ్బాయిని చేసుకుంటే బాగుంటది, ఇంకా బయట కుటుంబంలోకి వెళ్ళవసరం లేదు అని ఒక నిర్ణయం ఉండేదండి నాకు, ఆయన చేసుకోవాలన్న ఆలోచన అనమాట. ఇంకా ఇది కూడా ఎవరికి చెప్పింది కాదండి. అయితే ఈలోపు పెద్దలే కుదిరిసి వివాహం జరిగించారండి. నేను అనుకున్నది కూడా జరిగింది అనమాట. అప్పుడు కూడా నా అంతరంగంలో ఉన్నాయి ప్రభు తీర్చినట్టున్నారు.
0: బైబుల్ చదవటం పూర్తి అయ్యేసరికి వివాహం అయిపోయిందా?
1: పూర్తి ఇంకా చదువుతున్నానండి. చదువుకుంటా వస్తేసరికి ఈలో మళ్ళీ ముహూర్తం స్టార్ట్ అయిపోయి మళ్ళీ ముహూర్తం పెట్టేశానండి. అయినా కానీ దీన్ని ఇలా చదువుకుంటున్నాను, సరిగ్గా మే నెల 20 ముహూర్తం పెట్టారండి. మీ పొద్దున్న 10 వెళ్ళండి, ఆ రోజు చదువుకుని పేపర్ పూర్తి చేసి పీటల మీద కూర్చున్నానండి. ఇంకా
0: బైబిల్లో ఉన్న ఆఖరి పేజీ
1: ముందండి,
0: పెళ్లి పీటల మీద కూర్చునే ముందు బైబిల్ ఆఖరి పేజీ పూర్తి చేసి
1: కూర్చున్నానండి.
0: అంటే మీరు దేవుడితో ఏ ఒప్పందం చేసుకున్నారో
1: అదే జరిగింది,
0: నెరవేర్చిన సమయానికి వివాహం కరెక్ట్ గా జరిగింది.
1: అప్పుడే ఇంకా ఒకసారి బైబిల్ చదువుకుంటానని పెళ్లి కూతుర్ని పెళ్లి బట్టలతో ఉన్నానండి, తలుపులు వేసుకుని కూర్చుని మోకాళ్ళు వేసుకుని అప్పటికి ఇంకా ప్రార్థన కూడా నాకు ఇంకా తెలిసిపోతుందండి. అంటే ఏడుపు వచ్చేస్తుంది, ఎలా చెయ్యాలో తెలుస్తుంది అనమాట. ఆయన ఎలాగా మరి ఇంత చేశారు కదండి దేవుడు, ఎంత నమ్మకంగా అడిగింది అడిగినట్టు చేస్తారు, నాకు తెలియదు అడిగేశాను కానీ అడిగి అప్పుడు మోకాళ్ళు వేసి ఇంకెలా చేయగానే ప్రభువా ఇంత ఇలాగా ఇంత కరెక్ట్ గా ఉంటదా నీ మాట, ఇంత ఇలా చేస్తావా ప్రభువా, ఇంక నేను ఎప్పుడు వదలన ప్రభువా, ఇంక నువ్వే నా సర్వం అని, ఇంకా నేను ఎప్పుడు ఏ పూజలు చెయ్యినని కూడా అనేసుకున్నానండి. అప్పుడే అనుకుని నాకు నచ్చిన భర్తనే చేసావు ప్రభువా, నేను అనుకున్న భర్తనే నాకు ఇచ్చి చేసావు ప్రభువా, ఇంకా నేను ఏ పై కుటుంబానికే నేను వెళ్ళవసరం లేదు, ఇంకా మా అందరిలోనే ఉన్నట్టే, పుట్టిల్లేని అత్తలేని అందరం మేము ఒకటే కాబట్టి ఇంకా నాకు ఈ జీవితానికి సరిపోద్దు ప్రభువా అని పీటల మీద కూర్చున్నానండి. ఆ కూర్చున్నాక నుంచి గౌరీ వ్రతం అవన్నీ పూజలు చేయవలసి వచ్చిందండి. తర్వాత అత్తయ్య గారి ఇంటికి వెళ్ళిన తర్వాత శ్రావణ మాసం మే నెలలో పెళ్ళయిందండి. శ్రావణ మాసం వచ్చాక వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ ఇంకా మామూలుగా వినాయక చవితులు అన్ని చేయడం జరిగిందండి. అలా చేస్తూ చేస్తూ ఉంటుంటే నేను అనుకునేదాన్ని భర్త చెప్పింది చెయ్యాలి, అత్తయ్య గారు చెప్పింది చెయ్యాలి, మళ్ళీ నేను ఇలాగ ఒప్పందం చేసుకున్నాను కదా ప్రభువే సర్వం అని, ఆయనకి తగ్గట్టుగా ఉండాలి అన్నట్టుగా వాళ్ళు చెప్పినవి నిష్ఠగా చేసేదానండి. నా నేను ఒప్పందం చేసుకున్నాను కాబట్టి ఆ ఇది కూడా ప్రార్థన బైబుల్ చదువుకోవడం కూడా క్రమంగా చేసేదాన్ని అండి. అలా పూజలు చేస్తూ ఉండగా తర్వాత మేము హైదరాబాద్ వచ్చేసామండి. ఆ తర్వాత పెళ్ళైన 6 నెలలకి హైదరాబాద్ వచ్చేసామండి. మార్చి నుంచి హైదరాబాద్ వచ్చి వచ్చిన తర్వాత అప్పటికి కూడా అలా మా ఆయన గారు చెప్పిన శుక్రవారాలు చేయడము, మళ్ళీ శుక్రవారం ప్రభు కొరకు 3 గంటల వరకు ప్రార్థన చేసుకోవడం, బైబుల్ చదువుకోవడం, ఇంకెలాగే అన్ని కూడా అది ఇది కూడా ఒకలాగా నిష్ఠగా చేసుకునేదండి. అలా చేసుకుంటే ఎవరన్నా ఇవ్వరు, 2 పడవల మీద కాళ్ళు పెట్టకూడదు అని ఎవరొకరు చెప్పివ్వరండి. మళ్ళీ బైబిల్లో కూడా నాకు నచ్చినట్టు ఉండకపోతే నేనేం చేస్తానో తెలియదని బైబిల్ మాట్లాడేదండి. అలా బైబిల్ ఇంకా అత్మాని అలా చదువుకుంటా ఉండేదాన్ని అండి. పూర్తయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేదానండి. ఎప్పుడు చదివినా కొత్తగానే ఉంటుందండి. ఇప్పటికే కూడానండి, ఇది కూడా 5 సార్లు అయిపోయిందండి చదవడం. ఇప్పటికే కూడా మళ్ళీ
0: 5 సార్లు
1: ఆ బైబిల్ చాలా సార్లు చదివి, నీ బైబిల్ కూడా 5 సార్లు చదివాను. అయితే ఎప్పుడు కొత్తగానే ఉంటదండి చదువుతుంటే, ఎప్పుడు కొత్తగానే ఉంటది. ఇప్పుడు ఇంకా లాస్ట్ పేజీ ఉందండి ఈ రోజు, ఇది కూడా లాస్ట్ పేజీ ఉంది. అయితే అలాగే చదువుతా ఉంటుంటే ఇంకెలాగే భయపెట్టేస్తున్నారు, బైబిల్ భయపెడుతుంది, ఎవరన్నా భయపెడుతున్నారో, ఇంకా మా ఆయన గారు అది ఇది చేస్తుంది కదా అనేసి ఆయన గారు కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకోలేదండి అన్నాడు. అయితే అప్పుడు మా పెద్దమ్మ గారు ఇంకొక అక్క ఉంటే, ఇదేంటి నువ్వు నమ్ముకున్నాను అంటున్నావో, బైబిల్ చదువుకుంటావో, రా మేము ప్రార్థనకు ఎప్పుడు వెళ్తాం కదా, ఇక్కడ ఇంటి ముందే కదా రా, మనం కూడా వెళ్దాము అనేసి నన్ను కూడా తీసుకెళ్తే మా ఆయనగారు ఏం అనలేదండి. అలా వెళ్ళడం జరిగింది. ఇప్పుడన్నా సరదాగా మామూలుగా ఆత్మ వారం వారం కూడా కాదండి, మామూలుగా వెళ్ళేదాన్ని ఊరుకుంటుంది. అంటే నాకు వెళ్ళిపోవాలన్న ఇంట్రెస్ట్ నాకు తెలియదు అనమాట, ఎప్పుడు వారం వారం వెళ్ళాలండి. అలాగే జరుగుతూ వచ్చిందండి, జరుగుతూ వస్తుంటే ఆ తర్వాత ఇంకా నా పేరుని ఒక ఇల్లు వచ్చిందండి హైదరాబాద్ లో. ఇల్లు వచ్చిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళడానికే ముహూర్తం పెట్టించారండి. ముహూర్తం పెట్టించిన తర్వాత ఆ ఇంటికి ఈశాన్యం బాత్రూమ్ వచ్చిందండి. బాత్రూమ్ వస్తే ఇదేంటి ఇంటి బాత్రూమ్ ఆ మూల వచ్చింది కదండి. ఈలోపు క్యాలెండర్ చూస్తే అందులో ఏమున్నదంటే అసలు ఈశాన్యం వాళ్ళ బాత్రూమ్ ఉంటే వెళ్ళకూడదు, యాక్సిడెంట్ అయిపోతాయే, భార్య భర్తలు విడిపోతారో ఏయో అన్ని ఉన్నాయండి. ఇదేంటి ఇలా వెళ్ళడం, ఇలా వెళ్ళకూడదు కదా, మార్పించిన తర్వాత వెళ్దాం అని ఏం చేసామంటే అండి, అమ్మ వారితోటి ఇలా వెళ్ళకూడదంట, కొంచెం మార్చుకున్నాక వెళ్దాము. ఈలోపు చిన్న పాపకి 9వ క్లాసు కదా, 9, 10 కూడా ఒక స్కూల్లోనే చదవాలంట. అయితే ఎక్కడి నుంచి అక్కడికి వెళ్లకుండా మనం ఏ స్కూల్ అయితే జాయిన్ చేద్దాం అనుకున్నావో ఆ స్కూలే మధ్యలో ఉంది కదా, ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో ఉంది కదా, ఇంకా అక్కడికే కిరాయికి వెళ్ళిపోదాము. వెళ్ళిపోతే ఆ సంవత్సరం ఈలోపు ఎప్పుడు మారిస్తే అప్పుడే మనం ఆ ఇంటికి వెళ్ళిపోదాము అనేసి అన్నానండి. అనగానే సరే ఆయన ఏం చేశారు, మా అమ్మగారు వాళ్ళు ఉంటారండి అక్కడ ఆ ఊర్లో మధ్య ఊర్లో, మా అమ్మగారు మా పుట్టింటి వాళ్ళు అందరూ ఉంటారు అనమాట, వాళ్ళు వెళ్ళి చూసారు. అక్కడికి మారిపోయామండి. మారిపోయిన తర్వాత ఇద్దరు అమ్మాయిలు అనమాట, ఒక బాబు నాకు. ఇంకా మారకుండానే ఏం చేశాను, సాయిబాబా సీరియల్ చూసేదండి, ఇటు చేసుకుంటా అటు చేసుకుంటా సాయిబాబా సీరియల్ చూసేదాన్ని అండి. సాయంత్రం అట్లా 6 గంటలకు ఎప్పుడు వచ్చేదండి. అలా చూస్తుండగా ఈలోపు 2 పడవల మీద అడుగు వేయొద్దు అన్నారు కదండి, ఇలా అడుగేయొద్దు అన్నారు కదా, ఇదేంటి అందరిని నమ్ముకోవచ్చు కానీ ప్రభువు నమ్ముకుంటే మాత్రం ఎవరిని నమ్ముకోకూడదు అంటున్నారు, వాడిని నేను తెలియక అలాగ అనేసుకున్నానేమో, వీళ్ళందరిని నమ్ముకుంటే అసలు ఏ వ్యాధమో ఉండదు, ఇప్పుడు సాయిబాబా కూడా ఉన్నారు, యేసు ప్రభు మాటలాగే ఉన్నాయి సాయిబాబా మాటలు కూడా, అయితే ఇలా కాదు ప్రభువా నువ్వు అంటే ఇష్టమే గానీ నిన్ను నమ్ముకుంటే నిన్ను ఒక్కరినే నమ్ముకోవాలంట, మరి సాయిబాబాలో ఉన్నాననుకో నిన్ను కూడా నమ్ముకోవచ్చు, ఎవరినైనా అనుకోవచ్చు, ఇంకా మరి నా వల్ల కావట్లేదు ప్రభు, ఇటు అటు నువ్వు కూడా ఉండొద్దు అంటున్నావు, ఇంకా నేను సాయిబాబాలో ఉండి నిన్ను కూడా తలుచుకుంటాను ప్రభువా అనుకున్నానండి. అనుకుని ఉంగరం తాకట్టు పెట్టి మరి మా ఆయన గారిని సిరిడికి పంపించానండి. మా ఆయన గారు పూజలే కాబట్టి నేను ఎందుకు అలా పంపించాలి, ఏదో బాగుంటది అన్నట్టుగా అని పంపిస్తే ఆయన ఏం చేశారండి, శనేశ్వరుడు బొమ్మలు నువ్వులు ఇవన్నీ శనివారం నాడు బాగా పట్టుకొచ్చారండి. పట్టుకొస్తే మరి ఆ సమయం అలా వస్తదే, ఏ వారం వస్తామో తెలియదు కదా, మరి అది తీసుకున్నప్పుడు బాగానే ఉంటది, మరి ఇంటికి వచ్చేసరికి ఏ వారం వస్తా తెలియదు కదా అన్నారు ఆయన గారు అన్నారు. అన్న తర్వాత ఇంక ఇల్లు ఖాళీ, ఇంకా ప్రసాదాలు ఆ బొమ్మలు అన్ని ఉన్నాయండి, ఇంక ఇల్లు మధ్యలో అద్దె ఇంటిలోకి మధ్య ఊర్లోకి వెళ్ళి వెళ్ళామండి. ఆ ఇంటి దిగిన తర్వాత దిగిన 20 రోజులకి మావయ్య గారు చనిపోయారండి. మా మావయ్య గారు కూడా హైదరాబాద్ ఇచ్చారనమాట. 20 రోజులకి మావయ్య గారు చనిపోయారండి. 20 రోజులు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమం 10 రోజులు 11 రోజులు అయిన తర్వాత మర్నాడే వేడి నీళ్లు మా అబ్బాయి మీద పడిపోయి ముఖం మీద పడిపోయింది, ముఖం అంతా గులాబీ కలర్ వచ్చిందండి, తోలు ఊడిపోయిందండి, మొత్తం శరీరం అంతా ఊడిపోయిందండి. అది మళ్ళీ ఆ అబ్బాయిని హాస్పిటల్ తీసుకెళ్ళమండి. హాస్పిటల్కి 15 రోజులు హాస్పిటల్లో ఉన్నామండి, చాలా నరకం అనిపించాం. తర్వాత ఇంకా ఇల్లు అసలు మళ్ళీ వాస్తు బాగాలేదేమో అని అక్కడి నుంచి మళ్ళీ ఆ నెలలోని మళ్ళీ ఇంకొక ఇల్లు మారిపోయిందండి. అప్పుడు దైవజనరాలు దైవజనరాలు దేవుణ్ణి నమ్ముకున్న ఆవిడ ఉన్నారండి అక్కడ.
0: అంటే ఇప్పుడు ఇల్లు అయితే మారుతున్నారు కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో అనేటువంటి విషయం మాత్రం గ్రహించుకోలేదండి.
1: ఇంకా విడిచిపెట్టాను కదండి. అప్పుడు మా మేనత్తయ్య గారు ఇచ్చిన బైబిల్ కూడా ఏం చేశానంటే మళ్ళీ ఉండకూడదేమో అనేసి, మేము పైన ఉండేవాళ్ళమి కిందే చర్చి, ఆ వచ్చేటప్పుడు ప్రభువా ఇదిగో మరి తలుపులు వేసేసి ఉంటాయి కదా, ఇదిగో ప్రభువా అని అక్కడే పెట్టేశానండి.
0: బైబిల్ అక్కడ
1: గుమ్మం ముందే వదిలేసి వచ్చేసానండి. ఇంకా
0: అంతే,
1: తెచ్చుకోలేదు బైబిల్ కూడా
0: తెచ్చుకోలేదు.
1: తలుచుకుంటానే గానీ ఇంకా అలాగానే ఇంకా పట్టుకుందండి ఇంకా నన్ను. ఇంకా తర్వాత వచ్చేసాం కదండి, ఇంకా అలాగా వచ్చేసిన తర్వాత 7 నీళ్ళు పడిపోయి ఇంకా ఇంక ఎలా పడితే అలాగా పింక్ కలర్ వచ్చేసిందండి ఇదంతా ఫేస్ అంతా. ఇంకా అది మాని అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ బంధువులతో గొడవలండి, ఇంకేదో ఒక సమస్య ఏదో ఒక సమస్య. తర్వాత నాకు అనారోగ్యాలండి, నాకు తగ్గితే నేను హాస్పిటల్ తీసుకెళ్లి రెండు టాబ్లెట్లు వేసుకునేసరికి మళ్ళీ మా పెద్ద పాపకి, మళ్ళీ అమ్మాయి తర్వాత మళ్ళీ చిన్నపాపకి, మళ్ళీ తర్వాత మా ఆయన గారికి, తర్వాత మా బాబుకి, ఇంకా మొత్తానికి ఇంక తిరగడమేనండి. ఇంకా తగ్గట్లేదు, ఎవరికే కూడా తగ్గట్లేదండి. తగ్గినా మళ్ళీ ఇంకా స్టార్ట్ అవుతుందండి. ఇంకా అలా హాస్పిటల్ తీసుకు, మా అక్క మా అమ్మాయి అయితే తీసుకెళ్ళకపోయేవారు, ఏంటి ఇన్నిసార్లు వస్తున్నారని డాక్టర్ కూడా ఆశ్చర్యపోయేవారండి. అలాగే తిరుగుతూ తిరుగుతూ వస్తుంటే ఇంకా కూడా నేను గురువారాలు చేస్తున్నానండి. ఇంకా మళ్ళీ గురువారాలు కూడా మొదలు పెట్టామండి ఇద్దరు, మా ఆయన గారు నేను కూడా. ఏదన్నా మిషన్ కుడదామా షాప్కి వెళ్దాం అనుకుంటే వారం రోజులు మిషన్ కుట్టాను అంటే మళ్ళీ ఇంకో 15 రోజులు ఇంటి దగ్గర ఉండిపోవాలండి. అలాగా 2-3 సార్లు వెళ్ళి అమ్మ మీకు టైఫాయిడ్ వచ్చేస్తుంది కదా ఎందుకమ్మా ఇంకా మానేయండి అని వాళ్ళు కూడా మానిపించేశారండి. ఇంక ఈ రకంగా ఎలా జరుగుతూ వచ్చిందండి, బంధువులు విడిపోయామండి. ఈలోపు అమ్మ అవసరం లేకపోయినా ఇల్లు అమ్మేసుకున్నామండి, ఆస్తి ఎందుకు అమ్మేసుకున్నామా, హైటెక్ సిటీలో ఇల్లు అండి, 4th బేస్ హైటెక్ సిటీలో ఇల్లు, అది అమ్మడం జరిగిందండి. ఆ డబ్బులు అలా చల్లా చెదరకెంత ఇంకా అలాగా
0: చెప్పిన దగ్గర నుంచి
1: స్టార్ట్ అయిపోయిందండి.
0: స్టార్ట్ అయిపోయి అప్పటి నుంచి మనశ్శాంతి
1: సమాధానం లేదండి,
0: ఇక నెమ్మది లేకోకుండా అయిపోయింది, అనారోగ్యం వచ్చేసింది, కుటుంబంలో మామగారు చనిపోయారు, బాబు బాగలేదు, ఇవన్నీ వస్తున్నాడు. మీకు ఏమనిపించింది?
1: ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ ప్రభువులోకి వెళ్ళినా గానీ రెండు చెయ్యొద్దు అంటారు. ఇటు నా భర్త ఊరుకోరు, అటు ఆయన చెప్పిందే చెయ్యాలి, ఇటు ఈయన చెప్పింది చెయ్యాలి, ఇంకా రెండు రకాలుగా అప్పుడు పడిన బాధే మళ్ళీ పడాలి. ఇష్టం లేకైతే కాదండి ప్రభు, నేను అలా చెయ్యకూడదన్న ఉద్దేశం మీద నేను కఠినపరిచేసుకుంటున్నాను నా హృదయాన్ని అండి. అలాగా నేను ఇంకా నా వల్ల కావట్లేదు, ఇంకా ఇలాగే అయిపోతున్నాండి. లాస్ట్కి ఇంకా ఆఖరికి సంవత్సరం కూడా దగ్గరకు వచ్చేస్తున్నాడు మా మావయ్య గారు, కానీ బతుకులు బాగుపడతలేదండి. ఆ తర్వాత ఆ ఇల్లు అమ్మేసిన తర్వాత కూడా చిన్న స్థలం ఒక చోట కొనుక్కున్నామండి, మాకు ఇల్లు వచ్చిన చోట కొనుక్కున్నామండి, కొనుక్కున్నాం. ఆ తర్వాత అలాగే జరుగుతుందండి. జరుగుతూ వస్తుంటే ఇంకా నెమ్మదైతే లేదండి, సమాధానం లేదండి, చాలా గొడవలు, ఇంట్లో గొడవలు, ఇల్లు గొడవలు, ఇంక ఎలాగేలాగ మనశ్శాంతి లేకపోతే అలాగే జరుగుతూ వస్తుంటే అప్పుడు ఇంకా లాస్ట్కి మా పక్క ఆవిడ కూడా ఆ తల్లిగారు వచ్చి ఎవరో చేతపడి చేశారంట, అమ్మ ఒకసారి అంత అలా ఉండవు కదా సన్నిధికి వెళ్ళమ్మా, నాకు కూడా ఎవరో చేతపడి చేస్తే ఎన్ని చోట్లకి వెళ్ళిన తగ్గలేదు, మందిరానికి వెళ్తే తగ్గింది అన్నారండి. సరేలే అని పట్టించుకోలేదండి. ఒక మళ్ళీ ఏమనుకుంటే దాన్ని ఇది కూడా నా పాపం చెప్పకపోతే, మళ్ళీ ప్రభువు నమ్ముకున్న తర్వాత దశ భాగాలు ప్రభువుని విడిచిపెట్టిన తర్వాత విగ్రహారాధనలోకి వచ్చాను కదా, అప్పుడు 100 రూపాయలు పెడితే 10 రూపాయలు దేవుడికి తీసేదాన్ని అండి. అప్పుడు కూడా నేను తీర్మానించుకున్నదేనండి, జాకెట్లు కుట్టేదాన్ని, ఏదైనా ప్రాబ్లం వచ్చేది ఇలా కాదు ప్రభువు నమ్ముకున్నాను కదా అంటే. దశ భాగం అంటే 100 రూపాయలకి 10 రూపాయలని నాకు తెలియదు, దశ భాగం అంటారు కదా దానికి వివరం తెలియదు కానండి, 10 రూపాయలకు రూపాయి తీస్తాను అనుకున్నానండి. దశ అంటే తెలియదు నాకు,
0: దానికి తెలియదండి,
1: 10 అని తెలియదండి. 10 అని తెలియకుండా 10 రూపాయలు కొడితే రూపాయి తీస్తాను ప్రభువా, కానీ ఏదైనా సరే రిస్క్ రాకుండా ఉండాలి నాకు, కుట్టిన వస్తువు కుట్టిన శాలి రిస్క్ రాకూడదు ప్రభువా. అది అలాగైతేనే నా దగ్గరకు రావాలా, లేకపోతే వద్దు, నేను రూపాయి తీస్తాను అనుకున్నానండి. అలాగే జరుగుతూ వచ్చింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి రిస్క్ రాలేదండి, అలా బట్టలు కుడతానే ఉన్నాను. ఆయన ఎలాగైతే అనుకున్నానో తీయడం మొదలు పెట్టాను డబ్బులు. అలా తీయడం మొదలు పెట్టిన తర్వాత అలాగే బట్టలు వస్తా ఉన్నాయి. అలా మిషన్ కుట్టుకుంటా, బిడ్డను చూసుకుంటా, అలాగే ఇంట్లోనేనండి. జరుగుతా అప్పుడు చెప్పాను కదండి, ఇది రానారాజ్యం తోట ఉన్నాను అన్నాను కదండి. ఇలాగా లాస్ట్ గా ఇంకా చాలా మంచానికి పడిపోయినండి, మంచానికి పడిపోయి 10th క్లాస్ పూర్తి అయిందండి. ఇంకా మా పెద్ద చిన్న అమ్మాయేమో 10th క్లాస్ వెళ్ళాలి, పెద్ద అమ్మాయేమో 10th క్లాస్ పూర్తయిందండి. పూర్తి అయ్యేసరికి ఇంకా మాట కూడా ఇంకా రావట్లేదు. మా ఎప్పుడు శిలలను కూడా ఎక్కలేదండి నాకు, అసలు ఎక్కించు నాకు తెలియదు. అప్పుడు శిలలను కూడా ఎక్కించి ఇవ్వరు, శిలలను ఎక్కించిన కాంచేపటికే మళ్ళీ నీరసం అయిపోయేదండి. ఒక జ్యూస్ తాగింది వెంటనే మళ్ళీ నీరసం అయిపోయేదనండి. ఇంకా పట్టులు వదిలేస్తున్నాయండి, ఇంకేమీ పని చేయట్లేదండి, ఆ ఒంట్లో ఏం పని చేయట్లేదు. రచ్చరేకలు అంటే మళ్ళీ రచ్చరేకలు కట్టించుకునేదండి ఒక క్షణమే. అది కూడా పీడకల్లో వచ్చేసేయండి. అయినా కానీ ఆయనకి ఎక్కువ తెలిసేది కాదు, మా పుట్టింటి వాళ్ళు ఉన్నారు కానీ ఆయన వాళ్ళకి తెలిసేది కాదు, ఏంటో నీరసం తగ్గట్లేదు పిల్లకని వారు. అప్పుడు పక్కింటి ఆవిడ అన్నారండి, ఏమండి ఎవరో ఎక్కడో టైఫాయిడ్ వస్తే ఆవిడ చనిపోయారంటండి, మీకేమో టైఫాయిడ్ తగ్గట్లేదు, ఈ ఆడపిల్లలు ఏమైపోతారో ఏంటో, మీ ఆయన గారు ఖర్చు పెట్టిన డబ్బులు ఇప్పటికే 1000 ఖర్చు పెట్టారో తెలియదు, మీరు తిన్నా తిండి 3 రోజులు నేను తినుంటే గనక ఎంతో ఆరోగ్యంగా ఉందినండి, చాలా బలం వచ్చేసిన, ఎంత తిన్నా సరే గాని ఏమి తినలేనిలాగుంటున్నారు ఏంటండి అని అన్నారండి ఆవిడ. అయినా కానీ నాకేం తెలియట్లేదు, జ్యూసులు జావలో తిండి తిన్నా అంటే ఎక్కడ నీరసం తగ్గిపోద్దా అని ఇంకా పెట్టమనేదండి, మాట మాత్రం లేదండి, ప్రసన్న అని చాలా స్లోగా
0: పెరిగేదండి,
1: లేదండి శక్తి లేదండి. అయితే మా పాప 10th క్లాస్ పూర్తయి ఇంట్లోనే ఉండదు కదండి, ఒక బాలింతరాలు అయితే ఎలా చేయించుకుంటదో, 10th క్లాస్ చదువు బిడ్డనండి, నేను అలా చేయించుకున్నానండి పని. మా భర్తకు బాక్స్ పెట్టడం, చిన్న బిడ్డలు తయారు చేయడం స్కూల్ కి చాలా కష్టపడిపోయింది, ఆ పిల్ల ఏమైపోద్దో అనుకున్నారండి, అంత పని చేస్తుందండి పిల్ల. అలా చేస్తా ఉంటుంటే అప్పుడు నేను ఒక ఇంకేంటి ఇలా చచ్చిపోతా, ఆవిడ అలాగ అంద కదా ఎవరో ఆవిడ చనిపోయింది అన్నది కదండి ఆవిడ, అనేసరికి ఇది కాదు పని, ఒకవేళ ఆయన్ని నమ్ముకున్న తర్వాత, ప్రభువుని నమ్ముకున్న తర్వాత సాయిబాబాలోకి వచ్చేసాను కదా, ప్రభువు నమ్ముకుని నా దగ్గరకు వచ్చింది ఏంటి అని సాయిబాబా విడిచిపెట్టేశారేమో, అయితే సరే సాయిబాబాని నమ్ముకుంది కదా నేను ఎందుకు చూడాలని యేసు ప్రభు విడిచిపెట్టేశారేమో, ఇలా కాదు పని ప్రభువా, ఇలా నేను ఇలా అనుకున్నాను ఎందుకు అనుకున్నానో నీకు తెలుసు కాబట్టి, ఇప్పుడు ఈ రాత్రికి నాకు ఎవరు కనపడతారో వాళ్ళు ఏదుకు తిరిగిపోతాను, నేను అనుకున్నది కరెక్ట్ కాదేమో కానీ ఇప్పుడు నాకు తెలియాలి ఏదైంది
0: అని పట్టుపట్టారు,
1: పట్టుపట్టి నాకు ఎవరు కనపడితే వాళ్ళు వేపు తిరిగిపోతాను ప్రభువా అని అనుకున్నానండి. ఆ నైట్ పడుకున్న తర్వాత ఒక 4 ఆడవాళ్ళు అక్కడ నుంచుంటే ఒక అమ్మాయి, ఇదిగో అక్కడ జ్వరాలు తగ్గించే డాక్టర్ ఉన్నారంటే అదే అండి ఒక పేపర్, దేవుడి పేపర్ ఇచ్చారండి. ఇచ్చి ఏంటమ్మా పేపర్ అంటున్నావు ఏంటి, జ్వరాలు తగ్గుతుందా, జ్వరాలు తగ్గి డాక్టర్ అక్కడ ఉన్నారా, ఎవరమ్మా పేరు అంటే వాళ్ళ పాస్టర్ గారి పేరు చెప్పారండి. ఇప్పుడు నాకు నోరు తిరగట్లేదు పేరు, పాస్టర్ గారి పేరు, ఇంతకీ మా పక్క ఆవిడ పాస్టర్ గారు పేరేనా అనమాట, అది నాకు తెలియదు ఆ సంగతి. అప్పుడు గుర్తుంది ఆమెకు చెప్పాను ఆ పేరు, అయ్యో మా పాస్టర్ గారే కదండి ఆయన పేరు అన్నారు, మరి వస్తారా ప్రార్థనకి అన్నారు. అయినా మళ్ళీ ఇదే గుర్తు వస్తుంది, మళ్ళీ గురువారం చెయ్యాలి మా మళ్ళీ ఇలాగే మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ నెలలాగిపోయిన తర్వాత ముందు మిషన్ కుట్టడానికి వెళ్ళేదని అంటున్నాను కదండి, అమ్మయ్యా ఇంక ఈసారి దశభాగం తీయక్కర్లేదు, ఇంక నేను భయపడక్కర్లేదు, వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవాలనుకునేదండి, వచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు అయిపోయండి, మరి రోగాలకి వెళ్ళిపోయాయి కదా, ఆ రకంగా దిగజారిపోయినట్టు అయిపోతున్నామండి. సంవత్సరకం కూడా చేసేసామండి, సంవత్సరకం చేయకముందే ఇప్పుడు అప్పుడు ఇలా వచ్చింది కదండి పేపర్ గురించి ఇలా చెప్పారు కదా, చెప్పిన తర్వాత ఇలా ఆవిడ ఏమి ఇలాగన్నారు. అయినా కానీ నెలలాళ్ళు ఆగానండి, నెలలాళ్ళు కూడా ఆగిన తర్వాత ఇంక ఇలా కాదు. అప్పుడు ఆవిడ అన్నారు, అమ్మ నువ్వు లెగలేకపోతున్నావు మాట్లాడలేకపోతున్నావు కాబట్టి అలా మా పాపతో ఒకసారి ప్రార్థనకి వెళ్ళు, మందిరానికి వెళ్ళు, అయితే ఏం చేస్తావంటే ఆ టయానికి ఒకవేళ స్నానం చేయాలేమో రెడీ అవ్వాలేమో ఓపిక లేదు ఎలాగా అనుకోకు, చీర మార్చుకుని అయినా సరే నువ్వు అడుగులు అడిగేసుకున్నా సరే మందిరంలో కూర్చో అన్నారండి ఆవిడ. అంటే అప్పుడు ఆవిడ మగ్గుమం ఉందే ఆవిడ అటు ఇటు రెడీ అవుతున్నారు అన్నమాట. అప్పుడు ఆవిడ పిలిచి ఇలా పిలిచి ఏమండి మీరు వెళ్తే కనుక నేను వస్తానండి అంటే సరే అండి పిలుస్తాను. అప్పుడు ఆవిడ వెళ్ళి 5 నిమిషాలు కదా చీర మార్చుకునండి, ఆ రోడ్డు మీద ఏ ఉంటాయి కదండి అవి అది పట్టుకునండి, ఒక్కొక్క అడుగు తీసుకుంటా, ఒక ఆపరేషన్ చేయించుకున్న మనిషి ఎలా ఉంటారో ఆ రీతిగా అలా పట్టుకుని అలాగలాగలాగలా చర్చిలోకి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కూడా నమ్మి అల్లలేదు నేను. అంటే ఇంకా ఆవిడ చెప్పింది కదా నాకు దేవుడు అంటే నమ్మకమే గాని ఇలాగే మళ్ళీ మారిపోతానేమో అన్న ఉద్దేశం, అంటే భయం మళ్ళీ మొదటికే వస్తుంది అన్న ఇదేనండి నాకు ఆలోచన. అలా కూర్చుండిపోయినండి. కూర్చున్న తర్వాత నా అవయవాలన్నీ అప్పటికే ఆ నైట్ నుంచే స్టార్ట్ అయిపోయిందండి మొత్తం. ఎముకలు పోటు, కడుపు పోటు, మెడపోటు, తలపోటు, కాళ్ళు పోటు, అరికాలు పోటు, నడుం పోటు, ఇంకా అన్ని రకాల పోట్లు అనమాట. కూర్చున్నానే గానీ కాళ్ళు చాపేసుకుని ఇలా ఇలాగనడమో ఇంకెళ్ళిపోవాలి ఎవరైనా ఇప్పుడు లేస్తే నేను వాళ్ళతో వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో కూర్చున్నానండి. అమ్మా పక్క ఆవిడేమో అయ్యో వీళ్ళ పిల్లలన్నా తీసుకొస్తే వాళ్ళన్నా తీసుకెళ్లిపోయి వరి ఇప్పుడు కూర్చోలేకపోతుందని ఆవిడ అనుకుంటున్నారంట. ఆఖరికి పాటలు అన్ని అయినాయి. ప్రభు మరి నేను కూర్చోలేకపోతున్నాను, ప్రభు మరి నేను కూర్చోనేటట్టు చెయ్యి అని ఒక మాట అనుకున్నానండి. అంతే అనుకున్నాను. ప్రార్థన స్టార్ట్ అయిందండి. ప్రార్థన స్టార్ట్ అవ్వగానే నాకు వణుకు వచ్చేస్తుందండి ఒంట్లో, ఈ సెల్ల కూడా పడిపోతుంది, కళ్ళంట నీళ్లు కారిపోతున్నాయి, వణికి వణికి వణికి అలాగ దడదడ మొత్తం కాళ్ళు అన్ని మొత్తం ఒళ్ళంతా వణికిపోతున్నాయి. వణికిపోగానే ప్రార్థన అయిపోయిందండి. అమ్మాయి ఇంకా ప్రార్థన అయిపోయింది అన్నట్టుగా లెగాలి అనుకుని, ఇంకా బలంగా లెగాలి కదా, చాలా జాగ్రత్తగా లెగాలి కదా అని చెయ్యి అనుకుని ఇలా అనుకునేసరికండి అసలు ఎలా లేచిపోయినా నాకైతే ఒక సంటి పాప ఇలా కూర్చుని ఇలా ఎలా లేచిపోతుందనండి అలా లేచిపోయినండి. ఇదేంటి ఎంత తొందరగా ఎలా లేచిపోయినా ఏంటి అనేసి అప్పుడు ఇవన్నీ నొక్కి చూసుకుంటే అసలు ఎక్కడ ఏ బాధ నాకేం తెలియట్లేదండి. అప్పుడు గబగబా 2 అడుగుల్లో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయండి. పాస్టర్ గారు మాకు ఇలా తగ్గిపోయిందండి, ఇప్పుడు వచ్చేసరికి నడవలేక పరిస్థితిలో వచ్చానండి, అసలు మొత్తం పూర్తిగా నాకు స్వస్థత కలిగిందండి అన్నానండి. ఆ విశ్వాసం ఉంచుకో అమ్మాయి ఎప్పటికీ అని ఆయన అన్నారండి. అన్నగానే ప్రభువా ఇదిగో ఈ సన్నిధిలో ఇప్పుడు అనుకుంటున్నాను, ఇంకా నిన్ను ఇప్పుడు గాని విడిచిపెడితే కనుక నేను చనిపోయిన దానితో సమానం ప్రభువా, ఇంకా ఇంకెప్పుడు విడిచిపెట్టను ప్రభువా, ఇంకెన్ని రకాలుగా వచ్చినా ఇంకా నీ కొరకు పోరాడాలనిపిస్తుంది ఇంకా మరి ఏం అనేసి అనుకుని వచ్చేసానండి. అనుకున్నానండి. అనుకున్న తర్వాత ఇంకా కొత్త ఇంట్లోకి గృహప్రవేశానికి వచ్చేసామండి. గృహప్రవేశానికి మళ్ళీ మరి ఆయన కూర్చోబెడతారు కదా అక్కడ, కూర్చున్నా గానండి నా మనసంటా ఏసు రక్తం జయం స్తోత్రం అనుకుంటున్నాను. ఆయనకి తెలియదు నేను అనుకుంటున్నట్టు. ఆ ప్రసాదం ఏమో తినకుండా జాగ్రత్త పడ్డాను. జాగ్రత్త పడిన తర్వాత అయితే ఆ కాలనీలోను ఆ పాస్టర్ గారే మళ్ళీ ఈ ఊరు వచ్చి అక్కడ ఇంకో చోట పెడుతున్నారు. అయితే మా ఆయన గారితో అన్నాను, ఏమండి ఇలాగా పాస్టర్ గారు ఇక్కడికి వచ్చి పెడుతున్నారంట, వాళ్ళ తెలిసినోళ్ళు ఇలా తెలిసిన వాళ్ళే కదా ఒకసారి వెళ్తాను అంటే సరే అన్నారు. 2 వారాలు వెళ్ళేసరికి 3వ వారం గొడవ పెట్టుకుంటారు, అది ఇలా చేస్తావా అలా చేస్తావా మానేని. మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత ఏమండి మళ్ళీ ఒకసారి వెళ్తానండి అంటే మళ్ళీ అనేవారు. వెళ్ళమంటున్నారు కదా వెళ్ళేసరికి మళ్ళీ గొడవ, అలాగే నన్ను వెళ్ళనివ్వకుండా చేసేది. అప్పుడు ఇంకెంత బాధ పడలేను ప్రభువా, ఇన్ని మాటలు నేను వేస్తే పడలేను, ఇంకా నా వల్ల కాదు, నేను ఇంకింట్లోనే చేసుకుంటాను. అప్పుడు స్వామి మాలేసుకున్నారండి మా ఆయన గారు. స్వామి మాలేసుకున్నా గానీ చెప్పకుండా వెళ్ళలేం కదండి ప్రార్థన కూడా, నేను ఇంకా నేను వెళ్ళలేను ప్రభు అని. పొద్దున్న 5 గంటలకే సాయంత్రం 5 గంటలకి మధ్యాహ్నం ప్రార్థనలు ఎక్కువైపోయినాయి. మిషన్ పగల కుట్టుకుంటున్న ప్రార్థన ఎక్కువైపోయింది, నాకు ప్రశాంతంగా ఉండేది అనమాట ప్రార్థన చేసుకోవడానికి. ప్రార్థన చేసుకుంటా ఉంటే నేను ఇంకెక్కడికి వెళ్ళిన ప్రభువా, నాకు ఇంట్లో ఎక్కడన్నా కనపడు ప్రభువా, నాకు గోడ మీద కనపడు ప్రభువా, ఇంక అక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటాను ప్రభువా అన్నానండి. ఇలా చూస్తున్నానండి, చూసేసరికి నీళ్లతోటి గోడలు తడిసి ఆకారాలు వస్తాయి కదండి, ఆ ఆకారాలు ఏం చేసినాయి అంటే ఒక సిలువు మీద ప్రభువు రక్తం కార్చుకుంటా ముళ్ళ కిరీటంతో ఎలాగైతే ఉంటారో ఆ రూపం కనపడిపోయింది అండి నాకు వెంటనే. ఇంకా అదే ఆ మరకలే రూపం. అయ్యి బాబో ఇదేంటి ఇలాగా వచ్చేసింది, నేను ప్రభువుని అడగానే ఏ గీత కింద కనపడుతుందేమో అనుకుంటే సిలువు మీద ఉన్నారేంటి ప్రభు అని. పిల్లల్ని ఏం చేశాను, పిల్లలారా పిల్లలారా రెండల్లా ప్రభు కనపడుతున్నారమ్మా రెండు చూడండి అంటే డాడీ ఒకటి ఇంట్లో లేరమ్మా, నాకు ఆ గోడ మీద ఈ గోడ మీద కనపడుతుందని మాకు చెప్పకమ్మ మాకు భయం పెట్టకు అనేసి వాళ్ళు అన్నారండి. ఇంకా నాలో నేనే ఆనందం, నాలోనే కుమిలిపోవడం అన్ని నేనే అనుభవించాలండి. ఇప్పుడు వరకు కూడా చాలా మటుకు నాకు నేనే అనమాట. ఇంకా అలాగనేసరికి ఇంకా అప్పుడు ఇలా కనపడకుండా ఫోటో తీస్తే సెల్లో ఇప్పుడు కూడా మీకు చూపిస్తానండి, ఆ ఫోటో కూడా మీకు పంపిస్తాను. ఇప్పటికే ఉందండి.
0: ఆకారం గోడ
1: మీద ఎలాగండి, ఎలా ఉంటారండి, రక్తం చుక్కలు కారుతాండి, ముళ్ళ కిరీటం, ముక్కు, నోరు, అసలు అది ఎవరి చూడటానికి వచ్చినా సరే పరిశుద్ధాత్మ వచ్చేసేదండి వాళ్ళ మీదకే. అలా కనపడిపోయేదండి ప్రభువా కనపడమాట, అంటే నాకేమో చూడగానే కనపడిపోయింది వాళ్ళకి చెప్పాలన్నమాట నేను వాళ్ళ. అప్పుడు వాళ్ళకి కనపడిపోయేది, కనపడిపోగానే పరిశుద్ధాత్మ వచ్చేసిందండి. ఏంటి ఇలా జరుగుతుంది అప్పుడు, ఇంకా అలాగ ప్రార్థన చేసుకుంటూ మొదలు పెట్టాను కదా చర్చికి వెళ్లకుండా, అలా చేసుకుంటాను చేసుకుంటాను. అప్పుడు అప్పుడు ఒక స్థలం కొనుక్కున్నామండి, అది అక్కడికి వచ్చిన తర్వాత స్థలం కొనుక్కున్నాం కదా, ఆ ఇల్లు కట్టడానికి రేకులు షెడ్ వేసుకుందామా అన్నది పడుకున్నారండి ఆయన. నైట్ చెప్పి పడుకుంటే మా ఆయన గారు ఇలాగా ఇల్లు కట్టాలంటున్నారు, వాస్తు చూడకుండా కట్టేస్తారు ఏంటో, ఎవరికైనా చూపించారో చూపించరు అని నేను అనుకుంటున్నానండి మనసులో. అనుకుంటే ప్రార్థన చెయ్యి అన్నారండి, అదే మొట్టమొదటి స్వరం అండి నాకు వినబడిన స్వరం అనమాట. ప్రార్థన చెయ్యని గద్దించినట్టు మగాయిన గొంతుక అనమాట, గంభీరమైన గొంతుక అనమాట. హాలు మాత్రం నిశ్శబ్దంగా ఉంది. అనేసరికి ఏంటి ఇలా వినబడింది అనేసరికి వెళ్ళమ్మా పడుకుని ఉన్నారు, ఏంటి ప్రార్థన చేయమంటున్నారు, ఏంటి ప్రార్థన స్థలం గురించి ప్రార్థన చేయడం ఏంటి, ఇప్పుడేమో కొన్నాము అప్పుడే 3 లక్షలు అయిపోయింది, 180 కొన్నాం 3 లక్షలు అయిపోయింది, ఇంకా లేకపోతే కట్టుకుంటే కట్టుకుంటాం లేకపోతే అమ్మేసుకుంటాం, దాని గురించి ప్రార్థన చేయడం ఏంటి అనుకున్నానండి. తర్వాత ఊర్లో కూడా ఒక స్థలం ఉంది, ఆయన దాని గురించి చెప్పారా, దాని గురించి ప్రార్థన చేయడం ఏంటి అని చెయ్యాలని తెలియట్లేదు నాకు, ఎందుకు చెప్పారో తెలియదు. ప్రార్థన చేయమంటారు, ఎప్పుడు ప్రార్థన చేస్తానే ఉంటాను, స్థలం గురించి ప్రార్థన చేయాలని నాకు చెప్పినా గానీ
0: ప్రార్థన చేయి అనేటువంటి మాట మీకు వినపడినప్పుడు ఎవరు మాట్లాడారో తెలియదు,
1: అంతే
0: స్వరం వినపడింది,
1: అంతేనండి
0: స్వరం వినపడింది, కానీ ఎవరు మాట్లాడారో తెలియదు,
1: అసలు
0: తెలియదు. ప్రార్థన చేయమని అడిగేది ఎవరు అనే ఆలోచన వెళ్ళారు మీరు.
1: అంతేనండి. తర్వాత నాకేమో బైబిల్ లేదండి, అదే కొత్త నిబంధన చదివాను అన్నాను కదండి, చదివినా పైన ఏమి చదివేదాన్ని కాదు, పేర్లు ఇది మత్తయి సువార్త అని లోకా సువార్త అని అవి చదువుకునేదాన్ని కాదు. ఒక పేజీ అయిపోయిన తర్వాత ఒక పేజీ అయి పూర్తి చేసేదాన్ని, బాగుంది కథలు బాగున్నాయే అనేసి చదువుకునేదాన్ని. అందుకుని నాకు ఈయన మాట్లాడుతున్నా కానీ అధ్యాయులతో చెప్పవలసి వచ్చేది దేవుడు నాకు. అప్పుడు అలాగే అయింది కదండి. ఆ తర్వాత ఇంకా స్వామి మాల వేసుకుని ఉన్నారు ఆయన, ఇలాగ వినబడింది కదండి ప్రార్థన చెయ్యి అని వినబడింది కదా, ఇలాగ అనుకున్నాను. తర్వాత స్వామి మాల వేసుకున్నారు, ప్రార్థన జరుగుతూ ఉండి జరుగుతూ ఉంటే లోకా సువార్త 11వ అధ్యాయం, లోకా సువార్త 11వ అధ్యాయం 3 సార్లు వచ్చిందండి నా నోట్ల నుంచి. నాకు మెలకు వచ్చినంత చేపు కూడా మెలకు వచ్చేసరికి ఆగిపోయిందండి నా నోట్ల నుంచి. లోక అంటున్నారో అదేంటో తెలీదు, అధ్యాయం అంటే ముక్కుకి సంబంధించింది, సువార్త అంటే ఏంటి మళ్ళీని అని. ఈ బైబిల్ ఉంది కదా, ఒకవేళ బైబిల్ ఇచ్చారు కదా, ఒక ఆవిడ ఇచ్చారనమాట, ఇచ్చారు కదా, ఇంకా ఇది తీసుకుని చూద్దాము ఉంటే లోకం ఉంటదేమో అని చూసేసరికి లోక దొరికిందండి. అదేంటి లోకాన్ని ఎలాగైతే వినబడింది అదే లోకాన్ని ఉంది, అయితే మరి 11వ అధ్యాయం అది కూడా

0: మీరు చూస్తే బైబుల్లో అవి కరెక్ట్ గా ఉన్నాయి,
1: ఉన్నాయండి ఉన్నాయండి.
0: ఆ వినపడిని ఉన్నాయో లేవో చూసారు?
1: చూసానండి. అంతేనండి,
0: అంతకుముందు మీకు తెలియదు అవి?
1: అంతకుముందు తెలిసినా అవి నాకు గుర్తులేదు కదండి. బైబిల్ చదవటం చదివాను కానీ బైబిల్ అవన్నీ ఇంకా అలా ఉంటాయని అది నాకు తెలియదు. ఇంకా అసలు దాని గురించి తెలియదండి. మళ్ళీ కొత్తగా ఇప్పుడే నేను వింటున్నట్ట అనిపించేస్తుందండి. అప్పుడు వినబడింది చూస్తుంటే ఇంకా ఆశ్చర్యం వేసేస్తుందండి. ఇప్పుడు చెప్పినంటే ఎవరైనా చెప్తేనేమో మనకు ఆశ్చర్యం వేయదు. ఎవరో లేకుండా స్వరం నా నోట్లోంచి వచ్చి లేకపోతే నాకు స్వరం వినబడుతుంటే నాకు ఆశ్చర్యం వేసేస్తుందండి. ఆశ్చర్యం వేసి చూసేసరికి ఉంది. అయితే అప్పుడు గబగబా నాతో ఎలా మాట్లాడుతున్నాడు అంటే, ఒక ఆంటీ గారు ఉన్నారండి కింద మా కింద బిల్డింగ్ లో, వాళ్ళ అమ్మగారితో మాట్లాడతారనమాట. మాట్లాడితే, ఇదిగో లక్ష్మి నువ్వు అత్మాను ప్రభు అని మాట అంటావు కదా నువ్వు, ఇదిగో మా అమ్మగారు వచ్చారు, మా అమ్మగారితో ప్రార్థన చేయించుకుని మా అమ్మగారితో మాట్లాడతారు. అప్పటితోటి నాతో మాట్లాడతలేదు, మా అమ్మగారితో మాట్లాడతారంటే ప్రభు మాట్లాడటం ఏంటి, ప్రభువు మాట్లాడతారా అని ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నానండి. అంతే పైకి వచ్చిన తర్వాత ఈ మాటలు స్టార్ట్ అయినాయండి. అప్పుడు వెంటనే మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్తే, నువ్వు అన్నావు కదా ప్రభు మాట్లాడతారా ప్రభు మాట్లాడతారా అన్నావు కదా, ఇప్పుడు ఎలాగా మాట్లాడుతున్నారా అర్థమైందంటే, అవునంటీ మరి ఇది ఎందుకు చెప్పారా అంటే, ఇది చూడు చూసి చదివే నువ్వు, ఎందుకంటే అలా కాదు మరి ప్రార్థన నువ్వు ఎప్పుడు చేసుకోవా, నిన్ను ప్రార్థన చేసుకోమని చెప్తున్నారు, ప్రార్థనకు ముందు గాని ప్రార్థన తర్వాత గాని పర్లోక ప్రార్థన చేసుకోమని చెప్తున్నారు, అది చేసుకో అన్నారండి ఆవిడ. దాని గురించి నాకు తెలియదు. ఇంకా అలాగే లాస్ట్ ను ప్రార్థన పెట్టడం మొదలు పెట్టింది. తర్వాత జ్యోతిలిగించు అని వినబడిందండి. క్యాండిల్ వెలిగిస్తాను శుక్రవారం చేసుకుంటా క్యాండిల్, అది నాకు తెలియట్లేదు. ప్రభువు దేవుడు చల్లాడు నువ్వు పూర్తి చేయంటున్నారండి, అదేంటో తెలీదు. మరి మందిరానికి వెళ్ళను కదా నేను, అదేంటో తెలీదు. ఇవన్నీ వినబడిపోతున్నాయండి నాకు.
0: అంటే అసలు ఇక ఈ ప్రార్థన చేయి అనేటువంటి మాట మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇక ప్రతిదీ కూడా స్వరం వినపడుతుంది. స్వరం వినపడటం అది మీరు గ్రహించటం గమనిస్తా ఉన్నారు, అవి మీ ముందు కనపడుతున్నాయి బైబుల్లో
1: కనపడుతున్నాయండి.
0: అప్పుడు యేసు ఇది దేవుని స్వరం అని గుర్తించారు.
1: గుర్తించానండి.
0: ఓకే, అట్లా మీరు మాట్లాడినవన్నీ కూడా రాశారా?
1: రాశానండి.
0: ఇప్పుడు ఈ బుక్ లో మీరు దేవుడు మాట్లాడిన రాశారు?
1: రాసేసానండి.
0: ఓకే,
1: సంవత్సరాల ముందు వెనక ఉండొచ్చు కానండి, అన్ని రాసేసానండి. ఇంకా చాలా ఉన్నాయే.
0: ఇప్పుడు దీంట్లో రాసినవన్నీ మీతో దేవుడు మాట్లాడండి. ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు విన్నటువంటి మాటలు దీంట్లో రాశారు.
1: జ్యోతిలిగించు అంటే ఒక స్టోరీ అనేది వెనక కింద ఉంటదండి. నేను ఇప్పుడు ఎంతవరకు చెప్తాను చెప్తానండి. అప్పుడు ఆగితే అప్పుడు మీరు మళ్ళీ అడిగిరు కానీ.
0: కానీ అమ్మ ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయన మాట్లాడినప్పుడు విని విన్నటువంటి ప్రతి మాట రాశారు, గుర్తుంచుకొని చూడండి మిత్రులరా. ఇవి చూసారా ఇక్కడ ఈ సహోదరి, దేవుడు మాట్లాడినటువంటి ప్రతి మాట ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ మాటను తను ఇక్కడ రాసుకుంది. చూడండి ఇవన్నీ కూడా దేవుడు మాట్లాడినటువంటి మాటలే. ముందు అసలు దేవుని స్వరం అంటే తెలియనటువంటి వ్యక్తి దేవుడు మాట్లాడతాడా అని ఒక విశ్వాస తెగతాళి చేసిన వ్యక్తి, కానీ దేవుడు తనతోనే స్వయంగా మాట్లాడి తనతోనే సంభాషిస్తున్నప్పుడు ఆ మాటలన్నీ ఇవి రాసి ఈరోజు మీ ముందు సాక్ష్యార్థంగా పెట్టారు. చూడండి ఎంత గొప్ప దేవుడో. ఆవిడ చాలా ధన్యురాలని చెప్పాలి. దేవుని స్వరం వినడం, అలాగే ఆ మాటలు గుర్తుంచుకొని. ఇప్పుడు ఈ మాటలు ఒకరోజు మాట్లాడే మాటలు కాదండి, ఇవన్నీ కొన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి దేవుడు మాట్లాడే ప్రతి మాట, ఏ సంవత్సరం ఏం మాట్లాడాడో ఎలా మాట్లాడాడో ఏమని చెప్పాడో అన్ని కూడా ఆవిడ రాసింది. ఇవే కాదు ఇక్కడ కొన్ని పాటలు కూడా, ఇంచుమించు 89 పాటలండి ఈ పాటలు మీరు చూడండి. 89 పాటలు ఈవిడ ఇక్కడ రాసింది. 89 పాటలు కూడా ప్రతి మాట దేవుడు పలికినటువంటి మాటని తను పాటగా మలుచుకొని ఆయన ఇచ్చినటువంటి రాగాన్ని స్వరాన్ని ఆలపించడం ప్రారంభించింది. ఈ 89 పాటల్లో ఏ పాట తనను అడిగినా కూడా తను పాడడానికి సిద్ధంగా ఉంది. ఇది దేవుడిచ్చినటువంటి స్వరము, దేవుడిచ్చినటువంటి పాటలు అని ఆవిడ వీటిని చాలా పరిశుద్ధంగా దేవుని యొక్క మాటలని భద్రపరుస్తూ ఉన్నారు. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు తనకి ఇచ్చినటువంటి పాటల్లో మంచిగా అన్ని స్వరకల్పన చేసి తనే వాటిని ఆలాపన చేయటం కూడా చేసింది. ఇప్పుడు సహోదరుని అడుగుదాం, మనం ఒక దేవుడు తనకి ఇచ్చినటువంటి పాటల్లో ఒక పాటని పాడమని అడుగుదాం. సిస్టర్ గారు మీకు ఇక్కడ 89 పాటలు రాశారు కదా, ఈ పాటలన్నీ మీరు దేవుడే నాకు ఇచ్చారు, ఆయన మాట్లాడినటువంటిది నా చెవిలో వినపడిన దాన్ని నేను పాటగా రాసుకున్నానని చెప్పారు కదా, ఒక పాట పాడండి.
1: అయితే పాట ఎలా ఉంటుంది అంటే, కోపంగా నన్ను చూడగానే కొరడాలతో కొట్టారని ప్రభువు చెప్పారండి నాకు, స్వరం ద్వారా వినబడింది.

అప్పుడు ఆ పాట ఎలా వేస్తారండి నాకు అరగంటలోనే దేవుడు ఆ పాట పూర్తి చేస్తారండి. ఎప్పుడు పెన్నో పేపర్ పెట్టుకుని నేను రాసుకోలేదండి. అయితే ఏంటి ప్రభు ఇలా కొట్టారా ప్రభు, అయితే ఇప్పుడు నాకు పాట నేర్పుతున్నావా ప్రభు, సరే ప్రభు పాట పాడతాను ప్రభు, నాకు చెప్పే ప్రభు అంటానండి. అంతే ఇదే మాట అంటానండి. అరగంటలోనే పాట అక్కడ ఒక 10 సార్లు చదివేసుకున్న పాటలాగా అక్కడ పెడతారండి నాకు. నాకు ఇంకా అలా కనపడతా ఉంటాండి, కళ్ళు మూసుకుంటానండి, చూస్తే నేను పాడలేనండి, రాసుకుని కూడా పాడలేను. అయితే ఆ పాట ఒకటి నేను పూర్తి చేసేస్తానండి. కోపంగా నిన్ను చూడగానే కొరడాలతో నిన్ను కొట్టి తిరి, చేతులతో నిన్ను గుద్ది తిరి,

0: ಕೊಡಗನೇ ಕೊರಡಾಲ ತೊನಿನ ಕೊಟ್ಟಿದಿರಿ, ಶಿಲುವನ್ನು ನೀವು ಮೋಸುಕೊನಿ ಕಲ್ವರಿಗಿರಿಕಿ ಪೋತುಂಟೆ, ದಾರಿ ಮಜ್ಜಲೋ ಮುಳ್ಳುನ್ನ ವಾಟಿ ಮೀದನೇ ನಡಿಪಿತಿರಿ. ಅಯ್ಯೋ ಪಾಪಂ ಅನಲೇದೆ ಎವರಿಕಿ ನೀಪೈ ದಯರಾದೇ, ಕೋಪಂಗಾ ನಿನ್ನು ಚೂಡಗನೇ ಕೊರಡಾಲತೊ ನಿನ್ನು ಕೊಟ್ಟಿತಿರಿ, ಶಿಲುವನು ನೀವು ಮೋಸುಕುನಿ ದಾರಿ ಮಜ್ಜಲೋ ತಲ ತಿರುಗಿ ಶಿಲುವನು ವೆಂಟನೆ ದಿಂಚಿತಿವಿ, ವೇರೊಕ ಮನುಷ್ಯನಿ ತೋಡಿಚ್ಚಿ ಕಲ್ವರಿಗಿರಿಕಿ ನಡಿಪಿತಿರಿ. ಅಯ್ಯೋ ಪಾಪಂ ವನಲೇದೇ ಎವರಿಕಿ ನೀಪೈ ದಯರಾದೇ, ಕೋಪಂಗಾ ನಿನ್ನು ಚೂಡಗನೇ ಕೊರಡಾಲತೊ ನಿನ್ನು ಕೊಟ್ಟಿತಿರಿ, ಮೇಕುಲು ನೀಲೋ ದಿಗುತುನ್ನ ಶಿರಸ್ಸುನ ಮುಳ್ಳು ಪೆಡುತುನ್ನ, ರಕ್ತಂ ದಾರಗ ಪೋತುನ್ನ ಪ್ರಾಣಮ್ಮ ಕೊರಕಿಸ್ತುನ್ನ. ಅಯ್ಯೋ ಪಾಪಂ ಅನಲೇದೇ ಎವರಿಕಿ ನೀಪೈ ದಯರಾದೇ.
1: మంచిదమ్మా, చాలా సంతోషం. అంటే మీకు రాగం మీద పట్టు లేదు, సాహిత్యం మీద పట్టు లేదు, అక్షర జ్ఞానం సరిగ్గా లేదు, పాటలు ఎలా రచించాలో దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం లేదు,
0: పల్లవి శరణం అంటే కూడా తెలియదండి నాకు.
1: ఈ పల్లవి చరణం కూడా తెలియదు, అసలు ఇవేమి తెలియదు. కానీ దేవుని యొక్క మాట మీరు చెవిన పడగానే దాన్ని దేవుడు పాట రూపంగా మలుచుకునే అవకాశాన్ని మీకు ఇచ్చాడు. నిజంగా ఆశ్చర్య మిత్రులారా, చూడండి, అంటే వినడానికి ఆ పాట అంత గొప్ప రచయితలు రాసినట్టుగా ఉండకపోయినప్పటికీ తనకున్న జ్ఞానంలోనే, తనకున్నటువంటి భక్తిలోనే దేవుని స్వరం ఏదైతే వినపడిందో ఆ మాటని తనకు దేవుడు రాగం కట్టే అవకాశాన్ని ఇచ్చి అది జీవితాంతం గుర్తుండిపోయేలాగా తన జ్ఞాపశక్తిలో ఉంచడం కూడా గొప్ప ధన్యత. ఇప్పుడు 89 పాటలు ఉన్నాయి, వీటిల్లో ఏ పాట పాడమని అడిగినా సిస్టర్ గారు చక్కగా పాడుతున్నారు. అంటే ఈ వీడియోలో అన్ని పాటలు పాడించే అవకాశం నాకు సమయం లేదు కాబట్టి చెప్తున్నాను. 89 పాటలు నా చేతిలో ఉన్నాయి. ఏ పాట పాడమని అడిగినప్పటికి కూడా ఆవిడ రచయిత్రి కాదు, సాహిత్యం తెలియదు, అక్షర జ్ఞానం లేదు, ఇవేమీ లేకపోయినా దేవుని స్వరము వినపడి ఏ పదమైతే తన చెవిని పడిందో ఆ పదంతోనే పాట కట్టింది. నిజంగా ఆశ్చర్యం. ఆ పాట కట్టడమే కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పాట తన మదిలో ఉంటుంది. ఈ పాటల్లో ఏ పాట మనం పాడమని అడిగినప్పటికీ పాడడానికి తను సిద్ధంగా ఉంది. నిజంగా గొప్ప ధన్యత, దేవుడిచ్చినటువంటి గొప్ప కృపావరం ఇది. మంచి సిస్టర్ గారు, చెప్పండి అమ్మా.
0: అయితే ఆ పాటలు పాడడానికి కూడా మళ్ళీ దేవుడికి సంబంధించి, దేవుడే చెప్పారండి నాకు పాటల విషయంలో కూడా. చిన్న పెళ్లి కుదిరింది అన్నాను కదండి, 10 రోజులు పెళ్లి ఉంది అనగా ఒక ఆయన తెల్ల బట్టలు వేసుకున్నాండి, ఎత్తుగా ఉన్నారండి, నా తల మీద చేయి పెట్టండి, ఒక పాట పాడుతున్నారండి. పాట పాడుతుంటే చాలా బాగుందండి పాట, అలా మెలకు వచ్చేసరికి పాట పూర్తయిపోయింది. మైక్ లో ఎక్కడ నిలబడితే ఎలా ఉంటుందండి, అలాగా పూర్తిగా పాట పూర్తయిపోయిందండి. అప్పుడు కళ పోయింది. అప్పుడు మా అమ్మగారి దగ్గరకు వచ్చి, అమ్మ ఒక ఆయన వచ్చారమ్మా పెద్ద ఎత్తుగా ఉన్నారు, తల మీద చేపెట్టి పాట పాడారమ్మా, చాలా బాగుంది పాట, అంటే నీకు పెళ్లి కదమ్మా దేవుడు దీవించడానికి వచ్చారేమో అన్నారండి. పాట గురించి మాకు తెలియక పాటల వరం ఇచ్చారనుకుంటండి. అప్పుడు నాకు తెలిసింది
1: నాకు.
0: నా తర్వాత ఇంకా అలాగ అయిపోయింది కదండి, ఇంకా ఇప్పుడు పెళ్లి జరగడం, బిడ్డలు పట్టడం, ఇంకన్నీ జరిగింది కదా. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు కదా, ఈ మాటలు మాట్లాడిన తర్వాత జ్యోతి వెలిగించంటే క్యాండిల్ వెలిగించేదాన్ని, జ్యోతి వెలిగించడం అంటే ఆత్మజ్యోతి వెలిగించమని అర్థమైందండి. తర్వాత అర్థమైందండి నాకు దేవుడు చల్లాడు పూర్తి చేయి అంటేనేమో ఇగో ఈ బైబిల్లో అన్నీ కూడా అందరికీ తెలియజేయాలని అర్థమైందండి, తెలియపరచడం అర్థమైందండి. ఇంకా చాలా చాలా ఇప్పుడు అర్థమైపోయినాయి అండి, చాలా మటుకు అర్థమైపోయినాయి. అప్పుడు ఆ ఆంటీ తోటి అన్ని ఏదన్నా చెప్తే గనక మణి గారు అనమాట ఆవిడ పేరు, నాకు వివరించేవారు అనమాట మాటలు. వివరం ఎంత ఉంటే ఒక రోజుని నన్ను అన్నారు దేవుడు, నువ్వు మాటలు ఇలాగా పరలోక రాజ్యం నుంచి జీవాత్మను పంపిస్తున్నాను అన్నారండి దేవుడు. జీవాత్మ పంపిస్తున్నానంటే అసలు జీవం అంటే ఏంటో తెలియదు, ఆత్మ అంటే తెలియదు, అసలు అది ఏంటో తెలియదు. ఇది వరకు దెయ్యాన్ని అనేవారు కదా, ఆత్మ పట్టుకుంది అలాగే ఇలా అంటారు కదా, అలాగే ఏంటో అనుకుని భయం వేసేసి నాకు ఇలా వినపడింది, అసలు జీవాత్మ అంటే
1: ఏంటి.
0: అసలు అప్పుడు ప్రభువా వినబడ అన్నిటిలాగానే ఇది కూడా వినబడింది, అదేంటో నాకు తెలియదు, మంచిది అయితే ఉంచి ప్రవ్వా, చెడు అయితే అదేంటో తీసే ప్రవ్వా అనేసి అనుకున్నానండి. అనుకున్న తర్వాత ఇదేంటో తెలీదు. తర్వాత అప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగితే జీవాత్మ అంటే ఆవిడ కూడా ఎక్కువ ఏమీ చెప్పలేదు. ఇంకొక ఆవిడ దగ్గరికి చెప్తే ఇంకెవరికి చెప్పకమ్మని నవ్వుతారు అన్నదండి ఆవిడ. ఇదేంటి ఇలాగా, అది ఏంటి అసలు అని అనేసి ఊరుకున్నానండి. ఊరుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంతమంది ఏమో ఆవిడతోటి దేవుడు మాట్లాడుతున్నారంట, మాట్లాడుతున్నారు అనుకుందాము అన్నారండి. అప్పుడు ఎందుకో డౌట్ వచ్చింది నాకు. డౌట్ వచ్చి ఇంటికి వచ్చి ప్రభువా మాట్లాడుతున్నాడో అనుకుందాం అంటున్నారో, మరి నాకు అబద్ధం చెప్పట్లేదు, వినబడకుండా చెప్పట్లేదు, మరి ఎవరో లేరు ఇక్కడ, నాకు వినబడుతుంటే చెప్పేస్తున్నాను, నువ్వు నిజంగా మాట్లాడుతున్నావా మాట్లాడలేదా, నువ్వు నాకు ఏదైంది చెప్తే నేను నమ్ముతాను అన్నానండి. అంతే, నీ ఆత్మ ఏది చెప్తే అది ఆలకించు, చెవుగాలవాడు వినుగాక అన్నారండి. ఆ చెవి ఏంటో తెలీదు నాకు, ఆ వినడం ఏంటో తెలియదు. అప్పుడు ఇది ఆత్మ చెప్పు మాట అన్నారు కదా, ఒకవేళ ఆత్మేమో ఇలా చెప్తుందేమో, అయితే ఇంకెవరు నమ్మినా నమ్మకపోయినా పర్లేదు కానీ ప్రభు నేను నమ్మేస్తున్నాను ప్రభు అని మళ్ళీ తీర్మానం
1: చేసుకున్నాను. చెప్తుందేమో అనుకున్నారు తప్ప ఆత్మ నన్ను మాట్లాడుతుంది, నాతో మాట్లాడుతుంది ఆలోచన లేదు.
0: సరే ప్రభు నమ్ముతాను ప్రభు, ఇంకా ఇలాగ అనుకుంటాను, ఇంకా నువ్వేం చెప్పినా ఇలాగ అనుకుంటాను, ఇంకా ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇలాగ అని అనుకున్నానండి. తర్వాత ఇంకెక్కడికి వెళ్ళని పరిస్థితి నాకు. అలాగ జరుగుతా జరుగుతూ ఉంటే అప్పుడు మళ్ళీ చిన్న పాపకే సంబంధం కుదిరండి, ఊరు రావాలండి, ఊర్లో సంబంధం వచ్చిందండి. ఊర్లో సంబంధం వస్తే అప్పుడు అన్నాను, ప్రభు ఈ గోడ మీద వచ్చావు, నేను ఇప్పుడు వరకు నువ్వు ఇక్కడ రా, నేనే ఇక్కడ ప్రార్థన చేసుకుంటాను అని వచ్చావు ప్రభువా, ఇప్పుడేమో సంబంధం వస్తే ఊరు వెళ్ళవలసి వస్తుందే, మరి ఇంక ఇప్పుడు ఇలా కూడా కాదు ప్రభువా, నిన్ను ఆ గోడ మీద, అప్పుడేమో బైబిల్ విషయంలో పెళ్లి విషయంలో నేను ఎలాగ అనుకున్నాను అనుకుంటేనేమో మళ్ళీ విడిచిపెట్టాను, ఇప్పుడేమో గోడ మీద వచ్చావు మళ్ళీ విడిచిపెట్టి ఊరు వెళ్ళిపోవాలా, ఇంకెక్కడా రమ్మని అడగను ప్రభువా, నా హృదయంలోనే ఉండాలి ప్రభువా, ఇంకా అటువంటి బాధలు నేను పడలేను ప్రభు, నా హృదయంలో ఉంటే సరిపోద్దు ప్రభు అని అనుకున్నానండి. అప్పుడు మళ్ళీ అన్నాను, ప్రభు ఊరు వచ్చి వస్తాం కదా, పెళ్లి చేయడానికి ఎప్పటికీ కూడా ఊరు వచ్చేయాలని మా ఆయన గారికి నాకు ఉంటది, అప్పుడు మరి మళ్ళీ హైదరాబాద్ వస్తామా లేకపోతే ఊర్లోనే ఉండిపోతామా ప్రభువా అన్నానండి. అంటే అప్పుడు అన్నారు ప్రభు అన్నారు, నీ మంచికే అనుకో అన్నారండి. నీ మంచికే అనుకుని స్టవ్ మీద స్టాండ్లు ఉంటాయి కదండి, రెండు స్టాండ్లు చూపించారు, వెనకాల సెల్ఫ్ లో కూడా రెండు స్టాండ్లు ఉన్నాయి. ఏంటి స్టాండ్లు, నీ మంచికే అనుకుంటా దర్శనం చూపించున్నారు, రెండు స్టాండ్లు ఏంటి అనుకున్నానండి. మళ్ళీ ఇంకో స్టాండ్ అంటే స్టాండు అనే అర్థం తర్వాత ఎప్పుకి వచ్చిందండి నాకు, స్టాండ్ అది మనం ఉండడం అనమాట, ఉండే ప్రదేశం స్టాండ్ అని అర్థమైందండి. తర్వాత స్టాండ్లు ఏంటంటే ఎక్కడో పోయి అక్కడో పోయి ఎప్పుడన్నా వెళ్తాం వస్తాం ఉంటామేమో అనుకున్నాం కానీ ఒక స్టాండ్ అనేది అని నాకు తెలియదండి అని కదా. మళ్ళీ అక్కడ ఉండగానే నేను వచ్చిన స్థలాన్ని నివాస స్థలంగా మార్చండి అన్నారండి, నీతిగా ఉండు ఇంకా నీతిగా తీసుకెళ్తాను అన్నారు. మళ్ళీ ఒక మెట్టు దిగే ఉండు అన్నారండి. మళ్ళీ నేను వినకపోతుంటే సమాధలకు చెప్తున్నట్టుంది అన్నారండి. మళ్ళీ ఎంత చెప్పినా నేను ఇంట్లోనే కదా ఇంకా నేను చేసేది, ఆయన చెబుతా ఉన్నా నేను ఇంట్లోనే, మళ్ళీ నేనే సంతోషపడాలి, నేనే ఆనందపడాలి, నేనే ఏడవాలి. మళ్ళీ ఒకసారి బాధపడిపోయిందండి, ప్రభువా దేనికి ప్రభువా ఇవన్నీ చెబుతున్నావు, నా వల్ల ఏమైనా ప్రయోజనం ఉన్నదా ప్రభువా అని బాధపడిదానండి. ఇదిగోండి ఈ ప్రయోజనం కోసమైనా కాళ్ళు ఆ రోజు కట్టేసి ఉన్నాయేమో అని ఇప్పుడు అనుకుంటున్నానండి. ఇప్పుడు అలాగే అనుకుంటా బాధపడిపోయేదండి, బాధపడిపో అప్పుడు ఇంకా పాటలు నేర్పలేదండి, ఊరు వచ్చాక పాటలు నేర్పారండి. అప్పుడేమో పాటలకు సంబంధించి మాటలు అండి ఆ మాటలు. అలా జరుగుతా ఇంకా చాలా మాటలు అండి, చాలా మాటలు. అప్పుడు ఊరు వచ్చేసాం కదండి, పాప 40 రోజులకే వివాహం జరిగిపోయిందండి. అక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడే వినాయక చవితి వస్తుందండి, చవితి వస్తే దేవుడేమో గోడ మీద వచ్చి ఉన్నారు, 3 రోజులు ఉందండి ఇంకా వినాయక చవితి. అప్పుడు నేను ప్రభువా మళ్ళీ వినాయక చవితికి కథది చదవమంటారు ప్రభావ, ప్రసాదం తినమంటారు ప్రభావ, నేనేమో తీర్మానించుకున్నాను కదా ప్రభావ, నాకు భయం వేసేస్తాను ప్రభావ అని 3 రోజుల నుంచి బెంగ పెట్టుకున్నట్టు అయిపోతున్నానండి. అయిపోతే అన్నారండి, నైట్ 1 గంటకే నీ మనసు నా దగ్గరే ఉంది కదా, అక్కడ ఏం చెయ్యాలో అక్కడ చేసే అన్నారండి. అమ్మాయి ఇంకా ధైర్యం వచ్చండి, ఇంకా పని అంతా చక్క పెట్టి 3 రోజులు చక్క పెట్టుకున్నాను, దేవుడు వినపడిన తర్వాత చక్కగా పీటల మీద కూడా కూర్చున్నానండి. పసుపు కొంక వేయమని కూడా అనలేదండి మా ఆయన గారు అయితే, అసలు పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏమండి మరి గోడ మీద వచ్చారు కదా, ఆయనకంటూ ఒక మర్యాద ఇవ్వాలి కదా, ఇంకా నేను అలా చూసుకుంటా ఉంటాను, మీరు చేయవలసింది చేసేయండి కూర్చున్నాను కదా అన్నానండి. మాకు దేవుడు చెప్పేశారు కదా అన్నమాట, ఆయన ఏమీ అనలేదండి నన్ను ఇంకా అనకపోతే ఇంకా అలాగా అయింది కదండి. అప్పుడు ఊరు వచ్చేసిన తర్వాత మళ్ళీ మా బంధువులు ఇక్కడ చాలా మంది ఉన్నారండి, చాలా మంది అంటే పల్లకీలు వెళ్తుంటే హారతులు ఇవ్వాలి, ఇంకా చాలా చాలా పూజలు చేయాలి. అప్పుడు నేనేం చేశాను, మా ఆయన గారు ఇవ్వకపోతుంటే కాపగించేసుకుంటున్నారండి. కాపగించుకుంటే నేను అన్నాను, ప్రభువా అక్కడ నీ మనసు నా దగ్గర ఉంది కదా, అక్కడ చేయవలసింది చేసేయమన్నా కదా ప్రభువా, మరి ఊరు వచ్చాను ఇక్కడ మొత్తానికి అన్ని అవే చేయవలసి చెప్తున్నా ప్రభువా, మరి నీ మనసు నా దగ్గర ఉంచుకుని చేసేయమంటావా ప్రభువా అని మళ్ళీ అడిగానండి. అనేసరికి పాములు ఉంటాయంటే నన్ను కాటేయడానికే కదా, ఆల్రెడీ ఒకసారి కాటేయించుకున్నాను కదా, ఇంకా దేవుడు ఎలా చెప్పారు ఇలా కాదనేసి మా ఆయనతో, మరి చేయకపోతే ఊరుకోరు కదండి, ఏమిటి నేను చేయనండి అనేసరికి, అదొక అలాగ చేయవా ఇలాగ చేయవా ఇంక ఇలాగ గొడవలు గొడవలు గొడవలు ఇంకా చాలా గొడవలు అయిపోతున్నాయండి. అయినా అలాగే భరిస్తున్నానండి, ఇంక గొడవలంటే గొడవలేదు. ఈ లోపేమో మా మనవరాలకేమో మా మనవరాలేమో అలా పుట్టిందండి. ఆ పుట్టినప్పుడు కనీసం మందిరానికన్నా వెళ్తే కొంచెం ఏమన్నా ప్రాబ్లమ్స్ తగ్గుతాయేమో అనుకుని బాధ ఉండేదండి. అలా ఉంటే ఒక రోజు నేను మందిరానికి వెళ్ళి మా మనవరాల గురించి ప్రార్థన చేయించానండి. ప్రార్థన చేయించి మళ్ళీ ఇంటికి వచ్చానండి. మళ్ళీ కొంచెం తగ్గింది అని చెప్పిందండి పాపకి. సరే సాక్ష్యం చెప్పుకోవడానికి వెళ్ళాలి కదండి, మళ్ళీ వెళ్ళానండి. వెళ్ళి చెప్పేసరికి ఒకసారి చెప్తే వినలేదు కదా నువ్వు, రెండోసారి వెళ్ళావని మా ఆయన గారు కొట్టడం జరిగిందండి. కొట్టడం జరిగితే నీ గురించే కదా ప్రభువా, ఏం పర్లేదులే అని చెప్పి కొట్టుతున్నా కానీ అలాగే కూర్చుని ఉన్నాను. మా ఆడబర్స్ గారు కూడా అన్నారు, అదేంటి అలాగే కూర్చుని ఉండిపోయేంటి కొడతా ఉన్నా గానీ అంటే, ఏం కాదు పిండి మన కోసం ఆయన భరించారు కదా, ఏం పర్లేదు ఆయన కోసం ఇప్పుడు నేను భరించున్నాను, ఏం పర్లేదు పిండి అన్నానండి. అనేసారంటే అలాగే చచ్చిపోతే ఏం చేస్తావు అనేసి అన్నారు, ఏం పర్లేదు పిండి అన్నానండి. అన్న తర్వాత అప్పుడు మళ్ళీ ఏమనుకున్నాను ప్రభువా, ఆ నైట్ ఇంకా నా వల్ల కాదు ప్రభువా, షార్ట్ నైట్ నేను ప్రార్థనకి వెళ్ళలేకపోతున్నాను, వెళ్ళిన మనస్ఫూర్తిగా నేను ప్రార్థించుకోలేకపోతున్నాను ప్రభువా, ఇంకా చెప్పే వెళ్ళాలి వెళ్తే, లేకపోతే ఉండాలి. ఇంక 20 సంవత్సరాల నుంచి ఇలా ఎలాగైతే నమ్ముకున్నాను పెళ్లి దగ్గర నుంచి, నేను ఇంక ఇలాగే ప్రార్థన చేసుకుంటాను ప్రభువా అన్నానండి. అంటే లోపలి నుంచి బయటికి రా, లోపలి నుంచి బయటికి రా, లోపలి నుంచి బయటికి రా అని 3 సార్లు వినిపించిందండి. మళ్ళీ ఇదేంటి ప్రభు ఇలా రమ్మంటున్నారు, నాకేమో ఇలా ఉన్నది, ఏం చెయ్యాలి, నా పరిస్థితి ఏంటి అనేసి మళ్ళీ బాధపడిపోతున్నాడు. బాధపడిపోతే అన్నారండి, అప్పుడు హైదరాబాద్ లో ఉండగానే నువ్వు సజీవ లెక్కలో లేవు అన్నారండి. అదేంటో తెలియదు, ఎక్కడో పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే మనం అందరం సజీవ లెక్కల్లో ఉన్నాము, దేవుడి స్తోత్రాలు అంటున్నారు. ఇదేంటి అని అందరూ సజీవ లెక్కల్లో ఉన్నారంట, నన్నేమో దేవుడు సజీవ లెక్కల్లో లేవంటున్నారేంటి, ఇదేంటిది మరి నేను బతికే ఉన్నాను కదా అనుకున్నాను. తర్వాత మళ్ళీ సంవత్సరానికి అంటే ఒక్కొక్క సంవత్సరం పట్టిదండి నాకు తెలుసుకోవడానికి దేవుడు
1: మాట వినపడిన తర్వాత గ్రహించుకోవడానికి చాలా సమయం.
0: ఇవన్నీ వినపడి అని చెప్పాను కదండి, అవన్నీ అప్పుడు తెలియదండి నాకు, ఇవన్నీ దేవుడు చెప్పిన మాటలని తెలుసు కానీ దాని వివరణ తెలియదండి నాకు. తెలియపోతే అప్పుడు మళ్ళీ సంవత్సరానికి మరణం నుంచి జీవంలోకి రాలేదు అన్నారండి. అది నాకు తెలియదు, ఎందుకు అన్నిటితో పాటు ఈ మాటలు చెబుతున్నారు అనుకున్నాను అంతేనండి. మళ్ళీ అప్పుడు ఊరు వచ్చేసిన తర్వాత ప్రకటన కంద మూడు అని 3 సార్లు అన్నారండి. ఏంటి అనేసరికి ఏముంది అందులో అనేసి చూసుకునేసరికి అండి, అప్పుడు 2016 అనుకుంటండి తెల్లారితే జనవరి 1 2 రోజులు ఉందండి, చూసి చదువుకుంటే నువ్వు బ్రతికి ఉన్నావు గానీ
1: చనిపోయినంతే
0: మృతుడువే నువ్వు. ఇప్పుడు వరకు నేను ఏమి వివరించాను అవన్నీ పోయినా ఇక మీదన్నా బలపరుచు అవన్నీ, ఇదిగో ఆ ఊళ్ళోనే సర్దారు అని ఏదో ఎవరో ఉన్నారో వాళ్ళ తెల్ల వస్త్రాలు వేసుకుని ఉన్నారు, అలాగే నువ్వు కూడా తెల్ల వస్త్రాలు వేసుకుని ఉంటే జీవగ్రంథంలో ఉంటావు నువ్వు, మరి ఇలాగే అనేసి అన్నారండి. అంటే చదువుతాను కానీ నాకు దానికి అర్థం తెలియదు కదండి, ఇంకా మళ్ళీ చనిపోయి అంటున్నారు ప్రభు అని నేను నమ్ముకున్నా కానించి కూడా చనిపోయి అన్న మాట వింటున్నాను ప్రభువా, అసలు నేను ఎందుకు చనిపోయాను ప్రభు, అందరూ బతుకున్నారు నేను బతుకున్నాను, నన్ను ఎందుకు నువ్వు చనిపోయి అంటున్నావో, మరి ఎవరైనా చనిపోతే ఇంకా వాళ్ళు బతకరు, మరి ఇప్పుడు నన్ను చనిపోయి అంటున్నావు కాబట్టి నేను బతుకుతానా, మరి చనిపోయాను మరి బతుకుతానా, మరి ఎలా బతుకుతాను నేను, మరి ఏంటో చనిపోయావనే మాట చెప్తున్నావు కాబట్టి ఎలా బతుకుతాను నేను అని 3 రోజులు కన్నీటితో ప్రార్థన చేస్తానే ఉన్నానండి. నువ్వు నాకు జవాబు చెప్పాలి ప్రభువా, జవాబు చెప్పాలి ప్రభువా అంటే, బాప్తీసం తీసుకుని తెల్ల వస్త్రం వేసుకుంటే నిత్య జీవం కనపడతాది అన్నారండి. పాటలోనే అన్ని పాటలే నాకు చెప్పారు అన్నారు. అప్పుడు బాప్తీసం అని తెలిసింది, నిత్య జీవం అని అర్థమైంది, కొంచెం ఆయన మార్గం అని అర్థమైంది. అప్పుడు వెంటనే ఎదురింటి వాళ్ళు ఒక ఆవిడంటే, అమ్మ నేను ఇలా ఆయన హైదరాబాద్ లో ఉన్నారండి, అప్పుడు కూడా ఇంకా తీసుకుంటాను అనలేదు అన్నారు కదా ఆయన. అవును ప్రభా బాప్తీసం తీసుకోమంటున్నావు ప్రభువా, నా భర్త తెలితే చంపేస్తారు, అసలు ఇప్పటికే ఇన్ని గొడవలు అయిపోతున్నాయి, ఇంక చంపేస్తారు ప్రభు నన్ను, నేను చెప్పే తీసుకుంటాను, నువ్వు తీసుకోమన్నా కూడా నేను చెప్పే తీసుకుంటాను ప్రభు అన్నారండి. మళ్ళీ అంటున్నారు ప్రభు తొందరలోనే పెళ్ళి అన్నారండి. మళ్ళీ పెళ్ళి అంటే ఆయనకి నాకు మరి మేము నాకు దానికి అర్థము పెళ్లి కుమార్తెలాగా ఉండాలంటారు గొదువు సంగంటారు అలా కొంచెం అర్థమైందండి నాకు. అందుకని అయిన అప్పుడు మళ్ళీ 10 రోజులు అయిపోయింది. మళ్ళీ 10 రోజులు అయిపోయింది అయినా ప్రభా నా భర్తతోటే చెప్పు తీసుకుంటాను ప్రభా, చెప్పు తీసుకున్నాను అనుకో ప్రభా, నా భర్త చంపేసినా సరే గాని అదే తిట్టినా కొట్టినా కానీ తీసేసుకుంటాను కదా, చనిపోయినా పర్లేదు చెప్పే తీసుకుంటాను అంటే అప్పుడు ఇంకా అలా ఏమని చెప్పారంటే ఒక చర్చ్ ఒక గోడ మధ్యలో ఉందండి, నా ఇల్లు ఒకటి నా రూము చర్చు ఆ రెండు ఉంటే మధ్యలోంచి రెండు ఇటుకలు అంత తీసేస్తే ఖాళీ ఎలా వస్తే గూడు ఎలా వస్తుందో అందులోంచి ఒక చెయ్య వచ్చి ఒక రొట్టె ఒక ద్రాక్షారసం పట్టుకుని ఇస్తానండి. నేను ఈ రూమ్ లోనే ఉన్నానండి,
1: ద్రాక్షారసం
0: అందిస్తుంటే అప్పుడు నాకు ఏమనిపించింది, నేను ఎలా తీసుకుంటాను అన్నాను కదా సీక్రెట్ గా తీసుకోమని చెప్తున్నారేమో, ఇంకా చెప్పొద్దు అంటున్నారేమో భర్తకే, ఒకవేళ తీసేసుకోవాలేమో నేను బతకాలంటే నేను అనుకున్నాండి. అప్పుడు నిర్ణయించుకుని ఇద్దరు ముగ్గురిని అడిగాను, ఆ ఊరు కూడా కొత్త కదండి మేము వెళ్ళిన ఊరు, అప్పుడు మాకు బంధువులు కూడా పూజలో చాలా నిష్టగా ఉంటారు, ఎవరికి చెప్పినా సరే అంత వినిపించుకోండి, ఇంకా నా భర్తే వినిపించుకోవట్లేదు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా వినిపించుకోరు, కానీ నేను వినపడిన మాట ఏ పూజలు చేసిన వాళ్ళు అనేది చెప్పేస్తానండి, చెప్పకుండా ఉన్నాను ఇంకా ఆపనమాట, పూజలు వాళ్ళ నమ్ముకున్న వాళ్ళని విననమాట, నాకు వినపడి అని చెప్తా ఉంటాను. అప్పుడు ఏం చేశానంటే ఇంటి ముందు ఆవిడని తెల్లారితే జనవరి 1st అండి, తెల్లవారితే కాదు ముందు రోజున వెళ్తారు కదండి, తెల్లారితే జనవరి 1st అయితే ఆవిడ ఏం చేశారు, ఇలా నేను వెళ్తాను వాగ్దానాలు తీసుకుంటాను అంటే, అప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు మా ఆయన గారిని ఏమండి సంవత్సరానికి ఒకసారి అన్నా నన్ను చర్చికి తీసుకెళ్ళండి అక్కడ వాగ్దానం ఇస్తారు కదా తెచ్చుకుంటాను అంటే అలా అలా జరిగేది అనమాట వాగ్దానాలు,
1: ఆ వాగ్దానం
0: తీసుకుండేదాన్ని తీసుకుంటే అందులో అన్నారు నువ్వు ధైర్యంగాను నేను ఏం చెబుతున్నాను అది నేను చెప్పింది జరిగించు అన్నారండి అందులో, అప్పుడు హైదరాబాద్ లో అదేంటో తెలియదు ఏం చెప్పారో తెలియదు ఇవన్నీ చెప్తున్నారు కానీ సువార్తని తెలియదండి నాకు అనేసి అంటే, అప్పుడు అలాగే సరే హైదరాబాద్ లో ఉన్నారు కదా ఆయన ఈ వాక్యం చెప్పి తెచ్చుకోవడానికి వెళ్ళాలి కదా నేను ఎవరితోటి వెళ్తాను అనేసి బాప్తీసం విషయంలో అనమాట నేను వెళ్ళింది ఆ రోజు, లేకపోతే పగలే వెళ్ళేదాన్ని. అప్పుడు ఆవిడతోటి వెళ్ళిపోతే గబ గబగబ అందరితోటి వెళ్ళిపోయి పాస్టర్ గారు పాస్టర్ గారు బాప్తీసాలు ఇప్పుడు ఇస్తారండి అన్నానండి, వెళ్ళిపోయి భయ ఆవిడకి కూడా తెలియకుండా అంటే రేపు 1 గంటకేనమ్మా అన్నారు అమ్మయ్యా అనుకుంటే
1: రేపు 1 గంటకు బాప్తీసాలు ఇస్తాను విషయం మీకు తెలియదు
0: తెలియదండి, అది కూడా నాకు
1: అనుకోకుండా
0: జనవరి 1st కి ఇస్తారంటారు కదా
1: చాలా మంది
0: తెలుసండి అనుకుని నాలో అనుకుని బాప్తీసాలు ఎప్పుడు ఇస్తారండి అంటే 1 గంటకైనా అమ్మ రేపు 1 గంటకైనా వచ్చేయమ్మా అన్నారండి. వచ్చేయమ్మంటే ఏమేమి కావాలంటే కొత్త చీర ఒక దుప్పటే కావాలన్నారండి, మా బంధువులందరూ మా చుట్టుపక్కలే ఉన్నారండి, అందుకే ఎవరికి చెప్పినా ఇంకా నాకు ప్రయోజనం లేదండి చెప్పకుండా చెయ్యాలనే సీక్రెట్ గా చెప్పారు కదండి మరి దేవుడు అనేసి అంటే తెల్లవారుజామున కొత్త జాకెట్ కుట్టేసుకుని చీర జాకెట్ ఉన్నాయండి తెల్లవారుజామున కుట్టుకుని, అప్పుడు ఇంటి ముందు వాళ్ళకి ఏం చెప్పానంటే మా బంధువులు ఇంటికి వెళ్తున్నానండి అని చెప్పి వెళ్ళిపోయానండి ఇంకా తీసేసుకున్నానండి. అప్పటికి కూడా మళ్ళీ బంధువులు చెప్పాలనుకున్నాను, ఒక అమ్మాయిని ఇచ్చారు దేవుడు నాకు ఆంటీ గారు వాళ్ళు అందరూ పూజలు చేసిన వాళ్ళు కాబట్టి నువ్వు ఇంకా చెప్పకలే ఆంటీ తీసేసుకోండి అంటే
1: ఎలాగోలాగా
0: హైదరాబాద్ లో ఉన్నారండి, నాకు అవకాశం ఇచ్చారండి అలాగే దొరికిందండి అవకాశం, దేవుడు ఇచ్చిన అవకాశం అలా దొరికిందండి. అప్పుడు నుంచి ఇంకా ఆ అమ్మాయి కూడా ఎవరికి చెప్పొద్దులే ఆంటీ తీసేసుకోండి ఆంటీ అన్నారు, అయితే ఇంక తీసేసుకున్నా చనిపోతే ఇంకా పర్లేదు నిచ్చి చేయమన్నారు కదా అన్న నిర్ణయంతో తీసేసుకున్నానండి, తెలిస్తే కనుక చెప్తానా చెప్తాను ఎలాగ తెలిసినా సరే గానీ అప్పుడు ఇంక చనిపేసినా సరే ఇంక చనిపోవాలి అనుకున్నానండి. అనుకున్న తర్వాత
1: చనిపోయినా కూడా ఒకవేళ ఆయన చనిపోయినా నిత్య జీవానికి వెళ్తాను కదా,
0: అవునండి ఇంకా బతికిపోయింది అన్న ఉద్దేశం వచ్చేసింది
1: కాబట్టి ఇక నాకు సజీవురాలుగా ఉన్నట్టు దేవుని దృష్టిలో అనుకున్నాను
0: అనుకుని తీసేసుకున్నానండి. అప్పుడు ఇంకా తీసేసుకున్న తర్వాత అమ్మో ఇంకా నమ్ముకోని వాళ్ళు అందరూ చనిపోయిన వాళ్ళు సార్ మనం ఇంకా ఆళ్ళని రక్షించాలి ఏళ్ళని రక్షించాలి ఏళ్ళకి చెప్పాలి ఆ మాట ఆడినప్పుడు అయ్య బాబా ఎవరు నశించిపోకూడదు నా బంధువులు నశించిపోకూడదు నా చుట్టుపక్కల వాళ్ళు నశించిపోకూడదు ఇంకా అదే అదేనండి నా ప్రేరేపణ అంతా కూడా ఇప్పుడుకి కూడా నా ప్రేరేపణ అదేనండి.
1: సో అలాగే మీకు దేవుని పని కూడా మీరు చేయాలనే తలంపు వచ్చేసిందండి
0: ఇంకా అలా రావడం ఒక రోజున మాత్రం మిషన్ కుట్టడానికి వెళ్తున్నాను వెళ్ళి వస్తున్నాను, వస్తుంటే అందరూ స్టార్లు పెట్టుకున్నారు జనవరి 1st కి, వాళ్ళు ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఊరు వచ్చేసిన తర్వాత జనవరి 1st కి స్టార్లు ఉంటాయి కదండి అయితే అప్పుడు ఇలా చూసాను స్టార్ ని చూసి అప్పటికే ముందు ఒక సంవత్సరం ముందు 25వ తారీఖున ముహూర్తం పెడతాను అన్నారండి, ఆ ముహూర్తం ఏంటో నాకు తెలియదు కానీ ప్రతి 25కి ముహూర్తం అని చూసేదానండి. తర్వాత ఇంకా సంవత్సరం తగ్గిపోయేసరికి మర్చిపోయాను కూడా నేను మర్చిపోయాను, డిసెంబర్ లో పెడతారు కదండి అవి స్టార్ లో, అప్పుడు ఇలా చూసి అనుకున్నాను ఏంటి స్టార్లు పెట్టారు మన కోసమే కదా ఈయన చనిపోయారు, పండగ కింద చేసుకుంటున్నారా స్టార్లు పెట్టుకుని నిజంగా మన కోసం చనిపోయారని తెలుసుకుని చేసుకుంటున్నారని ఎందుకో ప్రేరేపణ కలిగిందండి. ఆటోలో ఉండగానే నా కోసం నీవు పుట్టినావు, నా కోసం నీవు భూమికి వచ్చినావు అని నా నోట్లోంచి నేను అలాగ మామూలుగా వస్తుందండి బయటికి. వస్తుంటే ఏంటి ఇలా పాటలాగా వస్తుంది ఏంటి అని అనుకుని ఇంట్లోకి వచ్చి, నా కోసం నీవు పుట్టినావు, నా కోసం భూమికి వచ్చినావు, చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా, హల్లెలూయా నా యేసయ్యా వచ్చిందండి. దానికి ఇంకా శరణాలు అంటే అప్పుడు నాకు పల్లవి శరణం తెలీదు, ఆ నాలుగు ఒకలాగే పాడాలేమనుకుని శరణాలు కూడా అలాగే పెట్టానండి. పెడితే అప్పుడు మా ఇంటి ముందు పాప అన్నారండి, పెద్దమ్మ నువ్వు ఫస్ట్ పాడింది పల్లవి, తర్వాత పాడి శరణాలు అంటారో, అవి పల్లవి అని పైన రాయాలో కింద శరణాలు రాయాలి అన్నారండి. ఆ తర్వాత వాళ్ళని కూడా పాడమంటే కూడా వాళ్ళకి రాలేదండి, ముగ్గురు పాడదాం అనుకుంటే కూడా కుదరలేదండి. కుదరకపోతే అప్పుడు మళ్ళీ ఆ పాట పూర్తి అయిపోగానే ఇప్పుడు మళ్ళీ స్వరం వినపడుతుందండి, అది మనకు తెలిసింది వచ్చింది. స్వరం ఏమైన పెడుతుంది, మేలులు జరిగే వరకు పాడుదాము రండి, స్తుతించుదాము రండి అని పడుతుందండి. వినపడేసరికి ఇదేంటి అని మళ్ళీ అమ్మ అమ్మాయి దగ్గర పరిగెట్టుకెళ్తే మళ్ళీ ఆ పాట స్వస్థత జరిగే వరకు పాడుదాము, మళ్ళీ అది పాట పూర్తి అయిపోయింది. మళ్ళీ అభినవ కీర్తన నీ ఆరాధన కీర్తన, ఇవన్నీ ఇంకా పది నిమిషాలు పావు గంటకు పాట పూర్తి అయిపోతుందండి, పావు గంటకు పాట పూర్తి అయిపోతుంది. ఇంకా స్టార్ట్ అయిపోయిందండి, ప్రభువా మరి ఇప్పుడు ఇవన్నీ పాటలు నేర్పుతున్నావు కదా, నాకు వినబడి అన్ని పాటలే కదా ప్రభువా, అయితేని మరి అవన్నీ కూడా నాకు పాటలు కానీ చెప్తావా ప్రభువా అన్నానండి. అంటే అప్పుడు మా బిడ్డలను తిడుతుంటే నేను నీ పెదవులతో వ్యర్థమైన మాటలు పలకకు అన్నానండి. అయితే ఆ మాట వినబడింది కదా దాని గురించి పాట చెప్తావా ప్రభు అంటే, నీ పెదవులతో వ్యర్థమైన మాటలు పలుకవద్దు, నా మాటలు పలుకుతూ నా మార్గం తెలుసుకో, నీ మార్గం తెలుపయ్యా, నీ మాటలు తెలుపయ్యా, ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా ఏసయ్యా. మళ్ళీ ఇదొకటి అయితే మళ్ళీ ఇలాగండి, ఇంకా ఇలాగ పాటలు
1: అయిపోయినాయి.
0: భర్త గారేమో ఇంకేళ్ళకి ఎంత చెప్పినా మారనుకుంటా, ఇంకేళ్ళ ఇలాగ విడిచిపెట్టడం మంచిదేమో, ఇలాగా ఎక్కడికి వెళ్ళకపోయినా దాన్ని ఏదో ప్రారంభం చేసుకుంటుంది, ఏదో చేసుకుంటుంది, ఇంకెలా విడిచిపెట్ట ఇలా ఊరుకుందామా అని అనుకున్నారు. ఒక రోజున ఎక్కడ అభిషేకం గురించి అందరు అభిషేకాలు చేయించుకుంటున్నారు, ఈశ్వరుడి పూజ శివరాత్రి వచ్చింది, ఇంకా నువ్వు చేయించుకోవు, నీ వల్ల నేను కూడా అభిషేకం చేయించుకోకుండా అయిపోతుంది అని అన్నారు. అని కొంచెం బాధపడ్డారు, బాధపడితే కొంచెం ఏదో మాటలు అన్నారు. అప్పుడు నేను, ప్రభు ఇప్పుడు నీ గురించి కదా మాటలు పడుతున్నాను, అయితే ధన్యురాలు అంటావు కదా ప్రభువా, అంటే ఇప్పుడు నేను ధన్యురాలను ప్రభువా అనేసి, ధన్యురాలిని నేను ధన్యురాలిని, ఏసయ్యా ఏర్పరుచుకున్న దానిని, ఏసయ్యా ఎన్నుకున్న ధన్యురాలిని. ఇది మళ్ళీ పాట పూర్తి అయిపోయిందండి. ఇంకెలాగా యేసు నాతో వచ్చాడు అని అందులో
1: అంటే ఒక్కొక్క పాటకి ఒక్కొక్క సందర్భం దేవుడు మీ జీవితంలో కలుగజేశాడు, సందర్భాన్ని బట్టి దేవుడు పాట
0: ఇచ్చారండి. అంతేనండి. అలాగా ఈ పాట 25వ తారీఖు అన్నాను కదండి, తీరా ఎప్పుడు చెప్పారండి ఈ పాట, 25వ తారీఖునే స్టార్ట్ అయిందండి. ఆ రోజు మిషన్ కుంటున్నాను, మరి నేను సన్నిధికి వెళ్ళాను కదా, పంపించారు కదా, నా మిషన్ కుట్టుకి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి అదే స్టార్లు చూసాను కదా, ఈ పాట చెప్పారు కదా, తీరా చూసుకుంటే ఒక 40 పాటలు పాడేగాని 25వ తారీఖు ముహూర్తం పెట్టారని నాకు తెలియదు అండి. ఆ రకంగా పెళ్లికి ఏమో అష్టమేసి పాటలు చెప్పారు, తర్వాత 25వ తారీఖున స్టార్ట్ అవుతాయి అని చెప్పినట్టున్నారు. ఇంకా అప్పుడు పాటల పలుకులు వచ్చేసింది, ఇంకెలా పాటలు పాడుకుంటా జరుగుతుంది, కరోనా టైం స్టార్ట్ అనమాట. అప్పుడు చర్చిలన్నీ బంద్ చేసేసారు, ఇంకే పాటలు పూర్తి చేస్తా ఉన్నారు. పాటలు పూర్తి చేస్తానంటే మా పాప అన్నారు, ఇల్లు మారితే బాగుంటదమ్మా, నీతో మాట్లాడతారు కదా, ఇల్లు మారమంటావా వద్దా, ఒకసారి దేవుడిని అడుగమ్మా అన్నారు. అంటే లోపము లోటు అన్నారండి ఆయన ప్రభు. అంటే ఇదేంటి లోపము లోటు అంటున్నారు, ఏంటి ఇది అనేది అంటే పాట అనుకుంటే, లోపం ఉందని బాధ పడకండి, లోటు ఉందని దిగులు పడకండి, లోపం లోటు తీర్చే దేవుడు మనకి ఉన్నాడు అలాగనమాట. మళ్ళీ ఈ రకంగా
1: అంటే ప్రతి సందర్భంలో మీకు ఒక పాట దేవుడు ఇచ్చాడు అన్నమాట, ప్రతి పాట సందర్భం.
0: చర్చిలన్నీ బంద్ చేసేసారు, చర్చిలన్నీ బంద్ చేశాక అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళని అన్నాను, ఏమ్మా ఇంకా చర్చిలు బంద్ చేశారు కాబట్టి మనకు ప్రార్థన తక్కువైపోయింది కాబట్టి, ఇప్పుడే నాకు పాటలు నేర్పారు కాబట్టి నాకు దేవుడు నేర్పిన పాట మీకు చెప్తా ఉంటాను, బైబుల్ ఎలాగ చదవటం వచ్చి కాబట్టి చిన్నగా చెప్తాను మీకు. అందరం కూర్చుని చేసుకుందాం, ఎవరేమన్నా గానీ మనం తలుపులు వేసేసుకుని కూర్చుని చేసుకుందాం, మెల్లిగా చేసుకుందాం. మళ్ళీ ఎక్కడ నలుగురు కూర్చున్నారని గొడవ పెడతారు కదా అనేసి ధైర్యంగా కూర్చున్నామండి. శుక్రవారం 11 గంటలకు కూర్చున్నామండి, కూర్చుని చేసుకుంటున్నాం. చేసుకుంటుంటే పూర్తయిపోయింది, చక్కగా జరిగిపోయింది. ప్రార్థనలాగా చర్చిలో ఎలా జరిగితే అలా జరిగిపోయిందండి. జరిగిపోగానే అప్పుడు ఇంట్లో లోపలికి వెళ్ళిన తర్వాత సత్య సంకల్పమైన కూటం అన్నారండి దేవుడు. స్వరం వినబడిందండి. అంటే నేను అనుకున్నాను సత్యంగా పెట్టానేమో సంకల్పంగా పెట్టానేమో, నేనేదో జరిగించానని ఒకసారి అనుకున్నాను. అప్పుడు అది కాదు, ఆయన సత్యంతో సంకల్పంతో జరిగిందని నాకు తర్వాత అర్థమైందండి. దాని అర్థం
1: మీరు దేవుడిని తెలుసుకొని బాప్తిజం తీసుకున్న విషయం మీ యజమానికి తర్వాత ఎప్పుడు తెలిసిందండి?
0: ఇప్పుడే తెలియాలండి ఇంకా ఆయనకి.
1: అంతేనా?
0: అవునండి, ఇప్పుడు నన్ను చంపేసినా పర్వాలేదండి, ఇప్పుడే తెలియాలండి. ఇంకా ఇంకా పూజలు చేయట్లేదు కాబట్టి, ఆయన ఊరుకున్నారు కాబట్టి ఇంకా రోజులు జరిగిపోతున్నాయండి. తెలియడం అంటే ఇంక ఇప్పుడే తెలియాలండి. మరి ఎవరైనా చెప్తే తెలుసుకున్నారో నాకు తెలియదండి, ఆయన నాతో ఈ విషయం
1: మాట్లాడలేదు.
0: మరి ఇప్పుడు చర్చిలు బంద్ చేస్తారు కదండి, అప్పుడు మరి లోపల నుంచి బయటకు రా అన్నప్పుడు ఆయన తోటి గొడవ పెట్టుకుంటాం జరిగి 4 రోజులు ఉపవాసం ఉందండి. ఏమండి నన్ను ఎలాగ పంపించట్లేదు కాబట్టి నెలకు ఒకసారి పంపించండి అని మళ్ళీ అప్పుడు అడిగానండి. మరి తీసుకోవాలి కదా దాక్షార, దాని విషయంలో అడిగాను అనమాట. అప్పుడు వాగ్దానం విషయంలో అడిగాను, ఇప్పుడేమో తీసుకోవాలి కదా అని నిత్యజీవం పొందుకోవటానికి అని అడిగితే, అప్పుడు మర్చిపూర్ నుంచి భీమవరం మరి తీసుకొచ్చి అన్నయ్య గారి చర్చలో కూర్చోబెట్టేవారు. తీసుకొచ్చి వాళ్ళేమో బయట ఉండి మళ్ళీ తర్వాత నన్ను తీసుకొచ్చేవారు. ఇంకా ఫోన్లో ఒప్పుకున్నాను కదా అని, ఇంకా అని ఇష్టంతో కాదు ఒప్పుకున్నానని అలాగ నాకు ధైర్యం పరిచారు దేవుడు. అదే నిన్ను మనస్ఫూర్తిగానే చేసుకోవాలి కదా ప్రార్థన అనుకున్నాను కదండి, అది నాకు ఇచ్చే ప్రభు అని ఇంకెప్పటికీ కూడా నెలకు ఒకసారి పంపించడం మొదలు పెట్టారండి. అలాగే మొదలు పెట్టి ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఈ శుక్రవారం కూర్చున్నాం కదండి, కూర్చున్న తర్వాత ఇలాగన్నారు కదా మళ్ళీ వారం ఆయన గారు ఇంట్లోనే ఉండిపోయారండి పనికి వెళ్ళకుండా. అయితే ఈ రోజు శుక్రవారం చెయ్యక్కర్లేదు అనుకుంటా అని మామూలు తెల్లవారుజామున అనుకున్నాను. అపోస్తలు ఇంకోటి 3 అధ్యాయాల పేర్లు చెప్పారండి. 3 అధ్యాయాల పేర్లు చెప్తే ఇదేంటి ప్రభా 3 అధ్యాయాల పేర్లు చెప్పావు, అందులో ఏముంటుందో తెలియదు, ఇప్పుడేమో ఆయన గారేమో పనిలోకి వెళ్ళరు, నేను ఇంక శుక్రవారం నాడు ఏం చెప్పాలి అనేసుకుని అప్పుడు ఏమనుకున్నానంటే, ఇది ఫోన్ వచ్చింది ఆయనకి బాక్స్ పెట్టడం జరిగింది. సరే అయితే ఈ రోజు కూడా ప్రార్థన చెయ్యాలన్నమాట నేను అనేసి, అసలు ఏం చెప్పారు అనేసి, నువ్వు అధ్యాయులు పేర్లు చెప్పావు కానీ నెంబర్లు చెప్పలేదు కదా ప్రభు, ఏ పేపర్ అంతా చూసుకుని అదే నువ్వు చెప్పినట్టు నాకు లెక్క అని చూసుకునేసరికి, నేను పొగను పంపించినప్పుడు అగ్ని పంపించి తలుపులు వేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన చేయాలి, ఆళ్ళే రక్షింపబడతారని అందులో ఉంది. ఏ సోపులాగా నమ్మకంగా ఉండండి అనేమో ఒక దాంట్లో ఉన్నది. ఎవరైనా కానీ దుర్మార్గుడు గురించి చనిపోరు, మంచి ప్రేమించిన వాళ్ళ గురించి ఒకవేళ చనిపోవచ్చేమో కానీ మీ అందరి గురించి కూడా నేను చనిపోయాను, చెడ్డ వాళ్ళ గురించి కూడా ప్రాణం పెట్టాను. 3 కూడా చాలా అర్థం అయ్యేటట్టుగా నాకు వివరించేటట్టుగా వాళ్ళకి చెప్పడం జరిగిందండి. అప్పుడు నాకు ఇలా సన్నిధి ఏర్పరిచారేమో అనుకున్నానండి, అనుకుని శుక్రవారం ఆ రోజు నుంచి 20 రోజుల వరకు
1: ప్రతి శుక్రవారం
0: ఒకవేళ మా ఆయన గారు బండి సౌండ్ వినపడుతుంటే గబగబా ఏం చేయాలో అర్థమయ్యేది కదండి, ఇంకా అసలు నాకు అర్థమయ్యేది కాదు. ఇంకా అలాగే జరుగుతూ ఉంటుంటే అప్పుడు చర్చలు తీసేయడం మొదలు పెట్టారండి. మళ్ళీ ఎవరి చర్చలు కాళ్ళు వెళ్ళిపోతారు కదండి, అప్పుడు వెళ్ళిపోతే అప్పుడు అన్న అనుకున్నాను ఏం చేయాలా ఏంటి అని అంటే, పక్క ఆవిడైతే కొంచెం మనం కూడా టైం మారుద్దామండి అన్నారండి. ఈలోపు దేవుడు ఏమన్నారంటండి, 2 గంటలకే PM ప్రార్థన అన్నారండి. 2 గంటలకు స్టార్ట్ చేశానండి చర్చికి, అందరు 11 గంటలకు వెళ్ళిపోతారు, అవి చుట్టుపక్కల ఉన్న 4 వెళ్ళిపోయి ఆ 2 గంటలకు పూర్తి అయిపోగానే అక్కడ అందరం మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారండి. అప్పుడు ఇంకెలాగా మళ్ళీ స్వస్థలు చూసేదానండి, స్వస్థల వరం అన్నా కదా అన్ని చూసేదాన్ని. మరి నేను కూడా ప్రార్థన చేస్తే బాగుంటది, ఎవరికైనా తగ్గితే నువ్వేం ఒకసారి ఏదో ప్రాబ్లంలు ఇరుక్కున్నానండి. అప్పుడు 140 కీర్తన చదువు అంటే 140 కీర్తన చదవగానే నాకు తగ్గిపోయింది. అప్పుడు నువ్వు చెప్పకుండా నేను ఎవరికే చేయకూడదు కదా ప్రార్థన అంటే, ఈ జరగలేదు అనుకుంటున్నావు కానీ ఎప్పుడో జరిగిపోయింది, నువ్వు చేసేయి పరకేరు, నేనే స్త్రీలను పంపిస్తున్నాను అన్నారండి. అది అన్నకు అర్థమైపోతుంది, ఇప్పుడు మాటలు అర్థమైపోతున్నాయి. అప్పుడు స్వస్థలు జరగటం, ఎప్పుడు కడుపు నొప్పి వచ్చిందంటే స్వస్థలు జరిగిపోతున్నాయండి, ఇంకెవరికి ఏది వచ్చినా స్వస్థలు జరిగిపోతుంది.
1: ఇప్పుడు మీరు దేవుని స్వరం విన్నారు,
0: అవునండి,
1: పాటలు విన్నారు,
0: అవునండి,
1: ఆయన వాక్యాన్ని అర్థం చేసుకొని చెప్పగలిగేటువంటి అవకాశం దేవుడు ఇచ్చారు, స్వస్థత వరాలు కూడా దేవుడు మీ ద్వారా కలుగజేసే అవకాశాన్ని ప్రార్థనలో దేవుడు ఇచ్చాడు. అంటే ఒక పూజలు చేసే పరిస్థితి నుంచి మిమ్మల్ని దేవుడు ఆయన పిలుచుకొని ఆయన స్వరం వినిపించి ఈరోజు కొంతమందిని దేవుల్లో మోకాళ్ళు లేపించే స్థితికి తీసుకొచ్చారు. మరి ఇప్పుడు మీరు మందిరానికి వారం వారం వెళ్తున్నారు?
0: మా ఇంట్లోనే ఇలా జరుగుతుంది కదండి, శుక్రవారం శుక్రవారం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఏదో కొంచెం చిన్న సమస్య వచ్చింది అని ఇంట్లోను నా భర్తగా నాకు వస్తే ఏంటి ఇలాగే గొడవలు జరుగుతున్నాయి, దేవుడు దగ్గరికి ఏమో అందరూ ఆదివారం వెళ్తారు, నేను నెలకొకసారి వెళ్తాను, అందులోనే ఒక పాట పాడతాను, నాకు పాటలు అన్ని ఇలా జరుగుతున్నాయి, ఉన్నాయి ఇన్ని పాటలు ఉన్నాయి, అయితే ఏదో సమస్య వచ్చింది కాబట్టి ఇంక ఇలాగ అవుతుంది, ఇంకా దేవుడి విషయంలో మానకూడదు, నేను నెలకు ఒకసారి రావాలి, ఎలా వారానికి ఒకసారి రావాలి అనుకునండి. అప్పుడు నేనేం చేసేదానంటే ప్రతి సన్నిధికి కూడా నెలకు ఒకసారి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నాకు నేర్పుతున్నాడని ఆయన గురించి తెలియజేయాలనంటే నా దగ్గరకు వచ్చిన నలుగురు చర్చిలకి కూడా ఒక్కొక్కసారి వెళ్ళిపోయి ఒక పాట పాడేసేసి అలా తెలియపరుచుకున్నానండి. అలా తెలియపరుచుకుని ఇంకా మళ్ళీ నీ వారం వారం మానకూడదు, ఎందుకో దేవుడు చెప్పింది చేయక భర్తకే చెప్పింది అన్నట్టు మొదలు పెట్టేస్తే ఇంకా ఆయన ఏమి అనలేదండి. ఆయన కోపంలో ఉన్నారు కదండి, ఇంకా నన్ను ఏమి అనలేదు. అప్పటి నుంచి నాకు వినబడిన మాటలన్నీ కూడా దైవజనుల ద్వారా నాకు అర్థమైపోతా ఉన్నాయి, ఇంకా ఎక్కువ అర్థమైపోతా
1: ఉన్నాయి మాటలన్నీ. వాళ్ళు వాక్యాలు చెప్తున్నప్పుడు అవి రిసీవ్ అవుతున్నాయి.
0: అవునండి,
1: మీరు ముందే ఈ మాటలు విన్నట్టు ఆడకి వెళ్ళిన తర్వాత వాక్యం మీకు తెలుస్తా ఉంది. ఓకే, మంచిదమ్మా, చాలా సంతోషం. ఇప్పుడు మరి వారం వారం మీరు మందిరానికి వస్తున్నారు, పిల్లలు మరి దేవుని నమ్ముకున్నారా?
0: లేదండి,
1: మరి మీ యజమాని గారు
0: ఆయన నమ్ముకోలేదండి.
1: కానీ ఆటంకం అయితే ఏమి లేదు?
0: లేదండి,
1: మీరు దేవుని తెలుసుకుని ఆరాధనకి వెళ్ళటం వల్ల ఇంట్లో ఏ సమస్య కానీ ఆటంకం కానీ ఏమి లేదు, మీకే సమస్య లేదు, అందరు క్షేమంగా ఉన్నారు కదా.
0: అదండి, మా శుక్రవారం నాడు మరి మా ఆయన గారు వస్తారేమో భయపడిపోయి వాడు అన్నాను కదండి, అప్పుడు ఆయన తోటి అన్నాను ఏమండి నేను మరి నెలకొకసారి వెళ్తున్నాను కాబట్టి పాటలన్నీ పాడతాం కుదరదు కాబట్టి ఈ నలుగురు నేర్చుకుంటాను అంటున్నారు వాళ్ళే వచ్చి వాళ్ళకి నేను చెప్పాలి పాటలు అని స్టార్ట్ చేస్తామండి ప్రార్థన.
1: మీ దగ్గర గ్యాదర్ అవుతా ఉంటారు, మీరు ఆ పాటలు పాడడం వాక్యం చెప్పడం మంచిది. ఇప్పుడు వారం వారం మరి మందిరానికి వెళ్తా ఉన్నారా?
0: ఇక్కడ అయితే వారం వారం వస్తున్నానండి, ఇంకా చాలా దేవుడి గురించి తెలుసుకుంటానండి. ఈ పాస్టర్ గారు కూడా నిజంగా వాక్యం తీశారంటే ఆ వాక్యం గురించి చాలా లోతుగా అర్థమయ్యేటట్టుగా చెప్తారండి. నాకు వినబడిన మాటలు కూడా ఎన్నో ఆయనలో తెలుసుకున్నానండి. మరి నేను సంఘం కూడా చాలా చక్కగా ఆత్మలు రక్షింపబడతా ఉంటాయండి. వాక్యం విన్నా అంటే మళ్ళీ నేను రాసుకున్నాండి అవి, మళ్ళీ శుక్రవారం నాడు కూడా అక్కడ వివరిస్తానండి బిడ్డలకి. అంత అంత బాగుంటాయండి మాటలు, మరి చాలా మధురంగా ఉంటాయి, అలాగే పాటలకి నాకు అవకాశం ఇస్తారండి.
1: మంచిదమ్మా, చాలా సంతోషం.
0: సిరిపల్లి రాజు గారండి ఈయన, పేరు
1: సిరిపల్లి రాజు గారు, సేవకులు. ఇంతవరకు దేవుడు మీతో మాట్లాడిన ప్రతి మాట మాతో పంచుకున్నందుకు, ఆయన స్వరం విని ఈరోజు అనేక మందికి ఆ స్వరం యొక్క విలువను తెలియపరిచే రీతిగా ముందుకొచ్చినందుకు మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులరా, చూశారు కదా ఇంతవరకు ఈ సాక్ష్యం మీ దాకా తీసుకురావడానికి దేవుడు తన కృప చూపించారు. దేవుడు అంటే ఎరగనటువంటి వ్యక్తి, నిత్యం పూజల్లో బ్రతికే వ్యక్తిని దేవుడు పిలిచి తన స్వరం ద్వారా మాట్లాడి మండుచున్న పొదల నుంచి మోషేతో మాట్లాడినట్టు దేవుని యొక్క సన్నిధికి తను నడిపించడానికి దేవుడు స్వరంతో మాట్లాడి ఈరోజు తను ఇంకొంతమందిని దేవుని వైపు తెప్పగలిగే రీతిగా ఒక అన్యురాలిని హైందవురాలిని ఆయన స్వరంతో పిలిచి మాట్లాడేటువంటి గొప్ప అనుభవాన్ని మీరు చూశారు. ఈ సాక్ష్యం మిమ్మల్ని బలపరిచిందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు. మిమ్మల్ని మమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించినగాక. ఆమేన్.

దిగులు పడిన వేళలో దరిచేరే దేవుడు, అవమానపు చీకటిలో బలమిచ్చే దేవుడు, అమ్మనాన్నలు లేని లోటును పూడ్చే దేవుడు, బాధలనే బంధువులతో పోరాడే దేవుడు, నాకు ఆశ్రయమైన దేవుడు నా యేసయ్యా.

దేవుని కంటే మానవుని కొంచెం తక్కువ వానిగా దేవుడే చేశాడని కీర్తన గ్రంథం 8వ అధ్యాయం వివరిస్తుంది. మహిమాన్వితుడైన దేవుడు ఈ సృష్టిని మహోన్నతంగా సృజించి మానవుని పాదాల క్రింద ఉంచి సమస్త సృష్టిని మహిమా ప్రభావములతో మానవునికి కిరీటముగా ధరింపజేశాడు. ప్రపంచాన్ని దేవుడు ఇంత అద్భుతంగా ఎందుకు సృజించాడో మానవుడు అర్థం చేసుకోలేక సృష్టికర్తను వదిలి సృష్టమును పూజిస్తున్నాడు. మానవుణ్ణి మాటతో కాక మట్టి ముద్దను చేసి వాని నాసికా రంధ్రములలో దేవుడే జీవవాయువును ఊది జీవాత్మగా చేశాడు. మానవుని తన స్వరూపమందు తమ పోలికలో అందంగా రూపుదిద్దారు. ఈ సుందరమైన జీవితం ఎంత అద్భుతం, ఎంత రమ్యం!

అంతటి అందమైన జీవితం క్షణభంగురమని మర్చిపోయాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మన దేవుడెక్కడైనని, ఆయనతోనే ఈ సుందర జీవితం శాశ్వతమని ఎరుగుకున్నాడు. తల్లి మరచినా, తండ్రి విడచినా నిన్ను నన్ను మరువని ఆ జీవాధిపతి మానవుల రక్షణార్థం పాప భారాన్ని మోయటానికి తండ్రి అయిన దేవుని దగ్గరకు మార్గమై నవ్యలోకమునకు తీసుకెళ్తే అదెంత అద్భుతం! రక్షణ పొందటం అద్భుతం, రక్షకుడైన యేసయ్య మార్గంలోకి నడవటం మహా అద్భుతం, నిత్యుడైన దేవుని నవ్యలోకానికి పయనించటం ఇంకెంత అద్భుతం! ఈ జీవితం ఎంతో అద్భుతం.

రండి, బెత్లెహేములో జన్మించిన ప్రభువు, రాజాధిరాజు, కన్యక కన్న కుమారుడు, రండి ఆయనకు నమస్కరించండి, ఆరాధించండి. పవిత్ర జన్మ ఎత్తిన యేసు, శరీరము ధరించిన అనాది వాక్యం, సర్వేశ్వరుడు నరరూపమెత్తాడు, ఆయనను ఆరాధించి తరించండి. ఈ గీత రచయిత ఫ్రెడరిక్ ఓ కెల్లీ.

ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ స్నేహ కావ్యం నానేస్తమా. ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు దైవ సేవకులు రెవరెండ్ ఎన్ జాన్ వెస్లీ, ఫాస్టర్ ఎన్ సాల్మన్ మరియు దైవ సేవకురాలు ఎన్ సునీత. ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చిన వారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

ఈ లోకంలో మానవ జీవితానికి దేవుడిచ్చిన అపూర్వమైన బంధం స్నేహబంధం. సాధారణంగా తక్కువ స్థాయిలోని వారు ఉన్నత స్థానంలో ఉన్నవారిని స్నేహితులని చెప్తారు. కానీ ఇక్కడ మనం వినబోతున్న మాటలను పరిశుద్ధుడైన దేవుడే సాక్షాత్తు పాపులమైన మనలను స్నేహితులారా అని పిలుచుతున్నాడు.